రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి అంటే పవిత్రమైన మార్పు. ఈ సంక్రాంతి బాహ్యమైన మార్పుతో పాటు అంతరంగికంగా కూడా ఎన్నో మార్పులను చేకూరుస్తుంది. మారవలసింది గుణము మనస్సు కాని మనిషి కాదు. సూర్యుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని మానవులందరూ కర్మయోగాన్ని అనుసరించాలి. కర్మలను పవిత్రమైన భావంతో ఆచరించాలి అని స్వామివారు 1992 జనవరి 15 సంక్రాంతి దినమున ప్రశాంతి నిలయంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో తెలియజేశారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీరు వినండి.

బంతి పూల ముఖమునంతవిప్పి మన గృహమున ధాన్య సంపదల నిలూపి సరసులాలైన సరసులాలైన

0: దివ్యాత్మ స్వరూపులారా, లోకములు దైవత్వాన్ని గురించి దివ్యత్వాన్ని గురించి అనేక మంది ప్రభావద ప్రచారములు సలుపుతూనే ఉన్నారు. ప్రాచీన కాలము నుండి భారతదేశమునందు ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక తత్వములను ప్రబోధిస్తూ ప్రచారం సలుపుతూ వచ్చుచున్నప్పటికీ మానవుని యొక్క మనస్సు ఏమాత్రం కూడా ఉన్నత స్థాయికి చేరుకొనటలేదు. మారవలసినది మనసు కాని మనిషి కాదు, మారవలసినది గుణము కాని గుడ్డలు కాదు. యద్దృశ్యం తన్నశ్యం, బాహ్య సంబంధమైనటువంటి జగత్తునందు సమస్తము కూడా మారుతూనే ఉన్నవి. మారునది అనిత్యము, మారనది సత్యము. కనుక మారునట్టి భౌతికమైన లౌకికమైన ఈ ప్రాకృతిక సంబంధ విషయములందు మనము అమితమైనటువంటి అనురాగ అభిమాన మమకారములను పెంచుకొని తద్వారా మారినటువంటి యొక్క దివ్యతత్వములకు అత్యంత దూరమవుతున్నాము. అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వములకు సమీపులయ్యే యొక్క ప్రయత్నములకు మనము తగిన కృషి చేయాలి. సంవత్సరమునకు 12 సంక్రమణలు జరుగుతున్నవి. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడంతా ఒక్కొక్క సంక్రమణ అవుతున్నది. క్రాంతి అనగా మార్పు, సంక్రాంతి అనగా పవిత్రమైన మార్పు. కానీ మిగిలిన 11 నెలలు కూడాను ఈ సంక్రాంతికి అంత వైభవంగా విశిష్టంగా ప్రబోధించడం లేదు. ఈ మకర సంక్రమణకు మాత్రమే ఇంత ప్రధానత, ఇంత విశిష్టత ఇచ్చుకులో ఉన్నటువంటి యొక్క విశేషమేమిటి? ఈ మకర సంక్రమణ కేవలము అన్ని సంక్రమణలనే భౌతికమైన ఆనందమును అందించినదే కాకుండా అంతర్ సంబంధమైనటువంటి ఆనందాన్ని కూడా చేకూర్చుతూ వచ్చుతున్నది. ఇది మార్గశిర కేవలము ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క తత్వంలో పుష్యమాసము యొక్క మార్గశిరము యొక్క మధ్య భాగంలో ప్రవేశిస్తూ వస్తుంది. భగవద్గీత యందు మాసములలో నేను మార్గశిర మాసములు అన్నాడు. సర్వస్తమైన మార్గములకు శిరస్సు వంటిది మార్గశిరం. కారణమేమనగా సూర్యుడు సమస్త ప్రపంచములకు కూడా తాను ప్రత్యక్ష దైవం. సూర్యుడే లేకుండా సృష్టి స్థితి లయములే శూన్యము. ఈ మార్గశిర మాసమునందు మానవులకు అత్యవసరమైనటువంటి యొక్క ఆహార సదుపాయాలను చేకూర్చి మానవుని విశ్రాంతి ప్రశాంతిని అందిస్తున్నది. ప్రతి రైతు ఇంట పుష్కలంగా ధాన్యము నిండి ఉంటుంది. ప్రకృతమైనటువంటి వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. మానవుడు శాంతి విశ్రాంతిని అందుకున్నటకు ఇది సరి అయినటువంటి యొక్క సమయము. ఎట్టి భౌతిక పనులు లేకుండా చల్లని పిల్ల గాలిలో చక్కని ఆహారమును భుజిస్తూ మానవుడు ఎట్టి తన యొక్క కృషి సంబంధమైనటువంటి పనులు లేకుండా తన పశువులను చూసుకుంటూ తన కుటుంబమును అభివృద్ధి పరుచుకుంటూ అనేటువంటి కాలమును సద్వినియోగం చేస్తుంటాడు. అయితే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వానికి ఈ భౌతిక శక్తులకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కొంతవరకు మనం విచారించాలి. మానవుడు అందమును చూచి ఆనందిస్తాడు, ఆహారమును చూచి అనేక విధములుగా కూడా ఉప్పొంగిపోతాడు. ఇట్టి పరిస్థితుల్లో మానవులకు ఆనందం చేయటువంటి యొక్క ఆనందము కాని ఆహారము కాని అందము కాని బాహ్య ప్రపంచములకు సంబంధించినదా లేక అంతర్ సంబంధమైనటువంటి ఆత్మకు సంబంధించినదా? దేహం కాదు, ఆత్మని పరమణమునకు చూచి ప్రతపించేటువంటిది లేక పరవశమయ్యేటువంటిది కూడాను దేహము కాదు. ఇది ఆత్మని కంటితో చూచున్నది, చెవులతో విన్నది, మనసుకు అనిపించినది, మూలాన్ని మురిపించినది అన్నీ కూడాను ఆత్మతత్వములే. కేవలము ఈ ఇంద్రియములు నిమిత్త మాత్రమైనటువంటి యొక్క పనిముట్లు. ప్రతి ఒక్కటి కూడాను అంతర్భావం నుండి ఆవిర్భవిస్తున్నది. ప్రమిషన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. ఇట్టి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన దివ్యత్వమును అర్థం చేసుకునేటకు కొంతవరకు సాధ్యమవుతుంది. ఈ సమస్త కర్మలకు కూడాను కర్మాధికారి, కర్మనిష్ఠుడు, కర్మాచరకుడు ఒక సూర్యుడే. నిర్విరామ కృషి చే నిరంతర తాపత్రయము లేక, అంతులేని ఆశలు లేక, అర్థం కాని ఆవేదన లేక, అప్రాప్త ముక్తికై ప్రాప్తిలాభించేటువంటి ఈ దివ్య మానవులకు కొంత ప్రశాంతిని కలిగించి మార్గదర్శకుడుగా నిలిచి కర్మసూర్యుడుగా ప్రబోధిస్తూ వచ్చేటువంటి వాడు సూర్యుడు. ఏమాత్రము కూడా విశ్రాంతియే లేదు. ఇతను దూషణ భూషణ తిరస్కారములకు ఏమాత్రం కూడా లొంగేటువంటి వాడు కాదు. లోకము దూషించిన కృంగడు, లోకము పూజించిన పొంగడు. కృంగటువంటి యొక్క దివ్యత్వానికి ఏమాత్రం కూడా మార్పు లేకుండా కొంత సబలసమైనటువంటి భావంతో పరమ శాంతితో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ప్రపంచమునకు తాను చేయనది అన్నీ కూడా ఉపకారములే కాని అపకారము కాదు. మానవునికి ఉపకారము అపకారము తన యొక్క ఇంద్రియములే. ఇంద్రియములకు లొంగిన ఆ ఇంద్రియములే తమకు శత్రువులుగా మారిపోతున్నాయి. ఇంద్రియములను లొంగించుకున్నా అవే నీకు మిత్రులుగా రూపొందుతున్నాయి. మిత్రులు శత్రువులు మనసు యొక్క మనోదౌర్బల్య బలములే. రెండు నిమిషములకు పూర్వము విద్యార్థి చెప్పాడు, నన్నే విభీషణుకు రాముడు దైవంగా రూపొందాడు, నమ్మని రావణులకు రామునే ఒక దేశిగా మారిపోయాడు, శత్రువుగా మారిపోయాడు. కనుక మానవుని యొక్క నమ్మక అపనమ్మకులే మానవులకు దుఃఖమును ఆనందమును అందిస్తున్నవి. మానవునికి ప్రధానమైనటువంటి సూత్రము నమ్మకం. నమ్మి జీవించు అన్నారు పెద్దలు. నమ్మకమే లేకుండా దేనిని మనం విశ్వసించలేము, ప్రేమించలేము. ఈయన నా తల్లి అనేటువంటి నమ్మకం నీలో అభివృద్ధి అయినప్పుడే ఆమె నువ్వు ప్రేమించడానికి పొనుకుంటావు. ఇతను నా బిడ్డ అనేటువంటిదే నీవు విశ్వసించినప్పుడే, నమ్మినప్పుడే అతన్ని నీవు ప్రేమిస్తావు. దైవం ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తున్నాయంటే నమ్మకం నుంచి ఆవిర్భవిస్తున్నాయి. Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. మన యొక్క నమ్మకం అనేటువంటిది ఈ దైవత్వానికి తగినటువంటి యొక్క ప్రబోధం సల్పతో వస్తుంది. కనుక ఈనాటి మన ప్రబోధాలన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క పలుకుల వలె మనకు రూపొందుతూ ఉన్నాయి. దైవత్వాన్ని గురించి, దివ్యత్వాన్ని గురించి ఎన్నో విధములుగా మనం ప్రబోధలు చేస్తాం. కానీ ఆ ప్రబోధలు సల్పేటువంటి వారి యందు దైవ చిహ్నములైనటువంటి యొక్క సత్యము కాని, ప్రేమ కాని, శాంతి కాని ఏమాత్రము కనిపించవు. కేవలము వేష భాషల యందు, ఆచారముల యందు పెద్దలని, పండితులని మనం భావిస్తున్నామే కాని నిజముగా మానసిక పరివర్తన ఎవరి ఎందు కలదో వాడే నిజమైనటువంటి పెద్ద, వాడే నిజమైనటువంటి పండితుడు. కనుక నేను భగవంతుని దృష్టి ఎంత కూడా మనసుకు మార్పుపై ఆధారపడి ఉంటుండాలి.
1: భగవంతుడు
0: మనో పవిత్రతను మాత్రమే చూడగలడు కాని మనిషి యొక్క శక్తి సామర్థ్యములు కాని ఏక పదవి వ్యామోహములు ఎందుకు ఉండేటువంటి యొక్క బల పరాక్రమములు కాని ఏమాత్రం కూడా తాను చూడడు.

ధరకు చేయుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విదురునికెంతటి వితరణమతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే. వీరందరూ కూడా కుల మత ఆస్తి పాస్తి ధన కనక వస్తు వాహనాదుల ఎందు ఎంత గొప్పవారైనా చిన్నవారైనప్పటికీ భగవంతుడు చూచినది కేవలం ఒక్క భక్తిని మాత్రమే. భక్తి అనగా ఏమిటి? కేవలం మన పవిత్రమైన ప్రేమను పరమాత్మ వైపును మరల్చడమే భక్తి. కేవలం అనిత్యము అశాస్త్రమైనటువంటి జగత్తునందు వస్తువాహనాదుల ఎందు వ్యక్తుల ఎందు మనం బలపరుచుకోవటం చేత ఇది అభిమాన మమకారము అనేటువంటి త్రాళ్ల చేత మనం కట్టబడిపోతున్నాం. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినది అక్కడ. నీ యొక్క సంసారములు కాని ఆలుబిడ్డలను కాని ఆస్తిపాస్తులు కాని విసర్జించి పోనక్కరలేదు. నువ్వు భగవత్ప్రీత్యార్థంగా భావించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కాని మానసిక తత్వం మాత్రం ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంచుకో. ఈ మార్పులు కూర్పులు బాహ్య సంబంధములకు చేరినటువంటివే కాని అంతర్భావములకు ఏమాత్రం కూడా సంబంధించినవి కాదు. మనసునందు సద్భావములు సచ్చింతలు మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, బైబిల్లో ఒక చక్కని సందేశం అందిస్తూ వచ్చాడు జీసస్. ఏదో పాపము చేసినదని ఒక వనితను బజారు యందు పెట్టి అందరూ రాళ్లు రువుతూ వచ్చారు. జీసస్ చూశాడు, వారికి అడ్డు తగిలి, ప్రజలారా, ఏదో బాహ్యంగా ఆచరించినటువంటి ఒక దోషమును పాపమని భావించి ఆమెను మీరు ఇంత హింసిస్తున్నారు, ఇట్టి పాపమునే మీరు మానసికంగా ఎన్ని చేస్తున్నారు, మానసికంగా ఇట్టి పాపమును తలంచిన వారెవరో వాడు మాత్రమే వచ్చి ఈమెను కొట్టడానికి అధికారి, మిగిలినటువంటి వారు ఈమెను ఏమాత్రం హింసించడానికి అధికారులు కారు అన్నాడు. కనుక ఈనాడు మనము వీడు పాపి వీడు పుణ్యుడు అని మనం కేవలం విచారిస్తున్నామే కాని ఎవరు పాపి ఎవరు పుణ్యుడని తనకు తాను విచారించుకోవటం అత్యవసరం. మనసు లోపల ఎట్టి దుర్భావములు కూడా ఆవిర్భవించకుండా చూసుకునేదానికి తగిన కృషి చేయాలి. అతి పవిత్రమైనటువంటి మార్పును చేకూర్చున్నటువంటిదే ఈ సంక్రాంతి. పూర్వము ద్వాపర యుగమునందు కృష్ణుని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తూ వారు మయమరచి తన జీవితం యొక్క ఆరాధన దైవంగా విశ్వసించి ఎన్నో విధములైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు గోపి గోపాలులు. ఆనాడు వారు పవిత్రమైనటువంటి గోవు యొక్క పేడను ఆధారంగా తీసుకొని తద్వారా వారి యొక్క మానసిక పరివర్తనను కొంతవరకు మార్చుకుంటూ వచ్చారు. ఈ పవిత్రమైనటువంటి సంక్రాంతి యొక్క పర్వదినములకు తగినటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు. మూడు పేడ ముద్రలను ఒక చోట పెట్టి దానిపైన మూడు విధములైనటువంటి గుమ్మడి పువ్వులు ఉంచి ఈ విధంగా ఉంచి వారు అనేక విధములుగా కృష్ణుణ్ణి ఆడుతూ పాడుతూ ప్రార్థిస్తూ ఉండేటువంటి వారు. ఈ మూడు పేడ ముద్రల యొక్క అంతరార్థం ఏమిటి? పేడముద్ద అనగా మనం హీనంగా భావిస్తాము. అది గోపికల యొక్క దృష్టి లోపల చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ వచ్చారు. పేడను మన ఇంటి ముందు పేడ నీళ్లు వారిని చల్లుతూ ఉంటాము. దీనివల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది. కొన్ని విషక్రిములు ఆ పేడ నీళ్ల వల్ల మరణిస్తాయి. గాలిలో ఉన్నటువంటి యొక్క ఈ క్రిములను నాశనము భావిస్తాయి. కనుక ఆరోగ్యములకు ఆనందములకు ప్రధాన చిహ్నంగా భావిస్తూ వచ్చారు వాడు. కనుక మనకు ఆరోగ్యమును ఆనందించేటువంటి వాడు ఒకడు కృష్ణుడు. ఈ కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యములను జగత్వ్యాప్తి గావించడానికి గోవర్ధనగిరి ఎత్తి తాను మానవుడు కాదు మాధవుడు, నరుడు కాదు నారాయణుడు అనేటువంటి దివ్యత్వాన్ని ప్రబోధించినటువంటి ఆ గోవర్ధనగిరికి ఒక ముద్ద. ఇంకా మనకు
నిత్య అనుకూలంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆహారాన్ని చేకూర్చేటువంటివి గోవులు. మానవులకు గోవులుగా రూపొంది మన యొక్క పుష్టిని సంతృష్టిని చేకూరుస్తూ వస్తున్నవి. గోవులకు ఒక ముద్ద, గోపాల, గోవర్ధన, గోవు, ఈ మూడింటి యొక్క గుకారతత్వంను వాళ్ళు విశ్వసించి ఇదియే మన యొక్క ఆరాధన దైవములు అని విశ్వసించారు. ఇంకా ఆహారముల లోపల కూరగాయలలో పెద్ద స్వరూపాన్ని ధరించినటువంటిది గుమ్మడికాయ. ఉన్నత స్థాయిలో ఉండినటువంటిది ఒక గుమ్మడికాయ. భావములనే మనము ఇతరులకు అందించాలి కానీ స్వల్పభావములు కాదు, అల్పభావములు కాదు అని గోపికలు దీనిని చక్కగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు. గుమ్మడికాయలు ఇతరులకు దానము చేయాలి ఈ సంక్రాంతి దినం. దీనివల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? స్వల్పకాలంలో చెడేటువంటిది కాదు గుమ్మడికాయ, ఎండాకాలం నిలువుగా ఉంటుంది. దీన్ని ఎన్ని రకములైనటువంటి కూరలుగానైనా మనం వండుకోవచ్చును. అన్ని కూరలను ఇది సమత్వంగా అంతర్వాహినిగా ఉంటుంటుంది. కనుక ఈ ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క ఈ ఫలమును ఇతరులకు అందించాలి, అనగా ఉన్నత గుణాన్ని ఇతరులకు అందించాలి. దీనిని ఈశ్వరత్వంగా కూడా వారు విశ్వసిస్తూ వచ్చారు. ఈశ్వరుని యొక్క శిరస్సు పైన చంద్రుడు ఉంటున్నాడు. ఈ చంద్రుని యొక్క ప్రకాశమును ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు. దైవము స్వార్థరహితము అనేటువంటి యొక్క చిహ్నంగా దీనిని నిరూపిస్తూ వచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈశ్వరుని యందు స్వార్థం అనేటువంటిది లేదు. ఈశ్వరత్వమైనటువంటి దివ్యత్వాన్ని లోకానికి అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి అనేక విధమైనటువంటి అర్థము కూర్చుకుని వచ్చింది. ఈ సంక్రాంతి దినమే సన్యాసంలో స్వీకరించాడు. ఈ సంక్రాంతి మనము సహజంగా బెల్లము, నువ్వులు రెండూ కలిపి మనము అందరికీ ప్రసాదంగా అందిస్తుంటాము. ఈ బెల్లమును పొందినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? ఈ తీపే మన యొక్క ప్రేమ. నువ్వులు, దీనికి స్నేహము అని అర్థము. కనుక ప్రేమతో కూడినటువంటి స్నేహాన్ని మనము అందరికీ అందించాలి, అందరినీ చేర్చుకోవాలి. మన స్నేహం కేవలము ఎలాంటిదిగా ఉంటుందో ఈనాడు లోకంలో. ఫాదర్ మంచి పొజిషన్ లో ఉంటాడు, మన జోబిలో దండిగా డబ్బు ఉంటుంది, ప్రయాణం చేయడానికి అనేక సౌకర్యాలంతా ఉంటాయి, మంచి యువకుడిగా ఉండినప్పుడు ఇలాంటి పరిస్థితులు ప్రభావాలను పురస్కరించుకొని అందరికీ హలో హలో హలో అని ప్రేమగా స్నేహితులవుతుంటారు. మన ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు, జోబిలో ఖాళీ అయింది, కార్లు మోటార్ సైకిల్ నిలిచిపోయినాయి, అప్పుడు ఈ స్నేహం ఎక్కడ ఉంటుండాలి? గుడ్ బై కూడా చెప్పడు. ఇది కాదు స్నేహము, హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో కూడినటువంటిది స్నేహంగా ఉంటుండాలి. అన్ని సమయం ఎందుకు అతనికి ఆదుకోవాలి. చెరువులో నీరు నిండినంత వరకు కూడా వేల కొద్ది కప్పలు చేరుతుంటాయి. చెరువులో నీరు ఎండిపోయినా ఒక్క కప్ప అక్కడ చేరదు. ఆధునికం యొక్క స్నేహములు, ఇది కాదు నిజమైన స్నేహము. ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ స్నేహాన్ని మాత్రం వదులుకోకూడదు. అంటే శాశ్వతమైనటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు మాత్రమే. ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌ యూ, బిలో యూ, అదే నిజమైనటువంటి యొక్క దైవం. వశాత్తు ఈనాడు ఇట్టి స్నేహితు నిమిత్తమై ఎవరు కూడా ప్రాకులాడటలేదు, ప్రవర్తించటం లేదు. భౌతికమైన అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్తునకు అసత్యమైన ప్రేమనే మనము ప్రకటితం చేస్తున్నాము. కనుక బాహ్యమైనటువంటివి ఏమాత్రం కూడా భద్రమైనవి కాదు. యద్దృశ్యం తన్నశ్యం అన్నారు. కల్పితమైనటువంటి అన్ని కూడా ఏనాడైనా అదృశ్యమయ్యేటువంటివే. ఈ భౌతికమైనటువంటి జగత్తునకు గోపికలు ఇచ్చినటువంటి ఆనందమునే విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌ యూ, బిలో యూ, అదే నిజమైనటువంటి యొక్క దైవం. వశాత్తు ఈనాడు ఇట్టి స్నేహితు నిమిత్తమై

నాకు గోపిక ఇచ్చినటువంటి ఆనందమునే గోపిక అనే పేరుతో గొబ్బెళ్ళు అనేటువంటి దీన్ని మనం ఈనాడు సంక్రాంతిలో అనుభవిస్తున్నాం. గొబ్బెళ్ళు అనేటువంటిది గోపిక నుంచి వచ్చినటువంటివి. ఈ సంక్రాంతి దినము కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెండ్రు కాని అన్న తమ్ములు కాని ఎంతో ప్రేమ స్నేహితులతో అభివృద్ధి గావించి ప్రజలకు కూడా ఈ స్నేహాన్ని పంచేటువంటి వారు తగినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా కల్పించి తద్వారా కూడా వారి యొక్క ప్రేమ ప్రభావములను ప్రకటితం గావించేటువంటి వారు. అందుకోసమే ఈ పండుగ నాడు గంగిరెద్దుల వారు ఆ గోగులకంతా కూడా అలంకరించి ఇంటింటికి మేళములతో తీసుకుని పోతుంటారు. మార్గముల మధ్య లోపల కూడా ఈ యొక్క గోవులను నిలబెట్టి వాటితో అనేక రకమైనటువంటి సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క నాటకములు కూడా ఆడిస్తుంటారు. ఇంటిలో ఉన్నటువంటి అక్క చెల్లెండ్రు చిన్న తమ్ముడను తీసుకుని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు అడుగో, ఆ గంగెద్దు దాసుడు ఎట్ట ఉంటాడు, వెండి బిళ్ళయు మొలతాడు దండ కడము, వైడి కాడయు బోగునందు పంగనామములను వెంట గంగిరెద్దు, పేట మునికోల తన పేరు చెప్పుచుండు. ఒక ఆవులు గాని ఎద్దులు కాని ఏదైనా ఆడాలంటే దీనికి కొన్ని అభ్యాసం చేసింటాడు. మునికోల అని చేతికర్రతో దీన్ని తగినటువంటి శిక్షణ ఇచ్చి ఉంటాడు. అంతేకాదు అంతరాత్మలకు సంబంధించినటువంటి యొక్క ఆటలు కూడా అక్కడ ఆడిస్తుంటారు. శ్రీరాములకు సీతమ్మనిచ్చి పెండి కావించుతుండన వేడుక చూచి కానుకలనిచ్చి ఒత్తము కదలిదమ్ము అన్నాడు. శ్రీరామ ఎవరు, సీత ఎవరు? శ్రీరాముడే పరమాత్ముడు, సీతనే ప్రకృతి. ఆ ప్రకృతి కనుకనే ఆమెకు సీతను భూజాత అని కూడా పేరు పెట్టారు. ఈ ఇరువురికి కూడా ఏకత్వాన్ని గావించుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ. కానుకలనిచ్చి ఒత్తము కదలిదమ్ము, దీనికి కానుకలు ఏమిటి? మన యొక్క ప్రేమభావమునే కానుక, ప్రియమైనటువంటి సంకల్పమునే కానుక. ఇలాంటివి ఇచ్చి ఆ ఐక్యతను చూచి వస్తాము రమ్ము. ఇది కుటుంబానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి అనుభూతిగా అందిస్తూ వచ్చింది సంక్రాంతి. అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా అత్తవారింటికి ఏగుడు కొత్త పెండి కొడుకు. ఇది ఒక కుటుంబం లోపల ఏనాటి నుంచినో కొంతవరకు దూరంగా ఉండి ఒకరికి సంబంధ బాంధ్యములు లేనటువంటి వారు కూడా సంవత్సరములకు ఒక పర్యాయము అత్తగారింటికి వచ్చేటువంటి యొక్క పద్ధతిగా దీన్ని ఏర్పరచుకున్నారు. దానుడు ఇంటికి వస్తే ఊర్లో వారు ఇంకా ఇంట్లో వారు మా అత్తలు కూడా ఎంతో ఆనందంగా అతన్ని ఆదరించేటువంటి వారు. అనేక రకములుగా తమాషలు ఆడించేటువంటిదట. అర్థను నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటికి వరుసలాడు, అతి గారాహమున మన్నను సల్పుతుడు నీటి మామ కూడా, అడుగుల అత్తగారింటికి రావయ్యా నీవు అని తల్లిదండ్రులు అతన్ని పంపించేటువంటి వారు. అనగా కుటుంబం యొక్క ఐక్యతను, ఐక్యానుసంధానమును, కిరణమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధమును ఆచరించాలనేటువంటి యొక్క క్రియా బాధ్యతను, కార్యశూరులుగా మీరు తయారు కావాలని యొక్క సూర్యుని యొక్క ప్రబోధను, మానవుని యొక్క ధర్మనిష్ఠ అని ప్రబోధించేటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని, పవిత్రతను అందించేటువంటిదే ఈ సంక్రాంతి. కాని అలాంటి సంక్రాంతిని నేడు కేవలం నూలు వెల్లముతోనే మనం తృప్తిపడి అంతరాష్ట్రాన్ని గుర్తించలేక చేసుకుని కడుపు నిండుగా మెక్కి ఇదే సంక్రాంతి అని దీంట్లో ఒక క్రాంతి లేకుండా ఏమాత్రం కొను అంధకారంలో మునిగిపోతున్నారు మానవులు. ఎందుకోసం చేశారు? చేసుకోవచ్చు కదా పొంగలి, కానీ ఈ పండుగకు మాత్రమే పొంగలి ఎందుకు చేసుకోవాలి? ఆనాడు పంటలు ఎంతో ఇదిగా ఉండేటువంటివి, అభివృద్ధి గావించినటువంటివి. పొంగలి వండి దాని పశువులకు అందించి దాని ప్రసాదమును పంటలు ఎంత చల్లేటువంటి వారు. దీనినే ప్రసాద బలి పండుగ అని కూడా చెప్తూ వచ్చారు. మూడవ దినము పశువులకంత అలంకారం చేసి దీనిని బజారులో ఊరేగింపులు గావించి ఆ పశువులతో తమ ఆనందమును పంచుకునేటువంటి వారు. కనుకునే దీని మాటు పొంగలి అని కూడా తమిళ్లో చెప్పేటువంటి వారు. పశువుల పండుగ అని పశువు అనగా ఏమిటి? పశుత్వమనగా కేవలం మూర్ఖత్వం అని అంటున్నారు. పశుపతి వైపున తిప్పేటువంటి యొక్క దృష్టికే పశువు అని పేరు పెట్టారు.

నంది ఉంటుండాలి. ఈ నంది యొక్క దృష్టి ఎక్కడ ఉంటుండాలి? ఈశ్వరుని వైపునే ఉంటుండాలి. కనుక ఇది పశువైనప్పుడు పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ మొట్టమొదటి నందికి నమస్కరించి తరువాతనే ఈశ్వరుడికి నమస్కరిస్తారు. ఇంకా హనుమంతుడు తాను వానరు, వానరుడు అయినప్పటికీ భగవంతుని యొక్క చింతన తప్ప అన్య చింతలు అతని ఎందు లేదు. మానవుడైనప్పటికీ దైవత్వానికి సన్నిహిత సంబంధ బాంధవ్యం కలిగించుకుంటూ చుండగా ఈనాటి మానవుడు భగవంతునికి అత్యంత దూరమైపోతున్నాడు. పశుపక్షి మృగాదులు కూడా మానవునికి అనేక విధమైనటువంటి ప్రబోధలు చేస్తున్నాయి. అందరికీ తెలుసు, పక్షులు గుడ్లు పెట్టి దానిపైన పొదిగి పిల్లలను చేస్తున్నాయి. కానీ ఆ పిల్లలకు రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే ఈ తల్లి తండ్రులు చాలా పోషిస్తూ ఉంటాయి. రెక్కలు వచ్చిన తరువాత దానిని వదిలిపెట్టాయి. నీ స్వాతంత్రంపై నీవు బ్రతుక్కో, అతంత్రంగా ఉండినంత వరకునే మా బాధ్యత. నీవెక్కడికైనా ఎగరడానికి శక్తి వచ్చింది, నీ నీవు ఆధారపడి ఉంటుండు, మాపై నీవు ఆధారపడకూడదు అని పక్షులు కూడా ఆ యొక్క తమ బిడ్డలకు బోధించి తమ స్వతంత్రంగా వదిలిపెడుతున్నాయి. పుట్టినటువంటి బిడ్డలు తన స్వశక్తి వచ్చేంత వరకు పాలిచ్చి అనేక విధములుగా పోషిస్తాయి. తమ స్వశక్తిని తాము గుర్తించిన తర్వాత నీ తిండి నీవు సంపాదించుకో, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకోమని మొదలుపెడతాయి. కాని ఈనాటి మానవుడు ఇంకా వాడు సంపాదించి ఇంకా పెద్దవాడు అయ్యేంత వరకు కూడాను ఒరే బాబు నా దగ్గరనే ఉండరా, నేను నీ దగ్గర ఉంటాను, ఒకరికొకరు విడబాట అనేటువంటిది ఏమాత్రము లేకుండా చూసుకుంటున్నారు. పుట్టి పరిజ్ఞాన విజ్ఞానం అన్ని విధమైన జ్ఞానం ఉండినప్పటికీ ఈ జ్ఞానము మానవుల్లో రాగలేకపోతుంది. అది ఎంత వయసు వచ్చినప్పటికి ఇంకా అటాచ్మెంట్ కలుసుకోవటం. ఈ బంధం చేతనే వాడు స్వయంగా బంధుతున్నాడు. ఎంతకాలమైనప్పుడు ఇన్నును కాపలా కాచుకుంటూ కూర్చున్నాడు. ఎంత హీనంగా చూసినప్పటికీ వీడి బంధం ఏమాత్రం వదలటం లేదు. ఉండినటువంటి యొక్క త్యాగమైన మానవునికి లేకపోతుంది. అదే కర్తవ్యం ఆశించు, కానీ వారి స్వశక్తి పైన వారిని వదలపెట్టాలి. అన్నారు ఫ్రీడమ్ అనగా ఏమిటి? ఇష్టం వచ్చినట్టు బజార్లు చుట్టమని కాదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టమని కాదు. మానవుని ప్రవర్తించు, గౌరవాన్ని నీవు కాపాడు, ఇంటి నిలబెట్టు, నీ మూడి లక్ష్యంలో పెట్టుకుని నీవే స్వతంత్రంగా నిలబో. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ అన్నారు. ఈనాడు పిల్లలు కూడా అట్లే, మాకు స్వాతంత్రం కావాలి. వచ్చినట్టు రాత్రి పగలు తిరగటమా స్వాతంత్రము? కాదు కాదు, ఆత్మజ్ఞానము, ఆత్మానందము, ఆత్మ నిగ్రహము, ఆత్మతృప్తి, ఇదే స్వాతంత్రము, ఈ రకమైన స్వాతంత్రము. ఈ స్వాతంత్రం యొక్క అర్థాన్ని గుర్తించగలలేక మనసు వచ్చినట్టుగా ప్రవర్తించి మానవాన్ని విస్మరించి కేవలం వానరత్వాన్ని పెంచుకుంటున్నారు. కనుక ఈ సంక్రమణ అనేటువంటిది, సంక్రాంతి అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క మానవత్వం నుంచి దైవత్వానికి చేరేటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి. చెరకు ఉంది, ఈ చెరకు యొక్క స్వరూపము అనేక వంపులుగా ఉంటుంటుంది. ఈ చెరకులో కూడా అనేక గనులంతా ఉంటుంటాయి, కానీ అందులో ఉండేటువంటి యొక్క తీర్పుకు ఎట్టి మార్పు ఉండదు. ఈ జీవితం అనేటువంటి ఒక చెరకు గడ, అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఇలాంటివంతా కూడా కొన్ని విధమైనటువంటి మార్పులు కలగవచ్చు. ఇవి ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ దివ్యత్వమైనటువంటి దాని లోపల ఏకత్వంగానే ఉంటుండాలి. దీనికి అనేక కష్టములు, నష్టములు కలిగించినప్పుడే ఇది శాశ్వతమైన రూపకంగా తయారవుతుంది. పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు, పిలిబట్టి రసము పీల్చకున్నా. ఇట్టి మధురమైనటువంటి రసమును పొందినటువంటి చెరకులైనా కూడాను మనం ఒక ప్రదేశంలో పెట్టి చెరకాని ఎందు మాధుర్యం ఉంటుండాలని దాన్ని నమస్కరిస్తూ ఉంటుంటే నాలుగు దినములకు ఆ మాధుర్యం కూడా మాయమైపోతుంది, మాయమైపోతుంది. కానీ దాన్ని శాశ్వతమైన స్థానము చేర్చవాలన్నా దాన్ని చక్కగా మిషన్ లో వేసి దాన్ని బాగా తిప్పి దాన్ని పిప్పిగా చేసి ఆ రసమును తిరిగి అగ్నిలో వేసి దాన్ని చక్కగా కాంచి దానిని బెల్లంగా చేసినప్పుడే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ శాశ్వతమైన స్థానాన్ని చెందవాలంటే ఈ చెరకు ఎన్ని కష్టాలకు గురి కావాలి?
ఈ కష్టాలు సహించి భరించినప్పుడే, ఈ తట్టుకుని నెట్టుకుని వచ్చినప్పుడే వీరికి శాశ్వతమైనటువంటి స్థానం లభ్యమవుతుంది. ఒక బంగారు ముద్దరైనా కానీ చేతిలో పెట్టుకుంటే ఏమీ భద్రత లేదు, అందము లేదు, ఆనందము లేదు. ఉన్నది ప్రయోజనం ఏమిటి? మనకు ఆనందం రావాలంటే అందమే ఆనందం, ఆనందమే అందం. ఇదే మన జీవిత మకరందం. దానిని కొన్ని ముక్కలుగా కొట్టి కరిగించి నాటి దానిని కటింగ్స్ వెల్టింగ్ ఇవన్నీ ఏమేమో చేసిన తర్వాతనే అది ఒక చక్కని నగగా తయారై మెడలో పెట్టుకుని ఆనందించవచ్చు. కష్టములు నష్టములు దుఃఖములే అందించకుండా ఇది మనము ఆనందంగా అందంగా మనం అనుభవించలేము. నువ్వు ఒక బంగారు వంటి వాడే, అందుకోసం నేను అందరినీ కూడా బంగారు బంగారు బంగారు అంటుంటాను. అనగా నీవు చాలా విలువైనటువంటి వాడవే, కానీ కొన్ని కష్టాలకు దుఃఖాలకు విచారాలకు కొంతవరకు నువ్వు శాంతంగా భరించుకోవాలి. అంతేకాని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినాయని మనం మనసును మార్చుకోరాదు. ఉక్కు గుండు ఎండు టాకు రెండు ఒక చోట పెట్టినప్పుడు గాలి లేనప్పుడు రెండు కూడా నిశ్చలంగానే ఉంటాయి. కానీ మలయ మారుతం వచ్చినప్పుడు ఎండు టాకు 7 మైళ్ళు పరిగెత్తుంది, కానీ ఉక్కు గుండు అక్కడే ఉంటాయి. కనుక మనం ప్రాకృతమైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు మనం భరించుకున్నప్పుడే, దీన్ని సహించుకున్నప్పుడే, భగవంతుని యొక్క విశ్వాసం పెంచుకున్నప్పుడే మనం ఉక్కుగుండ వలె ఉండవచ్చు. అట్టి ఆత్మవిశ్వాసమే లేనటువంటి వాడు ఎండుటాకు వరే ఎగిరిపోతుంటాడు. కనుక మొట్టమొదట మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఇట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ప్రజాక్షేమాన్ని మనము ఆశించి లోకసేవను మనము విశ్వసించి మనము జగత్తు లోపల సరైన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ అహంకార మమకారములను పూర్తి త్యజించాలి. మన సూర్యుని అనుసరించాలి. ఈనాటి సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణమవుతుంటాడు. ఈనాడే ఉత్తరాయణము ప్రారంభమైంది. మహాజ్ఞాని మహాత్యాగి మహాదీక్షాపరుడైనటువంటి యొక్క భీష్ముడు కూడాను ఉత్తరాయణ పర్వకాలములందు పవిత్ర కాలం నుండి నా ప్రాణం విడిచాలని చెప్పి 56 దినములు కూడాను శరతల్పం పైన పరుండినాడు. ప్రయాణం అవుతున్నాడు. ఉత్తర దిశ అంటే ఏమిటి? హిమాలయ పర్వతము. హిమాలయం అనగా ఏమిటి? ఈశ్వరుని యొక్క నివాసము. కనుకనే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు తెరయేరు చిరుకొండలు హిమశిలాలు చిత్రాది చిత్తప్రవోతులు ధాతుక్రమ లబ్ధితలమును జింబించి దైత్యభివత్తిల ఎంతని విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నీ జలివప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేద్దాం. తెరయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రలోజులు ధాతుత్తరమొప్ప నభ్రతలమును జుంబించు దైవ్యంబు వత్తిల ఎంతేని విస్తృతిని పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు మీ చెలు ఒప్పారు హిమాది రాజమా నిను సేవించి మోదించదమ్మన్నాడు సూర్యుడు. ఏమిటి హిమాచలము? అనగా ఏమిటి? చెలవనగా తెల్లగా ఉంటుంది. దీనికి పవిత్రము అని ఒక అర్థము. దీని గుణం ఎట్ట ఉంటుంది? చల్లదనము. చల్లదనమునకు ప్రశాంతి దీని యొక్క గుణము. అసలదనగా ఏమిటి? స్థిరంగా ఉండేటువంటి చెలింపు లేనటువంటిది. కనుక ఇది హిమాచలము అనగా నిర్మలంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉండేటువంటి హృదయమే హిమాచలము. అంటే ఈశ్వరుడు ఉంటున్నాడు. కనుక నీ దృష్టిని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమనేటువంటి హిమాచలమునకు ప్రయాణం చేయించు. కనుక హిమాచలం అంటే ఎక్కడో మనం ఋషికేశు హరిద్వారంకు మనం ప్రయాణం కానక్కర్లేదు. హిమాచలము మన నిర్మల ప్రశాంతి నిశ్చల హృదయమే హిమాచలం. గట్టి అంతర్ముఖమును గావిస్తూ ఉన్నాడు ఈ సూర్యుడు. ఇతనికి ఎట్టి అహంకారము లేదు. నేనే లేకుండా ఈ జగత్తంతా ఏ విధంగా సృష్టి కాగలదు?
ఇతని ఎన్నున్నటువంటి హైడ్రోజన్ దీని వలనే పర్వతములు వృక్షములు జలములు అన్ని కులు ఆవిర్భవిస్తున్నాయి. సమస్త పంటలు కూడా సూర్యుడి నుంచినే ఆవిర్భవిస్తున్నాయి. సూర్యుడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి. ఇంత పని నేను చేస్తున్నాను కదా, ఎంత విర్రవీగాలి. ఈ అహంకారమే లేదు. కనుక నేను ఆయన నీవు గొప్ప పని చేస్తున్నావని, నీవు పరోపకారం చేస్తున్నావని, పేదరికంతో నీవు ఇది చేస్తున్నావని నీవు గర్వపడవద్దు, చూడు నన్ను నీవు అనుసరించు అని ప్రబోధిస్తూ ఉన్నాడు సూర్యుడు. నేను కేవలం నిర్విరామంగా నేను పనిచేస్తున్నాను. ఒక్క దినమే లేక ఒక్క అర్ధ దినమే గాని నేను లీవ్ తీసుకుంటే ప్రపంచమంతా మునిగిపోతుంది. తాను లీవ్ తీసుకోవటం లేదు పాపం. అరండి, నిరంతర కృషి తావించేటువంటిది కర్మ సూర్యుడు, కర్మ వీరుడు. భగవద్గీత ఎందు కూడా కృష్ణు మానే వాస్తవ్య కర్తవ్యం తిశలోకి చికించిన నానవాప్తం అవాప్తయో వర్తయే వచ కర్మని, కర్మం చేసి తీరాలి. కర్తవ్యం ఇది నా యొక్క కర్తవ్యం. భగవంతునికి ఇది కర్మాచరణ కర్తవ్యం అయినప్పుడు మానవులు కర్మ లేకుండా కర్మ సన్యాసం పుచ్చుకుంటామంటే ఇది కేవలం పిరికితనము, బలహీనత. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే ఉత్తమమైనటువంటిది. యోగ కర్మ కౌశలం, అదే మన యొక్క యోగము. సన్మార్గంలో ఈ కర్మను ప్రవేశపెట్టాలి, ప్రవేశపెట్టాలి, సదానందాన్ని అనుభవించాలి. ఇలాంటిదే నిజమైన కర్మ. కేవలము ఒక నిరాశతో నిస్పృతో మనం కర్మలు ఆచరించరాదు. ఇంట్లో ప్రవేశించాలి, అప్పుడే కర్మ అధికారస్య నీవు కర్మాధికారివి అన్నావు. కనుక సంక్రాంతి ఎన్నో విధమైనటువంటి మార్పులను కావిస్తూ అంతర్బహిర్ మార్పులను కూడా చేకూర్చుతూ మానవత్వాన్ని దివ్యత్వం వైపు నాకు ప్రయాణం సలుపుతున్నది. కనుకనే భగవంతుని అంతర్బహిర్వ్యాప్య నారాయణ స్థిత, అంతర్బహిర్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. నీవు లోపల వెలుపల ఎక్కడ ఉంటున్నావు, నిన్ను అన్వేషించేది ఎక్కడా, ఎక్కడ ఉన్నావని నీతో వచ్చిపోయేది. నువ్వు ఎక్కడ చూచినా ఉంటున్నావు, కనుక నీకు వెతకనక్కర్లేదు, ఉన్న చోటే ఉన్నావు. తనంతా ఆలోచించుకుంటే భగవంతుని దర్శించిన వాడవుతావు. కనుక సంక్రాంతి అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా క్రాంతిని అందించేటువంటిది. అన్ని మతములకు, అన్ని దేశములకు, అన్ని రూపములకు ఈ సంక్రాంతి మహాక్రాంతిని అందించేటువంటిది. నిజమైన శాంతిని చేకూర్చేటువంటిది శాంతి క్రాంతి మన యొక్క హృదయమునందే ఉంటున్నది. కనుక లేని ఆనందాన్ని మనం ప్రపంచంలో వెతకడానికి పోకూడదు. ప్రపంచ ఆనందం శాశ్వతం కాదు, శాశ్వత ఆనందం నీవే. నిన్ను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి, అది మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం. ఏదైనా ప్రాపంచక సంబంధమైనటువంటి బాధ్యతలన్నీ కూడా మనం వహిస్తున్నామంటే ఇది ప్రాపంచానికి ప్రాపంచకమే ప్రాకృతమైనటువంటి కర్మను మనం ఆచరించే తీరాలి. అవి ఆచరిస్తూ ఇవి అంతర్భావం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క దివ్యం యొక్క కర్మలే అని దివ్యత్వం యొక్క కర్మలుగానే విశ్వసించాలి. మొత్తం కూడా యవ్వనానికి కేవలం గర్వించరాదు, వార్ధక్యానికి భయపడరాదు, మరణానికి దిగువందరాదు. ఈ యవ్వనత్వము వార్ధక్యము మరణము దేహమునకే కాని నీకు కాదు. అందువలన మానవుని యవనము మరింత సులభంగా తీరిపోయేటువంటిది. ఇది కేవలం మధ్యలో వచ్చి మధ్యలో ఊడిపోయేటువంటిది. పాసింగ్ క్లౌడ్. ఇలాంటిది నిమిత్తమై మనము ఏమాత్రం కూడా అహంకారంగా మనము విర్రవీగి మన యొక్క మానవత్వాన్ని మనము మసిగలుపుకోరాదు. పవిత్రమైన గోల్డెన్ ఏజ్, ఈ దివ్యమైనటువంటి యొక్క వయసును మనం సార్థకం గావించుకోవాలి. మానవులకు సేవ చేయండి, తల్లిదండ్రులను ఆశ్రయించి వారికి తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించండి, దైవభావంతో మీ జీవితాన్ని నడపండి, దైవాధిష్ఠిత భావంతో మీ కర్మలు ఆచరించండి. సర్వకర్మ భగవతి ప్రియారంభం అనే యొక్క దృష్టితో మీరు ఆచరించాలి. అన్నిటి భావమే లేక ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ కేవలము కీ ఇచ్చిన గడియారం తిరిగినట్టుగా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ గా పోతుంది. ఏమి చేసినా మనస్ఫూర్తిగా చేయండి,
పవిత్రమైనటువంటి భావంతో చేయండి, నిష్కామమైనటువంటి యొక్క చింతతో మీరు చేయండి. అప్పుడే నిశ్చలము, ప్రశాంతి, పవిత్రత మనలో అభివృద్ధిగాంచుతుంది. కనుక ఉన్నది ఒకే దేవుడే, అందరి యందు ఉన్నటువంటి యొక్క తత్వం ఆత్మతత్వం ఒక్కటే. ఏ ద్వేషించకూడదు, ఏ యొక్క వ్యక్తిని కూడా మీరు ఏమాత్రం కూడా విరుద్ధం గావించుకోకూడదు. అన్ని మతముల యొక్క సారమే, అన్ని మార్గముల యొక్క గమ్యమే, అన్ని పనుల యొక్క కీలకమే ఆత్మతత్వము. అట్టి ఆత్మతత్వంతో మీరు భగవంతుని యొక్క సన్నిధిని, పెనిధిని అనుభవించండి. ప్రేమనే ప్రధానము, ప్రేమనే దైవము, ప్రేమనే మన సర్వస్వము. ప్రేమ ముదిత మనసికో.

ఇంతవరకు మీరు 1992 జనవరి 15న స్వామివారు సంక్రాంతి దినమున భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. భక్తి అంటే నిర్మలమైన ప్రేమ అని తెలియజేస్తూ, మానవత్వం నుండి దివ్యత్వం వైపుకు ఎలా పయనించాలో తెలియజేస్తూ, నిత్య సత్యమైన ఆత్మతత్వానికి మనం కృషి చెయ్యాలని ఇక్కడ తెలియజేశారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మనస్సును నిర్మూలం గావించడానికి ప్రయత్నించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. వేరులు లోతుగా పాతుకుపోయిన ఒక వృక్షమునందు కొమ్మలు కొన్ని కొట్టినప్పటికీ కొంతకాలము తరువాత అవి చిగురిస్తూ ఉంటాయి. అయితే వేరులను తీసివేసిన కొమ్మలు తిరిగి అభివృద్ధి కానేరవు. అదేవిధముగానే ద్వేషము, అసూయ, అహంకారము ఇత్యాది వేర్లతో పాతుకుపోయిన ఈ జీవిత వృక్షమునందు కేవలము పైపై కొమ్మలు కొట్టినంత మాత్రమున ఇవి చావవు. మనము తాత్కాలికముగా దుస్సంకల్పములను అణుచుకున్నంత మాత్రమున ఇవి అణుగునవి కావు. సంకల్పములతో కూడినదే మనస్సు. కనుక మనస్సునే నిర్మూలముగావించడానికి ప్రయత్నించినప్పుడే మనకు తగిన శాంతి లభిస్తుంది. సముద్రము ఉండినంత వరకు కెరటములు ఏమాత్రమూ నిలువవు. సముద్రమే మాయమైనప్పుడు ఈ కెరటములు కూడాను అంతర్ధానమైపోతాయి. అదేవిధముగానే మనస్సు అనే సముద్రమునందు సంకల్పములనే తరంగములు నిరంతరము ఆవిర్భవించుచుండునే కాని ఏమాత్రమూ అణిగి ఉండలేవు.

0: క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞ క్షమా శమ. సత్యవంతుల యొక్క సత్యమే క్షమ, యజ్ఞమే క్షమ, శమమే యజ్ఞం. తేజోవంతుల తేజమే క్షమ, తపస్వికుల బ్రహ్మనే క్షమ. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞము, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ప్రతి మానవుడు తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు. నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహం అనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు. దేహాత్మ భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మతత్వము బోధపడదు. ఆత్మల గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును, చర్చించవచ్చును. అయితే ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది. చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు. ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు. కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనము అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు. అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది. కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది. ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు, లేక ఓర్పు బజారులో లభించేటువంటి పదార్థం కాదు. కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది. కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి. మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది. ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటుంది. ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము. కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయమునందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి. ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును, అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును. కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు సత్యం అనే పేరుతో దివ్య బాలుడుగా ఉంటున్న రోజులవి. ఆ రోజుల్లో పుట్టపర్తి గ్రామంలోని కొందరు పిల్లలు ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో వలనే పోకిరితనంతో ఉండేవారు. ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన పరిశుభ్రతతో, చక్కని భాషతో, మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్లు ఎంతమాత్రం సహించేవారు కాదు. విశిష్టమైన వ్యక్తిని సామాన్యమైన స్థాయికి దిగజార్చి ఏడిపించటం, వెక్కిరించటం వాళ్లకు ఇష్టమైన విషయంగా ఉండేది. కోడిపెట్టల్ని తలకిందులుగా వేలాడదీయటం, హృదయ విదారకంగా కుక్కల్ని తన్నటం, ఎద్దు తోక పట్టుకుని వేలాడటం, ఇటువంటి పనులు చేసి వారు దివ్య బాలుడైన సత్యాన్ని మానసికంగా బాధపెట్టి ఆనందించేవారు. వాళ్లను దండిస్తానని ఈశ్వరమ్మ కోపంతో బెదిరిస్తే వాళ్లు మరీ పెచ్చరిల్లిపోయేవారు. అయినా వాళ్లు శిక్షింపబడటం సత్యానికి ఇష్టమయ్యేది కాదు. క్రమంగా సత్యానికి 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. 3 మైళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం ప్రాథమిక పాఠశాలకు చదువు కోసం వెళ్లవలసి వచ్చింది. సత్యం ఉదయమే హడావిడిగా 8:30 గంటలకు స్కూలుకు వెళ్లి సూర్యాస్తమయ సమయానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతనితో పాటు స్కూలుకు వెళ్లిన దాయాదుల పిల్లలు, ఊరులోని పిల్లలు సత్యం ప్రత్యేకమైన పరిశుభ్రతకు అసూయపడేవారు. సత్యం సాటివారిలో ఉన్నతుడుగా భాషించేవాడు. ఆ పిల్లలు గ్రామ సరిహద్దులు దాటే వరకు ఊరుకొని దారిలో ఉన్న నదిని దాటేటప్పుడు వారంతా సత్యం మీద పడి కాళ్లు పట్టుకుని లాగి ఈశ్వరమ్మ శ్రద్ధతో ఉతికి చలువు చేసిన వేసిన బట్టల్ని తమ బట్టల కన్నా అసహ్యంగా ఉండే వరకు పాడుచూసేవారు. ఈశ్వరమ్మ ఎంత ప్రయత్నించినా సత్యం నుంచి ఆ దోషుల పేర్లు బయటకు వచ్చేవి కావు. చీకటి పడగానే మెనుకు మెనుకుమనే చమురు దీపపు కాంతిలో కూర్చుని సత్యం స్కూలులోనూ మార్గ మధ్యంలోనూ జరిగిన విషయాలను తల్లికి చెప్తూ ఉండేవాడు. ఆ తల్లి కొడుకు మీద ప్రేమతో ఆ పిల్లల ప్రవర్తనకు ఉడికిపోయేది. అయినప్పటికీ వాళ్ల పేర్లను మాత్రం సత్యం ఎన్నడూ తల్లికి చెప్పలేదు. సత్యంలో ద్వేషం కాని, ప్రతీకార వాంఛ కాని, అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు. అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు.

ఎంతో పేద కుటుంబంలో జన్మించిన తాను బాల్యంలో ఆ దుర్భర దారిద్ర్యాన్ని ఎలా ఓర్పుతో భరించింది శ్రీ సత్యసాయిబాబా విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం బాబా తమ బంధువుల ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నారు. ఆ బంధువుకు బాబా ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతడు కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చొని అలా మహారాజులా ఊగటానికి నీకెవరు అనుమతిచ్చారు? లే, ఇక్కడ నుండి బయటికి పో అంటూ గద్దించాడు. ఆ మాటకు, ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నీవే చూస్తావు అని బదులు చెప్పారు బాబా. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సత్యసాయిబాబా వారు కొయ్య కుర్చీలో కూర్చునటం చూసి భరించలేక ఒకనాడు చించోళి రాణి బాబా కోసం ఒక సింహాసనం తయారు చేయించి తెచ్చింది. కొద్ది రోజులకు శివరాత్రి పండుగ వచ్చింది. కాని ఆ సింహాసనం తీయటానికి బాబా అంగీకరించలేదు. తరువాత దసరా పండుగ వచ్చింది. అప్పుడు కూడా ఆ సింహాసనం బయటకు తీయటానికి బాబా అనుమతించలేదు. తరువాత బాబా జన్మదినోత్సవానికి ఆ బంధువు పుట్టపర్తి రావడం జరిగింది. అప్పుడు బాబా అక్కడున్న అంతమందిలోనూ అతనిని మరొకరిని పిలిచి ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి బయటకు తీసి హాల్లో వేదికపై పెట్టమని చెప్పారు. అతను ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి చూసేసరికి అది ధగధగా మెరిసిపోతున్న వెండి సింహాసనం. ఆయన దానిని తెచ్చి హాల్లో వేదికపై పెట్టారు. కనుల పండుగగా ఉన్న ఆ జన్మదినోత్సవం రోజున వేలాది మంది హర్షధ్వానాల మధ్య బాబా ఆ వెండి సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆ బంధువుకు కొన్ని సంవత్సరాల క్రితం తాను బాబాతో పలికిన పలుకులు గుర్తుకు వచ్చాయి. అతడు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ బాబాను క్షమించమంటూ వేడుకున్నాడు. బాబా వెంటనే దయతో ప్రతిస్పందించి ఎంతమాత్రమో విచారించవద్దని ఆయనను అనునయించారు.

సత్యం చిన్ననాటి నుండి దివ్య శక్తులతో విలసిల్లుతుండటం చూచి సహింపలేక పుట్టపర్తిలో కొందరు అసూయ ద్వేషాలతో సత్యానికి అపకారం చేయటానికి కూడా సిద్ధమయ్యారు. సత్యం కొందరు మిత్రులతో కలిసి తనను ఆహ్వానించిన వారి గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సత్యం మిత్రులతో వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇల్లాలు వారికి కాఫీ పలహారాలు పెట్టి ఆనందం పొందుతుండేది. సత్యాన్ని ద్వేషించేవారు ఈ విషయం గ్రహించి ఆమెకు రకరకాలుగా దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సును మార్చివేశారు. సత్యం తన మిత్రులతో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గారెలు వండి వాటిల్లో విషం పెట్టి సత్యానికి పెట్టాలని వారు ఆమెతో చెప్పారు. వారి ప్రలోభాలకు వశమైపోయిన ఆ గృహిణి వారు చెప్పినట్టు చేయటానికి అంగీకరించింది. ఒకసారి మిత్రులతో సత్యం వారింటికి వచ్చినప్పుడు ఆమె సత్యానికి విషం కలిపిన గారెలు పెట్టి మిగిలిన వారికి మామూలు గారెలు పెట్టింది. సత్యం మామూలుగానే నవ్వుతూ అందరితో పాటు ఆ గారెల్ని తిని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాడు. తాను ప్రయోగించిన విష ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో ఆమె కూడా వారితో బయలుదేరింది. కొంత దూరం వెళ్లేటప్పటికీ సత్యానికి కడుపులో తిప్పినట్లయి వాంతయింది. చేసిన గారెలు చేసినట్లుగా బయటికి వచ్చాయి. సత్యం ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అంతే, ఆ ఇల్లాలు గజగజా వణికిపోయింది. ఆమె అమాంతం సత్యం పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నది. కరుణాంతరంగుడైన బాబా ఆమెకు అభయమిచ్చి ఆశీర్వదించారు. ఆమె బాబాకు భక్తురాలిగా మారిపోయింది. ఆమె అభ్యర్థనపై బాబా తరువాత కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకనాడు బాబా మిత్రులతో అలా వచ్చినప్పుడు వారి కోసమని ఆమె టిఫిన్ తయారు చేయసాగింది. అప్పుడు బాబా ఆమెతో, బంగారు, నీవు మామూలు టిఫిన్ తయారు చేయి, సరిపోతుంది, ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు అన్నారు. బాబా తనకు విషం పెట్టిన వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించిన ఒక విశిష్టమైన సన్నివేశమిది.

సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఉరవకొండలో అన్నగారి దగ్గర ఉండి చదువుకుంటున్న రోజులవి. ఒకనాటి రాత్రి ప్రక్క ఊరి నుండి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి సినిమా చూడటానికి ఉరవకొండ వచ్చారు. బండిలో బాగా క్రిక్కిరిసి కూర్చునటం వల్ల అదే అదనుగా భావించి వారిలో ఒక ఆమె ప్రక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. ఆమె నిద్రలేచిన తరువాత తన బంగారు ఆభరణం లేకపోవటం గమనించింది. కాని ఎవరు దొంగతనం చేసింది ఆమెకు తెలియలేదు. ముఖ్యంగా ఆ దొంగతనం చేసిన స్త్రీపై ఎవరికీ అనుమానం కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత ఎవరికీ ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం మధ్యలో ఆభరణం బహుశా కింద పడిపోయి ఉండవచ్చునని కొందరు భావించారు. మరికొందరు అసలు ఆమె వచ్చేటప్పుడు ఆభరణం ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తుకు తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతను ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మీరు ఈ విషయం అతన్ని అడిగి తెలుసుకోవచ్చునని సలహా ఇచ్చాడు. సరేనని వారంతా బాలసత్యసాయి దగ్గరకు వెళ్లారు. సత్యం వారిలో ఒక ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలిచి, అమ్మా, నీవు తీసిన ఆ నగరం వారికిచ్చే అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి వెంటనే తాను దొంగిలించిన నగను తీసి తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె కృంగిపోయింది. అప్పుడు సత్యం, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకుని వెళ్ళండి, పశ్చాత్తాపమే చేసిన తప్పుకు సరియైన శిక్ష, ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేటందుకు కారణం మీరే కదా. ఇంకెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చేయదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహింపబడినది.

0: స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచి పెద్ద చేసిన కరణం సుబ్బమ్మను పిలిచి, ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పారు. స్వామి తనకు దూరమవుతారేమోనని ఆవేదనతో స్వామిని ఎలాగైనా తన దగ్గరలోనే ఉంచుకోవాలని సుబ్బమ్మ తన ఇంటికి కొద్ది దూరంలో ఒక చిన్న పర్ణశాలను ఏర్పాటు చేసింది. స్వామి అక్కడ కొందరు భక్తులతో ఉండేవారు. ఒకరోజు రాత్రి అలికిడి అయితే బాబా తలుపు తీసుకుని బయటకు వచ్చారు. బాబాతో భక్తులు కూడా బయటకు వచ్చి చూశారు. బాబా ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలేదు. బాబా నవ్వుతూ అక్కడ చీకటిలో దాగిన నలుగురైదుగురు వ్యక్తుల వైపు చూసి, అయ్యో పాపం, ఈ పర్ణశాలకు నిప్పు అంటిద్దామని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు, ఆ అగ్గిపెట్టి వెలగలేదు. ఇదిగో ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టి, దీంతో వెలిగించండి అని ఒక అగ్గిపెట్టెను వారిపై విసిరేశారు. వారు ఆ చీకట్లోనే కనపడకుండా వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత మరలా వాళ్లు రావటం, బాబా ఉన్న ఆ పర్ణశాలకు నిప్పు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ పాక భగ్గుమన్నది. లోపలున్న భక్తులు ఆందోళన పడసాగారు. అప్పుడు బాబా, నేనున్నాను కదా, భయమెందుకు అని ఆకాశం వైపు అభయహస్తం చూపించారు. అంతే, క్షణాలలో కుండపోతగా వర్షం కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామికి గాని భక్తులకు గాని ఎటువంటి హాని జరగలేదు. కరణం సుబ్బమ్మగారు మరునాడు విచారణ చేయించి పాకకు నిప్పు పెట్టిన ఆ నలుగురైదుగురు వ్యక్తులను వెదికించి పట్టుకుని వారిని కఠినంగా శిక్షించడానికి నిర్ణయించింది. కాని బాబా, వారు అజ్ఞానంతో ఉన్నారమ్మా, వారు ఏమి చేస్తున్నది వారికి తెలియదు, తరువాత వారే మంచివారవుతారు అని సుబ్బమ్మకు చెప్పి ఒప్పించి అపారమైన దయతో వారిని క్షమించి విడిచిపెట్టారు.
1: సాధనలు ఎందు, పవిత్రమైన కార్యములు ఎందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గము ఎందు మనం ఓపికను సాధించాలి. ఆధ్యాత్మిక మార్గమునకు, ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి. ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి. ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క శోభ. ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం. ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి. ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములో కోల్పోతాం మనం. ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుధ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క 4 భాగాలలో 3వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

సాయితోనే రోజు ప్రారంభం. కస్తూరి రోజువారి దినచర్యను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన కుమార్తె అయిన శ్రీమతి పద్మా కస్తూరి ఈ విధంగా అంటున్నారు. ఆ రోజుల్లో నాన్నగారు ఉదయం 6 గంటలకు ముందే మందిరానికి వెళ్లడానికి సిద్ధమయ్యేవారు. ఆ సమయానికి మా అమ్మ నాన్నగారు తీసుకెళ్లడానికి శుభ్రపరిచిన బిల్వదళాలు మరియు తులసి ఆకులను సిద్ధం చేసేవారు. నాన్నగారు వాటిని తీసుకుని స్వామి దర్శనం కోసం వెళ్లేవారు. స్వామి వద్దకు వెళ్లాక ఆ పవిత్ర దళాలను స్వామి పదకమల సన్నిధిలో ఉంచి స్వామికి సాష్టాంగ వందనాలను సమర్పించి స్వామి స్పర్శతో మరింత పవిత్రమైన ఆ ఆకుపచ్చని బహుమతులతో తిరిగి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ ఉదయం కాఫీ కానీ టిఫిన్ కానీ ముట్టేది కాదు. ఆ తర్వాత ఉదయం భజన అయ్యాక సుమారు 9:30 గంటల ప్రాంతంలో కస్తూరి మళ్లీ స్వామి సన్నిధిలో గంటా లేక 2 గంటలు గడిపేవారు. ఆ సమయంలో స్వామి సాయి సంస్థల గురించి మరియు ఇతర విషయాలపై చర్చిస్తూ తగిన సూచనలను ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే సాయి సంస్థలకు 1960 మరియు 1970 సంవత్సరాలలోనే సరైన పునాది వేయబడింది అని శ్రీమతి పద్మా కస్తూరి కుమారుడైన రమేష్ కస్తూరి వివరించారు. ఆ సమావేశము నుంచి కస్తూరి తిరిగి వస్తున్నప్పుడు అందరూ ఆయన్ను స్వామి చెప్పిన విషయాలను తెలుసుకోవాలన్న ఆకాంక్షతో చుట్టుముట్టేవారు. కస్తూరి ఎంతో ప్రేమతో తన మధుర స్వరంతో చక్కగా స్వామి తెలిపిన విషయాలను అందరికీ వివరించదగ్గ వాటిని వివరించేవారు అని ఆ కాలంలో స్వామిపై తన భర్తతో కలిసి అనేక చిత్రాలను రూపొందించిన శ్రీమతి జినెట్ బికర్ తెలిపారు. ఆమె కస్తూరితో తన సాన్నిహిత్యాన్ని వివరిస్తూ ఇంకా ఇలా తెలిపారు. నేను ప్రశాంతి నిలయంకు మధ్యలో 1-2 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు కస్తూరిని కలిసి నా రచనలను చూపించేదాన్ని. వాటిని శ్రద్ధగా చదివి ఫలానా విషయాన్ని ఈ విధంగా చెబితే బావుంటుందని సూచనలిస్తూ తప్పులను సరిదిద్దేవారు. ఆ రచనలను తర్వాత డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పనలో సమర్థవంతంగా ఉపయోగించేదాన్ని. ప్రొఫెసర్ అనిల్ కుమార్ కు ప్రొఫెసర్ కస్తూరితో కొన్ని మరపురాని అనుభవాలు ఉన్నాయి. వాటిని ఆయన ఇలా వివరిస్తున్నారు. 1970లో నేను మొట్టమొదటిసారి నా భార్యాపిల్లలతో పుట్టపర్తి వచ్చాను. నాకు 4 పిల్లలు. ఒకసారి మధ్యాహ్నపు సమయంలో పిల్లలతో మందిరం వైపు వెళుతూ ఉండగా పిల్లలకు విపరీతమైన దాహం వేసింది. ఎవరినన్నా మంచినీళ్లను అడుగుదామనుకునేసరికి అందరూ స్వామి దర్శన సమయం అయిందన్న హడావిడిలో ఉన్నారు. అందరూ మందిరం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో కస్తూరిని వారి ఇంటి వద్ద చూసి ఆయన వద్దకు వెళ్లి, సార్, నేను గుంటూరు క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మేమంతా దర్శనానికి బయలుదేరాం. మా పిల్లలకు విపరీతమైన దాహంగా ఉంది. నాకు తెలుసు మీరు స్వామి దర్శనానికి వెళ్తున్నారని. కొంచెం దయవుంచి మంచినీళ్లను అందివ్వగలరా అని అడిగాను. దానికి కస్తూరి, అనిల్ కుమార్, దాహంగా ఉన్న మీ పిల్లలకు మంచినీళ్లను ఇవ్వడం స్వామి దర్శనం కన్నా ముఖ్యమైనది అని నీళ్లను తీసుకొచ్చి పిల్లలకిచ్చారు. తర్వాత, ఇది స్వామి సేవ చేయటమే, ఇలాంటి పనులే స్వామికి ఎంతో ఆనందాన్నిస్తాయి అని సౌమ్యంగా అన్నారు. నేను ఆ మాటలు ఎన్నటికీ మరువలేను. అది స్వామి భక్తునిగా ఆయన చూపిన ఆదర్శమే కాదు, నాలాంటి సాయి సోదరులందరికీ ఒక సందేశం వంటిది. పువ్వులు సువాసన కలిగి ఉండడం ఎంత సహజమో, ఎప్పుడూ నిస్వార్థ సేవ చేయడం, అందరినీ ప్రేమించడం కస్తూరికి అంత సహజం. ఆయన చిన్నప్పటి నుంచే దీనులకు సేవలనందించేవారని, ప్రపంచంలోని ఆదర్శ పురుషుల జీవిత కథలను హరికథలుగా రూపొందించి జైళ్లలో కరడు కట్టిన ఖైదీల ముందు ప్రదర్శనలిచ్చేవారు. కస్తూరి రూపొందించిన హరికథా కాలక్షేపానికి నేరస్థులు ముగ్ధులై రాయి వంటి వారి హృదయం కరిగి వారిలో ఎంతో మార్పు వచ్చేది. వారిని మంచివైపు అడుగులు వేయించేది. వారు కస్తూరికి పాదాభివందనం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కస్తూరికి హరిజనులు అంటే ఎంతో మక్కువ. హరిజన వాడలకు తన కాలేజీ విద్యార్థులను తీసుకుని వెళ్లి ఎన్నో సేవా కార్యక్రమాలను, విజ్ఞాన ప్రదర్శనలను ఇప్పించి వారిని చైతన్యవంతులుగా చేసి వారి ముఖంలో చిరునవ్వులను చిందింపచేసేవారు. ప్రొఫెసర్ కస్తూరి తర్వాత స్వామి జీవిత చరిత్ర రచనను కొనసాగిస్తున్న బిఎన్ నరసింహమూర్తి గారు ఆయనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కస్తూరిని మొట్టమొదటిసారిగా కలిశారు. కస్తూరి అలసట అనే మాట లేకుండా
తన టైప్ రైటర్ పై టైప్ చేస్తూ ప్రపంచాన్నంతా మరిచిపోయినంతగా స్వామి పనిలో నిమగ్నమై ఉండేవారని నరసింహమూర్తి గారు గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ను పలకరించి ఆయన పనికి ఆటంకం కలిగించినా ఆయన ఎంతో ఓర్పుతో సౌమ్యంగా వారిని పలకరించేవారు. ఆయనకు ఎవ్వరూ కొత్తగా అనిపించేవారు కాదు. ఎవరితోనైనా స్వామి అవతారతత్వ విషయాలను పంచుకునేవారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా బాధతో సమస్యతో కస్తూరి వద్దకు వచ్చినట్టయితే వెంటనే వారిని ఓదార్చేవారు. అంతేకాక వారి సమస్యలను సాహసించి స్వామికి కూడా విన్నవించేవారు. అలాంటి సంఘటనను ఒకదానిని నరసింహమూర్తి గారు ఇలా వివరిస్తున్నారు. 1981లో నేను ముద్దనహళ్లి స్కూలులో వార్డెన్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందులో ప్రొఫెసర్ కస్తూరి, ప్రొఫెసర్ రామకృష్ణరావు మరియు జగదానందజీ మహారాజ్ పాల్గొన్నారు. జగదానందజీ రామకృష్ణ మఠం నుంచి సన్యాసం స్వీకరించినవారు. ఆ సమావేశంలో ఆయన బహు చక్కగా ప్రసంగించారు. సమావేశం అయిన తర్వాత మహారాజ్ ప్రొఫెసర్ కస్తూరిని, పుట్టపర్తి వెళ్దాం, మీరు కూడా మాతో రండి అని అడగగా ఆయన సరే అన్నాక అందరం కలిసి పుట్టపర్తికి వచ్చాం. ఆ సమయానికి భజన అయిపోయి స్వామి తన గదిలోకి వెళ్లిపోయారు. అందరం ఎలాగా అని అనుకుంటూ ఉండగా కస్తూరి పైన స్వామి గదిలోకి వెళ్లి మా రాక గూర్చి చెప్పారు. స్వామి అప్పుడు మా అందరికీ ఇంటర్వ్యూ అనుగ్రహించారు. జగదానందజీ ఎప్పటినుంచో ఒక వ్యాధితో బాధపడుతున్నారని స్వామికి స్వయంగా విన్నవించుకున్నారు. స్వామి దయతో వారికి విభూతిని సృష్టించి ఇచ్చారు. జగదానందజీ స్వామితో, స్వామి, నాకు ఈ వ్యాధి ఎప్పటినుంచో ఉంది, తగ్గటం లేదు అని అనగా స్వామి, గురుమహారాజ్పై మరింత విశ్వాసాన్ని భక్తిని పెంచుకో, నీకు వ్యాధి నయమైపోతుంది అని ఆశీర్వదించారు. స్వామి దృష్టిలో గురుమహారాజ్ అంటే రామకృష్ణ పరమహంస అని అర్థం. కస్తూరి గారు జగదానందజీకి ఆ విధంగా సహాయం చేశారు. స్వామి అప్పుడప్పుడు కస్తూరిని భగవంతుని బొంట్రోతు అని పిలుస్తూ ప్రొఫెసర్ కస్తూరిలో అహంకారం అభివృద్ది అవ్వకుండా చూసేవారు. ఒకసారి కస్తూరి ఎప్పటిలాగే స్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఆ సమయంలో కస్తూరి పాత స్నేహితుడు ఒక ఆయన వచ్చి కస్తూరిని ఆపి స్వామికి తన విషయాన్ని ఎలాగైనా చెప్పి స్వామి తనకు ఇంటర్వ్యూ ఇచ్చేట్టు చూడమని కస్తూరిని వేధించసాగారు. పాపం ఎవ్వరినీ నొప్పించలేని కస్తూరి అవుననలేక కాదనలేక సతమతమవుతూ నేను స్వామి వద్దకు వెళ్లాలి అని చెప్పి అక్కడి నుంచి స్వామి వద్దకు వెళ్లారు. స్వామి వద్దకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడాక స్వామి కస్తూరితో, ఇందాక నువ్వు నా వద్దకు వస్తున్నప్పుడు ఏమైంది అని అడిగారు. కస్తూరికి సరిగా అర్థం కాలేదు. స్వామి మళ్లీ దారిలో ఏమైంది అని అడిగారు. కస్తూరికి జరిగినదంతా గుర్తుకు వచ్చి, ఓహో, అదా స్వామి, నా పాత స్నేహితుడొకడు కలిశాడు అని అన్నారు. స్వామి, అతను నీతో ఏమీ అన్నాడు అని గుచ్చిగుచ్చి అడిగారు. కస్తూరి, స్వామి, మీకు తెలియనిది ఏముంటుంది, అతనికి మీ ఇంటర్వ్యూ కావాలట, నన్ను మీకు సిఫారసు చేయమంటున్నాడు అని అన్నారు. దానికి స్వామి, ఓహో, ప్రశాంతి నిలయంలో నువ్వు వేరొకరి విషయాలను నాకు సిఫారసు చేసేంత పెద్దవాడివయ్యావన్నమాట అని అన్నారు. వెంటనే కస్తూరి, లేదు స్వామి, నేను ఒక సామాన్య మానవుణ్ణి, నేను మీకు సిఫారసు చేసేంత వాడిన మీ పాదధూళిలాంటి వాణ్ణి, అతను నన్ను ఏదో అనుకుని సిఫారసు చేయమన్నాడు అని స్వామిని వేడుకున్నారు. స్వామి కస్తూరితో, అతని వద్దకు వెళ్లి, నేను సామాన్య మానవుడిని, ఎవరైనా స్వామికి సిఫారసు చేయగలరా, స్వామి భగవంతుడు, నా వద్ద నుంచి అలాంటి పనులు ఆశించకు అని చెప్పిరా అని పంపించారు. తీరా కస్తూరి తన స్నేహితుని దగ్గరకు వెళ్లి ఇదంతా చెబుదామనుకునేసరికి కథ కొత్త మలుపు తిరిగింది. కస్తూరి స్నేహితుడికి చెవుడు, అతనికి అస్సలు వినపడదు. కస్తూరి గంభీరంగా జరిగినదంతా చెప్పేసరికి ఆయన స్నేహితుడి గారికి, నిజంగా స్వామికి తన గురించి కస్తూరి సిఫారసు చేసి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేలా చేశాడని ఆనందపడుతూ ఉండగా పాపం కస్తూరి అతనికి వినబడేటట్టు ఒకటికి రెండు సార్లు బిగ్గరగా స్వామి చెప్పమన్న విషయం చెప్పగా అది అతనికే కాక పక్కన ఉన్నవారికి కూడా వినబడి జరిగినదంతా అందరికీ అర్థమైంది. ఇదంతా స్వామి ఏదో వయసు మీరిన కస్తూరిలాంటి భక్తుణ్ణి కించపరచడానికి చేయలేదు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తనకు ఎవ్వరూ సిఫారసు చేయలేరని, చేయరాదని అందరికీ తెలిసేటట్టు చేయడం.
కస్తూరిలో ఒకవేళ ఎప్పుడైనా సరే అహంకారపు ఛాయలు కనిపించినట్టయితే వాటిని మొగ్గదశలోనే త్రుంచివేయడం స్వామి ముఖ్యోద్దేశం అని అందరం గ్రహించాలి. అత్యున్నత ఆధ్యాత్మిక గురువు ఎంచుకున్న ప్రియభక్తుడు ప్రొఫెసర్ కస్తూరి. ఎప్పుడూ స్వామి ఆదర్శాలకు అంచనాలకు తగినట్టు కస్తూరి జీవనం సాగించేవారు. కస్తూరి సాధారణ మనిషేమీ కాదు. ఆయన ఉన్నత విద్యావేత్త, ఉత్తమ రచయిత మరియు రామకృష్ణ పరమహంస, అరవింద మహర్షి రచనలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న పండితుడు అని ఉపన్యసించుటలో కస్తూరికి సమానులు ఎవ్వరూ లేరు. ఏదైనా కథను వివరించుటలో స్వామి ప్రథమం అయితే కస్తూరి ద్వితీయం అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే కస్తూరి ప్రసంగం అద్భుత పదజాలంతో, ఆకర్షణీయమైన భావ వ్యక్తీకరణతో నిండి ఉండేది. ఏది ఏమైనా కాని మనకి మరొక షేక్స్పియర్, మరొక హ్యామ్లెట్ ఎలా తారసపడరో అలాగే మరొక కస్తూరిని కూడా మనం ముందు ముందు చూడబోము. స్వామి అనగా ప్రేమ, ప్రేమ అనగా స్వామి. కస్తూరి ఆ ప్రేమతత్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవారు. అందుకనే స్వామికి అంత దగ్గరగా మనందరికీ ఎంతో ప్రీతిపాత్రుడుగా కాగలిగారు అని అనిల్ కుమార్ వివరించారు. మీరు కస్తూరిని చూసిన వారిని ఎవరినైనా అడగండి, వినయ విధేయతలు ఆయన మొదటి నైజం అయితే రెండవది ఆయన హాస్య చతురత. స్వామి యూనివర్సిటీలో అనంతపూర్ కాలేజ్ హాస్టల్ వార్డెనైన శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్ తన చిన్నతనంలో కస్తూరిని మొదటిసారిగా చూశారు. ఆవిడ తన అనుభవాలను ఇలా తెలుపుతున్నారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కస్తూరి అంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. ఎందుకని అడిగితే నాకు నా మనసులో సభ్యత కలిగిన ఒక హిందువు, ఒక భారతీయుడు ఎలా ఉండాలి అని అనుకునేదానినో సరిగ్గా కస్తూరి అలానే ఉండేవారు. ఆయన పొడవుగా నిటారైన రూపాన్ని కలిగి, నుదుటిపై విభూతిని కుంకుమను ధరించి, తెల్లని పంచకట్టుతో శుభ్రమైన లాల్చీని ధరించి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేవారు. ఆయనకు స్వామికి గల సన్నిహిత సంబంధం వలన, ఆయన చేసే అద్భుత ప్రసంగాల వలన కస్తూరి అంటే ఎంతో గౌరవం నాలో పెంపొందింది. స్వామి ఎప్పుడూ భక్తుల కోసం కస్తూరిని ప్రసంగించమనేవారు. ఆయన ఉన్నత పండితుడైనప్పటికీ సాధారణ ఇంగ్లీషులోనే అందరికీ అర్థమయ్యే రీతిలోనే మాట్లాడేవారు. ఆయన తన పాండిత్య ప్రదర్శన కొరకు ప్రసంగించేవారు కాదు. అందరికీ స్వామితత్వం అర్థమయ్యే రీతిలో తనదైన హాస్యధోరణిలో మాట్లాడేవారు. ఆ హాస్యధోరణి కేవలం కస్తూరికే సొంతం. ప్రొఫెసర్ కస్తూరిని దగ్గర నుంచి ఎన్నో ఏళ్లు పరిశీలించిన బిఎన్ నరసింహమూర్తి గారు కస్తూరి హాస్యధోరణిని ఆస్వాదించిన వారిలో ముఖ్యులు. ఆ అనుభవాన్ని ఈ విధంగా తెలుపుతున్నారు. ఒకసారి కస్తూరి స్వామిపై మంగళూరులో 2 గంటలకు పైగా ఉపన్యసిస్తున్నారు. అందరూ ఆయన ఉపన్యాస చాతుర్యానికి ముగ్ధులై సమయాన్ని కూడా మర్చిపోయారు. నేను హఠాత్తుగా టైం చూసేసరికి 9:00 నిజానికి ఆ సమావేశం 8:30 ముగించాల్సి ఉంది. ఎందుకంటే మేము తిరిగి వెళ్లాల్సిన బస్సు 9:30 ఉంది. కాని సమావేశంలోనే 9:00. ఇంకా ఉపన్యాసం పూర్తి అవలేదు. మేము బస్సుకు అందుకోలేమేమో అన్న భయంతో నేను ఒక కాగితంపై బస్ అని రాసి కస్తూరికి కనిపించే విధంగా ఉంచాను. కస్తూరి దానిని చూసి అక్కడున్న వారందరితో, చూడండి, నరసింహమూర్తి ఉపన్యాసం ఇంకా చాలు అన్నట్టు బస్ అని రాసి చూపిస్తున్నారు. బస్ అంటే హిందీ భాషలో చాలు అని అర్థం అని అనేసరికి అందరూ గొల్లుమని నవ్వారు. ఏ విషయానికైనా హాస్యాన్ని జోడించడంలో ఆయనకు ఆయనే సాటి. స్వామి వద్దకు రాక పూర్వం ఆయనలోని హాస్య చతురత ప్రస్ఫుటమైతే స్వామి మార్గంలో ప్రవేశించాక ఆయనలో వినయం ఎక్కువగా ప్రకటితమయ్యేది. కస్తూరి స్వామి వద్దకు వచ్చి నివసించే ఆ కాలంలో ప్రశాంతి నిలయంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అందుకని అక్కడ ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాల్సి వచ్చేది. ఆయన ఇంకా ఇలా చెప్తున్నారు, కస్తూరి వృత్తిరీత్యా అధ్యాపకుడు, మాజీ ప్రిన్సిపాల్ అయినా స్వామి వద్దకు వచ్చాక ఆయనకు ఏమాత్రం అనుభవం లేని రంగాలలో పనిచేయాల్సి వచ్చింది. ఒకసారి హైదరాబాద్ నుంచి పోస్ట్ మాస్టర్ జనరల్ వచ్చి పుట్టపర్తిలో పోస్టాఫీస్ ప్రారంభిస్తామని, విద్యాధికులు
పదవీ విరమణ చేసి పింఛన్ పుచ్చుకుంటున్న వారెవరైనా పోస్ట్ మాస్టర్ గా ఉండటానికి ముందుకు వస్తే పోస్టాఫీస్ ప్రారంభిస్తామని అన్నారు. అలాంటి వారి కోసం ఆశ్రమంలో చూడగా ఇంకెవరూ, కస్తూరి మాత్రమే దానికి సరిపోతారు. కస్తూరి ఆ ఉద్యోగాన్ని సవినయంగా చేపట్టారు. ఆ సంఘటనను కస్తూరి స్వయంగా ఈ విధంగా వివరిస్తున్నారు. స్వామి ఆ సమయంలో నన్ను పరీక్షిస్తున్నారు. నా స్పందన ఎలా ఉంటుందో అని పరీక్షిస్తున్నారు. చిరునవ్వుతో స్వామి, ప్రొఫెసర్ కస్తూరి పోస్ట్ మాస్టర్ అని, ఇది అంతగా బాగాలేదు కదా, ప్రొఫెసర్ కస్తూరి మాజీ ప్రిన్సిపల్ అంటేనే బాగుంది అని అన్నారు. కాని కస్తూరి తెలివైన భక్తుడు కావడంతో స్వామి అన్న దానికి సమాధానమిస్తూ, స్వామి, నేను మామూలు పోస్ట్ మాస్టర్ని కాను, ప్రశాంతి నిలయానికి పోస్ట్ మాస్టర్ని అని అనగానే స్వామి ఆనంద పరవశులై తన ప్రియభక్తుని హాస్యానికి స్పందిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదించారు. కస్తూరి ఇంకా ఇలా అంటారు, మనము స్వామి పనిని చేపట్టినప్పుడు మన వ్యక్తిగత హోదాలు అభీష్టాలను పట్టించుకోకూడదు. ఇక్కడ వ్యక్తుల కన్నా అవసరం ముఖ్యమైనది. మనం ఎప్పుడూ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అని. ఎంతో నిరాడంబరంగా, కించిత్తైనా అహంకారం లేకుండా సేవా తత్పరతను తనలో పెంపొందించుకోవడం వల్ల ప్రొఫెసర్ కస్తూరి సాయి పరివారానికి ఆదరణీయులగుటే కాక స్వామికి కూడా ప్రియభక్తులయ్యారు. స్వామి అవతార ఉద్యమంలో ఈ పవిత్ర ఉపకరణాన్ని ఎన్నో రకాలుగా స్వామి వాడుకుని కస్తూరికి ధన్యతను అందించారు. భగవంతుడు ప్రసాదించిన ప్రావీణ్యతను తిరిగి ఆయన కోసమే ఉపయోగించడం అంటే ఆయనకు కృతజ్ఞతాభావంతో ఉండటమే. బహుభాషా కోవిదుడైనా, మంచి రచయితైనా, ఉన్నత నాటక రచయితైనా, అద్భుతమైన ఉపన్యాసకుడైనా, సమాజోద్ధరణకై పాటుపడిన వ్యక్తిగానైనా, మానవతావాదిగానైనా, ఆధ్యాత్మికవేత్తగానైనా, రత్నంలాంటి జర్నలిస్టుగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను నిరహంకారంగా పూర్తి చేసి తాను చేసే ప్రతి పనిని దైవకార్యంగా, అవతార ఉద్యమానికి అనుగుణంగా మలుచుకుని పనిచేయడం నిజంగా కస్తూరిలోని పరిపూర్ణ మానవునికి నిదర్శనం. ప్రశాంతి నిలయంలో ఆయనకు ప్రకటనల మనిషిగా మంచి పేరు ఉండేది. నిలయం కట్టిన తొలి రోజుల్లో అక్కడకు చేరిన భక్తులు పాటించవలసిన నియమ నిబంధనల పట్ల, నీతి నియమాల పట్ల స్వామి చాలా ఖచ్చితంగా ఉండేవారు. అందుకని స్వామి కస్తూరిని ఆ విషయాలను అందరికీ అర్థమయ్యేట్టు చెప్పమని ఆదేశించేవారు. కస్తూరి సవినీయంగా తన అనుభవాన్ని రంగరించి అక్కడ చేరిన భక్త సముదాయానికి తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 6 భాషల్లో మాట్లాడి అంతా అర్థమయ్యేటట్టు చెప్పేవారు. స్వామి కస్తూరిని ఆటపట్టిస్తున్నట్టు పిలిచి, పోయే నిబంధనల పుస్తకం తీసుకుని వచ్చి దగ్గరగా చదువు, సరిగ్గా అందరికీ చెప్పు, తేడా వస్తే ఈ పండగంతా నీకు విచారంగానే మిగిలిపోతుంది అని అనేవారు. లెక్కలేనన్నిసార్లు స్వామి కస్తూరిని భక్తుల సమావేశంలో వివిధ సందర్భాలలో మాట్లాడమనేవారు. కస్తూరి స్వామి మహిమలపై, ఆయన సందేశాలపై బహుచక్కగా ఉపన్యసించేవారు. తాతగారికి ఎప్పుడు జలుబుగాని జ్వరంగాని వస్తే స్వామి ఆయనతో, పోయి లెక్చర్ చెయ్యి, అదే నీకు భిక్ష, మందు అని ఆదేశించేవారు. నిజంగానే అది మందులా పనిచేసేది. ఎందుకంటే స్వామిపై ఉపన్యాసాన్ని ఎంతో తన్మయత్వంతో చేసేవారు. అందువల్ల ఆ తన్మయత్వంలో బాధలు, నొప్పులు అన్నీ హరించుకుపోయేవి.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క 3వ భాగాన్ని విన్నారు. చివరి భాగాన్ని సాయంకాల కార్యక్రమాలలో వింటారు.

లోని భక్తి, ప్రేమ, కృతజ్ఞతా స్వరాలను అర్పించుకుంటూ మా హృదయ సంగీతమా అనే ఈ సంగీత విభావరిని స్వామి మీ దివ్య పాద పద్మాలకు సమర్పించుకుంటున్నాము. మా గొంతుల్లో పలికే ప్రతి స్వరము సాయి మీ ప్రసాదమే. మా హృదయాలలో ఉప్పొంగే ప్రతి భావము ఓ ఆనందదాయి మీ అనుగ్రహమే. ఈ సంగీత పుష్పాంజలిని స్వీకరించి మా అందరినీ మీ ప్రేమలో, మీ సేవలో, మీ ఆశీస్సులతో నడిపించాలని ప్రార్థిస్తున్నాము స్వామి. స్వామి, కనులు కదల్చక, చూపులు మెదల్చక, మీ చిరునవ్వుకై మా పరితపన అందుకోండి. ఈ హృదయార్పణ అందుకోండి. ఈ హృదయార్పణ.

కొన్నిసార్లు స్వామి మేము మిమ్మల్ని వెతుక్కుంటాము, స్వామి ఎక్కడున్నారు అని. కానీ ఒక్కసారి మనసుతో చూస్తే బోధపడుతుంది, ఆయన ఎక్కడో లేరు, మనతోనే ఉన్నారు. మన ప్రతి శ్వాసలో, మన ప్రతి ప్రార్థనలో, మన ప్రతి కన్నీటి చుక్కలో, మన ప్రతి చిరునవ్వులో ఆయన సాన్నిధ్యం ఉంది. అందుకే ఆ ప్రేమే మన బలం, ఆ సాన్నిధ్యమే ఓ వరం, ఆ నామమే మన హృదయంలో వినిపించే సంగీతం. స్వామి, మీరు మా జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, మా జీవితానికి మూలం మీరు, మూలాధారం మీరు. మా జీవనాధారమా, మా హృదయ సంగీతమా, మా హృదయ సంగీతమా.

不敬人吗？哪能人吗？哪能敢人吗？实敬哪能嘛能等？

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. స్వామి తరచూ తమ ఉపన్యాసాలలో చెప్తూ ఉండేవారు, ఆకలితో ఉన్నవానికి ఆధ్యాత్మికత నేర్పితే ప్రయోజనం ఉండదని. ఆధ్యాత్మిక సాధనకు శరీరం ఒక ముఖ్యమైన మాధ్యమం. అయితే పంచకోశాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని సక్రమంగా ఉపయోగించడానికి ఆహారం ఎంతో అవసరం. వట్టి ఆహారం మాత్రమే కాదు, సరైన సాత్విక ఆహారం అవసరం. ఆనాడు ద్వాపరలో భగవద్గీతలో సాయికృష్ణుడు వెల్లడి చేసినట్టు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంతేకాదు, ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధ స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియా అంటూ, ఈ శరీరం జీవితం ఆహారంపైనే ఆధారపడి ఆహారంతోనే నడపబడుచున్నవి. ఒక వ్యక్తి ఎంత జ్ఞాని అయినా వేదాంతం అందించే పాఠాలు ఎన్ని ఆచరించి ప్రచారం చేసినా ఆహారానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నియమ నిబంధనలను పాటించకపోతే తాను ఆధ్యాత్మికంగా ఎదగలేడు అని భగవద్గీత సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారం ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటప్పుడు ఎదుర్కొనే శారీరక మానసిక ఇబ్బందులను ఒడిదుడుకులను అధిగమించడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నారు స్వామి, ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ లీడ్స్ టు ప్యూరిటీ ఆఫ్ మైండ్ అని. ఈ స్ఫూర్తితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో సరైన ఆహారం ఆధ్యాత్మికతకు సోపానం అనే అంశంపై మన పుట్టపర్తి శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రి నుండి విచ్చేసిన ఇద్దరు వైద్యులతో ఒక చర్చను నిర్వహిస్తున్నాం. ముందుగా రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మన రేడియో సాయి స్టూడియోకి తమ అమూల్యమైన సమయాన్ని విచ్చేసి స్టూడియోకి విచ్చేసిన ఈ ముఖ్యమైన ఈ సమయంలో అత్యవసరమైన అంశంపై ఒక చక్కని అవగాహనను మనకు కలిగించడానికి వచ్చిన డాక్టర్ గోపీకృష్ణ గారికి, డాక్టర్ సమీర్ నందన్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. సాయిరాం డాక్టర్ గోపీకృష్ణ, సాయిరాం డాక్టర్ సమీర్.
1: సాయిరాం.
0: అసలు నిత్యం మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవేంటో కొంచెం వివరంగా చెప్తారా డాక్టర్ గోపికృష్ణ?
1: మొట్టమొదట భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి నమస్సులు, నమస్కారాలు తెలియచేసుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం తెలియచేసుకుంటూ ఈరోజటి చర్చా కార్యక్రమంలోకి మనము ఎంటర్ అవుదాము. మనము తినే ఆహార పదార్థాలను అనుసరించి ఆహారంలో పలు రకాలుగా మనం విభజించుకున్నామని, దీనిలో మొట్టమొదట మనము శాకాహారం గురించి తెలుసుకుందాం. శాకాహారం అంటే వెజిటేరియన్ డైట్ అన్నమాట. దీనిలో ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు మొదలైనటువంటిది మనము ఆహారంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ ఆహారంలో పాలు మరియు పాల పదార్థాలను కూడా తీసుకోవడం జరిగితే దానిని లాక్టో వెజిటేరియనిజం అని అంటారు. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలతో పాటు కూడా కోడిగుడ్డు వంటివి తీసుకోవడం జరిగితే దాన్ని ఓవో వెజిటేరియన్ అని అంటారు. సాధారణంగా మన భారతదేశంలో చాలా మంది ఈ లాక్టో వెజిటేరియన్ అనే ఒక దీని కిందికి వస్తుంటారన్నమాట. ఓవో వెజిటేరియన్ అని కూడా మనం సాధారణంగా గమనిస్తుంటాం. ఇదే కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు, పాలు ఇవే కాకుండా మాంసం మరియు వాటి యొక్క మాంసం ప్రొడక్ట్స్ ని కూడా అధిక మోతాదులో తీసుకోవడం జరిగితే దాన్ని మాంసాహారమని లేదా మిక్స్డ్ డైట్ అని మనము అంటుంటామన్నమాట. అంటే వీరు సాధారణంగా చాలా వరకు శాకాహారం తీసుకున్న వారానికి ఒకసారో రెండు సార్లు ఈ మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. మన భారతదేశంలో చాలా మంది మిక్స్డ్ డైట్ కిందికి వస్తుంటారు. ఇదే కాకుండా ప్యూర్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ మన భారతదేశంలో తక్కువ, విదేశాలలో ఇది సాధారణంగా మనం గమనిస్తుంటాం. ఇదే కాకుండా ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళని వెగాన్స్ అని అంటాం. అంటే వీరు పూర్తిగా యానిమల్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేస్తారన్నమాట.
0: అంటే పూర్తిగా శాకాహారాలు,
1: అంటే పండ్లు, ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, దుంపలు లాంటివి, చివరికి పాలు, పాల పదార్థాలు కూడా వీళ్ళు స్వీకరించారు, మాంసం కోడిగుడ్డి కాకుండా. ఎందుకంటే ఇవి కూడా యానిమల్స్ నుంచి, జంతువుల నుంచి వస్తాయి కనుక వీటిల్ని కూడా యానిమల్ ప్రొడక్ట్స్ కింద తీసుకుని వీరు ఈ పాలు పాల పదార్థాలు కూడా తీసుకోవడం మానేస్తారన్నమాట. వీరిని వెగాన్స్ అని అంటాం.
0: అయితే ఇప్పుడు అతి ముఖ్యమైన సందేహం నాకొకటి కలుగుతుంది. ఇప్పుడు శాకాహారం మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు కదా, ఈ శాకాహారం తినడం వల్ల ఉన్న ఉపయోగాలు, మాంసాహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే కొంతమంది మాంసాహారం స్వీకరించేవారు అంటూ ఉంటారు, శాకాహారం మాత్రమే తినేవాళ్ళకి శరీరంలో కొన్ని లోపాలు కలగచ్చు మాంసాహారం తినకపోవడం వల్ల, ఇది ఎంతవరకు నిజం, దీని గురించి కొంచెం వివరిస్తారు గోపి?
1: తప్పకుండా అండి. మనం సాధారణంగా శాకాహారులని చూసినప్పుడు వేరే వాళ్ళు అనేది ఏమిటంటే, మీరు తినే ఆహారంలో సరైన పౌష్టికమైన పదార్థాలు లేకపోవటం వల్ల మీకు డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని సాధారణంగా అంటుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు ఈ వెజిటేరియన్ డైట్ ని. ఇప్పుడు ఉదాహరణకి ప్రోటీన్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఇటువంటి అయోడిన్ కానీ, ఇవి శాకాహారంలో తక్కువగా ఉంటాయి, మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయి అని అంటుంటారు. కానీ ఇది ఒక రకంగా అపోహ మాత్రమే. ఎందుకంటే దిస్ ఈజ్ బేసికల్లీ డ్యూ టు పూర్ మీల్ ప్లాన్. అంటే మనం తీసుకునే ఈ శాకాహార పదార్థాల్లో రకరకాలవి ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల మనకి డెఫిషియన్సీ వస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్క కూరగాయ కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, ధాన్యాల్లో కానీ ఒక్కొక్క విటమిన్ కానీ, ఒక మినరల్ కానీ, అమైనో యాసిడ్ కానీ ఇలా ఉంటాయన్నమాట. మనము తీసుకునే ఆహారాలు అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి డెఫిషియన్సీ అనేవి రావు. ఇదే కాకుండా శాకాహారం అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి కూడా సరిపడుతుంది. అంటే ఆటలాడే వాళ్ళకి, గర్భవతులకి, తల్లిపాలు తాగించే వాళ్ళకి, బాలింతలకి, చిన్నపిల్లలకి, అపసి వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి, అన్ని రకాల ఏజ్ వాళ్ళకి సరిపడినటువంటి పౌష్టికమైన న్యూట్రియంట్స్ ని సప్లై చేసే ఫెసిలిటీ ఈ శాకాహారంలో ఉంటుంది. ఇంకా మనము ఈ శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను మనం ఒకసారి చూస్తే, ఫిజికల్ ఆస్పెక్ట్ లో తీసుకుంటే మనకి ఎన్నో ఉంటాయండి. ఎందుకు బేసికల్ గా, ఎందుకంటే ఈ శాకాహారంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ సోడియం కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. దానివల్ల ఈ శాకాహారం తీసుకునే వాళ్ళలో స్థూలకాయము, అంటే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. దానివల్ల ఈ గుండెపోటు, హైపర్ టెన్షన్ ఇప్పుడు చాలా కామన్ గా మనకు కనిపిస్తుంటాయి, అధిక రక్తపోటు. ఇదే కాకుండా చక్కెర వ్యాధి, అంటే డయాబెటీస్ అని అంటాం, ఇవి కూడా శాకాహారులో ఈ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా మనము సాధారణంగా గమనిస్తుంటాము అసిడిటీ అని అంటాము, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని అంటాము, ఇది కూడా తక్కువగా వస్తుంది అన్నమాట. ఇంకా సర్వసాధారణంగా మనం పొద్దున్నే వినిపించేది మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది, ఇది కూడా శాకాహారుల్లో చాలా తక్కువ ఇది ఇన్సిడెన్స్. ఇంకా చిన్న పేగులకి, పెద్ద పేగులకి క్యాన్సర్, ఇది ఆస్టియోపోరోసిస్ అనే ఒక జబ్బు, అంటే ఎముకలు వీక్ అయిపోతాయి అన్నట్టు, దీంట్లో ఉట్టిగానే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జబ్బులు. ఇంకా ఇవే కాకుండా గాల్ స్టోన్స్ అని, ఇంకా కిడ్నీలలో సమస్యలు, రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలన్నీ కూడా శాకాహారుల్లో తక్కువగా ఉంటాయన్నమాట, వచ్చే అవకాశం. సాధారణంగా శాకాహారం తీసుకునే వారిలో 3 నుంచి 6 సంవత్సరాలు మాంసాహారుల కంటే ఎక్కువ బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్. ఇదే కాకుండా ఇంకా మనం మెంటల్ ఆస్పెక్ట్, మానసిక ఆస్పెక్ట్స్ శాకాహారం వల్ల కలిగే లాభాలను తీసుకుంటే, ఈ డిప్రెషన్ కానీ, అంటే మానసిక ఒత్తిడి కానీ, యాంగ్జైటీ కానీ, డిమెన్షియా అనే జబ్బు ఉంటుంది, అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నవన్నీ మర్చిపోతుంటాం, అది ఒకటి. ఈ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి శాకాహారులు మాంసాహారులతో పోల్చుకుంటే. ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మాంసం తీసుకునే వాళ్ళు ఈ కోడి ఇటువంటి జంతువులని బలిష్టంగా తయారు చేయడానికి కొన్ని హార్మోన్స్ అనేవి వాటికి ఇస్తారన్నట్టు, కృత్రిమమైన హార్మోన్స్. ఆ హార్మోన్స్ కొన్ని హానికరమైనవి. ఎప్పుడైతే మన శరీరానికి ఈ యానిమల్స్ ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, హార్మోన్స్ కూడా మన శరీరంలోకి ఎంటర్ అయ్యి మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ దీనివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా స్పిరిచువల్ ఆస్పెక్ట్ తీసుకుంటే, ఇందాక మీరు చెప్పినట్టు భగవద్గీతలో తామసిక రాజసిక సాత్విక ఆహారం గురించి విపులంగా చర్చించడం జరిగింది. ఎట్టి ఆహారమో అట్టి మనసు, ఆధ్యాత్మికంగా కాని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితము గడపాలని అనుకున్న వారికి శాఖ సాత్వికమైన ఆహారం మాత్రమే నిర్దేశించడం జరిగిందనమాట. మితాహారము హితాహారము అంటే తక్కువగా తీసుకోవటము, ఉత్తమమైన ఆహారం తీసుకోవటము, పాత్ర అప్పుడే శుచిగా వండినటువంటిది వేడైనటువంటి శాకాహారం తీసుకోవటం చాలా ఉత్తమం. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నట్టు లాక్టో వెజిటేరియన్ అని చెప్పుకున్నాము, అంటే పాలు పాల పదార్థాలు కూడా తీసుకోవడము ఉత్తమం అన్నమాట. ఈ ఇంకా వేగాన్స్ అని మనం చెప్పుకున్నాం, మరి శాకాహారము అంత ఉత్తమం అయితే మరి వేగాన్స్ అంటే పూర్తిగా యానిమల్ ప్రొడక్ట్ పాలు పాల పదార్థాలు కూడా ఎందుకు తీసుకోకుండా ఉండలేమా అంటే, మనకి విటమిన్ B12 అనేది పాలు వెజిటేరియన్స్ వాళ్ళకి పాలు పాల పదార్థాల్లో నుంచి విరివిగా లభిస్తాయి అన్నమాట. ఈ B12 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విటమిన్, దీని గురించి మనం తర్వాత విస్తారంగా చూసుకోవచ్చు. కానీ ఈ B12 అనేది పాలలో ఉంటుంది కనుక ఈ వెజిటేరియన్స్ అనేవాళ్ళు పాలు పాల పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
2: అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మాంసాహారం తీసుకోకపోయినా సరే దానికి మన శాకాహారంలో కావలసినటువంటి సబ్స్టిట్యూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
1: అన్నీ ఉన్నాయండి.
2: సో సరైన మోతాదులో మనం శాకాహారం తీసుకుంటే దానికి తప్పకుండా మాంసాహారంలో లేనటువంటి మాంసాహారం తీసుకోకపోవడంలో ఉన్నటువంటి లోపాలన్నీ మనం అవన్నీ తప్పించుకోవచ్చు.
1: శాకాహారులు ఏ విషయంలో కూడా మాంసాహారుల కంటే తక్కువ కాదు.
2: సృష్టికర్త అయిన మన సాయి భగవానుడు సైతం మన కేవలం శాకాహారం మాత్రమే తినాలి అని ఎన్నో మార్లు చెప్తుంటారు కదా. అయితే డాక్టర్ సమీర్, వైజ్ఞానిక పరంగా మీరు ఎలా దీనికి ఒక విశ్లేషణ అందించగలరు? సృష్టిలో ఏదో ఒక ధర్మం ఉంటేనే గాని స్వామి అట్లా చెప్పరు, దాన్ని మీరు వివరిస్తారా?
3: మంచి ప్రశ్న అడిగారు దేవక్ గణేష్. ముందుగా స్వామి పాద పద్మాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన నమస్కారములు. మీరు అడిగిన ప్రశ్న, సృష్టిలో క్రియేషన్లో మనిషి శాకాహారానికి చెందినవాడి అన్నదానికి ఏమైనా నిరూపణ రుజువు కదా, చక్కటి రుజువులున్నాయన్నమాట. ముందుగా మనం పళ్ళని తీసుకుందాం, టీత్. ఈ పళ్ళు మనిషి పళ్ళు అన్నీ కూడా సమాంతరంగా ఒక ప్యారలల్ లెవెల్లో ఉంటాయన్నమాట. అదే మనం ఒక క్రూర జంతువుని అంటే కార్నివోరస్ మాంసం తినే జంతువుని చూసినట్లయితే దాని క్యానైన్ పళ్ళు అంటే ముందు మొదటి 2-4 పళ్ళు వదిలేసి ఆ చివర చీల్చడానికి ఉపయోగించే పళ్ళ హైట్ చూస్తే చాలా పొడవుగా ఉండడం మనం గమనిస్తాం. అది ఎందుకోసం అంటే మాంసాన్ని చీల్చడానికోసమని ప్రత్యేకించి భగవంతుడు వాటికి అటువంటి ఏర్పాటు చేశాడు. కానీ మనిషిలో అన్ని పళ్ళు సమాంతరంగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే సాఫ్ట్ గా ఉన్న ఫుడ్ పళ్ళు అలాంటివి తినడానికని ఉద్దేశించబడినదనమాట. కనుక ఈ రకంగా చూస్తే మనిషి శాకాహారానికే చెందినవాడని మనకు తెలుస్తుంది. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గట్ లెంత్ అంటాం. గట్ అనేది మన మొత్తం పేగ్ అనమాట, డైజెస్టివ్ సిస్టమ్. నోటి దగ్గర నుంచి మొదలుపెట్టి యానస్ వరకు ఉండే డిస్టెన్స్ మనం కొలుస్తాం, దాన్ని గట్ లెంత్ అంటామన్నమాట. ఈ గట్ లెంత్ వివిధ రకాల జంతువులది మనిషిది పోల్చి చూస్తే కనుక ఈ మనిషిలోని చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా చాలా పొడవుగా ఉండడం జరుగుతుంది. 6 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట స్మాల్ ఇంటెస్టైన్ ప్రతి మనిషిలోని. ఇదే విధంగా హెర్బివోరస్ యానిమల్స్ అంటే శాకాహారం తిని జీవించే జంతువులు కూడా
2: అంటే ఆవు మేక,
3: కరెక్ట్, ఆవు మేక ఇటువంటివి, వీటిల్లో కూడా ఈ గట్ లెంత్ మనిషిలాగే చాలా పొడవుగా ఉంటుంది. దేనికోసము అంటే సాధారణంగా ఈ మొక్కలు వీటిల్లో ఉండే ఈ పోషక విలువలన్నీ కూడా అబ్జార్బ్ అవ్వడానికి అంత పొడవు అవసరం అన్నమాట. ఆ పేగుల్లో అబ్జార్ప్షన్ అనేది మనకు జరుగుతుంది. అలాగే ఈ క్రూర జంతువులు కార్నివోరస్ యానిమల్స్ మళ్లీ తీసుకుంటే వాటిలో ఈ పొడవు చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే అవి రెడీమేడ్ ఫుడ్ తినడానికి కోసమని ఉద్దేశించబడినవి, అంటే నాన్ వెజిటేరియన్ డైట్ అన్నమాట. కనుక ఈ 2 ఉదంతాలు చూస్తే కనుక మనిషి శాకాహారాన్ని కోసమని పుట్టినవాడు తప్ప మాంసాహారం కోసం కాదు. ఇంకొక విషయం కూడా మనం ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించవచ్చు, మొట్టమొదటి మనిషి సృష్టి పరిణామ క్రమంలో మిగతా జంతువుల్లాగే జంతువుల్ని వేటాడి కేవలం జంతువుల్నే తినేవాడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అయితే ఆ ఎవల్యూషన్ వస్తున్న కొద్దీ తనకు తానుగా పొలాలను పండించుకోవడం, పండించుకుని దాని ద్వారా వచ్చే పంటని తినడం అనేది నేర్చుకున్నాడు అన్నమాట. అది నేర్చుకోవడానికే ఇన్ని వేల ఇన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఇంత తెలుసుకున్న మనిషి కూడా మళ్లీ ఆ మాంసంలోకి దిగజారడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి.
2: చాలా చక్కగా చెప్పారు. అందుకే స్వామి కూడా అంటూ ఉంటారు, పశుగుణాలని త్యజించినప్పుడే మనం మనిషి నుండి పశుపతి అవ్వగలం అని ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్తుంటారు. మనం రోజు వివిధ రకాల ఆహారాన్ని ఆహార పదార్థాలని తీసుకుంటాం కదా డాక్టర్, అయితే అంతర్గతంగా అంటే ఇందాక మీరు చెప్తున్నారు విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి ఏవో అంటున్నారు, ఇవి ఏ విధంగా విభజించబడతాయి మనం తినే పదార్థాల్లో, వాటి గురించి డాక్టర్ సమీర్ మీకు చెప్తారా?
3: తప్పకుండా. మన డైట్ ని మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే దీనిలో స్థూలంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అని మైక్రో న్యూట్రియంట్స్ అని. మ్యాక్రో అనేది మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి, మైక్రో అనేవి చాలా చాలా సూక్ష్మంగా మనకు అందుతూ ఉంటాయి అన్నమాట. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, ఫ్యాట్స్, ఆయిల్స్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్,
2: విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి ఏవో అంటున్నారు, ఇవి ఏ విధంగా విభజించుతాయి మనం తినే పదార్థాల్లో, వాటి గురించి డాక్టర్ సమీర్ మీకు చెప్తారా?
3: తప్పకుండా. మన డైట్ ని మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే దీనిలో స్థూల మ్యాక్రో న్యూట్రియంట్స్ అని,

0: ఆక్సిడెంట్స్, ఫైబర్ అనేది కూడా అందులోనే ఉంటుంది. ఇక ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కడ లభిస్తాయి అంటే ఆహార ధాన్యాల్లో, ముఖ్యంగా అన్నము, గోధుమ, జొన్న, రాగి, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్స్ అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్ దేనికి అవసరము అంటే తక్షణ శక్తి కోసం. మన రోజువారీ పనులు చేసుకోవడానికి వీటన్నిటికీ ఈ కార్బోహైడ్రేట్ కావాలి. సాధారణంగా ఒక సగటు మనిషికి ఒక రోజుకి 2000 కిలో క్యాలరీల ఎనర్జీ కావాలన్నమాట. అందులో 70% ఈ కార్బోహైడ్రేట్ ద్వారా మనకి ఫుడ్ లో అందుతుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అన్నం గురించి. ఇది వరకు మన పూర్వీకులంతా కూడా దంపుడు బియ్యమని లేదా కొంచెం క్రూడ్ గా ఉండే బియ్యాన్ని తినేవారు. కానీ రాను రాను మనకి అది ఏమైందంటే ఈ రైస్ ని పాలిష్ చేయడం అనే పద్ధతి మొదలైంది. పాలిష్డ్ రైస్ అని ఇప్పుడు దొరుకుతుంది. అంటే వైట్ గా, నాజుక్ గా, సన్నగా, టేస్టీగా ఉండడం కోసం చూడడానికి బాగుండడానికి, తినడానికి బాగుంటుందని. కానీ ఈ ప్రమాదకరమైన ప్రక్రియలో ఏం జరుగుతుందంటే రైస్ పైన ఎల్యూరాన్ లేయర్ అనేది దానిలో పోవడం జరుగుతుంది. దానిలోనే ఇంపార్టెంట్ విటమిన్స్, మినరల్స్ అన్ని అందులోనే ఉంటాయి. అది కాస్త పోయి ఇంకా కేవలం మనకు కనబడేదంతా దూదిలాగా, ఏమీ పోషక విలువలు లేని రైస్ ను మాత్రం మనం తింటున్నాం అన్నమాట. ఎక్కువ రేటు పెడుతున్నాము, తక్కువ విలువలను తీసుకుంటున్నాము. కనుక వీలైనంత వరకు అందరం కూడా ఈ డబుల్ బాయిల్డ్ పార్ బాయిల్డ్ రైస్ అని, ఈ దంపుడు బియ్యం అని, అలాంటి బియ్యాన్ని, అలాంటి అన్నాన్ని వాడడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: అన్పాలిష్డ్ రైస్
0: కరెక్ట్. తర్వాత ప్రోటీన్స్ గురించి కొంత చూద్దాము. ఈ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటాము. ఈ ప్రోటీన్స్ పప్పు ధాన్యాల్లో మనకి సమృద్ధిగా లభిస్తాయి. అన్ని రకాల పప్పులు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, వీటన్నిటిలో కూడా. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం శనగపప్పు గురించి. ఎవరో అన్నారు ఏంటంటే, నీకు ఏది నోటికి రుచిగా ఉంటే దాన్ని వెంటనే ఉమ్మే, అది నీ ఒంటికి మంచిది కాదు అని. అదేవిధంగా ఈ పప్పుల్లో కూడా శనగపప్పు చాలా చోట్ల మనం ఫాస్ట్ ఫుడ్ లో, రెడీమేడ్ ఫుడ్స్ లో వాడడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ బజ్జీలు, పకోడాలు, వీటన్నిట్లో కూడా శనగపిండే వాడతారనమాట. కనుక ఈ శనగపప్పు ఒకటి మాత్రం చాలా గ్యాస్ కాజ్ చేసేదిగా ఉంటుంది కడుపులో, ఎసిడిటీని పెంచుతుంది. ఈ పప్పు అతిగా వాడడం మంచిది కాదు. దీని ఇంగ్లీష్ లో మనం బెంగాల్ గ్రామ్ అంటాము. ఈ శనగపప్పు తప్పించి మిగతా పప్పులన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఫ్యాట్స్ గురించి చూద్దాము. ఫ్యాట్ అంటే గడ్డగడితే దాన్ని ఫ్యాట్ అంటారు, అదే కరిగితే కనుక ఆయిల్ అంటాము. ఈ ఫ్యాట్స్ అనేది మనకి వేరుశనగ, గ్రౌండ్ నట్, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, వీటన్నిటిలోనే సమృద్ధిగా లభిస్తుంది. అలాగే వెన్న, నెయ్యి, మీగడ, వీటిలో కూడా ఫ్యాట్ ఉంటుందన్నమాట. సాధారణంగా ఫ్యాట్ అనగానే అమ్మో ఫ్యాటా అని చెప్పి ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ అందరిలోనే మొదలైంది, హెల్త్ కాన్షియస్నెస్. ఫ్యాట్ అనేది అస్సలు ఉండకూడదు, జీరో ఫ్యాట్ డైట్ అనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఫ్యాట్ అనేది కూడా శరీరానికి అవసరమే, అయితే తగు పాళ్లలో అవసరం. ఒక యావరేజ్ డైట్, ఒక ప్లేట్ మనం తీసుకున్నట్లయితే 70% పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్, అంటే ఉదాహరణకి అన్నమో చపాతీలు అనుకోండి, 70% అది ఉండాలన్నమాట. 15% ప్రోటీన్స్ అంటే పప్పు ధాన్యాలు ఉండాలి. 15% ఈ ఫ్యాట్స్ అనేవి ఉంటాయన్నమాట వాటిల్లో. ఈ ఫ్యాట్స్ గురించి ఒక 2-3 విషయాలు నేను కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను.
1: చెప్పండి.
0: ఈ ఫ్యాట్స్ లో మనం సైంటిఫిక్ కాంపోజిషన్ చూసినట్లయితే వాటిలో ఉన్న కెమికల్ బాండేజ్ బట్టి వాటిని పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అని, మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అని అంటారు. సాధారణంగా ప్రకృతిలో సహజంగా మనకు లభించే ఈ ఆయిల్స్ అన్నిటిలో కూడా ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వీటిని కొన్ని ప్రక్రియలకి, కొన్ని కెమికల్ రియాక్షన్స్ కి లోన్ చేస్తారనమాట ఈ ఫ్యాక్టరీస్ లోని వాటిల్లోని. దాని పార్షియల్ హైడ్రోజనేషన్ అంటారు ఆ ప్రాసెస్ ని. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ కాస్త మోనో అన్సాచ్యురేటెడ్ గా మారతాయి. ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎటొచ్చి ఈ మోనో అన్సాచ్యురేటెడ్ అనేది ఆరోగ్యానికి కీడు చేస్తుంది. ఈ గుండె జబ్బులకి వాటన్నిటికీ కూడా ఈ మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కారణము. కనుక ఈ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ మోనో ఫ్యాట్స్ రావడం ద్వారా మన ఆరోగ్యానికి నష్టం చేకూరుతుంది. అంతేకాకుండా మనకి ఈ రోజు రెడీమేడ్ గా దొరికే ప్యాక్డ్ ఫుడ్, అన్ని రకాల ప్యాకెడ్ ఫుడ్ ఏదైతే రెడీమేడ్ గా మనం షాప్ లో కొనుక్కొని తినేసే లాంటివి ఉంటాయి, లేదా ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్, ఒక 2 నెలల వరకు తినొచ్చు, 3 నెలల వరకు తినొచ్చు అనేవి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి ఇప్పుడు. వీటన్నిటిలో కూడా కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ పుడతాయి వాటిల్లోనే. ఇవి గుండె జబ్బులకి ప్రధాన కారణం అనమాట. అందుకని వీటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఎంత నేచురల్ గా తీసుకుంటే అంత మంచిది అనమాట. ఇంకా ఈ ఆయిల్స్, మనం ఇంట్లో వాడే నూనెల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ముఖ్యంగా తల్లులు, గృహిణులు ఎవరైనా వింటున్నట్లయితే వాళ్ళకి ఈ పాయింట్ వాళ్ళు గుర్తుంచుకోవడం మంచిది. ఇదేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా విడుదల చేసిన రికమెండేషన్స్ అనమాట. ఇప్పుడు ఏ ఒక రకమైన ఆయిలే

0: కంటిన్యూగా అదే వాడుతూ ఉంటే దానిలో రావాల్సిన పోషక విలువలన్నీ రావు. ఈ ఆయిల్స్ లో కూడా మార్చి మార్చి వేరే వేరే ఆయిల్స్ వాడాల్సిన అవసరం ఉందన్నమాట. కనుక ఇది ఎలాంటి కాంబినేషన్ లో వాడాలి అనేది కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. నేను ఒక ముఖ్యమైనవి మనకి తేలిక మన ఆంధ్రప్రదేశ్ లోని మిగతా చోట దొరికే వాటిల్లో కొన్ని చెప్తుంటాను కాంబినేషన్స్. ఒకటి, గ్రౌండ్ నట్ వేరుశనగ నూనె ప్లస్ ఆవాలు ఆవ నూనె, ఈ రెండు 1:1 రేషియో, అంటే 50% వేరుశనగ, 50% ఆవ నూనె, ఈ రెండు కలుపుకొని ఆ నూనె వాడడం చాలా ఆరోగ్యకరం అన్నమాట. అలాగే ఇంకొన్ని కాంబినేషన్స్, రైస్ రిచ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, దాంతో పాటు ఆవ నూనె కలుపుకొని వాడచ్చు, 1:1 రేషియో. అలాగే నువ్వులు, సీసేమ్, నువ్వుల నూనె, మస్టర్డ్, ఆవ నూనె ఇలాగే కలుపుకొని వాడచ్చు. ఇంకా సన్ఫ్లవర్ లేదా సాఫ్ఫ్లవర్, వాటితో పాటు ఆవ నూనె 1:1 రేషియోలో కలిపి వాడచ్చు. ఇంకా సన్ఫ్లవర్ లేదా సాఫ్ఫ్లవర్ గ్రౌండ్ నట్ తో కలిపి వాడచ్చు 1:1, లేదా చివరిగా సన్ఫ్లవర్ సాఫ్ఫ్లవర్ ని రైస్ బ్రాన్ తో కలిపి వాడచ్చు. కనుక ఈ రకరకాల కాంబినేషన్స్ ఇవన్నీ మనకి మార్కెట్ లో దొరుకుతున్నవే. కనుక రెండు రకాల ఆయిల్స్ ని కలుపుకొని ఆ విధంగా వాడడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ ఫ్యాట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనే వాటి గురించి విరివిగా చర్చ జరుగుతుంది. జనరల్ గా ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఎవరైనా కానీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఏంటి దీని కదా అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఇవి గుండె జబ్బులకి మంచిదని చెప్తూ ఉంటారు. అది కరెక్టే, అయితే డాక్టర్ అడ్వైస్ తీసుకుని వాడడం మంచిది. ఎవరికి వారు మెడికల్ షాప్ కు వెళ్లిపోయి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వాడడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు, డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కి దూరంగా ఉండాలి. కనుక ఓవర్ ద కౌంటర్ ప్రిపరేషన్స్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రశ్నకి ఈ అనాలిసిస్ సరిపోయా?
1: ఇందాక మీరు చెప్పినట్టుగా గోధుమలకి బియ్యానికి ఉన్న వాటిల్లో ఉన్న ఇమిడి ఉన్న పోషక పదార్థాలు, ఇప్పుడు మాకు ఒక అపోహ ఉన్నది, అదేంటంటే లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ అన్నం తింటే ఇంకా ఎక్కువ లావు అయిపోతారు, అలాగే గోధుమలు అంటే చపాతీలు తింటే చాలా కంట్రోల్ చేసుకోగలుగుతారు వాళ్ళ లావు అవడాన్ని. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటి?
2: ఇది పూర్తిగా నిజం కాదండి. బేసికల్ గా మనం ఎందుకు లావు అవుతామో అంటే మన అవసరం కంటే ఎక్కువగా తినడం వల్ల. అది పని తక్కువ చేసి మనం ఆహారం ఎక్కువ తీసుకుంటే లావు అవుతాం. గోధుమలకి బియ్యానికి తేడా ఏమంటే ద రేట్ ఎట్ విచ్ అంటే తిన్న తర్వాత షుగర్ అనేది బియ్యం నుంచి సడన్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, సడన్ గా గ్లూకోజ్ పెరిగే అవకాశం ఉంటుంది. గోధుమలో కొంచెం అది మెల్లగా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవర్స్ చొప్పున విడుదల అవుతుంటుంది అన్నమాట. సో డయాబెటిక్ వాళ్ళకి గోధుమ తింటే ఈ విధమైనటువంటి షుగర్ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండదు కనుక, హైపర్గ్లైసిమియా ఉండదు కనుక ఇది అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు మనము గోధుమలు ఎక్కువగా తినే నార్త్ ఇండియాలో చూసుకుంటే అక్కడ దొడ్డు వాళ్ళు లావున వాళ్ళు కనిపించరా మనకి? అక్కడ కూడా ఉంటారు కదా. మరి గోధుమలు తింటే అందరు సన్నగా ఉండాలంటే మరి అక్కడ ఎందుకున్నారు? అధికంగా తీసుకోవడం వల్ల, ఏదైనా కూడా మితంగా తీసుకుంటే మనం ఈ ఒబేసిటీ నుంచి తప్పించుకోవచ్చు. అది సపరేట్ టాపిక్, దాని గురించి మనము మళ్లీ చూసుకోవచ్చు.
0: అంతేకాకుండా స్వామి ఒక సందర్భంలో చమత్కరించారు ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో వాళ్ళకి అన్నం అంటే మహాప్రీతి, అందుకని వాళ్ళనేమో గోధుమలు తినమన్నారు, ఉత్తర భారతదేశం వాళ్ళకి గోధుమలు అంటే మహాప్రీతి, అన్నం తినమన్నారు వాళ్ళని. తద్వారా డాక్టర్ గోపి చెప్పినట్లుగా తక్కువ తినడం అన్నది పాయింట్ అన్నమాట. ఇష్టం లేనిదైతే తక్కువ తింటాము, తక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యం, అది అంతర్గతంగా ఉన్న ప్రిన్సిపల్ అన్నమాట. తర్వాత ఇందాక నేను చెప్తున్న దానికి కంటిన్యూషన్ గా ఫైబర్ గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పుకుందాము. ఆహారంలో దొరికే ఫైబర్, ఈ ఫైబర్ అనేది చాలా రకాల ఈ శాకాహారంలో మనకు దొరుకుతుందన్నమాట, ఫ్రూట్స్ లోని, వెజిటబుల్స్, వీటన్నిటిలోనూ. ఈ ఫైబర్ వల్ల ఎన్నో లాభాలున్నాయి, కొన్ని మనం చూద్దాము. ఒకటి ఏంటంటే స్టూల్ బల్క్ అనేది దీని ద్వారా పెరుగుతుంది. స్టూల్ బల్క్ అంటే మామూలుగా మలం యొక్క పరిణామం అన్నమాట, పెరుగుతుంది. దీనివల్ల ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ అనేది ఉండడం వల్ల ఈ మలం అనేది, ఈ స్టూల్స్ అనేవి కన్సిస్టెన్సీ తగ్గుతుంది, అంటే మెత్తబడతాయి. దీనివల్ల కూడా మలబద్ధకం అనే సమస్య తగ్గుతుంది. ఇంకా రెగ్యులారిటీ ఆఫ్ బౌల్స్ అంటాం, అంటే ప్రతిరోజు చక్కగా ఒక టైంకి మోషన్ కు పోగలిగే సౌకర్యం, ఈ అవకాశం అన్నమాట. ఇది ఈ ఫైబర్ ఫుడ్ వల్ల మనకు దొరుకుతుంది. ఇంకా లాభాలు ఏమిటంటే కొలెస్ట్రాల్ అనేది ఈ ఫైబర్ వల్ల తగ్గుతుంది అన్నమాట. అంటే మన ఆహారంలో తీసుకున్న వాటిలో ఆయిల్, ఫ్యాట్ కూడా ఉంటుంది కదా జతగా, ఈ ఆయిల్, ఫ్యాట్ ని ఫైబర్ కొంత అబ్జార్బ్ చేసి బయటకు పంపించేస్తుంది లెట్రిన్ ద్వారా. కనుక ఇది ఒక లాభము. ఇంకా బ్లడ్ షుగర్, జనరల్ గా ఎప్పుడు భోజనం చేసినా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంత పెరగడం అనేది జరుగుతుంది. ఈ ఫైబర్ అనేది ఫుడ్ లో సమృద్ధిగా ఉంటే కనుక ఈ బ్లడ్ షుగర్ కూడా అంత తొందరగా పెరగకుండా ఈ భవిష్యత్తులో ఈ షుగర్ కంట్రోల్ బాగుండి షుగర్ వాళ్ళకి మంచిది, మామూలు వాళ్ళకి కూడా షుగర్ పెరగకుండా కాపాడబడుతుంది. ఇంకా ఫుడ్ సెటైటీ అనేది ఒకటి ఉందన్నమాట, అంటే సంతృప్తి, ఎంత తింటే సంతృప్తి అన్నది. ఇది యాక్చువల్ గా బ్రెయిన్ లో కంట్రోల్ ఉంటుంది, ఇది కంట్రోల్ చేసే సెంటర్ అన్నమాట. అయితే మనం తినే ఫుడ్ లో ఫైబర్ అనేది అధికంగా తీసుకున్నట్లయితే తొందరగా ఫుడ్ సెటైటీ అనేది వస్తుంది, తొందరగా సంతృప్తి వస్తుంది. అందువల్ల మనం తక్కువ తింటాము, తక్కువ తినడానికే తృప్తిగా ఉంటాము, తద్వారా జబ్బులు కూడా తగ్గుతాయి. ఇక మనకి రోజువారీ దొరికే ఆహార వస్తువుల్లో వేటిలో ఎక్కువ ఫైబర్ ఉందన్నది చెప్తాను. మన ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఇందాక చెప్పుకున్నాం కదా, అన్నము గోధుమ జొన్న రాగితో పోల్చుకుంటే రాగి నెంబర్ వన్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండి. స్వామి తన జీవితకాలం కూడా ఈ రాగి తింటూ ఉన్నారంటే అది మనకు ఆదర్శాన్ని అందించడానికే. రాగి ఈజ్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, అంటే ఈ అన్నము గోధుమలతో పోలిస్తే సుమారుగా 10 రెట్లు ఎక్కువ ఫైబర్ రాగిలో దొరుకుతుంది. ఇంకా రెండోదేనో గోధుమలు అన్నమాట, ఆఖరి ప్లేస్ అన్నానికి వస్తుంది. ఇంకా మన కూరగాయల్లో తీసుకున్నట్లయితే బీన్స్, చిక్కుళ్ళు వీటిల్లో రిచ్ గా ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలన్నిటిలో కూడా చక్కగా ఫైబర్ దొరుకుతుంది, ముఖ్యంగా తోటకూర, తోటకూరలో ఎక్కువ ఫైబర్ అన్నమాట. ఫ్రూట్స్ విషయంలో ఇక్కడ మనం సాధారణంగా ఒక అపోహ ఉంటుంది, అది మనం చర్చించుకోవాలి. అరటి పండు తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది అనేది చాలా మందిలో ఒక నమ్మకం అన్నమాట. నిజానికి అరటి పండు చాలా లో ఫైబర్ డైట్, అందులో చాలా తక్కువగా ఫైబర్ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఈ డైరియా
1: మోషన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట.
0: మోషన్ అయ్యే ఛాన్స్ అరటిపండు వల్ల ఉండదు, అరటిపండులో ఫైబర్ లేదు, ఫైబర్ ఉంటేనే మోషన్ అవుతుంది. కనుక డైరియాలో కూడా మనం సేఫ్ గా అరటిపండుని ఇస్తూ ఉంటాం, మిగతా ఫ్రూట్స్ ని వద్దని చెప్తూ ఉంటాం. కనుక అరటిపండు వల్ల ప్రత్యేకించి మలబద్ధకం తగ్గుతుంది అనుకోవడానికి లేదు. అయితే మిగతా ఫ్రూట్స్ అన్నిటిలో కూడా చాలా సమృద్ధిగా ఈ ఫైబర్ అనేది లభిస్తుంది. ప్రత్యేకించి యాపిల్ అనేది చాలా, యాపిల్ బెస్ట్ ఫ్రూట్ అన్నమాట ఫైబర్ లోని. అలాగే ఈ మధ్య కాలంలో మనం ఫ్రూట్స్ కన్నా కూడా ఫ్రూట్ జ్యూసెస్ రెడీమేడ్ గా దొరుకుతున్నాయని, మనం ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తున్నాం, ఆరోగ్యం అనేసుకుంటున్నాం. 100% న్యాచురల్ అని కూడా వాడు రాస్తాడు, 0% కొలెస్ట్రాల్, 0% షుగర్ అని కూడా అంటాడు. కానీ ఇందాకలు చెప్పినట్లుగా వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం వాటిలో కొన్ని ఎంతో కొంత కెమికల్ రియాక్షన్ వాళ్ళు కొంత ప్రిజర్వేటివ్స్కి లోన్ చేస్తారనమాట. దానివల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వాటిలో కూడా ఉంటాయి, అది కూడా హానికరము. పైగా ఈ ఫైబర్ అనేది అందులో దొరకదు మనకి. ఫైబర్ అంతా ఇప్పుడు బత్తాయి తిన్నప్పుడు ఆ తొక్క కూడా తింటేనే ఆ ఫైబర్ మనకు దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లోపల గుజ్జు మాత్రమే తీసి జ్యూస్ చేయొచ్చు, కనుక దీనిలో మనకి ఫైబర్ లేదనమాట. కనుక ఈ ఫైబర్ గురించి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. ఇంకా యానిమల్ ఫుడ్స్ గురించి ఇందాకలే చెప్పుకుంటున్నాం కదా, మాంసాహారం. యానిమల్ ఫుడ్ ఈజ్ జీరో ఫైబర్ డైట్, అంటే ఫైబర్ అనేది మొత్తం సున్నా. యానిమల్ ఫుడ్ లో ఈ మాంసాహారంలో ఫైబర్ అనేదే దొరకదు, అందుకని వాళ్ళ కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గోపికృష్ణ, ఇవన్నీ ఇప్పుడు ఈ ఆహార పదార్థాల్లో ఇమిడి ఉన్న శక్తులేంటో ఇప్పుడు దాకా చూస్తాం, కానీ విటమిన్స్, మినరల్స్ అవేవో అంటూ ఉంటారు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో, వాటి గురించి ఏదన్నా మాకు కొంచెం అవగాహన పెంచుతారా మాకు?
2: తప్పకుండా అండి. ఈ విటమిన్స్ అనేవి మన శరీరంలో జరిగే రకరకాల ప్రక్రియల్లో, బాడీ రియాక్షన్స్ లో వీటి రోల్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ గా విటమిన్స్ అనేవి బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు, కనుక మనము బయట ఉన్న ఆహారం మీద దీనికోసం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకి విటమిన్స్ రెండు రకాలు, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తుంటాము. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లో మొట్టమొదట విటమిన్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఈ విటమిన్ ఏ అనేది కంటికి చాలా అవసరం. ఈ విటమిన్ ఏ తక్కువైతే రేచీకటి వస్తుంది, అంటే నైట్ బ్లైండ్నెస్. ఇదే కాకుండా ఈ శ్వాస తీసుకునే నాళాలు, పేగులు, మూత్రనాళాలు, వీటిలో ఉండే గోడలకు ఉండే కణాలు, సెల్స్ కి ఈ విటమిన్ ఏ అనేది చాలా అవసరం. ఇదే కాకుండా ఎముకలకి, మన వ్యాధి నిరోధక శక్తికి, పునరుత్పత్తి శక్తికి కూడా విటమిన్ ఏ అనేది చాలా అవసరం. ఇంత ఇంపార్టెంట్ అయిన విటమిన్ ఏ మనకి ఆహారంలో ఎక్కడ దొరుకుతుంది అంటే రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో దొరుకుతుంది. అంటే ఇప్పుడు మామిడికాయ, పప్పాయి, పొప్పాయికాయ, టమాటో, క్యారెట్, గుమ్మడికాయలు, అన్ని రకాల ఆకుకూరల లోపల, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ విటమిన్ డి గురించి మనం మాట్లాడుకుంటే, ఈ విటమిన్ డి అనేది ఎముకల కోసం చాలా అవసరం, ఎముకలు గట్టి పడడానికి. ఇది డెఫిషియన్స్ అయితే, అంటే సరైనటువంటి మోతాదులో లేకపోతే, రికెట్స్ లేదా ఆస్టియోమలేషియా అనే జబ్బు వస్తుంది, ఎముకలు వంకర్లు పోయి వీక్ అయిపోతాయి అన్నట్టు. ఇది ఈ విటమిన్ డి అనేది మనకి పాలల్లో లభిస్తుంది, పాలు పాల పదార్థాల్లో. అదే కాకుండా సాధారణంగా మన చర్మంలోనే ఇది తయారవుతుంది అన్నమాట.
1: సో అందుకే అందరూ అంటుంటారు ఎండలో నుంచి ఉంటే విటమిన్ డి చాలా సమృద్ధిగా
2: లభిస్తుంది. అంటే రోజుకి దాదాపు ఒక 20 నిమిషాలు సరిపడంత మనము బాడీని ఎండలో కూర్చుంటే ఈ అల్ట్రావైలెట్ బి రేస్ వల్ల మన శరీరంలో కొన్ని రియాక్షన్స్ అయ్యి ఆ రోజుకి సరిపడేటువంటి విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట.
1: ఏ టైంలో కూర్చున్నా పర్వాలేదు,
2: యూజువల్ గా ఎర్లీ మార్నింగ్స్ టైమ్స్ లోపల. ఇంకా విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడానికి అవసరం అన్నమాట. ఇది ఆకుకూరలు, క్యాబేజీ లాంటి ఆహార పదార్థాల్లో సమృద్ధిగా లభిస్తుంది. ఇదే కాకుండా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే B1, B2, B3, B6 అని రకరకాలుగా పేర్లున్నాయి వీటికి. వీటికి చాలా రకమైనటువంటి శరీరంలో కెమికల్ రియాక్షన్స్ లో వీటి యొక్క పాత్ర ఉంటుందన్నమాట. ఇవి మనకి సీరియల్స్, ఆహార పదార్థాలు, ధాన్యాలు, ఆకుకూరల్లో సమృద్ధిగా లభిస్తాయి. ఇందాక డాక్టర్ సమీర్ చెప్పినట్టు ఈ పాలిష్డ్ రైస్ లోపల మనకి ఈ బియ్యం పైన ఒక రకమైన కోటింగ్ ఉంటుంది, లేయర్. దాంట్లో ఈ బి కాంప్లెక్స్, B1, B2 ఇవన్నీ ఉంటాయన్నమాట విటమిన్స్. పాలిష్ చేయడం వల్ల ఆ లేయర్ పోవడం వల్ల ఈ విటమిన్స్ కూడా వెళ్లిపోతాయి. సో మనం తింటున్న ఆహారంలో ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అందుకే అన్పాలిష్డ్ రైస్ తీసుకోవడం ఉత్తమం.
1: అంటే అదే విధంగా మనం ఇప్పుడు కూరగాయల్లో కూడా వాటి తొక్క మీద కూడా ఇలాంటి పోషక పదార్థాలు ఉండే అవకాశం ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా దాన్ని
2: ఉడకబెట్టడము అట్లా. అంటే ఇప్పుడు సాధారణంగా ఆకుకూరలు కానీ ఇవి కానీ ఎక్కువగా ఉడకబెట్టకూడదు. దాని గురించి మనం ఫోలిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చే విటమిన్ గురించి చెప్పుకుందాం. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఆకుకూరల్లో, బీన్స్, పీస్, ఫ్రూట్స్ వీటిల్లో దొరుకుతుంది సమృద్ధిగా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో. ఇక్కడ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు అవసరం అంటే రక్తం కణాలు కావడానికి, అంటే శరీరంలో హిమోగ్లోబిన్ అది రక్తం కణాలు కావడానికి, మళ్ళీ బ్రెయిన్ లోపల మైలినేషన్, బ్రెయిన్ లో తెల్ల పదార్థం కావడానికి కూడా ఇది కావాలి. ఇది ఆకుకూరలు బాగా ఉడకపెట్టడం వల్ల, చాలా సేపు వేయించడం వల్ల ఇది నష్టమయ్యే ప్రమాదం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువ ఉడకపెట్టకుండా తీసుకుంటేనే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి లభిస్తుంది. ఇదే కాకుండా B12 అనేది ఉంటుంది. ఇది యూజువల్ గా మాంసాహారులకి సమృద్ధిగా లభిస్తుంది. కానీ వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు మీకు B12 ఎలా లభిస్తుంది అని. ఇది ఒక రకంగా నిజమే, కానీ మనకి యూజువల్ గా B12 అనేది చాలా తక్కువ మోతాదులో కావాల్సి ఉంటుంది బాడీలో. పాలు, పాల పదార్థాలు, పెరుగు, చీజ్ ఇట్లాంటి వాటిలలో ఈ B12 అనేది మనకి లభిస్తుంది వెజిటేరియన్ వాళ్ళకి. కనుక వెజిటేరియనిజం తీసుకుంటున్న వాళ్ళు ఈ B12 కావాలంటే ఈ పాలు, పెరుగు, చీజ్ ఇవి తీసుకుంటే యూజువల్ గా B12 అనేది కూడా వస్తుంది మనకి. ఇదే కాకుండా విటమిన్ సి అని ఉంటుంది. విటమిన్ సి అనేది శరీరంలో ఇన్ఫెక్షన్ హీలింగ్ కోసము, కొలాజిన్ అనే టిష్యూ అంటే దెబ్బ తగిలితే పుండు మానటం అట్లాంటి వాటి కోసం, స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది యూజువల్ గా ఇది డెఫిషియన్స్ అయితే. ఇది మనకి ఆమ్లా అంటాం, అంటే ఉసిరికాయ, గోవా, ఆరెంజెస్, లైమ్ వీటిలలో, టమాటా, ఆకుకూరల లోపల కూడా చాలా సమృద్ధిగా లభిస్తుంది. ఇక మనము మినరల్స్ గురించి తీసుకుంటే ఈ మినరల్స్ అనేవి ఎలిమెంట్స్. ఇవి కొన్ని రకమైనటువంటి మినరల్స్ శరీరానికి చాలా అవసరం. ఉదాహరణకి ఐరన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సర్వసాధారణంగా మనము భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తం మొత్తం కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనీమియా, రక్తహీనత అనే జబ్బు సాధారణంగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, బాలింతలకు కానీ, చిన్న పిల్లలకు కానీ, ఈ అదే కాకుండా మగవాళ్లకు కూడా ఈ రక్తహీనత వల్ల చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రపంచంలో మనం ఫేస్ చేస్తున్నాం. ఈ ఐరన్ అనేది మనకి ఎక్కడ లభిస్తుంది అంటే ఆహారంలో బెల్లము, ఆకుకూరలు అంటే పాలకూర అట్లాంటి వాటిల్లో, బీన్స్, వేరుశనగ, చిక్కుడు, ఆలుగడ్డ, టమాటా ఇట్లాంటి వాటిలలో కూడా మనకి లభిస్తుంది ఈ ఐరన్. ఇంకొకటి ఏమంటే కాఫీ, టీ తీసుకున్నప్పుడు ఈ ఐరన్ శరీరంలో అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ ఐరన్ అబ్జార్ప్షన్ కోసం ఆ టైంలో కాఫీ, టీలు తాగకపోవడం ఉత్తమం, అంటే భోజనం తర్వాత కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇది కాకుండా అయోడిన్ అనేది ఉంటుంది, ఇంకోటి మినరల్. ఇది థైరాయిడ్ గ్రంథి కోసం చాలా అవసరము. ఇది తక్కువైతే హైపోథైరాయిడ్ అనే జబ్బు వస్తుంది, అంటే బుద్ధిమాంద్యత వస్తుంది. దీని కాకుండా అయోడిన్ చేసిన ఉప్పు ఉంటుంది, ఉప్పులో అయోడిన్ కలుపుతారు. సో అయోడిన్ ఉప్పు వాడటం ఉత్తమం అన్నమాట.
0: అలాగే ఇప్పుడు మీరు మైక్రో న్యూట్రియంట్స్ అంటుంటే నాకు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కూడా చెప్పాలనిపిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఈ నాచురల్ ఫుడ్స్ లో, వెజిటేరియన్ ఫుడ్ లోనే దొరుకుతుంది అన్నమాట. ఇవి బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ లో పుట్టే ఆక్సిజన్ రాడికల్స్ ని, అవి చెడు చేయకుండా వాటిని నివారిస్తాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే భవిష్యత్తులో గుండె జబ్బులు కానీ, క్యాటరాక్ట్ కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు, లేదా షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఇంకా దిగజారే సమస్యలు, ఇవన్నీ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తాయి, నివారిస్తాయి. అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే వెజిటబుల్స్, కాయగూరలు, ఆకుకూరలు, అన్ని రకాల పళ్ళు, వీటన్నిటిలో మనకు సమృద్ధిగా లభిస్తాయి. అదేవిధంగా గ్రీన్ టీ మనకి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ గ్రీన్ టీ డికాషన్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కి మంచి సోర్స్ అనమాట, తేనె ఇవన్నీ కూడా. అయితే కొంతమంది ఒక ప్రశ్న అడుగుతుంటారు మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రకాల టాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి బయట, మరి టాబ్లెట్స్ వాడితే సరిపోదా, ఇవన్నీ తినాలా అని షార్ట్ కట్ కోసం చూస్తున్నారు అనమాట. కానీ లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ లోని వీటి స్టడీస్ లో అర్థమైంది ఏమిటంటే, ప్రకృతి సహజంగా మనం తీసుకున్నప్పుడు వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఆర్టిఫిషియల్ ఈ టాబ్లెట్స్ లో తీసుకున్నప్పుడు రావట్లేదు. కంపెనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అందులో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టినా కూడా వాటి అబ్జార్ప్షన్ ఉండట్లేదు, తద్వారా వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి రావట్లేదు అనమాట. కనుక కొంచెం కష్టమైనా గానీ నేచురల్ గా దొరికే ఫుడ్స్ నే మనం ఇష్టపడి తినాలన్నమాట. సలాడ్స్ అంటాం, అంటే పచ్చిగా ఉన్నప్పుడే పచ్చి కూరగాయలని, పళ్ళని, ఆకుకూరలని వీటిని నీటి కింద రన్నింగ్ వాటర్ టైప్ కింద బాగా కడిగేసి వాటిని చక్కగా ముక్కలు కొట్టుకుని తినడం అనేది చాలా మంచి పని. మంచి
2: టమాటా, కీరా, దోసకాయ, ఉల్లిగడ్డ,
0: అన్ని
2: కొత్తిమీర ఇలాంటివి
0: ఎన్ని ఏవి తినగలిగితే అవన్నీ కూడా ఇలా సలాడ్ గా చేసుకుని తినచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ముసలితనం అంటే చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు నెరిసిపోవడం, ఈ ముసలితనం లక్షణాలు రావడం కూడా చాలా డిలే అవుతుంది అనమాట. కనుక యూత్ఫుల్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి, ఆ ఎనర్జీ వైటాలిటీ మెయింటైన్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం.
1: చాలా వివరంగా మీ ఇద్దరు ఎన్నో విషయాలు, ఈ విటమిన్స్, ఈ మినరల్స్, వాటి గురించి చెప్పారు డాక్టర్స్. ఈ చర్చ ప్రారంభంలో గోపికృష్ణ మీరు చెప్పినట్టు ఈ ఓవో వెజిటేరియన్ అని, లాక్టో వెజిటేరియన్ అని, వేగాన్స్ అని అన్నారు కదా. అయితే పాలు, పాలు పదార్థాలు కూడా శాకాహారం కింద రావు అని మీరు అన్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి?
2: అంటే ఇక్కడ పాలు, పాల పదార్థాలు శాకాహారం కిందకి రావనేది కాదు. వెగాన్స్ అనే వ్యక్తులు అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వాటిని అలా భావిస్తారన్నమాట. వారు అలా భావించి ఇది పాలు అనేది యానిమల్ నుంచి వస్తుంది కనుక ఇది కూడా ఒక యానిమల్ ప్రోడక్టే కనుక దీన్ని కూడా తీసుకోవడము అది జీవహింస కిందకే వస్తుంది అనే ఉద్దేశంతో, ఇది కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కొన్ని రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తుంటారు. అయితే సాధారణంగా మనము పాలు, పాల పదార్థాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, యాక్చువల్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం తినే ఆహారంలో ఒకటి వస్తువులో అన్ని లభించదు, ఒక వస్తువులో ఒక్కొక్కటి ఉంటుంది. కనుక మనం తినే ఆహారంలో వెరైటీ ఆఫ్ ఆహారం తీసుకుంటే అన్ని మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. ఎస్పెషల్లీ మీరు పాల గురించి అడిగినప్పుడు మనకి పాలు లేని రోజు దాదాపు ఉదయం పూట అసలు స్టార్టే కాదు. ప్రతి ఇంట్లో కూడా పాలు అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇది మస్ట్ అండ్ షుడ్. పాలు అనేది కంప్లీట్ ఫుడ్ అండి ఒక రకంగా. దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, ప్రోటీన్స్, విటమిన్ ఏ, B12, B3, B2, పొటాషియం, ఇటువంటి రకరకాల విలువైన పోషక పదార్థాలు మనకి పాలల్లో లభిస్తాయన్నమాట. కనుక పాలను తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే మనకి రెండు రకాల పాలు గురించి మాట్లాడుకుందాం, ఒకటి గేదె పాలు, ఒకటి ఆవు పాలు. ఈ మనకు సాధారణంగా బయట దొరికేది గేదె పాలు, ఆవు పాలు కొంచెం తక్కువగా లభిస్తాయి మనకి. ఈ గేదె పాలు లో కొంచెము ఫ్యాట్స్ కానీ ఎనర్జీ కానీ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా. అదే ఆవు పాలు తీసుకుంటే గేదె పాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ బాగా ఫ్యాట్ కాకూడదు అని వాళ్ళు అనుకున్న వాళ్ళు గేదె పాలు కంటే ఆవు పాలు తీసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట.
0: అలాగే ఒక వయసు దాటిన వాళ్ళు, 40-45 దాటిన వాళ్ళంతా కూడా ఆవు పాలు
2: ప్రిఫర్ చేస్తే బెటర్. ఇదే కాకుండా ఇక స్కిమ్డ్ మిల్క్ అని మనకి కూడా మన మార్కెట్ లో వింటుంటాం. ఈ స్కిమ్డ్ మిల్క్ అంటే దీంట్లో ఉన్న ఫ్యాట్ క్రీమ్ ని తీసేస్తారన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ కంటెంట్ తక్కువయ్యి ఇది కూడా కొంతమంది వెయిట్ రిడక్షన్ కోసము, ఇప్పుడు వెయిట్ తక్కువ చేసుకోవడానికి రకరకాల డైట్లు, స్కిమ్డ్ మిల్క్ అని, సెమీ స్కిమ్డ్ మిల్క్ అని కూడా లభిస్తుంటాయి అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు పెద్ద వయసు వారు అధికంగా ఎనర్జీ కావద్దు అనుకుంటే స్కిమ్డ్ మిల్క్ తీసుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా టోన్డ్ మిల్క్ అని లభిస్తుంది, ఇది మిల్క్ పౌడర్ పాలల్లో కలిపేసి దాని ఎనర్జీని పెంచుకోవడం వల్ల ఇది ఏర్పడుతుంది అన్నమాట. ఇదే కాకుండా మనకి పెరుగు అనేది కూడా లభిస్తుంది, పాల నుంచి. ఈ పెరుగుతో కూడా చాలా లాభాలు ఉంటాయి డైజెషన్ కి ఎస్పెషల్లీ. ఇదే కాకుండా వెన్నె, చీజ్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్, ఘీ, నెయ్యి వీటిల్లో కాకపోతే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు మరియు పౌష్టికమైన ఆహార లోపం ఉన్న వాళ్ళు, మాలరిస్ట్ పిల్లలకి ఇటువంటి ఆహారం సజెస్ట్ చేస్తాం. కానీ ఒక వయసు వచ్చినాక ఇది దాదాపు 30 ఇయర్స్ దాటినప్పటి నుంచి ఇవి తక్కువ చేస్తేనే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే టేస్టీగా ఉంటాయి, రుచిగా అనిపిస్తుంది ఈ ఆహారంలో, కానీ అంత మంచిది కాదు ఆరోగ్యానికి.
1: ఇందాక మీరు చెప్పినట్టు రుచిగా అనిపించేవి ఏవి వంటికి మంచివి కాదు అని అన్నారు కదా. చాలా చక్కగా కామన్ మ్యాన్ కి సైతం అర్థమయ్యే విధంగా ఈ ఆహారానికి సంబంధించిన విషయాలు ఇప్పటిదాకా మనకు చెప్పారు డాక్టర్. అయితే ప్రస్తుతం మనం వేసవి కాలంలోకి అడుగుపెట్టాం, ఎండలు ఎప్పటికంటే చాలా ఎక్కువగా ఉండటం కూడా అందరికీ తెలిసిన విషయమే. నా సందేహం ఏంటంటే వేసవి కాలంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎటువంటివి, ఎలాంటి పదార్థాలను మనం తీసుకున్నట్లయితే ఈ వేడి నుంచి మనం తట్టుకోగలమో కొంచెం చెప్తారా? అలాగే ఎండాకాలంలో నీళ్లు ఎక్కువగా తాగాలి అని అంటూ ఉంటారు, నీటి యొక్క విలువని కూడా మన జీవితంలో ఎంత ముఖ్యమో దాని గురించి కూడా చెప్తారా?
0: తప్పకుండా, చాలా సమయోచితమైన ప్రశ్న అడిగారు. మంచినీళ్ల గురించి ముందు చెప్పుకుందాము. మంచినీళ్లు జీవనాధారం మనకి. అన్నం లేకపోయినా 40 రోజులు 48 రోజులు బతకచ్చు, కానీ మంచినీరు లేకుండా 3 రోజులు కూడా బతకడం చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా సమ్మర్లో మంచినీళ్ల వాడకం తప్పకుండా పెరగాలి, ఇంటేక్ పెరగాలి. ఎంత పెరగాలి అన్నది మనం చూద్దాము. సాధారణంగా ఒక సగటు మనిషి 50-60 కేజీలు ఉన్న మనిషికి ఒక రోజుకి 2 లీటర్ల మంచినీళ్లు అవసరం. 2 లీటర్లు లేదా గ్లాసుల్లో కొన్నిసార్లు చెప్పుకుంటాం, గ్లాసుల్లో చెప్తే కనుక 10 లేదా 12 గ్లాసులను చెప్తాం అనమాట. దీన్ని బట్టి మనం రఫ్ గా మనకు మనమే అంచనా వేసుకోవచ్చు రోజుకి ఎంత మంచినీరు తాగుతున్నాం అన్నది. దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు, ఏంటంటే యూరిన్ ద్వారా అనమాట. మనం ఏం చూడాలంటే ఒక 24 గంటల్లో బయటకు విడుదలయ్యే యూరిన్ కనీసం 1 లీటర్కి తక్కువ కాకుండా ఉండేలాగా సరిపడా మంచినీళ్లు తాగాలి. లీటర్ కన్నా తక్కువ వస్తుంది అంటే మన మంచినీరు సరిపోవట్లేదు అని లెక్క. అంతేకాదు ఆ యూరిన్ కలర్ కూడా చాలా వైట్ గా, స్మెల్ లేకుండా రావాలన్నమాట. వైట్ గా కొంచెం పచ్చగా వచ్చినా లేదా స్మెల్ తో వచ్చినా కూడా మంచినీళ్లు సరిపడట్లేదు అన్నది సూచన అది. కనుక అంత వైట్ గా అయినంత వరకు ఆ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. ఇంకా టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచినీరు భోజనం, ఈ రెండింటికి ఉన్న లింక్ గురించి చూద్దాము. ఇది మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది, మన ఆయుర్వేదంలో కూడా చాలా ఎంఫసిస్ ఉంది దీని పట్ల. ఏంటంటే భోజనము చేస్తూ ఉన్న టైంలో అధికంగా మంచినీళ్లు తాగకూడదు. మరి ఆ ముద్ద గొంతు దిగట్లేదు అంటే కొద్దిగా నోరు తడుపుకోవి, 1-2 కుక్కలు తాగచ్చు తప్పించి. భోజనం చేస్తూ ఉండగా గటగట గ్లాసు నిండా మంచినీళ్లు తాగకూడదు. భోజనం అవ్వగానే కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగకూడదు. అయితే ఎప్పుడు తాగాలి అంటే భోజనం చేయడానికి 1 గంట ముందు గాని 2 గంటల తర్వాత గాని, ఈ 2 సమయాల్లో చాలా చక్కగా ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఇదే కాకుండా మిగతా అన్ని టైములు, భోజనంతో సంబంధం లేకుండా మిగతా టైమ్స్ లో కూడా ఎక్కువ మంచినీళ్లు తాగడం చాలా అవసరము. ఇక ఈ సమ్మర్ గురించి మీరు అడిగారు, సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నట్టు గోపి, మీరు చెప్పండి. ఇది
2: సమ్మర్లో మనకి యూజువల్ గా వేడి ఎక్కువ వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక దీని నుంచి ఇది అవాయిడ్ కావడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం అవసరము. అంటే ఏమేమి తీసుకోవచ్చు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్లెయిన్ క్లీన్ వాటరే కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు అంటే ఉప్పేసింది కానీ చక్కెర వేసింది కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఇంకా లస్సీ కానీ, లేక బటర్ మిల్క్ మజ్జిగ విత్ సాల్ట్ కానీ, ఇంకా గంజి నీళ్లు కానీ, పప్పు మీద నీళ్లు కానీ, అంటే ఇవి అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఇవి కూడా తీసుకోవడం అనేది, విరివిగా తీసుకోవడం అనేది మనం డిఫరెంట్ ఆప్షన్స్ కింద మనం తీసుకోవచ్చు.
1: అయితే చివరగా ఆఖరిగా అడుగుతున్నానని మీరందరూ అనుకోవచ్చు, కానీ ఇదంతా చాలా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆహారపు అలవాట్లు అలవర్చుకున్నప్పుడు సమయ పాలన ఎంతో అవసరం మనకి. ఒక టైం టేబుల్ పెట్టుకోవడం ఎంతో అత్యవసరం. ఎప్పుడు ఎలా ఎంత మోతాదులో తినాలో కొంచెం వివరిస్తారా సమీర్?
0: లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా మంచి ప్రశ్న ఇది. ఫుడ్ టైమింగ్స్ అనేది మనం తినే ఆహారం, దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ ఎంత ముఖ్యమో, టైమింగ్ అనేది కూడా అంత ముఖ్యం అనమాట. ఎలాంటి టైంలో భోజనం చేయాలి, ఎలాంటి టైంలో చేయకూడదు, ఈ 2 విషయాలు చూద్దాము. సాధారణంగా బాడీలో బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. అంటే అన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమాటిక్ గా రోజు 24 గంటల్లో ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మనకు రోజు జనరల్ గా రాత్రే నిద్ర వస్తుంది, పగలు అంతగా నిద్ర రాదు. అదేవిధంగా ఈ భోజనానికి సంబంధించినంత వరకు కడుపులో డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఇవన్నీ ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి విడుదలవుతాయన్నమాట. వాటికి టైమింగ్స్ ఉన్నాయి, మనం ఆ టైమింగ్స్ నే చూద్దాము. ఉదయము 6 to 9, 6 నుంచి 9 లేదా 7 నుంచి 9, ఈ టైంలో కడుపులో ఎంజైమ్స్ అన్ని కూడా యాక్టివ్ గా ఉంటాయన్నమాట. కనుక మన ఫస్ట్ ఫుడ్ లేదా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనేది ఈ టైంలో ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇంకా మధ్యాహ్న భోజనం టైం 11 నుంచి 1 గంట, 11 నుంచి 1 o'clock మధ్యలో ఈ ఎంజైమ్స్ చాలా యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఈ టైంలో ఆ 2 meals మనం వేయాలన్నమాట కడుపులో. చివరిగా సాయంత్రం మళ్ళా 6 to 8 లేదా 5 to 7 అని కొంతమంది చెప్తూ ఉంటారు, మనం 5 to 8 అని బ్రాడ్ గా చెప్పుకోవచ్చు. సో ఈ 5 నుంచి 8 గంటల మధ్య ఉన్న 3 గంటల టైం రాత్రి పూట భోజనానికి తగినదనమాట. ఈ టైంలో మనం భోజనం వేస్తే బెస్ట్ డైజెషన్, మనకి చక్కగా జీర్ణమవుతుంది, తిన్నది కూడా సరైన అరుగుదల ఉండి మనకి ఆ పోషకాలు బాగా అందుతాయన్నమాట. ఈ వేళలు దాటిపోతే అది సరైన పోషకాలు అందవు. ఉదాహరణకి రాత్రి 9 తిని పడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కడుపులో ఎక్కువసేపు ఫుడ్ అట్లే నిలిచిపోతుంది అనమాట. 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూడా నిలిచిపోవచ్చు. దానివల్ల కొన్ని రియాక్షన్స్ ద్వారా కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఫుడ్ లోంచి రిలీజ్ అవుతాయి. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఈ ఇందాక మనం చెప్పుకున్న టైమింగ్స్ మార్నింగ్ 6 to 8, మధ్యాహ్నం 11 to 1, రాత్రి 7 to 9 లేదా 5 to 8 ఇంకా ఐడియల్. ఈ టైమింగ్స్ మనం గమనించాలి. మనం స్వామి పుట్టపత్తిలో మన క్యాంటీన్ పెట్టిన టైమింగ్స్ ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి, ఎంత పెర్ఫెక్ట్ గా పెట్టారన్నది. అంటే భగవంతుడు ఆల్రెడీ మనకు తెలుసు స్వామి ఏం చెప్తే అదే పెర్ఫెక్ట్, కానీ శాస్త్రీయ పరంగా కూడా ఎంత కరెక్ట్ గా స్వామి చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ భోజనం, టిఫిన్ అయినా భోజనమైనా ఏం తిన్నా కూడా 2 గంటల సేపు కూర్చొని ఉండాలి, అప్రైట్ పొజిషన్. కూర్చొనైనా నిల్చొనైనా ఉండొచ్చు, తప్పించి తినగానే పడుకోవడం అనేది చాలా అనారోగ్యకరమైన పని అనమాట. దానివల్ల రేపొద్దున ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, రిఫ్లక్స్ డిసీజ్ అనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక తినగానే 2 గంటలు కూర్చునే పద్ధతిని మనం అందరం అలవాటు చేసుకోవాలి.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ సమీర్. మన శరీరం ఒక కార్ తో పోలిస్తే కార్ నడవడానికి ఏ విధంగా పెట్రోల్ అవసరమో అదే విధంగా మన శరీరాన్ని నడిపించడానికి ఆహారం అత్యవసరం. కారులో మంచి క్వాలిటీ పెట్రోల్ వేయకపోతే కారుకు ఎలాగైతే పార్ట్స్ ఫెయిల్ అయి పనిచేయడం ఆగిపోతుందో అదేవిధంగా మంచి ఆహారం తీసుకోకపోతే మన శరీరానికి కూడా సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలంటే హృదయ పవిత్రత ఎంతో ముఖ్యం. ఇది లభించాలంటే మనం పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించాలి. అందుకే అన్నారు, అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈనాడు మనం అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు డాక్టర్లు, డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ సమీర్ నందన్, మంచి ఆహారాన్ని గురించి, సరైన ఆహారపు అలవాట్ల గురించి చెప్పిన చక్కటి విషయాలను మనసునందుంచుకోవడమే కాదండి, పాటించి మన శరీరాన్ని ఆధ్యాత్మిక పురోగతికి వినియోగించేలా చేసుకుని మన సాయి వైద్యనారాయణ్ణి ఆనందపరుద్దాం. హరిర్దాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతి హరిర్విప్రా శరీరస్తు భుక్తో భోజయతే హరిహి. అన్ని ఆ భగవంతునికి సమర్పిస్తూ సరైన ఆహారం ఆధ్యాత్మికతకు సోపానం ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ సమీర్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటి స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేడియో సాయి వారికి, శ్రోతలందరికీ కూడా మా తరఫున, మా ఇద్దరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
1: ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకుందాం.

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఎప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమైన అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవలసింది ఇదే. సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమను చాచార్యోంతే వాసినమను శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటి ఏంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో, ఎలా
0: మెంటల్ లెవెల్లో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాము. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడలేవు. సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకి లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు, దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకు ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో, దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 1920th సెంచురీలోని. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని,
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాడారు వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం పేరు ఏంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, అక్కడ ఉండేది. ఇది నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడి
0: ఏదో
1: సన్యాసి, అందుకో సన్యాసి వేషంలోని, అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అయితే అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అన్ని ఉంటుంది, ఈయనేంటి ఏదో ఒక ధోతి లాగా అన్ని వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. అయితే ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలరు జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మబుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్, బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే, ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసిఎస్ అనే ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానికి ప్రిపేర్ చేద్దామని ఏడో సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వనవాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజెస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా, అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం రాస్తారంటే, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దానివల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీ కోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్ర్యం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926,
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌనం భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్
0: కృష్ణతత్వం భూమి మీదకి
1: వచ్చింది
0: అవతరించింది
1: అంటే ఆయన నువ్వు అనుకు గణేష్ నువ్వే చెప్పు ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు
0: తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తుంది సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం సో అండర్లైయింగ్ ప్రిన్సిపల్ మన భారతదేశ సంస్కృతి ఈ భూమి ఎట్లాంటిదో అరవింద్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి సో స్వామి ఈ అండర్లైయింగ్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూవ్మెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం ఒక చిన్న బాల మన 6th క్లాస్ ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది
2: చదువుతున్నాను మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారబోసి సంపాదించారు జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది జెండాకు 3 రంగులు ఉన్నాయి మొదటి రంగు కాషాయం అది త్యాగానికి ప్రతీక 2వ రంగు తెలుపు ఇది శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి 24 గీతలు ఉన్నాయి ఇది ధర్మానికి ప్రతీక
0: సో ఎంత బాగా చెప్పిందా చిన్నమ్మాయి యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా
1: అదే అంటే స్వామి చెప్తారు కదా ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము లాజిక్ ఉపయోగిస్తాము ఫ్రీడమ్ అంటే
1: తిరగాలి బాగా మేం కావాలా చెయ్యాలి కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారం ఫ్రీడమ్
0: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి
1: స్వామి చెప్తారు కదా
0: సో మన
1: ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
0: పాడైపోతారు సో ఇంకా ముందుకు వెళ్దాం ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్ ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము
1: అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు
0: ఆయన అన్నారు నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ అన్నారంట
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అలా అప్పుడే అనుకున్నారు
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా
1: చేశారు
0: అంటే
1: ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్రైట్ అని చెప్పారు అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది నాకు హోమ్ అప్పుడు ఏంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మనం మన రూల్ మనం చేసుకుందాం అని ఆయన అది కాదు మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం అనుకుండేది దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేష్ కదా అందుకు నీకు తెలిసి ఉంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికి ఏంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ ఏంటంటే ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జన అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్, అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లో. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారు అనమాట.
1: కానీ ఎలా చెప్పారు?
0: చెప్తాను అది. ఇది ఫస్ట్ డ్రామా. ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారు అనమాట, స్పీకర్
1: బాగా.
0: సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ ని చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. స్పీకర్ చూస్తున్నారు. ఆ స్పీకర్ మీద బోస్ అని రాసి ఉన్నది అనమాట.
1: అంటే మీకు తెలుసుంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్ కంపెనీ,
1: ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్ సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయిన అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా
1: అనర్గళంగా
0: గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికి బతికి ఉండుంటే హీ వుడ్ హావ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట, చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావనం వెళ్తే బృందావనం, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడాడు మన దేశాని కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ సుభాష్
0: చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, ఆయన ఏ రోజైతే 1948 లో
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి శాండ్కి వెళ్ళారు. వెళ్లి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి
0: మందిరానికి
1: వచ్చారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్ 1948
1: కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చేది, అక్కడి నుంచి న్యూస్ పుట్టపతి అవ్వడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైం లోని చెప్పారు
0: గాంధీ గారు చనిపోయారు.
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడే,
1: మహాత్ముడే అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు. గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో, మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి
1: ముత్తుస్వామి
0: అయ్యర్. సో అది విందాం.
3: తమిళ రాజ్యము లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక పేద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ పిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి ద్వీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది. అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలే కాఫీ కప్పు ఏదో 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా. కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడా. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది. అయ్యో ఈనాడు నిద్రపో

0: తనను ఏమాత్రం కూడా నువ్వు మరవకుండా జ్ఞప్తికి తెచ్చి ఉండాలి. ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి, అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టిందే, భగవంతుడు దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పులకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తక్షణమే మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యారు. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధముగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
2: కాకుండా మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
1: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు
2: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
1: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
2: జై జవాన్.
1: ఈ
2: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అంటే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేనంటే మనకి నువ్వు ఏముంటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్ షా అని ఒకడు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి గారికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు పెర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనవనివారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయన తోటి. స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్లీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు బాబు, ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి

0: అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మునిగిపోయి చనిపోయాడు. కానీ దాంతో అండలేదు ఆయనకి, ఈ విషయం అంత ఎండ్ అవ్వలేదు ఆయనకి. ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బాడీ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియాగా చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వస్తుంది అయితే ఆయన సొంతూరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
1: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అంటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు. పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చిందనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది, మాకందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి నిల్చడానికి. సో ఆ ఫీలింగ్, ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసిందనమాట.
0: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
1: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్ కి వచ్చారనమాట.
0: అంటే త్రై అంటే
1: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
0: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలు కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
1: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రయ సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెల్లింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి?
0: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
1: స్వామి ఎంత పీక్ ఆఫ్ సెటిలిటీలోకి వెళ్తారంటే నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి అంటే ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
0: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి. నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోరి కోసమో చేస్తున్నామని, అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజ స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
1: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఎలాగైనా తిప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యుర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, పదవ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
2: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు?
3: స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం.
4: బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ.
5: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ల మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
6: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
2: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
3: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
2: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
3: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
5: చెప్పు.
3: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కానీ అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
2: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
3: కరెక్ట్ హారిక.
5: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
4: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారినా దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
2: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరీ మణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
5: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
6: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
5: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
6: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
4: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
2: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
6: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
4: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
6: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయం భారతీయులు.
2: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
5: అవును.
2: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
6: ఇచ్ఛ అనగా కోరిక.
4: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
5: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
6: చెప్పు ముక్తి.
5: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని ఆ దొంగని అడుగగా ఆ దొంగ, నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కానీ అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
2: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
5: ఎందుకు?
2: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
5: సరిగ్గా చెప్పావు హరిక.
6: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున వ్యవహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
5: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడో మీకు తెలుసా?
2: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
5: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కానీ రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా.
2: అవును ముక్తి, నువ్వు చెప్పింది నిజమే. నాకు కూడా ద్రౌపది గురించి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా?
5: చెప్పు హరిక.
2: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకం అని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
5: నిజంగా ఎంతో గొప్పది.
6: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
4: మదర్ టెరీసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
6: ఇంతటి ధైర్య వనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
7: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టం అవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. వీటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
8: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే, అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం, బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
5: సుసంపన్నమైన, బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు. శ్రోతలందరి తరఫున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు

అన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మధుర భావం బేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమున కన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఏముందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అటులే.

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: అంత సమరైజ్ చేశారు
0: అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్ అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడాని ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ ఖాదిర్,
1: ఆయన క్లాస్మేట్.
0: సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారంట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది
1: స్వామి
0: అప్పుడే చెప్పేశారు. అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు. అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో ఆర్థిక పరంగా మనకి ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం. అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు,
0: ఫిజికల్గా
1: చాలా బీద దేశం. అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు. అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవా, హీఈస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజెనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది. అది మనకి కావాల్సిన మన సెటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచమైన దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ద క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని
1: ఇప్పుడు
0: ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుడిని ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టుపట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట. ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలు అన్ని కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ. ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లోకి,
1: అరకు అరకు ఏరియా అంతా,
0: వీటన్నిటిని ఒక కారులో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీ లేపే ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: సైరామ్ సార్.
3: మీ పేరు?
2: నా పేరు జాహిద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చినా వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు, మన భారతదేశంలో తయారయ్యే ఇక్కడ తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
4: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు, స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
3: వెరీ గుడ్.
0: ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మనం ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫెర్వర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వి వాంట్ బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశు పక్షుల్లాగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లాగానే, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, అవి బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా ప్రొవైడ్ చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లో ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్, మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
5: సాయిరామ్ బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరో అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయి చందు. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
1: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
0: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నువ్వు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
1: ఈ విషయంలో ఇంకో చిన్న శ్లోకం మనకి చెప్పుడు, మన స్కూల్ చదివేవాళ్ళమే, నాకు సుభాషిత అని వచ్చేవి. దాంట్లోని ఒక శ్లోకం రిమెంబర్ ఏంటంటే, దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాక చేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందంగా స్వామి చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలాగా చేస్తుంది,
0: పట్టుదల
1: అది కాక చేస్తా అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే 1 పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్.
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర, అంటే నువ్వు ఇప్పుడు గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే లేచిపోతుంది, అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి, కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత అల్పహారి అంటే దీంట్లో ఏం చెప్తారంటే, మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసికం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం, ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే, మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే, మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట, మనం చెప్పుకున్నట్టు. మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి. సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్. సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఇన్ని ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు, ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింప చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి చెప్తున్నారు.
1: మరి అయితే ఏంటి అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే? ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము. ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే, పెద్దల ఏడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఈ విషయం మాకు చెప్పింది. ఏంటంటే, అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే, పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము. మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ, అసలు స్పిరిచువల్ ప్లేన్ లో, ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్రం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్లో అంటే మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్రం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్రం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ తిప్పలేము, అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువిప్పు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ రాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుంది అన్నారు,
1: సహజంగా
0: సహజంగా. సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం అని టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగ విచ్చల విడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణం అయిపోతుంది, దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ విషయంలో
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్ని గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్. సో ఆయన అడుగుతున్నాను, స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిచ్చేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు, ఎలా మాట్లాడాలి,
1: చిన్న పాయింట్స్
0: పాయింట్స్, అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా, థర్డ్ ఐ అంటే ఏమిటో అంటే
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇదేది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారం చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాంతోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక కనుక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది, విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతు మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాను అంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: అయిపోయాడు,
1: ప్రాబ్లం అని
0: పప్పులు కాలేస్తున్నట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు, విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఇందో చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే, నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షాలే వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసును అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
0: అక్కడ చేరిపోవాలి.
1: అంటే నా నేనేమి కాదు, అందుకే మనం నమ్మకం నమః అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు దట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా అబ్బాలో, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణా సార్ ఎక్స్పీరియన్స్ అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ
0: ప్రేస్
1: చేస్తారు, అయితే ఆమె కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసినా మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్క శాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వాను నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసినా ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది, అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి, దాన్ని
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ ఆ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం, ఆగు అనేసి మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నాకు దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రం ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నాడంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వు ఏదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయి నన్ను అంటావేంటి అని కొంచెంసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసినట్టు చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు అహమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు. కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తూను మనం ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయోహో అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతాం, అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని స్వేచ్ఛను పొందుతాం అన్నమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్, ఎప్పుడైతే మనం స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజస్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద,
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్ ఫర్ గాడ్.
0: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, డైరెక్షన్ దేవుని వైపు.
1: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్ని పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్, మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాతృడు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, వాటర్ మిలన్, అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం, టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి. అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అందుకు స్వామికి ఇదంటే ఇష్టం ఆ ఆలోచనతో వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు, పిలుస్తేనే మేము వెళ్ళి, స్వామి ఇగో స్వామి మీకోసం తెచ్చాం వాటర్ మిలియన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరపడుతున్నారు నాకు ఇష్టం అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు తెలుసు.

0: చేస్తే సోపానం అంటే మెట్లు లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి. ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట. స్టెప్స్
0: వినుంటావు, సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సీన్స్, చాలా గొప్ప మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను ఎక్కడో.
1: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడు చెప్తారు. మీరు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయనకు గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడతో గట్టిగా కొడుతుంది అనమాట.
0: అవలి ఆమె పేరు.
1: సో ఆ చెరుకు గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు నేను కొట్టినా సరే అంటే, ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
0: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
1: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
0: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
1: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
0: ఉండేవాడు,
1: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోనే ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
0: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది, అంటే దాని అగ్నిలింగం ఉంటుంది.
1: అగ్నిలింగం
0: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది, దాన్ని ఇప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు. అక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు చిన్న చిన్న చెట్లు మొక్కలన్నీ ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
1: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట. ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్తు అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 సంవత్సరంలో స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
0: సెలబ్రేషన్స్
1: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26 ఆగస్టు 1980

0: 8. ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు లేదో, మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు,
0: దేనికి ఉండదు,
1: అంటే మక్క విరిగిపోవడం.
0: అవును. సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి, ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో, తెలుసుకోగలుగుతావో, నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో, ఇది సందేహం, సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకు సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనసులో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో, అప్పటికి మనం స్వాతంత్ర్యం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్ర్యం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని ఈ రెండు పాయింట్స్ లో మనం తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
1: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భాగవత్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు, వాడు ఒంటితోటి అంటే డెజర్ట్, డెజర్ట్ అంటే మరుస్థలం, ఇది ఎడారి, ఎడారి ప్రాంతంలోని, ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోవాలి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యాంబల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థం లేదు, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
0: చింత.
1: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
0: కర్రకి
1: కట్టినట్టు
0: అభినయం
1: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడు అంటాడు. ఆయన అలాగే వెళ్లి ఒక ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
0: యాక్సిడెంట్ చేస్తాడు,
1: చేసి కూర్చో కూర్చోంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏం టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసేసరికి నిజంగా ఒంటి అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాధసారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
0: సేమ్ ప్రాసెస్
1: మళ్ళీ చేసి అంటాడు. అంటే మళ్ళీ తీసి దేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాట్సరికి ఏంటిది ఇలాగే, దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో, అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
0: నువ్వు అంతా కల్పించుకున్నావు, ఇవన్నీ
1: కల్పించుకున్నావు.
0: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
1: ఇది నా సౌభాగ్యం.
0: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి శ్రీరామనామ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే కార్యక్రమం శ్రీ నోరి నారాయణమూర్తి గారు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014వ సంవత్సరంలో జరిగిన ప్రశాంతి విద్వన్ మహాసభలో ప్రసంగించినటువంటి సుందరాకాండ అనే అంశంపై ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఓంకార స్వర మంగళాచరణ

శుభంగశోభితానందం భయార్తిలోకకల్పకం శుభంగశోభితానందం భయార్తిలోకకల్పకం భవాబ్దితారకామృతాభదివ్యనామశోభితం శుభంగశోభితానందం భయార్తిలోకకల్పకం.

0: ధనాలయం జనాలయం గుణాలయం నిరామయం స్మరామి సత్య సాయినాథమీశ్వరం కృపాకరం స్మరామి దివ్య సాయినాథమీశ్వరం కృపాకరం ఆయత భక్తి మృక్యద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీన హీన జనతాఫలదాయికి తల్లి గుండెలోహాయికి పుట్టపర్తి కలశాంబుధిశాయికి సత్యసాయికి
1: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరరహితుడు చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు యమధర్మరాజుకు పదునైన వాడి అయిన రెండు కోరలుంటాయి. ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట కట కట ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని రెండు భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజమాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్వినీ నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజమాసం అని పేరు కలుగుతుంది. వర్షములన్నీ పూర్తి అయి పరిపూర్ణమైనటువంటి శరచంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగన మార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకలలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద, శారద. ఈ శారద నవరాత్రములలో, శరన్ నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జననీ, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయి బాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృదయంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సీతామర సామరవాహిని శుభాకార తనొప్పు
0: నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ.
1: అమ్మా, తెల్లనైనటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు నవ తొమ్మిది గనక తొమ్మిదవ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ తొమ్మిదవ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయిబాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడూ లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు, ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది తొమ్మిదవ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి
0: సురల్లల్లనాజితేజితేజితాళనిమిత్తజలాశ్యరతే కకుభం పతివరధోంగదతాలక తాలకు

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే మహిత మహాకవ మల్లిమతల్లిక విల్లిక తిల్లిక భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే భృతి భృత ఫుల్ల సముల్ల సితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా, నాలో ఉన్నటువంటి అసురీ గుణములు తొలగించి దైవీ గుణములు విజృంభచేసి నీ దివ్యమైనటువంటి సన్నిధికి చేర్చి అఖండ జ్ఞానసిద్ధిని పునరావృత్తిరహితమైనటువంటి బ్రహ్మపదమును మోక్షమార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ మరునాడు విజయదశమి. విజయదశమే ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి రాజరాజేశ్వరి సాయీశ్వరి సత్యసాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ. ఆ అమ్మే మణిద్వీప నివాసిని అయి ప్రకాశిస్తుంది. దీదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా

ಜಲೆ ರಾಜ ರಾಜೇಶ್ವರಿ ರಾಮ ಸಹೋದರಿ. ప్రశాంతి ఆనందంతో ఉంటుంది అమ్మ. అలాంటి విజయదశమి నాడు పుణ్యమైనటువంటి రీతులతో అనేకమైనటువంటి వివిధ అలంకారములతో ఈ శరన్నవరాత్రములు పూర్తి చేసుకుంటారు. విజయదశమి అంటే జయం విజయం అని రెండున్నాయి. జయలక్ష్మి విజయలక్ష్మి అని ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర కూడా జయుడు విజయుడు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు. జయం పొందటం అంటే బాహ్యమైనటువంటి శత్రువులందరినీ జయించటం. ఇది హిరణ్యకశ్యపుడు ఎప్పుడో చేశాడు. సకల లోకములను గడగడలాడించాడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథుడై జయమును పొందాడు. కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడయ్యా అంటే తనలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి శత్రువులను అణచి విజయం పొందాడు. ఆ ప్రహ్లాదుడు విజయాన్ని సాధించాడాయన. అందుచేతని జయమునకు విజయమునకు, విజయం లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్న శత్రువులను జయించినటువంటి వాడైతే, విజయం అంతఃశత్రువులను జయించి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేది ఎవరు అంటే అమ్మయే. అందుచేతనే ఈ విజయదశమి నాడే శ్రీరామచంద్ర ప్రభు అంతటి మహానుభావుడు రావణ బ్రహ్మను జయించడానికి ముహూర్తము నిర్ణయించుకున్నాడు. విజయదశమి నాడు చేసినటువంటి ఏ పనులైనా విజయములే కలుగుతాయి. అందుచేతనే ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణి తల్లంబు నిన్ను దుర్రుసోక గమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షరామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికి. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువు ఉంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్లేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి, గృహిణే, ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం, చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణా చక్కగా అలా అలంకారం చేసి చేతుల నిండా గాజులు వేసి ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు గజ్జెలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే గల్లు గల్లు నకాలి గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, గల్లు గల్లు నపాద గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, జడలోన గంగను ధరించినట్టి ఆ కైలాసపతి సన్నిధికే మంగళం మంగళం. అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతవని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మురక విశేషమేమిటి అంటే, ప్రధానమైనటువంటి విశేషమును తెలియజేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజ దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. ఏ అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే, జండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద వెపరెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే
ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామివారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించినా, 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకుని జయాభిజయీభవ దిగ్విజయీభవ ఇంటింటికి వెళ్లి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక, ధరసింహాసనమై నభంబు గొడుగై దసరా పద్యం ఇది. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. తరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయం నెల్లవంది గణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి సహజ పాండిత్యుడు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒక చోట రాస్తారు ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి 3 అడుగుల దానము పుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది. ఇంతింతై వటుడింతయై విష్ణుమూర్తి పెరుగుతున్నారట. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభోవీధిపైనంతై తోయదమన్.

மணியை விதிச்சி கொடுகை ஸ்ரீகங்க சத்புத்திரியை வரு சன்னி கனராஜ சம்பு நிசமை வர்தில்லு நாராயணா. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయ స్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్ని విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకునడానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు. 80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారి విద్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ హోం ఫట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట వాళ్ళు. అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత, అక్షకుమారుడు కూడా ఆహుతయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా అన్నాడు రావణాసురుడు. ఓహో ఏమది, అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివ్వడివాడు, మహాపరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కాని మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామివారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి. ఒక నరుడు సంహరించాడు ఒక మానవుడు. దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడమేమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే, అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికీ. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. బాలబాలకులారా, పెద్దలారా, ఎన్ని నేర్చినా, ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకునలేనటువంటి వ్యక్తి అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు, ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం. దమము అని పిలుస్తారు. శాంత, శమ, దమాది, సద్గుణ, సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ, తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార, మహావీర, ఇంద్రాదులను వడలించిన శూర, వెళ్ళిరా, ఆ వానరుని దండించిరా. తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను. వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు, దృఢమైన ఆరోగ్యమునకు, వర సాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత. దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే,
జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యమంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరి అందమంతా నశించేదే.

మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో, విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అభ్యయనం చేస్తాడో, తల్లిని తండ్రిని గురువును దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారులో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపిహి. ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హరహర మహాదేవ సింహో ఓం నమశివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్యరథం ప్రత్యక్షమైంది. దేవతారథములోవి. దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ల కాళ్లు భూమికి ఆనవు, ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం వాళ్ళు, అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు. ఎప్పుడిలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారట. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు. అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హరహర మహాదేవ సింభో. పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి నాలుగు సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ రథానికి గుర్రాలుంటాయి. జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి. కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్యరథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగ శక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం. ఒకవేళ లేస్తే ఢామని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి అలా పైకి వెళ్లి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగయక్ష గరుడ గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్నందరినీ జయించాడే దేవేంద్రుని జయించాడు గదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు గదా, ఇప్పుడు ఆంజనేయ స్వామివారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగయక్ష గరుడ గంధర్వులు బయలుదేరారు. రథక చతురగ పదాతి దళముల యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే, టకటకటకటకటకటకటకటకటకటకటకటక బయలుదేరుతూ ఉండగా హరహర మహాదేవ సింహో. ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామివారు అవలోకించారు. పునీతమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఒక నాలుగు శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలతా లవిత్రము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు, వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు, శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది. శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు. పేరు శ్లోకాలే కాని ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిఖంత మారుతాత్మజః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమూర్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. జయ బోలో రాజా రామచంద్ర మహారాజ్ కీ జయ, సీతామాయి కీ జయ, పవనసుత హనుమాన్ కీ జయ, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీ కీ జయ. పుణ్యమైన దివ్యమైనటువంటి శక్తి మనకు కలిగింది వింటేనే, ఇక పారాయణ చేస్తే. అందుకని రామాయణ గ్రంథం జన్న గణ పా

ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికే పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్నవారికే భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్నవారికే ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు, ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఘులు వెళ్లి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మితే లేదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ అనాలి.

ఇక రెండవ శ్లోకం. నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినండి. స్వామివారు అంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్టుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామివారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామివారిలా బలవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా విద్యావంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా వినయవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరి మీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకుని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నారని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు ఎలా నిలుస్తారు సార్, పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామివారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ, ఇలా ఉండాలి స్వామివారిని. ఆ స్వామివారిని ఒక బంగారపు ఆంజ స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే, శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్య తనయుడుగా. ఆయనయే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డగడ్డగా ప్రకలించుకుని తీసుకుని వెళ్లగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయ స్వామివారిని కాదు. నేను రావణ సహస్రమే, ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు. రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు, కాని ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసానమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి, సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసానమామి. మైరావణుడు, శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురులు ఉన్నారు. ఇలాంటి రావణాసురులు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామివారి మీదకు వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, శిలలతో ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్లందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్లగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్. వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామివారు చూశారు. ఓహో మేఘనాథ, ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించుకినా ఆ పుణ్యం కలుగుతుంది, శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమురోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది, పోని తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ, ఎంత తెలివిగలవాడివి నువ్వు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా రెండు చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి, ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు అమ్మా అంటూ నేను కిందబడినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా, చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ, మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు, చిరంజీవి. ఆంజనేయ స్వామి, ఎత్ర ఎత్ర దకునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
బాష్పవాది పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. చిరంజీవ చిరంజీవ, మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుటయే పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా, మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఇంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది. ఏమీ గింజలుగాయని కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం వినయం వినయం ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర గిరగిర గిరగిర చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామివారు డబ్బీల కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడున్నాడు హామని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తందవాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు.

నమః భూమీసురపాల వేదలోల సుగుణజాల భూమీసురపాల వేదలోల సుగుణజాల నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జనదయాలవాల. నమస్కరించగానే బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళ కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవా నమస్కారం, మంచి పని చేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళక కట్టారు. మామూలు తాళ్ళక కడుతున్నారని తెలుసు, వీళ్లు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకొని వెళదామనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు, రావణాసురుని దగ్గర తీసుకుని వెళ్తారా, తీసుకుని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకొని వెళ్లి రావణ బ్రహ్మచంతకు తీసుకొని వెళ్లారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో పుట్టపర్తి వస్తే అమ్మో ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరచరు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఈ ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయరత్న కిరీట శోభితుని, మణిమయరత్న కిరీట శోభితుని

0: ತಂದೆ ಮಹಾತ್ಮುಡೇನನಿ. ఏమియా ఠీవీ, ఏమియా దర్జా. ఇరువంకల సుందరాంగరులు వింజామరులు వీస్తూ ఉండగా దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించే ఉండగా దేవేంద్రుడిలా ఆసీనుడయ్యున్న ఓహో ఏమి ఈ ధైర్యం, ఓహో ఏమి ఈ సత్వం, ఓహో ఏమి ఈ బలం, ఓహో ధైర్యం, ఓహో సత్వం ఆహా అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరూ రావటల్లా. దేనికని అంతకుముందు చూశారుగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసా విషయం, రావటమే ఆలస్యం. అందుకని ఎవడూ బలవడానికి ఇష్టపట్టాల, వెళ్ళండి అన్నాడే గాని నీకు అలాగా చెబుతావు. వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన మామూలు వ్యక్తియా. అయితే ఆంజనేయ స్వామి వారే రెండు అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పించాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగడడు. అనిమ లఖిమ గరిమ. లఖిమ అంటే ఒక దూది పింజ, ఒక దూదిని ఇలా తీసి అనండి గాలిలో తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ
1: రావణ రావణ రావణ రావణ
0: సభ దద్దరిల్లింది. రీసౌండ్ లాగా ఎక్కువ మైకులు ఉండవు, ఎక్కువ మైకులు అలాగే. ఆంజనేయ స్వామి వారు రావణ ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి అక్కడున్న మంత్రులకి. సీతాపహరణం జరిగింది, సీత తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు

ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి అక్కడ ఉన్న మంత్రులకు. సీతాపహరణం జరిగింది, సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతా మాత కన్నుల వెంట కారే అశ్రుధారలు, నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చెయ్యగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్లు నట్టింత ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికిరా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న. కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే. ఆమె కొడితే నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్ట కొట్టకూడదు అమ్మా, నన్ను కొట్టద్దు అని చెబుతున్నా కదా అనాలి అంతే. అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణినటువంటి సీతమ్మ కన్నుల వెంట కారే అశ్రుధారలు, ఈ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు, నీ కంఠర్పిత కాలపాశము. సీతామాత ఎవరనుకున్నావు? పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టుకుంటే చాలు అసలు, ఆయన యుద్ధం దాకా కర్ల. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకిని 16 సంవత్సరాల వయస్సులోనే సంహరించాడు. కరదూషణాదులను సంహరించాడు. శ్రీ రఘురామ

శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టి ఠం అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. బ్రహ్మదేవుడైనా ఇంద్రుడైనా పరమేశ్వరుడైనా రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది. రాముల వారు దుఃఖిస్తే దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్లిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది, భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్నవాడు అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవటమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ. ఠం ఠం ఠం ఠం అన్ను భీషణ ధ్వనుల విల్టనాది సాధించి వైకుంఠుండాదకు రామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం వన్భువి కూచునాడు.

ఏకాపాద పాలాక్షుకున్ శుంఠ ముళ్ళిత నంబుమాని శరణు రాము ప్రార్థించరా. రాముని మించిన దైవమున్నాడా? బందన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరి కాడండ డండ నినదంగుల అజాండము నిండ మత్త వేద.

0: ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముని ఆవర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ. ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబ వచ్చాడు. అన్నా, ఏమిరా అన్నయ్యా? ఏమి దూత అంటున్నాడు వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది. నర్మయ్, నువ్వా నాకు చెప్పేది ధర్మాలు? దూత అయినటువంటి వ్యక్తి దూతధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి అశోకవనము పాడు చేసినటువంటి ధ్వంసము చేసిన పాపి. పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు. నర్మయ్ అన్నాడు రావణుడు విభీషణుని. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుంది. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు, అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టినా రాక్షస గుణములు లేనివాడు, విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా, చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది? చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబరదంబ ఢంబరదమ్మని ఊరేగించు. పోని చుబుకువేయుట్ట, బాగా కాల్చి ఏదైనా వాత పెట్టు. వికలాంగు చేయుట, చెయ్యో కాలో విరగొట్టు. చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ,
1: దానవ పంజన రామ సాయి శ్యామల కోమలరామ్, దానవ పంజన రామ సాయి శ్యామల

రామ్ రామ్ రామ్ అంటూ తోక ఊగుతుంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాలము ప్రియ భూషణము, కోతులకు తోకే అందం. ఆంజనేయస్వామివారికి ఆనందం కలిగి తోకను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాట అంటూ తోకని ఊపుతాట అంటూ. తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చల సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారికి నమస్కారం చేసే ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయస్వామి వారు తోకను పట్టుకుని ఇప్పుడు ఊపుతూ ఉంటాడన్నమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో ఆంజనేయస్వామి వారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీరు మీలాగానే అందరూ కూడా వెళ్లి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే ఆంజనేయస్వామి వారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణార అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి.

నమస్కరించారు. ఏ మంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. ఫళ ఫళ లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం, బంగారపు మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకుని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతక వెళ్లి రెండు చేతులు జోడించాడట.

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామని ఇవ్వగా హృదయమునకు హత్తుకుని మాటలు రాని ఆనందాన్ని పొంది ఆంజనేయునికి ఏ బహుమానమివ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామివారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలవానలు కురిపించారు. ఆంజనేయ స్వామివారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామివారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామివారే రామ రావణ యుద్ధ రామతురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చారు. వానరుల ప్రాణాన్ని, భరతుని యొక్క ప్రాణాన్ని, అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ట వామదేవ జాబాలి యాజ్ఞవలికాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్యజ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు విచ్చేశారు.

0: రామచంద్రప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకుని వచ్చారు.
1: అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్.

0: మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారప పల్లెంలో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకుని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మిపతేహతే అంఘ్రియుగం స్మరామి మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యము జనార్దన పాహి మాం జగన్నాథ పాహి మాం జగద్రక్షక పాహి మాం పాహి మాం. నవరత్నములు పదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్ర ప్రభు రాజా రామచంద్ర ప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉండగా, పవమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలా నండి పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి.
1: వైదేహీ సహితం సురద్రుమతలేహైమండపే మచే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం.
0: రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు,
1: పల్లుకే బంగార మాయేరా కోదండ పాణి పల్లుకే బంగార మాయేరా.
0: అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్ది పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమును ప్రసరింపచేయటానికి
1: అవతరించె సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించె హో సత్య ధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించె హో.
0: దేశ విదేశాలతో కోట్లాది మంది భక్తులతో ఈ ప్రదేశం మరింత పుణ్యక్షేత్రమై, ఇలాంటి పుణ్యక్షేత్రంలో స్వామి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ దివ్యమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి అవకాశము లభ్యమైంది. స్వామి యొక్క భక్తులే ఒక పాట రాశారు. ఏమి

దండలు తేలేను, దండములిడలేను, దండలు తేలేను, దండములిడలేను, దాసునిగా నీ దండనుడగలేను. గుండెల పూసిన భావ పుష్పముల గుదిగా గుచ్చి నీ మెడలో వేయుట తప్ప ఏమిత్తురా.

మీరు శ్రీ నోరి నారాయణమూర్తి గారు 2014వ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో సుందరాకాండపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 2వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ పునః ప్రేమపూర్వక స్వాగతం. ఇప్పుడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు ప్రసంగిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి స్వామి యొక్క ప్రేమను గత 9 సంవత్సరాలుగా పంచుతున్నటువంటి సాయి మీడియా సెంటర్ టీమ్ కి అభినందనలు. ఈరోజు ప్రస్తుతం ఈ సత్యసాయి మీడియా సెంటర్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ స్వామి యొక్క ప్రేమను, స్వామి యొక్క ఉపదేశాలను, ఆదేశాలని, స్వామిని అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే భక్తుల ఇళ్లలో స్వామి యొక్క వాణిని వినిపించడానికి తమ వంతు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగు స్ట్రీమ్ ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక టాపిక్ మీద అంత ప్రేమమయంగా మన జీవితాన్ని మలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఒక టాపిక్ ని, టాపిక్ గురించి పైన నన్ను మాట్లాడమన్నారు. ఎప్పుడు స్వామి యొక్క ఉపన్యాసాలు మనం విన్నా స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక మాటను వారు ఎంత ఆతృతతో ధ్వనిని పెంచి చాలా గట్టిగా చెప్తూ ఉండేవారు. అంటే వారికి మనమందరూ కూడా మన జీవితాలను ప్రేమమయంగా చేసుకోవాలనేటువంటి ఒక తపన వారు ఎప్పుడు ఆ మాట పలికినా మనకి అస్ఫురించేది. ఏ విధంగా మనం ప్రేమతో మనం దాన్ని మొదలు పెట్టుకోగలము ఒక దినచర్యని, ఫిల్ ద డే విత్ లవ్ ఆ దినాన్ని ఏ విధంగా మనం ప్రేమతో నింపుకోగలము, స్పెండ్ ద డే విత్ లవ్ ఆ దినమంతా ప్రేమతో ఏ విధంగా మనం అందరినీ ప్రేమను పంచుతూ ఏ విధంగా మనం ఆ దినాన్ని మనం కొనసాగించగలము, ఎండ్ ద డే విత్ లవ్ ఆ రోజంతా అయిన తరువాత మనం నిద్రించే ముందు కూడా మనం ఏ విధంగా మనం ప్రేమతో ఆ రోజును మనం ముగించగలుగుతాము అనేటువంటిది స్వామి యొక్క మాటల్లోనే అనేక సార్లు మనం విన్నాము. దీనికి ఒకే ఒక మార్గం అనేది నా మనసులో ఉన్నటువంటి మాట. ఏతావాత ఏంటంటే దీనికి మనం ప్రతి అనునిత్యము ప్రేమతో మెలగాలనేటువంటి ఒక స్వామి యొక్క సూచన, స్వామి యొక్క ఆదేశము, స్వామి యొక్క ప్రబోధన మనం మనసులో పెట్టుకుంటే ఈ యొక్క స్వామి చెప్పినటువంటి ఈ పదాలకి, ఈ వాక్యాలకి నిజంగా మనం ఒక కార్యరూపాన్ని ఇచ్చిన వారం అవుతాము. మనసులో ప్రేమ ఉంటే, మదిలో ప్రేమ ఉంటే, హృదయం నిండా ప్రేమ నింపుకున్నప్పుడు మనం ఆ రోజుని ప్రేమతోనే మనం మొదలు పెట్టగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే నింపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే గడపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే మనం ముగించగలుగుతాం. దానికి ముఖ్యంగా మనం వేరే యొక్క ఎటువంటి మార్గాలు, అన్య మార్గాలు దీనికి లేవు. కేవలం మనం మన హృదయంలో ప్రేమను నింపుకున్నప్పుడే ఆ పని చేయగలుగుతాం. ఇది ఎక్కడి నుంచో ప్రేమను తెచ్చి ఆ కొంత టయానికి ఆ చెప్పిన కలిసిన వారికి పంచడానికి కాదు. మనం మన హృదయాల్లో ఎప్పుడైతే ప్రేమను నింపుకుంటామో అప్పుడే ఆ రోజంతా కూడా ప్రేమమయంగా తయారవుతుంది. మరి ఆ హృదయంలో ప్రేమను ఎలా నింపుకోగలుగుతామంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఎవరిని అత్యంతంగా ప్రేమిస్తాం? మన అమ్మను, మన తల్లిని, మన తండ్రిని, మన సోదరుని, మన సోదరిని, మన కుటుంబ సభ్యుల్ని మనం చాలాగా ప్రేమిస్తాం, అత్యంతంగా ప్రేమిస్తుంటాం. మామూలుగా సత్యసాయి భక్తులందరూ కూడా స్వామిని అమితంగా ప్రేమిస్తారు, వాళ్ల ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. మనకు తెలియకుండానే మన సొంత వాళ్లకంటే ఎక్కువగా స్వామిని ప్రేమిస్తున్నామనేటువంటిది మనకు అప్పుడప్పుడు మనకి గోచరం అవుతుంటుంది. మరి అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే ఆ స్వామి వారేం చెప్పారు ఆ మాటలంటే, అందరిలోనూ నేనే ఉన్నాను, ఎవరిని ప్రేమించినా నన్ను ప్రేమించినట్లే అని కూడా స్వామి మనకు ఎన్నో ఉపన్యాసాలు గాని ఎన్నోసార్లు మాట్లాడుతూ మనందరికీ చెప్పించారు. మన హృదయాల్లో ప్రేమను నింపుకునేకి అదొకటే మార్గం ఏమిటంటే, అందరిలోనూ స్వామిని మనం చూడగలిగినప్పుడు, ఏ స్వామినైతే మనం హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమిస్తామో ఆ స్వామి అందరిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎటువంటి ద్వేషించడానికి అవకాశం ఉండదు. ఆ స్వామి అందరిలో కనపడుతున్నప్పుడు, ఆ స్వామి అందరిలో ఉన్నాడనే మనకు నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా తూలనాడము, ఎవరిని కూడా ద్వేషించడం చేయలేము. అందరిలోనూ స్వామినే చూస్తే ఆ స్వామికి అందించే ప్రేమని మన అందరికీ కూడా అందించగలుగుతాం. అలా ఆలోచించినప్పుడే మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఒకసారి ప్రేమతో నిండితే ప్రపంచమంతా కూడా ప్రేమమయంగానే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ప్రేమమయంగానే ప్రేమతోనే గడపగలుగుతాం. దానికి కావలసిన ఒకటే ఒకటి మనం చేయగలిసింది, ప్రేమను మనం మదిలో నింపుకున్నప్పుడు, మన హృదయంలో నింపుకున్నప్పుడు. స్వామి ఎప్పుడూ అదే చెప్పేవారు, ఏ ఉపన్యాసమైనా వారు చివరిలో అందరూ ప్రేమతో ఉండండి, అందరినీ ప్రేమించండి, ఒకరికొకరు ప్రేమను పంచుకోండి, మీ హృదయాలను ప్రేమతో నింపుకోండి బంగారు అని ఎంత చెప్పేవారు. ఒకసారి ఆ ప్రేమ హృదయంలో నిండిపోయినప్పుడు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎన్ ద డే విత్ లవ్ అనేది వేరుగా మనం చెప్పనక్కర్లేదు. ఒకసారి స్వామి యొక్క ఆదేశాల ప్రకారం, స్వామి యొక్క ప్రబోధల ప్రకారం మనం వాటిని అనుసరించి మనం ఏ స్వామినైతే ప్రేమిస్తామో ఆ స్వామిని అందరిలో చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఏ గుండెలో అయితే ఆ ప్రేమను నింపుకున్నామో అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎలాంటి ఒక ఆలోచనలు కానీ అక్కడ ఆస్కారం ఉండదు. కేవలం అందరినీ కూడా ప్రేమతోనే చూడగలుగుతాం. ప్రతి చేసే పనిలో మనం ప్రేమనే అనుభవిస్తాం, ప్రతి చేసే పనిలో ప్రేమనే పంచగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో పలకరించగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఆరాధించే స్వామి అందరిలో ఉన్నాడనే ఒక ఆ నమ్మకాన్ని మనం కలిగినప్పుడు, నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడు. వారు ఉన్నారు, ప్రతి జీవిలోనూ వారే ఉన్నారు, బట్ మనకు అనుభవానికి రావాలి, మనం దాన్ని నమ్మాలి, మనం దాన్ని చూడగలగాలి. ఆ రోజే మన హృదయంలో మనకు ఎంతటి ప్రేమైనా మనకు నింపుకోగలుగుతాం. ఎందుకంటే మనం చూసాం స్వామి వారు ఉన్నప్పుడు కూడా ఎంతమంది వేల లక్షల కోట్లాది మందికి వారు తమ ప్రేమను పంచగలిగినారు. అంటే ప్రేమకు అపరిమితం, అది ఎంత, అది భగవత్ స్వరూపం. ప్రేమ అంటే భగవంతుడే, స్వామి ఎన్నో ఉపన్యాసంలో చెప్పారు. ఆ ప్రేమకు పరిమితులు లేవు, భగవంతుడు ప్రేమస్వరూపుడు. స్వామి కూడా మన అందరినీ కూడా ప్రేమస్వరూపులరా అనేవారు. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంది, మనం దాన్ని జాగృతం చేసుకోగలిగితే ఆ ప్రేమను పంచగలుగుతాం. ఆ ప్రేమను పంచినప్పుడే స్వామిని ఆ విధంగా మనం పూజించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. స్వామిని ఆరాధించే ఒకే ఒక మార్గము అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం. స్వామి అన్నారు కదా, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది చేసినప్పుడే, అదే మనకు సత్యసాయి భక్తులకు అదే పూజా కార్యక్రమం, అదే మనకు వ్రతము, అదే మనకు యజ్ఞము. కాబట్టి అలాంటి ఆ స్వామి నేర్పినటువంటి ఆ బాటలో మనం నడిపినప్పుడు మన హృదయం ప్రేమతో పరిపక్వమవుతుంది. పరిపక్వతతో కూడినటువంటి ఆ హృదయము ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని అసహించుకోలేదు, ఎవరిని దూరం పెట్టుకోలేదు, అందరూ తనవారిగా భావించే ఒక హృదయం మనలో ఏర్పడినప్పుడు మన జీవితం ప్రేమమయంగా తయారవుతుంది. మన చుట్టూ మనం ప్రేమనే చూస్తాం. ప్రేమ అనేటువంటిది స్వామికి ఎంత ప్రీతి పాత్రమో ఆ విధంగా మనం కూడా తయారైపోతాం. స్వామి అడుగుజాడలో నడిచినప్పుడే ఆ విధంగా మనం కూడా ప్రేమను పంచగలుగుతాం, ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం, ప్రేమను పొందగలుగుతాం. ఇది కేవలం ఇవ్వడమే కాదు, మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్వామి యొక్క ఆ ప్రబోధనలను మనం నెమరు వేసుకోవడం, వారు చెప్పినటువంటి ఆ టీచింగ్స్ లో నుంచి ముఖ్యంగా ఏ ఉపన్యాసం విన్నా వారు ప్రేమను ప్రేమ గురించి మాట్లాడకుండా ఏ ఉపన్యాసాన్ని కూడా వారు ముగించలేదు. కాబట్టి ఆ పంథాలోనే ఆ మార్గంలోనే మనం అందరూ నడుద్దాం, ప్రేమను నింపుకుందాం, ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. సాయిరాం.
0: ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం విన్నారు. ఓంకార సుప్రభాత ధ్యాన నామ సంకీర్తనలతో వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ ఒక ప్రేమపూరితమైన ప్రశాంత వాతావరణంలో రోజుని ఆరంభించిన సాధకునికి రోజులో మిగతా సమయాన్ని కూడా అదే రీతిలో ప్రేమమయం చేసుకోవాలనే భావన కలుగుతుంది. గడప దాటి బయటపడే సాధకుడు ఎన్నో వైవిధ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. లౌకికంగా భిన్న స్వభావాల వ్యక్తులతో, సంఘటనలతో, సన్నివేశాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి క్లిష్టమైన సందర్భాల్లో కూడా బాహ్య ప్రభావం వల్ల తన ఆంతరంగిక స్వభావం చెదిరిపోకుండా రోజంతా ప్రేమభరితంగా గడపాలి అంటే, ప్రేమ సుగంధాన్ని వెదజల్లాలి అంటే అందుకు ఎన్నో సాధనా మార్గాలున్నాయి. సత్యసాయి సాహిత్య స్వాధ్యాయం, సమయం పట్ల సంయమనం, మృదు మధుర భాషణం, కర్మనే ఉపాసనగా మలుచుకోవటం, సేవనే భాగ్యంగా తలుచుకోవటం, అందరినీ కలుపుకోవటం, ఇవన్నీ నామస్మరణతో చెయ్యటం. ఇది ఒక్కరోజులోనే అలవడకపోవచ్చును, కానీ సాధన చేస్తే సాధ్యం కానిదేముంది? ఇదే ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ కి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నిర్దేశించిన సాధనాక్రమం. ఈ క్రమాన్ని సక్రమంగా అనుసరిస్తూ ఈ విభాగంలో ఒక్కొక్క అంశంపై వివిధ కార్యక్రమాలను విందాం.
2: ఆధ్యాత్మిక సాధనలో మరో మూడు ముఖ్యమైన అంశాలు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సాహిత్యంలోనే హితముంది. స్వామి సాహిత్యం దివ్య బోధల కల్పవృక్షం. స్వామి సాహిత్య వాహినిలో మునిగి తేలుతూనే వారి మృదుస్వరంలో వినే సౌభాగ్యం కూడా మన సొంతం. మనను మనం దిద్దుకుని స్వామి చూపిన మార్గంలో నడవడానికి ప్రతినిత్యం స్వామి బోధలు వినడం, చదువుకోవడం అత్యావశ్యకం. అదే స్వాధ్యాయం. స్వాధ్యాయం గురించి స్వామివారి దివ్యోపన్యాస ఆంగ్ల అనువాదకులుగా సుప్రసిద్ధులైన శ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారి ప్రసంగం సాహిత్యం సాలోక్యం ఇప్పుడు మీకోసం.
3: భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ప్రణామములు. ఈనాడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు జరుపుకునే వార్షికోత్సవ సందర్భంగా అందులో ఉన్న వారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కేవలం తెలుగు భాషలోనే కాక భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భాషలలో కూడా ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనసారా ఈ మీడియా సెంటర్ వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకొచ్చినటువంటి సమాచారం దేశ విదేశాల నుండి రేడియో ప్రసంగాల ద్వారా, మీడియా సెంటర్ ప్రసారాల ద్వారా వారు స్వామి సన్నిధిని అనుభవిస్తున్నట్టుగా వారు నాకు చెప్తున్నారు. అనేకమైన విషయములు అందుతున్నాయని చెప్తున్నారు. నిజంగా ఇంతకన్నా మించినటువంటి జ్ఞాన యజ్ఞము మరొకటి ఉండదు అని నేను భావిస్తున్నాను. మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి సాహిత్యం పైన కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి మాటల్లోనే తెలియజేస్తే బాగుంటుంది. ఇతరుల యొక్క మాటలు గాని, సుప్రసిద్ధుల యొక్క మాటలు గాని అవి అటుంచగా సాయి వాక్కులలోనే తెలుసుకుంటే వాటికి ప్రామాణికత ఉంటుంది అని నేను భావిస్తున్నాను. వారి మాటల గురించి వారే ఏమన్నారో మీకు తెలియజేస్తాను. గ్రంథములన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాకు. ఎన్ని గ్రంథాలు చూడండి, అంతా కూడా బాబాగారి మాటలు కనపడతాయి. సత్యసాయి సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి ఏ గ్రంథం చదివినా ఎక్కడ ఏ ప్రసంగం విన్నప్పటికీ కూడా సత్యసాయి సత్యవాక్కు మనకు తప్పకుండా తెలుస్తూనే ఉంటుంది, చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది, హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వేదములన్నీ వెతకి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు. ఆ వేదాల యొక్క సారము స్వామి యొక్క వాక్కులలో ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గాని, కామాధారం గాని, సూర్య రేమిళ సూర్యప్రకాశ్ శాస్త్రి గాని, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు గాని, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు గాని, వీరంతా ఆనాడు ప్రశాంతిలయం సందర్శించి స్వామి సన్నిధిలో ఉపన్యసించి వారి అన్నమాట మీకు తెలియజేస్తున్నాను, సాయి సందేశం అంతా కూడా వేదాల సారము అని వారు చెప్పడం జరిగింది. శాస్త్రములన్నీ చదివి చూచినగాని సత్య సాయి పలుకు సత్యవాక్కు. అవంతా శాస్త్ర ప్రమాణంగా ఉంటుంది, శాస్త్రములకు విరుద్ధంగా ఉండదు. పైగా ఆ శాస్త్రములో ఉండే విషయములను స్పష్టంగా స్వామి విశదీకరించడం మనకి అనుభవమే. ఈ అర్థం కాని విషయాలన్నీ కూడా అలవోకగా స్వామి తెలియజేయడం శాస్త్రమునకే గౌరవము అని నాకు అనిపిస్తుంది. గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు. గాయత్రి మంత్రం గురించి ఎన్నో ప్రసంగాలు విన్నాం. స్వామి కూడా మా కళాశాల విద్యార్థులందరూ కూడా సామూహిక ఉపనయనం జరిపినప్పుడు వారు గాయత్రి మంత్రం గురించి చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో, అది బెంగళూరులో బృందావనంలో సామూహిక ఉపనయనాల సందర్భంలో వారు గావించిన దివ్య ఉపన్యాసం. మరొకసారి గాయత్రిని గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ, ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రములు ప్రతి మతమునకు ఉన్నది, బైబుల్ క్రైస్తవులకు ఉన్నది, అలాగే ఖురాన్ మహమ్మదీయులకు ఉన్నది, ధమ్మ పద ఉన్నది మనకి, అన్ని మతములకు శాస్త్రములు ఉన్నవి. కానీ స్వామి ఒక్కొక్క మతము గురించి చెప్తూ ఉంటే వారి మతముల యొక్క ప్రామాణికత తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ గారు స్వామి దర్శనానికి వచ్చారు. వారి జన్మదినోత్సవ సందర్భం అవడం వల్ల స్వామి వారికి ఆంతరంగిక సంభాషణ ఇంటర్వ్యూ అనుగ్రహించారు. వారితో పాటు బ్రెజిల్ రాణి, ఆమె కుమార్తె కూడా రావడం జరిగింది. స్వామి నన్ను కూడా పిలవడం జరిగింది, నా అదృష్టం. స్వామి బైబుల్ గురించి చెప్తూ ఉంటే ఆ బిషప్ గారు అవాక్కయ్యాడు. నేను క్రిస్టియన్ కాలేజ్లో 30 సంవత్సరాలు పనిచేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను, ఎంతో మంది పెద్దల ప్రసంగాలు విన్నాను, క్రైస్తవ మఠాధిపతుల ప్రసంగాలు. కానీ మన స్వామి క్రైస్తవ శాస్త్రమును, క్రైస్తవ ధర్మమును ఎంత ముచ్చటగా చెప్పారో వారెవరికీ తెలియదు. ఆ బిషప్ గారు అన్నాడు, ఓ స్వామి, ఐ నెవర్ హర్డ్ బిఫోర్. నేను ఎప్పుడు వినలేదు స్వామి. ఓ వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇట్ ఈస్, ఎంత గొప్పగా చెప్పారు స్వామి అంటాం. నేను చెల్లార విన్నాను. అలాగే బుద్ధ పౌర్ణమి నాడు ధమ్మ పదాన్ని గురించి, బుద్ధుని గురించి స్వామి తెలియజేస్తుంటే ఆ బౌద్ధ భిక్షువులంతా కూడా అవాక్కైపోయారు, శిలా ప్రతిమల్లాగా నిలిచిపోయారంటే బుద్ధుని గురించి అట్లా చెప్పిన వారు ఎవరూ లేరు. అందువల్లే ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ, ఈ ధర్మశాస్త్రాలు అన్ని కూడా బాగా చూడండి, సత్యసాయి పలుకు సత్యవాక్కు. వారిదే సత్యవాక్కు, అంతకు మించి మరొకటి ఉండదు. సరే, మరొకటి ఉన్నది, మన అందరు కూడా మన ఇళ్లలో అందరికి ఆచారమే, లలిత స్తోత్రాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, సుందరకాండ కానివ్వండి, వాళ్ళ మత గ్రంథాలు కానివ్వండి, అంతా చదువుతూనే ఉంటారు, పారాయణ ఇళ్లలో చేస్తూనే ఉంటారు. కానీ ఈ స్తోత్రాల వెనుకున్న మంత్రార్థము చూస్తే స్వామి చెప్పినటువంటి మాటలు ఏమని కూడా మనం వింటున్నాం. ఇవాళ విష్ణు సహస్రనామాలు వినండి, లలితా సహస్రనామాలు వినండి, ఆ ప్రతి మంత్రార్థము కూడా దాని స్వామి ప్రత్యక్ష సాక్ష్యము, వారి వాక్కు ప్రత్యక్ష నిదర్శనముగా నిలుస్తాయని మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రములను శోధించి చూడగా, ఈ స్తోత్రాలన్నీ బాగా చూడండి, శోధించి, ఊరికే వల్లి వేయడం కాదు, అర్థాన్ని తెలుసుకుంటూ రీసెర్చ్ చేసి సత్యసాయి పలుకు సత్యవాక్కు, వారిదే సత్యవాక్ అని తెలుస్తుంది. అందువల్ల స్వామి తన మాటల గురించి చెప్పినటువంటి విషయాలు నీ ముందు ఉంచితే ఆ ప్రామాణికత మనం ఎంతవరకు అర్థం చేసుకోగలిగాము, ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాము అనే విషయం తెలుస్తుంది అన్న భావంతో ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఎవడు భగవంతుడు అంటే ఎవరు, భగవత్ తత్వాన్ని ఎలా వివరించాలి అనే విషయాన్ని చాలా చోట్ల మనం విని ఉన్నాం. బహుశా నా వయసు వాళ్ళంతా ఎంతో మంది పౌరాణికుల్ని విని ఉండవచ్చు, అనేకమైన గ్రంథములు కూడా చదివి ఉండవచ్చును, విశేషానుభవమును కూడా కలిగి ఉండవచ్చును. మన స్వామి ఎలా చెప్పాడు చూడండి, క్రమము తప్పక మెంట ప్రతిదినంబును భానుడు ఉదయస్తమయములనందనేల. అబ్బా ఏం చెప్పావు స్వామి, ప్రతిరోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయం ఉంటున్నది, ప్రతిరోజు కరెక్ట్ గా సూర్యోదయం కరెక్ట్ గా సూర్యాస్తమయం ఎందువల్ల జరుగుతున్నది? మనమన్నా కాస్త బద్దకిస్తాం, మనకన్నా అప్పుడప్పుడు స్ట్రైకులు ఉంటాయి. సూర్యుడికి ఏం లేదే, వేళకి ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడు ఎందువల్ల? గగనమునకు కాంతి కైసేయుతరలు పగలు మాత్రము దాగు భంగియేల. రాత్రిపూట మెలమెల మెరిసిపోతాయి నక్షత్రాలు, మరి పగలు కనపడమే ఎక్కడ దాక్కున్నాయి, ఈ తెర ఏమన్నా వేశారా, ఎవరు దాచారు, ఎందువల్ల తెలుసుకో. క్షణమైన విశ్రాంతి గునక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివనేల. ఆహో, సమస్త ప్రాణికోటి కూడా ఈ ప్రాణవాయువుని ఉచ్ఛ్వాసాన్ని ఉచ్ఛ్వాసములు గ్రహించి, ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణవాయువు పైన ఆధారపడి ఉన్నది. ఈ శ్వాసక్రియ ఉండటం వల్లే మనం బ్రతికున్నట్టు లెక్క. ఇన్ని జీవరాశులకు ఎక్కడి నుంచి వచ్చింది గాలి? సాయంకాలం పూట బయట చల్లని గాలి మనం ప్రెస్ వీస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. ఎండాకాలం కాస్త సాయంకాలం చల్లబడ్డాక సముద్ర తీరంలో ఆ చల్లని గాలి మెల్లమెల్లగా నేను స్పృశిస్తే ఎంత అందంగా ఉంటుంది. ఎవడి వల్లయ్యా ఈ గాలి, ఎవరు నీకు ఫ్యాన్ తిప్పుతున్నాడు అది తెలుసుకో. అని శంభు కలకల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల. ఆహా ఏమేశావు స్వామి, ఎంత బాగుంది చూడండి, కళ్ళ కళ్ళ ధ్వనుల నవ్వుచు. గంగానది ఒడ్డు దగ్గర నిలబడండి, ఆ గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఉంటుంది. కృష్ణానది చూడండి, గోదావరి నది చూడండి, సముద్ర తరంగాలు చూడండి. మనమేమో అబ్బా తరంగాలు ఏం బాగున్నాయా అంటాం, మన స్వామి అంటాంలా. అన్ని శంభు కళ్ళ కళ్ళ నవ్వుచు, అది వద్ద నవ్వులాగా ఉన్నాయి ఆయనకి. ఎందువల్ల, వారి యొక్క సృష్టి ఇది, తన సృష్టి చూసి తాను నవ్వుతున్నాడు, ఆ సృష్టి సృష్టికర్తను చూసి అది నవ్వుతున్నది. ఒకరికొకరి యొక్క హాస్యము ఆ చిరునవ్వు. ప్రకృతిలోన ఎందు చూచిన భ్రమయేల. ఈ ప్రకృతిలో ఎక్కడికన్నా చూడండి భ్రమం పెట్టివాడికి, ఇది నాది నాది నేను నేను నాది. ఏమిటయ్యా భ్రమ, ఎందుకీ అహంకారం, ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? భూమిని ధన కుల మతి జాతి భేదమేల. అబ్బో మనకున్న జాతులు మనకున్న మతాలు మనకున్న మతులు ఇన్ని తేడాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వెరైటీ ఎక్కడదనుకుంటున్నావు? ఎవని ఆనతి ఇది ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా దీని కంట్రోలర్ ఎవరు, ఈ సృష్టిని ఇట్లా నడిపించేది ఎవరు? సూర్యుని గాని వాయుదేవుని గాని నదీ నదములు గాని వీటిని నడిపించేది ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఎవని ఆనతి ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా ఎవరు దీనికి నడిపించేది అని అంటున్నారు. ఇక్కడ చమత్కారం, అతడ ఇతడని ఇతడ అతడని, అతడ ఇతడని ఇతడు అతడని, సర్వులకు అధిపతి అని కంచరయ్య. ఈ సృష్టిని నడిపించేటువంటి ఆ నియామకుడు యజమాని ఎవరున్నారు, అతడే ఇతడు ఇతడే అతడు అని తన గురించి చెప్పినట్టు అయింది. ఆ ప్రకృతికి రమణీయతను వివరించినట్టు కూడా అయింది అని తమకి విన్నవిస్తున్నాను. ఎంత చెప్తారు సంక్రాంతి చూడండి, పల్లెటూరు వాతావరణం. దినకరుడు శాంతుడై తోచే, అంత వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. దినములింక కురచలయ్యే, త్వరగా చీకట పడుతూ ఉంటుంది. చలిగాలి చురుకు హెచ్చే, చల్లగా గడుస్తుంటుంది సంక్రాంతి టైంలో. పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన, ఆ పొలాల్లో ఆ వెన్నెల చూడాలండి. నిజంగా మన నాకు ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా లాగా పరిచయం నాకు. ఆ గోదావరి జిల్లా వెళ్తున్నప్పుడు అండి, గోదావరి బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు, ఆ వెన్నెలు ఉన్నప్పుడు, ఆ పొలాలు చూస్తున్నప్పుడు, దాన్ని ఆ మాటలు రావండి, వారే చెప్పాలి. కుప్పలం నూర్పు కాపులు గొంతులెత్తి, అంటే ఈ ధాన్యాన్నంతా కుప్పలు చేసి వాళ్ళు పాటలు పాడుతుంటారు పల్లెటూరు వాళ్ళు. గొంతులెత్తి పదములను పాడ తొడగిరి, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మనలాగా ఒక మిషన్లో లాగా ఉండరు, ఈ ఫ్యాక్టరీలు మిషన్లు పట్టణాల్లో ఉండి పల్లెటూళ్ళలో కీర్తనలు పాడుతూ ఉంటారు. ఎంత చక్కగా పాడతారో చూడండి. పచ్చపూలు జనప చేలకు ముత్యాల సరులు చేర్చే, ముత్యాల దండ ఎంత అందంగా ఉంటుందో, ఈ జనప చేలు కూడా అంత ముత్యాల దండలాగా ఉంటాయట. మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, ఎవరు చెప్తారండి మిరపకాయలు ఎవరు మిరపకాయలు ఆ కుంకుమ వేశారా అన్నట్టుంటుంది. బంతి పువ్వుల మొగములు అల్లంత విప్పి, ఎందువల్ల సంక్రాంతిలో బంతిపూలు బాగా పూస్తాయి, అవి అల్లంత విప్పి ఫుల్ గా ఉన్నప్పుడు, ఫుల్ బ్లాసమ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, సంక్రాంతి సమయంలో ఈ ధాన్యం అంతా తీసుకొస్తారు. పల్లెటూళ్ళలో గాదెలు అంటారండి, ఎత్తుగా పెద్ద ఉంటాయి, ఆ గాదెల నిండా ధాన్యాన్ని నింపుతారు. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, అయితే స్వామి సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, అది సరసం అంటే ఆ సరసురాలైన ఈ ప్రకృతిని అంతా కూడా సరసురాలుగా చెప్పి వచ్చేస్తుందయ్యా పుణ్యమాసంబు వచ్చే. ఈ పుణ్యమాసంలోనే జరిగేది. పరగ నొప్పుచు సంక్రాంతి పండుగ వచ్చే, నాయనో స్వామి ఈ పద్యాన్ని నేనేం మార్చేది బాబోయ్, గుండె గుభేలు ఉంటుంది. చాలా మంది మీరు వీడియోలో చూసుంటారు, ఎక్కడైతే నాకు చేత కాదో గజేంద్ర మోక్షంలో లాగా దండం పెట్టి స్వామి నన్ను వదిలిపెట్టుకుని ప్రార్థిస్తాను. ఎందువల్ల ఎంత ఇంగ్లీష్ గా మార్చినా ఆ అందం రాదు, ఆ చందం రాదు, ఆ హోయలు రాయు, ఆ సబగులు రావు అని చేత చెప్పు చెప్పు చెప్పు అంటాడు పాపం. ఆయన దయతో చెప్తేనే వింటమే తప్ప, లేకపోతే మనం చేసేదాన్ని శిరచ్ఛేదం చేయాలంతే, దాన్ని సగం కూడా న్యాయం చేయలేము. అంత గొప్ప భాష అయింది ఇంకా చూడండి ఎంత బాగుందో. భాగవతం మనం పురాణం శ్రవణం చేస్తున్నాం, ఈవీల్లో కూడా భాగవతం గురించి చెప్తున్నారు మహామహా పండితులు వేదాంతులు, ప్రసంగాలు విన్నాం, ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో గొప్ప వింటే భాగవతం వినాలి. ఇంకా స్వామి కృష్ణుడు గురించి చెప్తే తను తాను మర్చిపోతాడు, తను తానే మర్చిపోతాడు. ఆ కృష్ణుని చెప్తున్న భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం చెప్పిన, ఆ కుచేలోపాఖ్యానం చెప్పిన, మర్చిపోయేట్టు తెలియదు, అంత గొప్పగా ఉంటుంది. ఎందువల్ల భాగవత కథానాయకుడే సాయి కృష్ణుడు గనక, తన చరిత్ర తాను చెప్తున్నాడు గనక అంత అందంగా ఉంది. ఈ పద్యం ఎలా చెప్తున్నాడో, నేను ఏ పౌరాణికులు చెప్పక వెళ్ళా. గోపాల నీవు దృగ్గోచరం భవకున్న, ఓ కృష్ణ నువ్వు కనపడకపోతే గోవులు గరికైన కొరక వంట, ఆవులున్నాయే మేత మేయవయ్యా, ఆ గరికలు మేతగా తీసుకో, ఎందువల్ల నీ దర్శనం కాలేదు. ఎంత బాగా చెప్పాడు, నీ దర్శనము లేక నీవు చెంతను లేక గోపబాలురు కూడు కూడుకుడు వరంట. గోపబాలురున్నారే స్వామి నీతో ఆడుకునేవాళ్ళు, వాడు భోంచేయరు, ఎందువల్ల నీ దర్శనం కాలేదు గనక. నీవు కనిపించక సేవలును లేక గోపికల్ నీలంబుకుడు వరంట. అబ్బా, ఆ గోపికలు ఉన్నారే, మంచినీడు చుక్కకూడదు నీ దర్శనం లేకపోతే. నీ కథల్ వినకుండ నీ ముచ్చటలు లేక గోపకుల్ కంటన్ కొనకరంట. గోపకులు ఉన్నారు అక్కడంతా, వాళ్ళు నిద్ర పట్టదు, వాళ్ళు ఎక్కడ కూడా అవహారితో చూస్తారు, నీ దర్శనం కాలేదు. కొనకరంట నిద్ర ఏముండవు వాళ్ళకి, ఎంత భక్తి ఉందో. ఆవులేమో మేత మేయవా, గోపబాలరేమో భోంచేయరా, ఇంక ఇతరులందరూ కూడా నిద్రపోరా, భోజనాలు చేయరా, ఏమిటి స్వామి? ఇక్కడ వినండి. నందనందన గోపిక అనన్య భక్తి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్న అనన్య భక్తి, అనన్య భక్తి అంటే ఏమిటి? నువ్వు తప్ప మరొకరు లేదయ్యా, నువ్వే మాకు ఆశ్రయం, అన్యము లేదు, అనన్యము, రెండవది లేవు, నీవే అన్న భావంతో ఉన్నదే. నందనందన గోపిక అనన్య భక్తి, గోపికలు ఉన్నటువంటి అనన్య భక్తి ఉందే. విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే, విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే. గోపిక భక్తిని మించింది ప్రపంచంలో లేదు, ఎంతో గొప్పది. ఇంతకన్నను వెరెద్ది ఎరుక పరతు, భక్తి గురించి ఎంతో అందంగా చెప్పారు. ఇది చెప్తున్న చమత్కారం ఉండి నిజంగా స్వామి, భలే చెప్పవయా అనుకుంటాను. ఇది పద్యం చెప్పి చెప్తా, ముందే నా వ్యాఖ్యానం చెప్తే చప్పగా ఉంటుంది. వారి పద్యం చెప్తాను. గుట గుట గుట గుట చనుబాలు కురులు చూ, పూతన బట్టి చంపు వింతను చూడనైతి. పూతన రాక్షస అక్కడికి వస్తుంది, తన యొక్క సనద్వయము ద్వారా కృష్ణ పరమాత్మ చంటి పిల్లాడి పాలు పట్టిస్తున్నట్టుగా ఆ బిడ్డను ఎత్తుకొని పాలు పట్టిస్తున్నది. ఈ కృష్ణుడు తక్కువ పాలు తాగాడు, పూతన చచ్చింది అక్కడ. అంటే ఆ విషయం ఆయన పైన పనిచేయలే స్వామి. గుట్ట గుట్ట తను బాలు క్రోలుచు, నీవు పాలు తాగుతుండగా పూతన బట్టి చంపు, పూతన చచ్చిపోయిందే, వింతను చూడనైతి. ఆ వింత నేను చూడలేదయ్యా, నేను చూడలేకపోయాను. ఎన్ని తాళ్లను కట్టినా పట్టని నీ బొజ్జను ముద్దాడనైతి. ఆ కృష్ణ పరమాత్మను రోటి కట్టేయాలని ప్రయత్నించింది యశోదమ్మ, ఆ తాడు తీసుకొచ్చి కట్టింది. ఆయన వల్ల కాల, అది కూడా చూడలేదయ్యా, నేను దాన్ని కూడా చూడలేదు. ప్రసవ వేదన పడుట నా వంతు, ప్రసవ వేదన పడుట నా వంతు, నీదు ముచ్చటల్ పడుట యశోద వంతు. ఎంత గొప్పగా ఉందో అబ్బా. ఇక్కడంటే దేవకి గర్భాన జన్మించిన వాడు కృష్ణ పరమాత్మ. ప్రసవ వేదన పడుట నా వంతు, నువ్వు నా కన్నబిడ్డవరా, ఈ ప్రసవేద నాకా, నీదు ముచ్చటల్ పడుట యశోదవంతు. యశోద పెంచింది చూసావా, నీ పెంచిన తల్లి ఆవిడకు ముచ్చట్లా, నాకేం వేదన, ఆవిడకేమో ఆనందమా అని చక్కని చమత్కారం చెప్పాడు స్వామి. పూతల సంహారాన్ని చూడలేకపోయానే, ఈ తాళ్లతో కట్టినటువంటి చూడలేకపోయానే, నేను ఇంతే నీ తల్లిగా ఉన్నానే గాని నీ యొక్క లీలలు చూడలేకపోయానే అని దేవకి బాధపడుతున్నట్టుగా స్వామి చెప్పాడు. చాలా చక్కని రూపకల్పన, పరమాద్భుతమైనటువంటి కల్పన. అంటూ ఇక్కడ చూడండి మాట అదే, బిడ్డలుండి నేనొక గొడ్డురాలనైతి. పిల్లలున్నా పిల్లలు లేని దాన్ని అయిపోయానయ్యా. ఎందువల్ల? కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు, తన దగ్గర లేడు. పిల్లలుండి నేను గొడ్డురాలనైతి, నేను గొడ్రాలైపోయానయ్యా. పుత్రుని కనకుండినను, చూసావా పొలవాణ్ణి, కనకపోయినా పుత్రవతి అయ్యే. యశోదకి పిల్లాడు లేడు, కాని ఆవిడే పిల్లాడి తల్లి అయింది. నాకు పిల్లాడు పుట్టినా నేను గొడ్రాలయ్యాను. అయ్యే యశోద, యశోద పిల్లవాడి తల్లి, ఎంత చక్కని కల్పన అది స్వామి. అంటే చాలా గొప్పగా ఉంటుందండి. అందుకనే ఇందాక అంటున్నారే, చూస్తే స్వామిని చూడాలి, వింటే స్వామి వినాలి, పాడితే స్వామి గురించి పాడాలి అంటున్నారే. నేనంటాను చదివితే సాయి సాహిత్యం చదవాలంటాను. చదివి ఎందువల్ల? నాది మూర్ఖభక్తి కాదు, సాయి సాహిత్యం చదివితే ఇతర సాహిత్యాలు తేలికగా అర్థమవుతాయి, అలవోకగా అర్థమవుతాయి. ఇందులో సాయి సాహిత్యం అంతా పిక్టోరియల్ గా ఉంటుంది, చిత్ర రూప దృశ్య మాలికలాగా ఉంటుంది, నీ కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది. అందులో సాహిత్యం చదవాలి. మరొకటి చెప్తున్నాను, ఇలాక ఎవరో అంటున్నారు మాట వలసని, భగవంతుణ్ణి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు, ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటాం, కానీ మనకు కొన్ని కోరికలు తీరవు, కొన్ని కష్టాలు పోవు. ఏం చేయాలి చెప్పండి? అప్పుడు కడుపు మండిపోయింది, ఓ భక్తుడికి కడుపు మండిపోయి వాడి ఆక్రందన వినండి, స్వామి మాటల్లోనే కోరిక తీరని వాడు ఎట్టే ఏడుస్తాడు, అది వారి మాటల్లో చెప్పాను. కరుణింప నీకంటే ఘనుడెవ్వని కదా, కరుణింప నీకంటే ఘనుడు ఎవ్వని కదా, ఎవ్వడని కదా, కరుణించాలంటే నీకంటే ఎవడున్నాడయ్యా. ఆశ్చర్య, ఇందాక ఎవరో అంటున్నారు మాట వలసని, భగవంతుణ్ణి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు, ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటాం, కానీ మనం

కరుణించాలంటే నీకంటే ఎవడున్నాడయ్యా? ఆశ్రయించిది నీదు పదంబుజంబుల. నీ కాళ్ళు పట్టుకున్నాను ఎందుకని? కరుణించాలంటే నీకే గొప్పవాడు, నువ్వే గొప్పవాడు అని పట్టుకున్నాను నేను. మొర పెట్టుకొనగా వమ్ము చేయవని కదా, నిన్ను ప్రార్థిస్తే తప్పకుండా పని అవుతుంది అనుకున్నాను నేను. ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను పెద్దగా ప్రార్థిస్తున్నా నిన్ను. ఏది వచ్చినా నీవే ఎలదవని కదా, ఏ కష్టం వచ్చినా నువ్వు నన్ను రక్షిస్తావని కదయ్యా. నమ్మితి నిన్ను నా మనంబులోన, నా మనసులో బాగా నమ్మాను. ఏది వచ్చినా నువ్వు చూసుకుంటావు, స్వామి చూసుకుంటారు, స్వామి చూసుకుంటారు అని మేము అనుకుంటున్నాం. అర్థించినప్పుడు లేదని నేరవనే కదా, అర్థించినప్పుడు లేదన నేరవని కదా. చేతులొగ్గితి నీదు చిత్తమునకు ఏదైనా అడిగితే లేదని నువ్వు ఎప్పుడు అనవు కదా, అందుకే రెండు చేతులు చేర్చి నమస్కారం పెట్టానయ్యా చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు కరుణిస్తావని చెప్పి నీ పాద నమస్కారం చేశాను. గట్టిగా ప్రార్థిస్తే నువ్వు తప్పకుండా వస్తావని నేను అనుకున్నాను. ఏది వచ్చినా నువ్వే చూసుకుంటావు అనుకున్నాను. ఏది అడిగినా నువ్వు ఇచ్చేస్తావు అనుకున్నాను. ఏది జరగలేదు స్వామి. ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఏమని తలుచు తలచుచుంటివి ఇప్పుడు ఇంకా ఏమనుకున్నావు స్వామి? ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఉద్ధరింపగయుంట నీ ఊహ ఏమి? నన్ను కాపాడకుండా నా కోరిక తీర్చకుండా ఏంటనుకున్నావు నా గురించి? ఎంత కాలము నిన్ను ఇట్లు గొల్లుతూ, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించమంటావు, ఎన్ని నగర సంకీర్తనలు కలమంటావు, ఎన్ని భజనలు చేయమంటావు, ఏదయ్యా? ఏది వచ్చి రక్షింపు జాలము రావయ్యా, వచ్చి రక్షింపు జాలము వల్లదు వల్లదు. ఈ ఆలస్యం వింపగా త్వరగా నన్ను రక్షించమయ్యా అన్నారు. దీని నిందాస్తుతి అంటారు. ఈ నిందాస్తుతిలు స్వామి చక్కని రచనలు చేసేవి చాలా ఉన్నాయి. ఏవో కొన్ని మత్సు తునకలు మాత్రం చూపిస్తున్నాను. ఇది ఎలాంటిదంటే అందరికి తెలుసు, ఒక పెద్ద చీరల షాప్కి వెళ్ళాం. వాడేవో కొన్ని చీరలు చూపిస్తాడు మీ ముందు. సరే ఇవేనా అంటావు, లోపలు ఉన్నాయని అంటాడు. మరి చూపించమే, నీ రేంజ్ తెలుసుకొని అడుగుతాడు వాడు. లోపలున్నాయా? లోపల ఆ ట్రంక్ పెట్టి తీసుకుంటాడు. అబ్బో అక్కడ సరుకు అట్లా ఉన్నాయి. చీరల షాపు వాడు ట్రంక్ లోపల ఏ రీతిగా చీరలు భద్రపరిచి ప్రత్యేకంగా నీకు చూపిస్తాడు, షోరూమ్ లో అక్కడ వేలాడదీసినవే నీకు చూపిస్తాడు. ఇవాళ నా ప్రసంగం షోరూమ్ ప్రసంగం అని మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఉన్నాయి పెట్టెల్లో చీరలు, ఫస్ట్ క్లాస్ చీరలు ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. వారి వ్యంగ్యం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది స్వామిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు, మిమిక్రీ. స్వామిని చేయవలసింది మనం అనుకరణ చేయడం కాదు, మనం చేయవలసింది అనుసరించాలి. ఫాలో ద మాస్టర్, ఆయన అనుసరించాలి తప్ప అనుకరించడం కాదు. అనుకరించడం వేషం వేసుకున్నాం అంతే. ఎవడైనా వేషం వేసుకో, తప్పే ఉంది? ఏ డ్రామా కంపెనీ వాడిని అడిగినా మనకి అబ్బాయి ఈ వేషం కావాలంటే దాని దగ్గర డ్రెస్సులు ఇస్తాడు, తప్పే ఉంది? అయితే ఆ వేషం వేసుకున్నది మాత్రం నేను అంత అయిపోతానా? ఎన్టీ రామారావు ఎంత బాగా నటించినా కృష్ణుడు అయిపోతాడా? పరమాద్భుతమైన నటన ప్రదర్శించాడు రాముని యొక్క వేషంలో, రాముడు అయిపోతాడా? వేషం వేషమే, అసలు అసలే. అది స్వామి మాటలు మీకు చెప్తాను. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకవలె పలుకునా. ఆకుపచ్చగా చాలా పక్షులుంటాయి, అవి చిలకల్లా పలుకుతాయా? పలకవు. పువ్వులపై పారాడడు పురుగులు, పువ్వులపై పారాడడు పురుగులు తుమెదలవునా. ఈ పురుగులను తుమెదలవుతాడయా పిచ్చివాడ? పులి చర్మము కప్పినట్టి గాడిద పులి ఎగునా. పులితోలు కప్పావు గాడిదకి, అడ్డగాడిదకి, అంత మాత్రం చేయదు. పులి అవుతుందిరా? కాదు. ఏనుగంత బలిసియున్నా, ఏనుగంత దిట్టంగా ఉంది, పంది ఏనుగనవుటయ్యా, పంది ఏనుగు అవునటయ్యా.

0: ఏనుగు అవుతుందయ్యా? కుదరదన్నాడు. అంటే మనం ఈ పైన భ్రష్టాన్ని చూసి, పై తడుకులు చూసి ఈ నకిలీల వెంట పడకుండా ఉండటానికి ఈనాడో 60ల్లో చెప్పిన పద్యం అండి. మనం ఇవాళ ఎక్కడున్నాం? ఇది 20 ఎప్పుడో చెప్పారు. అంటే మన మనసు చెలించక భ్రమించక ఉండాలని చెప్పిన విషయం అని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకో మాట అన్నాడు, ఇది చాలా గొప్పగా ఉంది. కర్రబాలము పుట్టగాని సూరత్వము కుదురునా. ఒక కత్తి తీసుకున్నానండి నేను, ఒక డ్రామా వేషానికి ఫైట్ చేస్తానా? అది ఫైట్ చేస్తే నాకే తగులుతుందేమో కూడా. కానీ కత్తి పట్టుకున్న మాత్రాన నీకు ఆ విలువ వచ్చినట్టు కాదు, ఆ శూరత్వం కలిగినట్టు కాదు. విల్లంబు బాణం పట్టుకుంటే నీకు విలువ వచ్చినట్టు కాదు, వేషం వేసుకున్నట్టే. కరవాలము పట్టగానే శూరత్వము కుదురునా. కుదరదయ్యా. ధనుర్బాణము పట్టినంత విలుకాడవగునా. ధనస్సు బాణాలు తెచ్చాను, పెద్ద విలుకాడబోతావా? బాణమై ఎక్కడెత్తావు? నీ ముందే పడుతుంది అంతే. వీణ చేత పట్టినంత నాద శుద్ధి కలుగునా. ఎలా మా కాలేజీ వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ కాలేజ్ ఉంది, ఎవడినో అడుగుతాను, రై కాస్త వీణ ఎవరా పట్టుకుంటానంట. అయ్యో మాస్టర్ గారు ఇస్తాడు. వాయిస్తానా? ఏదే మన వల్ల కాదు. పెన్ను చేపట్టినంత పాండిత్యము పొందునా. పెన్ను పట్టుకున్నాను, పెద్ద స్కాలర్ అయిపోతావా, పెద్ద రైటర్ అయిపోతావా? కుదరదురా. ఆ విషయం తెలుసుకోవాలన్నారు. అందువల్ల మన మనసు స్థిమితం గావించుకోవాలి. ఇవి 50ల 60ల్లో చెప్పిన పద్యాలు, దయచేసి గుర్తించుకోండి. అయితే ఇక్కడ చెప్పిన మరొక విషయం మీకు తెలియాలి, చాలా గొప్ప విషయం. బంగారు స్వామిని ఇక్కడ ఉండగా అటు ఇటు వెతుకుతున్నామంటే మనం ఎంత పిచ్చివాళ్ళం ఆలోచించండి. ఎదుటనున్న స్వామిని ఎరుగలేక ఏం చెప్పావు స్వామి? ఎదుటనున్న స్వామిని ఎరుగలేక దేవుడంచు తిరుగుచుందురు వెన్న విడచి నేయి వెదకలాడినట్లు. వెన్న పెట్టుకుని నేటి కోసం బతారుగా జాట. వాడంత మూర్ఖాగ్రేసర చక్రవర్తి చూడండి. అలాగే ఇక్కడే స్వామి ఉన్నప్పుడు ఎక్కడో ఎక్కడో అనుకుంటూ వెళ్తే ఏమనుకోవాలి? ఎంత బాగా చెప్పారు స్వామి చూడండి. కామితార్థం విచ్చు కామధేనువు రాగా. కామధేను ఉన్నది, కామధేనుని ఇంట్లో పెట్టుకొని ధనమిచ్చి ఆవును కొననేల. ఏమండి కామధేవి పెట్టుకొని పాలు డబ్బా పాలు కొనుక్కుంటావు, బయట ప్యాకెట్ పాలు కొనుక్కుంటావా? ఎంత పిచ్చివాడివి. మించడి కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారము కై వెతకనేల. చూసారా, ఇక్కడ మేరు పర్వతం అంతా బంగారమే. బజార్ కా జ్యువెలరీ షాప్కి వెళ్తావా? ఏ షాప్కి వెళ్తావు? లలిత జ్యువెలరీకి వెళ్తావా? ఏ జ్యువెలరీ షాప్కి వెళ్తావాయా? ఇక్కడే ఉన్నది మేరు పర్వతం, బయటికి వెళ్ళాలా? చెయ్యి పిచ్చివాడా. కామిత ఫలమిత్సు కల్పవృక్షమయుండ. కల్పవృక్షం ఉంది, అడుగు ఏదైతే అడిస్తుంది. పెరటి వృక్షమునకై ప్రీతి ఏల. పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి, వాటి కోసం పోతావయా? కల్పవృక్షాన్ని నిలబెట్టే పిచ్చివాడ. భక్తి ముక్తులనిచ్చు భగవంతుడు ఎందుండా. సాయిరాం అబ్బా, ఏమన్నా స్వామి? భక్తి ముక్తులనిచ్చు భగవంతుడిందుండ. నీకు భక్తి ముక్తి, నీకు శక్తి ఆసక్తి అని ప్రసాదించేవాడు ఇక్కడుండగా వాడు సంసారము కొరగనేల. సంసారం అంటే ఇక్కడ పెళ్ళాంబిడలని కాదు, సంఘంతో సంబంధ బాంధవ్యములు, చుట్టూ ఉండేటువంటి యొక్క సంఘము సమాజము, వీడితో ప్రసక్తి పెట్టుకోవడం కాదడా, భగవంతుడితో పెట్టుకో అని స్వామి చెప్పారు. కొరగనేల ఎందుకు? ఎంత చక్కగా చెప్పాడో. మరొక ఈ వ్యంగ్యంగా స్వామి చెప్పింది మీకు చెప్తాను. ప్రతి స్వామివార్ల వెంట పట్టం, కాషాయ వేషం వేసుకుంటే వాళ్ళ కాళ్ళమే పట్టం, మనకు అలవాటైంది. అది తప్పులేదు, అనుసృతంగా మనకు అలవాటు ఉన్నది, అది సుదీర్ఘకాలం నుంచి వస్తున్నటువంటిది. కానీ అది పొరపాటు, మనం కూడా ఆలోచించాలి. కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన. ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. కరతలామలకంబు కాదు భక్తి. నేను వెంటనే కాషాయ వస్త్రాలు వేసుకుంటానండి, తప్పే ఉంది, నాకు భక్తి వస్తుందా? రాదు రాదు. నోటితో మంత్రంబు ఉచ్చరించిన ఎంత చేసిన పాపంబు చెదిరిపోదు, చేసిన పాపంబు చెదిరిపోదు. ఊరికే సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటావు, అక్కడే కొంపలు ముంచుతున్నావు, వాడిని ఉన్న నాశనం చేస్తున్నావు, ఆ పాపం పోతుందా? పోదు. తెలుసుకో, గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోవు పడదు. భగవద్గీత రోజు చదువుతాడు, దాని ఉపన్యాసాలు ఇస్తాడు, అంత పుణ్యం వస్తుందా? రాదు రాదు. స్వామి చెప్పారు మీరు బానే ఉంది, కాషాయ వస్త్రాలు పనికిరాదన్నారు, మంత్రాలు కేవలం ఉచ్చరిస్తే చాలదన్నారు, గీతను పట్టుకుని కేకలిస్తే చాలదన్నారు. అయితే నన్ను ఏం చేయమంటారు స్వామి? చెప్పు మాటలకును చేయు పనులకును సామ్యముండడి వాడే సధువగును, సామ్యముండడి వాడే సధువగును. చెప్పింది చేసేవాడు, చేసింది చెప్పేవాడు, వాడే సాధు అయ్యా. కేవలం కాషాయ బట్టలు కట్టుకోవడం, గీతలు పట్టుకోవడం కాదు అని స్వామి చెప్పారు. కనుక స్వామి, అహము పరనిందయను పాడు కుళ్ళు తీసి, మన సత్యకుళ్ళు పేరుకుపోయింది మనలో. ఏమిటది? అహంకారం. ఎవడిని పలకరిస్తాడే, నేను అది నేను ఇది అనుకుంటాడు. పరనింద, వాడిదేముంది వాడిదేముంది అని అందరిని తీసేస్తాడు. ఈ పాడు కుళ్ళు తీసేసాయి. సర్వ జీవులయందు సర్వేశ్వరుండు ఒక్కడే, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. అన్న భావంబు మది ఎందు నిలుపుకున్న, అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే అన్న భావం ఈ మనసులో నిలుపుకుంటే, ఆనాడే సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య, సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసినట్టయితే అదే నిజమైనటువంటి సాధు పరిషత్ అని మనం పిలవాల్సి వస్తుంది. ఆఖరిగా ఒక మాట చెప్తాను, సత్యసాయి ప్రభు యొక్క అమూల్యమైనటువంటి బహుమానం మానవ జాతికి ఏది, వారు ప్రసాదించిన వరం ఏది మానవ జాతికి, ప్రపంచ స్థాయిలో మీకు చెప్తున్నాను. అన్ని మతములు ఒక్కటే అని చెప్పిన వాడు బాబా గారు. అన్ని మతములు ఒకటే, ఒకటి అధికము కాదు, ఒకటి అల్పము కాదు. ఎంత బాగా చెప్పించవాళ్ళని, చాలా బాగుంది. గుండెలోన ప్రేమ పండించుకున్న, నీ గుండెంతా ప్రేమతో నిండిపోయింది అనుకోండి, అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే సిక్కు మతస్థుడు, అతడే క్రిస్టియన్. ఎప్పుడు? గుండెలోన ప్రేమ నింపుకున్న, ప్రేమ నిండిపోతే వాడేనయ్యా. అతడే హైందవుండు, అతడే ముస్లిం, వాడే హిందూ వాడే ముస్లిం. ఎప్పుడు? ప్రేమ నుండినప్పుడు. అతడే మానవుండు, వాడే మనిషి, అతడే గురువు, ప్రేమ కలిగి వాడే గురువు అంటూ సర్వమత సమన్వయాన్ని మనకి చెప్పాడు స్వామి. ఈ రీతిగా మరొక చిన్న విన్నపం మీకు చేస్తాను, దయచేసి గమనించండి. మనం చేయవలసింది ఇది, సత్యసాయి సాహిత్యాన్ని శోధించాలి, పరిశోధించాలి, సాధించాలి, రీసెర్చ్ చేయాలి. సాయి సాహిత్యాన్ని ప్రూవ్ చేసి ఒక్కొక్క అంశము పైన మనం పూర్తిగా ఒక రకమైనటువంటి డెసర్టేషన్, ఒక రకమైన రీసెర్చ్ చేసి దాన్ని మనం ప్రజాబాహుళ్యానికి, సాయి భక్తకోటికి అందించవలసిన అవసరం ఎంతో ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో అనంతపురం కాలేజీ ప్రిన్సిపాల్ గారు హేమలత గారు స్వామి పద్యరత్నాలని సేకరించి సుబోధ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారైనటువంటి ప్రొఫెసర్ రామరాజు గారు స్వామి పద్యరత్నాలు కూడా సేకరించి వారు కూడా ప్రచురించడం జరిగింది. ఆ తరువాత మన యూనివర్సిటీ పిల్లలు, హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు ఈ పద్యాలన్నీ సేకరించి తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో అనువదించి సత్యజాయి అమృతధార ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. దాన్ని మనం పరివ్యాప్తం చేయాలి, దాన్ని పూర్తిగా ఎంతో కృషి చేశారు. ఆ కృషిని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 1970 ధర్మక్షేత్ర బొంబే వారు స్వామి సత్యం గురించి చెప్పినదో పుస్తకం వేశారు, ధర్మం గురించినంతా వేశారు, భారత్ గురించి అంతా వేశారు, అంతే. ఇక మళ్ళీ సాగలేదు, మనం దాన్ని కొనసాగించాలి. చివరి మాటగా చెప్తున్నాను, భగవాన్ బాబా తెలుగు భాషలో ప్రసంగించడం, తెలుగు భాషలో రచనలు గావించడం, తెలుగు వాడై ఉండడం, ఈ తెలుగు భాష అదృష్టం. ఈ తెలుగు భాష అర్థం చేసుకోవడం మన మహద్భాగ్యం. దీన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. నిజానికి తెలుగు రాని వాళ్ళు కూడా, అతనెవరో జార్జ్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్, ఆయన గ్రీస్ దేశస్థుడు, ఇక్కడ ప్రశాంత లయంలో పాటలు పాడాడు ఆయన తెలుగులో, గ్రీస్ వాడు. ఎక్కడి నుంచి వచ్చిందని? అంతేకాదు, స్వామి దగ్గర ప్రసంగించే మా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఉన్నారు, వాడి పేరును కూడా నేను చెప్పగలను. కన్నడ వాడు ఒకడు స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్తాడు, బొంబాయి వాడు స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్తారు. ఏ వాడు తెలుగు వారు కారుగా? అయినప్పటికీ స్వామి మాట్లాడిన భాష అది దైవ భాష, ఒరిజినల్. అది తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది. అందువల్ల మనం ఈ తెలుగు భాష, స్వామి పద్యాలు, సాహిత్యాన్ని చక్కగా ప్రచారం గావించడానికి ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారు, తెలుగు విభాగం ఎంతో కృషి చేస్తున్నది, అభినందిస్తూ ఇంకెంతో చేయవలసి ఉన్నది అనే కర్తవ్యం కూడా మీకు హెచ్చరిస్తూ, నాబోటి వారందరూ కూడా సదా మీ సేవలో అందుబాటులో ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: సాహిత్యం సాలోక్యం, శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, అంతేకాదు స్టడీ ద సెల్ఫ్ కూడా. ఆత్మలో ఎరుక సాధించడానికి అందరినీ ప్రేమించడాన్ని మించిన మార్గం లేదు, అదే విశ్వప్రేమ. ఇదే ప్రేమధర్మం, అదే ఆత్మధర్మం. ఆ ధర్మానికి మూలమైనది వేదం. వేదవాంగ్మయంలో విశ్వప్రేమ ప్రస్తావనపై చర్చాగోష్ఠి, వేదంలో విశ్వప్రేమ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు డాక్టర్ శ్రీనాథ్ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.
2: భారతదేశం వేదాల పట్టుకొమ్మ, భారతదేశం వేదాల పట్టుకొమ్మ.

0: ओम श्री साई राम। भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणालकु शतकोटि प्रणामालु समर्पिंचुकुंटू ईनाटि ई कार्यक्रमानिकी श्रोतलंदरिकी प्रेक्षकुलंदरिकी सादरमैन स्वागतम। భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మ పునాదులైనటువంటి వేదాలపై ఆధారపడి ఉంది. మానవుడు సక్రమమైన మార్గంలో జీవితాన్ని గడపడానికి సూచనలిస్తుంది వేదం. ఏది పరమసత్యం అన్న విషయానికొస్తే, ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం, అంటే ఈ సకల చరాచర జగత్తులో ఇమిడి ఉన్నది ఆ సర్వేశ్వరుడే. ఆ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది వేదం. సర్వం జగరిదం త్వత్తో జాయతే, సర్వం జగరిదం త్వత్తస్తిష్ఠతి, సర్వం జగరిదం త్వైలయమేష్యతి. ఈ సృష్టి ఆవిర్భావం జరిగినదే భగవంతుని దివ్య సంకల్పం చేత. తనను తాను ప్రేమించుకోవడానికి, తనకు తాను ఆనందాన్ని ఇచ్చుకోవడానికి ఒక ప్రహేళికగా తయారు చేసిన ఈ సృష్టి గురించి, ఆ దివ్య శక్తితో సాగుతున్న మనుగడ గురించి, తిరిగి అదే శక్తిలో జరిగే లయాన్ని గురించి వివరిస్తున్నది వేదం. ఈనాడు ప్రతి నిత్యం ప్రేమలో అన్న ఈరోజు అంశాన్ని ఆధారం చేసుకుని మనకి ఇచ్చినటువంటి చిన్న అంశం వేదాలలో విశ్వప్రేమ. ఈ అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నో దివ్యమైనటువంటి భావాలు స్ఫురిస్తున్నాయి. సత్యాన్న ప్రమరితవ్యం, ధర్మాన్న ప్రమరితవ్యం, కుశలాన్న ప్రమరితవ్యం, జౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః. ఇలా మానవతా విలువలైనటువంటి సత్యం, ధర్మం, శాంతి, అహింస అనేది ఎంతో చక్కగా వివరింపబడి ఉన్నాయి వేదాల్లో. మరి వేదాలలో విశ్వప్రేమ అంటున్నాం, ప్రేమ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. ఈ విలువలన్నీ ప్రేమపైనే ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు వేదాలంతా ప్రేమమయమైపోతాయి. స్వామి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రేమ వాక్య రూపంలో వ్యక్తమైతే అది సత్యం, ప్రేమ కార్యరూపం దారిస్తే అది ధర్మం, ఆలోచనలో ప్రేమ ఉంటే అదే శాంతి, అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ అహింసగా మారుతుంది. ఈ మౌలిక విలువలను పరిపూర్ణంగా తెలిపేదే మన వేదాలు. మరి ఈనాడు ఈ అంశం గురించి చర్చించుకోవడానికి మనందరితో పాటు డాక్టర్ శ్రీనాథ్ గారు, శ్రీ కేవీఆర్కే భార్గవ్ గారు మన స్టూడియోకి వచ్చినారు. సాయిరాం. మరి ముందుగా ప్రాణం నిలవాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావాలి. మరి వేదాలు సాక్షాత్తు భగవంతుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. మరి వేదాలకి ఆధారమైనటువంటి సంస్కృత భాష ఏ విధంగా భగవంతునికి ఉచ్ఛ్వాస నిశ్వాస అయిందో ఆ అనుభవంతో మనం మొదలు పెట్టుకున్నాం. భార్గవ్,
1: చాలా బాగా చెప్పావు గణేష్. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుకొస్తున్నది. ఒకసారి ఒక అధ్యాపకులు స్వామికి, ఆయనకి ఎప్పుడు అలవాటు స్వామికి చిన్న చిన్న పద్యాలు రాసి ఇవ్వడం, అయితే చిన్న కాగితంలో ఒక పద్యం రాసి స్వామికి అర్పించడానికి దర్శనంలో కూర్చున్నారు. అయితే స్వామి అప్పుడు మెల్లిగా ఆయన దగ్గరికి వచ్చి ఏమి అది అని అడిగారు. అయితే అప్పుడు ఆయన స్వామికి ఇచ్చి, స్వామి మీ మీద ఒక పద్యం రాశాను, సంస్కృతంలో రాశాను అంటారు. అంటే అప్పుడు స్వామికి ఒక చిరునవ్వు నవ్వి, ఓ సంస్కృతం రాసేవా అని తీసుకుని అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు స్వామి. స్వామి అంటారు, సంస్కృతమే నా శ్వాస. అంటే ఈ సంస్కృతం మనం చర్చిద్దాం అనుకుంటున్నాం కదా, ఆ సంస్కృతం సాక్షాత్ ఆ భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అండి. అందుకు దాని విషయంలో మనం చర్చించుకోవడం చాలా మహాభాగ్యం మనకి. కొంచెం ముందుకెళ్దామా
2: మహోదయ? భవంతః మత్తూరు గ్రామస్య నామం శృతవంతః వా?
0: నహి ఏతస్య గ్రామస్య కహ విశేషః?
2: ఏషః గ్రామః కర్ణాటక రాష్ట్రే శిమోగా పట్టణస్య సమీపే అస్తి.
1: ఆమ్ ఆమ్ శ్రీనాథ్ మహోదయః, ఏతస్మిన్ గ్రామే సర్వే జనాః సంస్కృత భాషాయామేవ సంభాషణం కుర్వంతి ఖలు?
2: సత్యమార్య, అహం ఏకస్మిన్ దినే సాయం సంధ్యా సమయే మత్తూరు గ్రామం గతవాన్. తత్ర జనాః న కేవలం సంస్కృత భాషాయాం సంభాషణం కుర్వంతి అపిచ సాయం సమయే తుంగానదీ తీరే ఆబాల వృద్ధాః సంధ్యావందనాది దైవ కార్యాణి శ్రద్ధయా నిర్వహంతి. గృహే గృహే అగ్నిహోత్రాణి అపి కుర్వంతి, ప్రతినిత్యం అగ్నిహోత్రం కుర్వంతి.
0: ఏషః విషయః మహాద్భుతః, ధర్మో రక్షతి రక్షితః ఇతి ఆర్యోక్తిః ఖలు?
2: సత్యం, మహదాశ్చర్య విషయః గణేష్ మహోదయ. తత్ర దృశ్యం దృష్ట్వా అహమపి ఆనందమనుభూయ ఏకం పండితం పృష్టవాన్, ఏతస్య కార్యస్య వా ఏతస్య సంఘటనస్య వా కిం ప్రయోజనమిది? సహ పండితః ఉక్తవాన్, తస్మిన్ గ్రామే సర్వే భావయంతి వసుధైవ కుటుంబకమితి భావయంతి, అతః సర్వలోక రక్షణార్థం విశ్వ కళ్యాణార్థం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ ఇతి దృఢ సంకల్పేన సంధ్యావందనం సూర్య నమస్కారం అగ్నిహోత్రాది దైవ కార్యాణి అను నిత్యం ప్రతిదినం కుర్వంతి ఆచరంతి. తే అధునా అపి అంతర్జాలే అంతర్జాల మాధ్యమేన ఇంటర్నెట్ కంప్యూటర్ అంతర్జాల మాధ్యమేన వేద శిక్షణం సంస్కృత శిక్షణమపి బోధయంతి. తత్ర జనా అహో వేద భారతం వందే భారత మాతరం. కలి
1: చాలా బాగా చెప్పారు కదా,
0: అద్భుతంగా
1: సంస్కృతంలో చెప్పారు. కానీ ఒక విషయం నాకు ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అగ్నిహోత్రం అని చెప్పారు కదా, నిత్య అగ్నిహోత్రం అందరూ చేయడం అంత అందరికీ అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు జనరల్ అంటే మానవాళ్ళందరూ వాళ్ళకి ఎలా చేయడం అవుతుంది ఎలాగా?
2: నిజమే భార్గవ్ గారు మీరు చెప్పింది, ఈ అగ్నిహోత్రం అందరికీ చేయటం ఆ పద్ధతి విధి విధానం కూడా తెలియదు,
1: సాధ్యం కాదు.
2: దీనికి మహాభారతంలో అనుశాసన పర్వంలో స్వయంగా అగ్నిహోత్రుడు దేవతలకు చెప్తున్నటువంటి అంశాన్ని భీష్ముడు ధర్మరాజుతో ప్రస్తావించినట్టుగా ఉంది. ఈ అగ్నిహోత్రం చేయటం తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉందా, చేసినటువంటి ఫలితం దక్కుతుందా అనేటువంటి అంశం ప్రస్తావిస్తూ అగ్నిహోత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతున్నటువంటి సందర్భంలో చేతిలో అక్షింతలు తీసుకుని, కాస్త నెయ్యి అక్షింతలు తీసుకుని దోసడు నీళ్లతో చంద్రుడిని చూస్తూ ఆ నీటిని మనం విడిచిపెట్టినట్టయితే అటువంటి వాళ్ళకి అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది అని చెప్పి స్వయంగా అగ్నిహోత్రుడే ప్రస్తావించినటువంటి సంఘటన ఇది. ధర్మ సూక్ష్మం ఇది, ధర్మ సూక్ష్మం అని అనుశాసన పర్వంలో చెప్పారు. నిజంగా అది తెలిసిన తర్వాత, అది చదివిన తర్వాత నాకు విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మన పుట్టపర్తి గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ నాడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. చాలా అద్భుతమైనటువంటిది ఏంటంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి రథం వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో మొత్తానికి స్వామినే దైవంగా మనం ఆరాధిస్తున్నాం కదా. వాళ్ళు చక్కగా అక్షింతలు పసుపు కుంకుమ హారతితో ప్లేట్లో తీసుకుని స్వామి వస్తున్నటువంటి రథం ముందు స్వామికి హారతి ఇచ్చి స్వామికి అలా నీటిని చక్కగా అర్పిస్తున్నారు. ఆ జలం అర్పించడం స్వయంగా వాళ్ళు తెలియకుండా అగ్నిహోత్ర విధుల్ని నిర్వర్తించినట్టే లెక్క. ఇది జరుగుతున్నది ప్రతినిత్యం. కాబట్టి అక్కడ అగ్నిహోత్ర ద్వారా విశ్వ కళ్యాణం వాళ్ళు చేస్తున్నట్టే లెక్క.
0: అంటే మనకి తెలియకుండానే స్వామి మన చేత ఈ విశ్వం అంతటికి ప్రేమని పంచుతున్నారు, మన ద్వారా ఆ ప్రేమని పెంచుతున్నారు అని అనిపిస్తుంది సార్.
1: నిజమే సార్, గణేష్ నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ మళ్ళీ ఒక చిన్న ప్రశ్న తలెత్తుతున్నది, ఇప్పుడు మానవ కళ్యాణానికి లోక కళ్యాణానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాం, అంటే అగ్నిహోత్రం అనండి సంధ్యావందనం అనండి ఇప్పుడు మీరు చెప్పిన గిరి ప్రదక్షిణ అనండి. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు మనలోని రెండు అహంకారం మమకారాలు అనేవి ఉన్నంత వరకు మనం చేసే పని ఎప్పుడు అది లోక కళ్యాణానికి సహాయపడదు అని చెప్తారు. అలాంటప్పుడు మనకి మీకు ఏదైనా నిదర్శనాలు ఉన్నాయా, అవి దాని నుంచి ఎలా మనం తొలగించుకోవాలి మనం మమ్మల్ని?
2: ఇది కూడా మంచి విషయం అండి భార్గవ్ గారు. దీంట్లో దీనికి సంబంధించినటువంటిది మనం భాగవతంలో తీసుకుంటే ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. భాగవతం దశమ స్కందంలో 9వ అధ్యాయంలో యశోదాదేవి పిల్లవాడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాలకృష్ణుడికి పాలు పడుతున్నటువంటి సందర్భంలో పాలు పడుతూ పడుతూ వంటగదిలో కుంపటి మీద పాలు పొంగుతున్నటువంటి వాసన వచ్చి ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని కిందకి దించి త్వర త్వరగా ఒంటింటికి నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని దించేసి, భగవంతుడిని దించేసి ఆ వాసన చూసేటప్పటికి లోపలికి వెళ్ళింది. ఈ ఒక్క సందర్భంలో ఒక విషయం మనం గ్రహించాలి, ఏంటంటే ఎన్నో యోగ సాధనల ద్వారా, యమ నియమ ఆసనాది సాధనల ద్వారా భగవంతుణ్ణి మనం ఒకసారి మనం కూడా ధ్యానానికి కూర్చుంటాం మందిరంలో కూడా భగవంతుడిని మనం సాక్షాత్ స్వయంగా చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరుక్షణంలో ఏం జరుగుతుంది, విషయ వాసనలకి మనం డివియేట్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. అలాగే ఇక్కడ తల్లి కూడా, యశోదాదేవి కూడా అక్కడ విషయ వాసన, ఆ వాసనకి ఒళ్ళో ఉన్నటువంటి పరమాత్మని దించేసింది, విడిచిపెట్టింది. దాంతో సరే ఆవిడ వెళ్ళింది ఒంటింట్లోకి వెళ్ళంగానే పరమాత్మని కాస్త అలక ఊని నన్నే దించేస్తావా అమ్మా అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి వెన్నకుండ పెరుగుకుండ పగల కొట్టేసి రోడ్డు మీద ఎక్కి నుంచున్నాడు. వెంటనే ఆ రోడ్డుకి కట్టివేసే సన్నివేశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది చాలా మందికి తెలిసిందే. ఇదే సన్నివేశాన్ని తెలుగు భాగవతంలో పోతనామా చుట్టూ చక్కగా గోపికలందరూ వచ్చి యశోదమ్మకి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మననీయడమ్మా, పోయద మెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవా అని అంటూ అందరూ చెప్పేటప్పటికీ, అమ్మో మీ పిల్లాడు ఆగడా తట్టుకోలేకపోతున్నామమ్మా అంటూ, సరే ఇంతమంది చెప్తున్నారు పిల్లవాడిని మనం నిగ్రహిద్దాం కాస్త అదుపులో పెడదామని చెప్పి ఆ రోజు తల్లి చూసేటప్పటికీ రోడ్డు మీద ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ ఇంత అల్లరి చేశాడని చెప్పి పిల్లవాడిని బంధిద్దామని చెప్పి ముందు పట్టుకుందామని కర్ర తీసుకుని వస్తుంది. ఆ కర్ర చూసేటప్పటికి పిల్లవాడు భయపడి పరిగెత్తాడు. పిల్లవాడు పరిగెత్తు ఇంటి చుట్టూతో పరిగెత్తించాడు, తల్లిని పరిగెత్తించాడు, ఆవిడ కూడా పట్టు వదలకుండా ఈ రోజు ఎట్లాగైనా సరే కృష్ణుని పట్టుకోవాలని పరిగెడుతూనే ఉంది. చివరికి అలసటతో ఆవిడ చెమటతో అలా తడిసిపోతూ పక్కన పరిగెడుతూనే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. చివరికి కృష్ణుడు తల్లి ప్రయత్నాన్ని ఆ ప్రయాసని చూసి చివరికి బంధించగలుగుతాడు, పట్టుకోబడతాడు. అంటే చిక్కి చిక్కనట్టే చిక్కుతాడు పరమాత్ముడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మన ప్రయత్నం మనం చేసిన తర్వాత పరమాత్ముడు ఆయన ప్రయత్నం ఆయన అందిస్తారు, ఆయన అనుగ్రహం తప్పకుండా కలిగిస్తారు. మన ప్రయత్నం ముందు మనం చేయాలి. ఆవిడ కూడా అట్లాగే చేసింది. సరే పట్టుకున్నది తల్లి, పట్టుకోగానే వీడిని విడిచిపెట్టకూడదు, వీడిని మనం నిగ్రహించాలని చెప్పి కట్టి రోటికి కట్టేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి ఆవిడికి ఇంట్లోంచి ఒక తాడు తీసుకొచ్చింది. తర్వాత తాడుతో పిల్లవాడిని ఆ బొజ్జకి కట్టేద్దామని ప్రయత్నించింది. బొజ్జకి కట్టేస్తుంటే కేవలం రెండు అంగుళాలు ఆ తాడు సరిపోలే, కట్టి ముడిపడటానికి 2 అంగుళాలు తాడు సరిపోలే. అక్కడి నుంచి సరిపోలేదని చెప్పి ఇంకా వదలకుండా పట్టుదలతో ఇంకో తాడు తీసుకొచ్చింది. తాడుని మనం సంస్కృతంలో పాశము అంటామండి. ఈ పాశం అనే పదానికి ఇంకో అర్థం తర్వాత మళ్ళీ ముందు చెప్తా. 2వ తాడు తీసుకొచ్చింది, 2 తాళ్లు ముడి వేసింది, ఆ ముడితో మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ 2 అంగుళాలు ముడివేయటం తగ్గుతుంది. అట్లా ఇంట్లో ఉన్నటువంటి అన్ని తాళాన్ని తీసుకొచ్చింది, అన్ని తాళాన్ని కలిపి ఒకే తాడుగా చేసింది, అయినా అప్పటికి ముడివేయడం ప్రయత్నించింది, అయినా 2 అంగుళాలు తగ్గిపోతుంది. కట్టుబడట భగవంతుడు. చివరికి ఆవిడ ప్రయాస చూసి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడు అనుగ్రహించాడు. చివరికి అనుగ్రహించేటప్పటికి ఆ 2 అంగుళాలు ముడి అలా సరిపోయింది. వెంటనే తీసుకొచ్చి రోటికి కట్టేసింది ఆ తల్లి. జగన్మా ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా ఈ 2 అంగుళాలు కేవలం తగ్గటానికి కారణం, 2 అంగుళాలే తగ్గడానికి కారణం ఇందాల మీరు చెప్పిన ప్రధానమైన అంశం అదేంటంటే 1 అహంకారం మమకారం అనేటువంటి అంశాలు. అప్పటిదాకా ఆవిడలో ఉన్నటువంటి ఆ అహంకారం మమకారం అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిడ నుంచి దూరం అయిపోయిన తర్వాత భగవంతుడు చిక్కాడు అక్కడ. దీనికే ఒక అంశం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం 9వ అధ్యాయం అయితే 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య చేష్టలో యశోదాదేవికి 2 సార్లు నోటిలో విశ్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒకటేమన్నా బలరామాదులు వచ్చి అమ్మ మను తింటున్నాడని చెప్పడం, ఇది అందరికీ తెలుసు. 2వది 7వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే యశోదాదేవి పిల్లవాడికి పాలు పడుతున్నప్పుడు పిల్లవాడికి పాలు సరిపోయినాయా ఎక్కువైనాయా అనే సందేహం, ఒక భావన మనసులో మెదులుతుందంటే ఒక భావన, ఆ భావనని పరమాత్ముడు గ్రహించి ఆవలిస్తాడు. ఒకసారి నిద్ర వచ్చినట్టుగా ఒక ఆవలింత ఆవలిస్తాడు. ఆవలించంగానే ఆవిడికి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లవాడికి పాలు అధికమైతేనేమన్నా అజీర్తి చేస్తుంది, తక్కువైతేనేమన్నా ఆకలి సరిపోదు. కాబట్టి ఇంకా పట్టాలా లేదా అనేటువంటి విషయం చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఆ సందేహాన్ని ఆ భావన గమనించగానే నోటి ఆవలించడం ఆ నోటిలో విశ్వమంతా ప్రదర్శించడం జరిగింది. అంటే అక్కడ యశోదాదేవి గ్రహించవలసిన విషయం ఏంటంటే, అమ్మా నువ్వు ఇస్తున్నటువంటి పాలు నేను మాత్రమే తాగట్లేదు, ఈ విశ్వానికి అందరికీ పంచుతున్నానమ్మా నీ ప్రేమామృతాన్ని అనేటువంటి భావన అక్కడ పరమాత్ముడు యశోదాదేవికి తల్లికి అందించినటువంటి సంఘటన జరిగింది. అది గుర్తొచ్చింది తల్లికి. కాబట్టి ఇతడు నావాడు కాదు కదా, అందరి వాడు కదా అనేటువంటి విషయం గ్రహించి మమకారాన్ని విడిచిపెట్టింది. అహంకారం, వీడు నావాడు నేను ఏదైనా చేస్తానని అహంకారం వదిలిపెట్టేసింది. ఇందాక పాశం అనే విషయం చెప్పాను చూసారా. పాశములు అంటే మనకి సంసార సముద్రంలో వచ్చేటువంటి భవబంధాలు, జంజాటాలు, ఇవన్నీ తల్లి తండ్రి పిల్లలు సంతానము భార్య భర్త బంధువులు వీళ్ళ జంజాటాలే పాశాలు మనకి. ఒక్కొక్క పాశం తీసుకొచ్చింది ముడివేసింది, రెండో పాశం తీసుకొచ్చింది, అట్లా ఇంట్లో ఉన్నటువంటి పాశాలన్నీ తీసుకొచ్చి ఒకటి చేసింది, ఏకం చేసింది. ఏకమే పరమాత్మ అంటే ఎవరిని పట్టుకుంది చివరికంటే పరమాత్మని పట్టుకునే బంధాన్ని పట్టుకుంది. అప్పుడు చిక్కాడు అంటే మమకారాన్ని విడిచిపెట్టేసింది. చివరికి ఏమైంది, త్వమేవ మాత చ పిత త్వమేవ, వీళ్ళందరూ కాదయ్యా నువ్వే నాకు సర్వస్వం అనేటువంటి శరణి వేడిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ అహంకార మమకారాదుని విడిచిపెట్టాకే పరమాత్ముడు అప్పుడు బంధించబడ్డాడు. తర్వాత ఆయన చేయాల్సిన లీలన్నీ చేసుకుంటూ వచ్చాడు. భాగవతంలో కూడా
0: అద్భుతంగా స్వామి ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నా సరే మనకి చివరిగా మోక్షం రావాలి, భగవంతుణ్ణి చేరాలి, ఆ పరమ ప్రేమను మనం పొందాలి అంటే అహంకారం మమకారం రెండూ వీడాలి అని చెప్తారు స్వామి ఎంతో చక్కగా. ఇప్పుడు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అనుకోవచ్చు వేదాలలో విశ్వప్రేమ అంటున్నారు, మరి భాగవతంలోంచి అంశం ఎందుకు చెప్పారు అన్న సందేహం కలగచ్చు. సో అందుకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, వేదవ్యాసుల వారు నాలుగు వేదాలని విభజించిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగలేదట. సంతృప్తి కలగక భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరమ ప్రేమ మూర్తి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఆస్వాదించడానికి భక్తిలోకి మళ్ళాడు. సో జ్ఞానం ఎంత సమపార్జించినా సరే ఆ ప్రేమ భక్తి అనేది మనం పెంపొందించుకోకపోతే ఆ పరమ ప్రేమమూర్తిని మనం పొందలేమని చెప్తుంది వేదం. మనకిక్కడ వేదవ్యాసుల వారు హృదయం ద్రవించింది, భాగవతం ఉప్పొంగింది. నారాయణ సూక్తంలో ఎంతో చక్కగా భార్గవ్ చెప్పబడి ఉన్నది, దాని గురించి కొంచెం ప్రస్తావిస్తావా
1: గణేష్? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్వామి కూడా ఉపన్యాసంలో ఇప్పుడు చెప్తారు, హృత్ ప్లస్ దయ అంటే ఏ హృదయంలో దయ కలిగి ఉంటుందో అది నిజమైన హృదయం అని. దీన్ని మనం ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు నారాయణ సూక్తం చూస్తే అనుకో, నారాయణ సూక్తంలో ఫస్ట్ హాఫ్ ఈ ప్రపంచం విశ్వం అంతా నారాయణుడే వ్యాపించున్నాడు, ప్రతి కణంలోని ప్రతి బ్రహ్మాండం అంతా ఆయన వ్యాపించినాడని అన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మే ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెతకలేదు, మనలోనే మనం చూసుకుంటే మనకి కనిపిస్తాడు అని చెప్తుంది. దానికి ఒక చిన్న ఒక ఒక ఒక చిన్న శ్లోకం ఒకటి వస్తుంది, ఆ మంత్రం ఏంటంటే, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర అంటే, దాని మీనింగ్ ఏంటంటే నీలి మేఘాలు ముందర ఎలాగైతే ఆ మనకి మెరుపు తీగ భాసిస్తుందో అలాగే మన హృదయంలోని ఎప్పుడైతే ఆ కరుణ అనే మేఘాలు బాగా నిండి ఉంటాయో అప్పుడు ఆ కరుణ అనే ఆ మేఘాల మధ్యన మనకి దేవుడు కనిపిస్తాడు, దర్శనిస్తాడు, కనిపిస్తాడు. అందుకు హృత్ ప్లస్ దయ అని చెప్పినట్టు అలాంటి హృదయం నుంచే అప్పుడు వేదవ్యాసుల వారికి ఈ భాగవతం వచ్చింది.
0: చాలా బాగుంది భార్గవ్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జ్ఞానం కంప్లీట్ అయింది అనడానికి ఒక నిదర్శనం మన మనసులో ప్రేమ పుట్టడం. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమగా మనం వ్యవహరిస్తామో అప్పుడు ఆ జ్ఞానానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి ఎన్నో మార్లు చెప్తూ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. స్వామి రామానుజాచార్యులు వారి కథ చెప్తూ వాళ్ల గురువు గారు అతన్ని పిలిచి, నీకు ఒక మంత్రం బోధిస్తాను, దాన్ని ఇంకెవరికైనా పంచుకుంటే నువ్వు ఆ మంత్రం యొక్క ఫలితం నీకు లభించదు అని చెప్పారన్నమాట. ఆయన గురువు గారికి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకుని వెళ్లి ఒక అక్కడే ఆ ఊర్లో ఉన్న ఒక గుట్ట మీదకు వెళ్లి గట్టిగా ఆ మంత్రాన్ని అరుస్తారనమాట. గురువు గారు రామానుజాచార్యుల వారిని పిలిచి, ఏమిటి నీకు చెప్పాను కదా ముందే ఈ మంత్రం ఏమి ఫలించదు, నువ్వు ఇలా అందరికీ చెప్పేస్తే అంటే నాకు ఆత్మ సాక్షాత్కారం, నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు కానీ ఈ విశ్వం అంతటికీ వస్తుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటారు. సో అలాంటి హృదయం ఉండాలి మనకి. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి లీడ్ చేస్తుంది అని స్వామి చెప్తారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ, ఇందాక అహంకార మమకారాలు విడిచిపెడితేనే గాని భగవంతుడు మన చేతికి చిక్కడు అని సార్ చెప్పినట్టు స్వామి దగ్గర కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, నీకు నాకు మధ్య ఉన్నది నీ అహంకారం, నీ మనసు అని అంటారు అన్నమాట. ఎప్పుడైతే అది తొలగిస్తామో భగవంతుడు నువ్వు ఒకటైపోతారన్నమాట. ఒకసారి బృందావనంలో ఒక వేద పండితులు, ఒక విద్వంతుడు, ఆయన స్వామి దర్శనార్థం వచ్చారు. అది స్వామి ఓల్డ్ బంగ్లా ఉన్న రోజులు అన్నమాట. అక్కడ సేఫ్ రూమ్ అని ఒకటి ఉండేది. చాలా తక్కువ మంది విద్యార్థులు, టీచర్స్ అక్కడికి స్వామి రానిచ్చేవారు అన్నమాట. అనుకోకుండా ఈయనకు కూడా స్వామి పర్మిషన్ ఇచ్చారు రావడానికి. మొదటి రోజు ఆయన రాగానే స్వామికి ఆయన ఇలా వస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర్ చెప్పి అహంబో అభివాదయే అని చెప్పి స్వామి పాదాల మీద ఒక పువ్వు పెట్టి నమస్కరించేవారు అన్నమాట. స్వామి చాలా సంతోషించారు. స్వామి వెళ్లి ఆ సెషన్ అయిపోయింది. తరువాత రోజు ఆయన అక్కడ నించుని, సరే స్వామి వస్తారు నాకు పర్మిషన్ ఇచ్చారు కదా అని అనుకుంటూ మనసులో, విద్యార్థులందరినీ మీరు జరగండి, నేను ఇప్పుడు నమస్కారం చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అని కథ మొదలైంది. సో స్వామి ప్లాన్ అప్పుడు స్టార్ట్ అయింది. స్వామి వస్తూ వస్తూ రోడ్ అండర్ రిపేర్, డైవర్షన్, స్వామి అతని వేపు చూడకుండా స్వామి నేరుగా సేఫ్ రూమ్ లోకి వెళ్తారు. ఈయనకు అర్థం కాలేదు, ఇందులో బానే ఉన్నారు కదా స్వామి, ఈ రోజు ఏమైంది అని. సరే అని చెప్పి ఒక రోజు అయింది, రెండు రోజులైంది, మూడు రోజులైంది, ఆయనకేమి అంత పట్టడం లేదు ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారని. నాలుగో రోజు ఆయనకి మనసులో స్ఫురించింది, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు, నాకేమైనా అహంకారం ఎక్కువైందా, సరే ఈ రోజు స్వామిని క్షమాపణ వేడుకుంటాను, ఇలా విద్యార్థులను పక్కకు పోయకుండా ఒక దగ్గర నించొని వెయిట్ చేసి స్వామి కోసం అప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో భగవంతుడు కరుణిస్తాడు. స్వామిలా వస్తూ వస్తూ ఆయన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతారు. నవ్విన తర్వాత ఈయనకు కూడా స్ఫురిస్తుంది, నేను తప్పు చేశాను, తప్పు రియలైజ్ అయిన తర్వాత భగవంతుడు కరుణిస్తున్నాడు.
2: ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కొంతమంది అది కూడా చేసుకోలేదు.
0: కరెక్ట్,
1: ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు.
0: అంటే స్వామి సైలెన్స్ లో ఉన్నప్పుడే మనకి ఆత్మ విచారణ మొదలవుతుంది. సో స్వామి అన్నారు చేసుకో అన్నారు, పువ్వు పెట్టారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రవర్ చెప్పారు, అహంబో అభివాదయే అన్నారు. అన్నప్పుడు స్వామి ఎంతో చమత్కారంగా విద్యార్థులందరి వైపు చూసి అహం బో అభివాదయే అన్నారు.
1: అంటే స్వామి చెప్తారు కదా, బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ ప్రేమ, ఆ హృదయం నుంచి ప్రేమ కలిగితే అది ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ప్రశ్న అడిగితే, దాంట్లో ఇప్పుడు ఒక చిన్న విషయం మనకి ఏం గమనిస్తుందంటే, జాత వేదసే అనే ఒక వర్డ్ మనకి దుర్గా సూక్తంలో స్టార్టింగ్ లో వస్తుంది. ఇప్పుడు జాత వేదసే అంటే అగ్ని అనుకుంటాం మనం, జనరలీ అగ్నికి ఇంకో పేరు జాత వేద అని. కానీ దానికి ఇంకో గమ్మత్తైన మీనింగ్ ఉంది, మొన్నే మేము చదివితే మాకు తెలిసింది. జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం. అంటే అంతా నాకు వచ్చును, అంటే అంత సర్వం, సర్వ ఉన్న విద్యలన్నీ తెలిసినవి. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మనకి మనకి జ్ఞానం వచ్చింది అని? అది మనకి నిదర్శనం అగ్ని నుంచి తెలుస్తుంది. అగ్ని అది పుడుతూనే చూసిన వాళ్ళకి ఆ అగ్ని పుట్టింది అని తెలిసిపోతుంది. రెండోది, మనలోని జ్ఞానాగ్ని పుట్టింది అనుకోండి, పుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నదంతా, మనకి మనకి కనిపిస్తున్నదంతా అంతా అనిత్యం అని తెలుస్తుంది. అందుకు దానికి మన దుర్గా సూక్తంలోని జాత వేదసే అనే స్టార్టింగ్ తోటి ఆ శ్లోకం మనకి సుసూక్తం మనకి గోచరిస్తుంది ఈ విషయంలోని. ఇంకోటి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ జ్ఞానం మనకి వేదాల్లో చెప్పినట్టు జ్ఞానం మనకి కలిగితే ఒక విధంగా మనకి అన్నిటి మీద సమత్వం కలుగుతుంది, అంతా ఒకటే అని మనకు తెలుస్తుంది. దానికి మనం గణేష్, మన జనరలీ మందిరంలోని ఒక అందమైన బ్యూటిఫుల్ మంత్రం ఒకటి చెప్తాం కదా, చెప్దామా, సమాన సూక్తం అని.

0: ఈ సమాన సూక్తం మన సమైక్యతని ఐకమత్యాన్ని సూచించేటువంటి వేదమంత్రం ఇది. మన ఆలోచనలు, మాటలు, మనం చేసేటువంటి కర్మలు, అంటే ఈ త్రికరణాలని శుద్ధం చేసేటువంటి వేద సూక్తం ఇది, సమాన సూక్తం అనేటువంటి. నిజంగా ప్రపంచ సౌఖ్యాన్ని అంటే విశ్వకళ్యాణాన్ని కోరుతూ అనేకమంది చాలా మంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఎటువంటి వ్యత్యాసము, తారతమ్యము, భేదభావము లేకుండా సమానమైనటువంటి రీతిలో భగవంతుడికి చేరవేసేటువంటి వేదమంత్రం ఇప్పుడు మీరు చదివినటువంటి సమాన సూక్తం. ఇది మనం మందిరంలో మనం పఠిస్తూ ఉంటాం. నిజంగా అందరికీ గమ్యం ఒకటే, విశ్వశాంతి, విశ్వకళ్యాణం అనేటువంటిదే మన గమ్యం. అట్లాంటి ఒకటే గమ్యమైనటువంటి ఈ విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటువంటి విధంగా మనల్ని ప్రోత్సహించేటువంటి ఈ వేదమంత్రం సమాన సూక్తం నిజంగా నిత్యస్మరణీయమైనటువంటిది మనకి. అట్లా అగ్నిదేవుని మనం ప్రార్థిస్తూ అందరికీ సంపదలు ఇవ్వమని కోరుకుంటూ ఉంటాం. అలాగే అందరి మనసులు కూడా ఒకటిగా చేసి ఒకే గమ్యం వైపు, ఆ గమ్యం ఏంటంటే ఇందాక మనం చెప్పినటువంటి విశ్వకళ్యాణం, అటువంటి ఒకే గమ్యం వైపు నడిపించడానికి మనం భగవంతుని కోరుకునేటువంటి సూక్తం ఈ సమాన సూక్తం. సమస్త లోకాలు సుఖశాంతులతో మెలగాలని చెప్పేటువంటి ఈ సూక్తం మనకి నిత్యస్మరణీయమైనటువంటి సూక్తం ఇది. అట్లాంటి అద్భుతమైనటువంటి సూక్తం.
1: ఇంకా ఈ సూక్తంలోనే ఒక చిన్న మంత్రం తీసుకుంటే, సంగచ్చధ్వం సంవదధ్వం సంభోమనాన్సి జానతాం, అంటే మనం చేసేదంతా అందరు కలిసిమెలిసి చేయాలి. కలిసిమెలిసి మనం ఒక గమ్యానికి వెళ్ళాలి, కలిసిమెలిసి ఏమైనా చెప్పాలి, కలిసిమెలిసి మనం ఒకే ఆలోచనలో ఉండాలి. అయితే ఈ విషయంలో ఒక గమ్మత్తైన విషయం, మాకు మందిరంలో స్వామి ముందర మేము వేద పఠనం చేసినప్పుడు శ్రీ సూక్తం అని మేము చెప్పేవాళ్ళమే. అందరం కలిసి కూర్చొని సామూహికంగా శ్రీ సూక్తం చెప్తాం, అద్భుతంగా ఉంటుంది. అంటే రేపు మన స్టూడెంట్స్, అంటే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి చెప్తారు కదా, ఇప్పుడు స్వామి ఆనందానికి హద్దులు ఉండవు, అంత బాగా అంత ఆనందంతో ఉంటారు.
2: అంటే శుక్రవారం పూట స్వామి వచ్చి బయట కూర్చొని శ్రీ సూక్తం చెప్పమన్నారు అంటే ఆ రోజు తప్పకుండా విద్యార్థులకి ఏదో ఒకటి సృష్టించిస్తారు స్వామి. అంటే ఆ శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు ఆ తల్లి ప్రేమ అలా ఉప్పొంగి బయటకు వస్తుంది అనమాట. అంటే మేము చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం స్వామి, ఆ ఆతృత, ఆ ప్రేమ, ఆ ఇచ్చేయాలి అన్న ఆ ఫీలింగ్ స్వామిలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేది.
0: శక్తి స్వరూపమైన
2: అద్భుతం.
1: అదే కాదు, ఇప్పుడు మీరు శ్రీ సూక్తం జస్ట్ ఫస్ట్ లైన్ చెప్పాను అనుకోండి, హిరణ్యవర్ణం హరిణి, హిరణ్యవర్ణం అంటే బంగారం. సో బంగారంతో సంబంధించి కూడా మనకి మంచి అనుభవాలు ఉన్నాయి కదా ఈ విషయంలో.
2: స్వామి యాక్చువల్ గా విద్యార్థులకి గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చేవారు.
1: కరెక్ట్.
2: అంటే దానికి ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఏమాత్రం అహంకార మమకారాలు లేకుండా ఆ బంగారంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా తయారవుతామని స్వామి ఆ ఉద్దేశంతో మనకి అది ఇచ్చేవారు.
1: మరి స్వామి అంటారు కదా బంగారు అంటారు,
2: కానీ బంగారు అని స్వామి అన్నారంటే అప్పటి నుంచి స్వామి తాలూకా ప్రిపరేషన్ మొదలవుతుంది.
1: టెస్ట్ ఇస్ మై టెస్ట్
2: అంటారు స్వామి. మరి ఆ ప్రయత్నానికి ఇందాక మనం జాతవేద అని చెప్పుకున్నటువంటి విషయానికి స్వామి ఏ విధంగా వివరిస్తున్నారో మనం ఈ జాతవేద గురించి స్వామి మాటల్లో విందాం.
3: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడా జాతి వేదం అని కూడా పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడా దీనికి మరొక పేరు. అనగా అగ్ని, భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్, యజుస్, సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడా చేసింది ఈ యొక్క శృతి. భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది కృతములు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ ఋక్, యజుస్తామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వభేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడా ఈ భరత శబ్దంను అక్కడ కూడా ప్రబోధిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప వేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దమును, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దమును వేదమునందు అనేక విధములుగా కూడా తెలుపుతూ వచ్చింది.
2: స్వామి, ఈ జాతకది గురించి మాట్లాడారు, అంటే జ్ఞానం వచ్చినప్పుడు చుట్టూ ఉన్నదంతా భస్మీ పటలం అయిపోతుంది. అంటే నువ్వు భగవంతుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు భగవంతుడు, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇదంతా ఒకటే అన్న సరి సమానమైనటువంటి ప్రేమ భావం నీలో ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ, అంటే జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అన్నదానికి చక్కని ఉదాహరణ.
1: దానికన్నా ముందు నాకు ఒక చిన్న ప్రశ్న
2: చెప్పు.
1: ఇప్పుడు మనం వేదం అన్నాం, వేద మంత్రాలన్నీ ఇన్ని పఠించాలన్నాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ ఎవరైనా ఎవరికైతే వేదం అనే అవగాహన ఉండదు అనుకో, అంటే చెప్పడం కష్టం, ఒక్కొక్కసారి కొంతమంది నోరు తిరగదు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగించాలి కదా, స్వామి ఏమైనా చెప్పారా ఇప్పుడు?
2: అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నది కాదు, ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానం అంట ప్రేమతో ఎండ్ అవుతుంది. మరి ప్రేమే పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి పట్ల ఇంకేమీ అవసరం లేదు.
1: కానీ ఏమైనా నామస్మరణ చేయొచ్చా?
2: దానికి ఉపమానం అనమాట, దానికి ఒక ఉదాహరణ. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి ఒక బృందాన్ని తీసుకొని వెళ్లారు. వారిలో ప్రొఫెసర్ నంజుండయ్య గారు, కామావధాని గారు, బ్రహ్మశ్రీ కామావధాని గారు వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. స్వామికి ఒక నిత్య సేవ సలిపేవారు కామావధాని గారు. అది ఎంతో మంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అదృష్టం కలగదు. స్వామి స్నానం చేసేటప్పుడు కామావధాని గారు నమ్మక చమ్మకాలు అరుణప్రస్థం పఠించేవారు. అద్భుతంగా. మరి అంతటి మహత్తరమైన అవకాశం ప్రతిరోజు వస్తున్నదంటే నంజుండయ్య గారు ఆయనతో పాటు ఉండేవారన్నమాట. ప్రతిరోజు చూస్తున్నారు స్వామి చక్కగా స్నానానికి వెళ్తున్నారు, ఈయనకు వచ్చినటువంటి వేదాలు పఠిస్తున్నారు, ఈయన అంత అదృష్టవంతులు, ఈ భాగ్యం నాకు కలగలేదు ఎందుకంటే నాకు వేదాలు రావు, ఒక్క ముక్క కూడా రాదు అని చాలా చింతపడుతున్నారట. స్వామి ఇందాక మనం అనుకున్నాం కదా, హృదయంలోంచి ఆ కంపాషన్ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో భగవంతుడు ఎదురొచ్చేస్తాడనమాట, పరిగెట్టుకుంటూ వస్తాడు. ఒకరోజు ఇలాగే స్నానం చేసి స్వామి బయటకు వచ్చారు. కామావధాని గారి వైపు చూస్తూ, కామావధాని, భగవంతుడి అనుగ్రహం పొందాలంటే వేదాలు చదవాలనా అని అడిగారు. అంటే కామావధాని ఈ జ్ఞాని ఎలా ఆలోచిస్తాడనే చెప్తున్నారు. స్వామి, వేదాలు చదవనవసరం లేదు స్వామి, ఒక్క సాయి నామం ఒక్కటి చదివితే చాలు, సాయిరామ్ అంటే చాలు అన్నారంట. అంటే అన్ని తెలుసుకున్న తర్వాత ఇదేమీ కాదు అన్నది ఒక ఎత్తైతే, ఏమీ రాకుండా ఇది తెలుసు, ఇది తెలియనక్కర్లేదు అనుకోవడం ఇంకొక విషయం.
4: నంజుండయ్య గారికి సమాధానం అయింది.
2: అప్పుడు స్వామి ఎలా ముందుకు వెళ్తూ నంజుండయ్య గారి వైపు చూసి, నీకు సమాధానం దొరికిందా అన్న ఒక్క చూపు విసిరేసి అలా వెళ్ళిపోయారనమాట. అంటే నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒక్కసారి పిలిచినా సరే ఆ ప్రేమతో పిలిచినప్పుడు పోయి అని పరిగెట్టుకుంటూ వస్తారు స్వామి.
1: మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం, మనస్ఫూర్తిగా సమర్పణం చేసుకుని మనం పిలిస్తేనే ఆయన పలుకుతాడు. ఇది ముఖ్యం. దానికి ఎప్పుడు మనకి మన మహానారాయణ ఉపనిషత్తులోని దహన విద్య అనే అంశంలోని స్వామి ఎప్పుడు కోట్ చేస్తారు, న కర్మణ ప్రళయాధనే త్యాగే నైకే అమృతత్వమానషు. అంటే నా కర్మ, కర్మలు ఏవి, ఏ కర్మలు చేసినా ప్రజ అంటే అంటే పిల్లలు, మనవలు, మనవల సంతానము, ధనేన అంటే
2: సంపత్తి,
1: ఏ సంపత్తి లొంగని వాడు ఒక్క త్యాగానికే
2: అమృతత్వం.
1: అంటే మనకి అమృతత్వం, ఇప్పుడు మన నేను చెప్పే ప్రేమతత్వం అమృతత్వం రెండు ఒకటే. అది కలగడం ఎలాగా అంటే త్యాగం ఒక్క వల్లే మనకి కలుగుతుంది.
2: అంటే త్యాగ భావం ఎప్పుడు కలుగుతుంది అంటే మనసులో నీకు ప్రేమ జరించినప్పుడే, గాని నువ్వు అవతల వాళ్ళకి ఇవ్వాలి అన్న భావన రాదు మనకి.
1: అంటే దీంట్లో మళ్ళీ ఇంకో విషయం నాకు గుర్తు వస్తున్నది, స్వామి ఎప్పుడు మనకి ఉపన్యాసంలో మనందరినీ ఎప్పుడు ధర్మస్వరూపుల్లారా, దివ్యాత్మ స్వరూపుల్లారా అని అందరినీ మన సంబోధిస్తారు అలాగే. సో దాని విషయంలో కూడా ఒక చాలా అందమైన అనుభవం ఉంది కదా.
2: యాక్చువల్లీ వేదాలు, వేదాల అంతంలో ఆ సారం అంతా ఉపనిషత్తులు చెప్తాయి. ఉపనిషత్తుల చివరిగా మనకి వేదాంతం వస్తుంది. ఆ వేదాంత సారం అంతటినీ స్వామి చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పేశారు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఇది మన స్వామి చిరకాల భక్తులైనటువంటి రమణరావు గారికి జరిగిన అనుభవము. ఆయన వచ్చినటువంటి కొత్తలో ఒక దసరా సెలబ్రేషన్ కి పూర్ణాహుతి జరిగిన తర్వాత ఆ రోజు చాలా లేట్ అయిపోయి 11-12 గంటలు అయిపోయింది ఫంక్షన్ అయ్యేసరికి. స్వామి వెనకాతల రమణరావు గారు వెళ్లేవారు. స్వామికి ఒళ్ళంతా చవట్లు పెట్టేసి చాలా జ్వరంగా కూడా ఉండిందనమాట. సరే స్వామి రిటైర్ అయ్యారు, లేట్ గా వస్తారు స్వామి, చాలా అలసిపోయి ఉంటారు అనుకుని ఈయన లేట్ గా వస్తారు 2:30 ఆ టైంకి. అప్పటికే స్వామి ఫుల్ గా ఫిట్ గా రెడీ అయిపోయి కూర్చొని దర్శనం ఇవ్వడానికి చాలా ఆత్రుతగా వేచి ఉన్నారనమాట. రమణరావు గారు చాలా ఆశ్చర్యంగా పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే స్వామికి ఒళ్ళు కారిపోతుందంట. స్వామి ఇంత వేడిగా ఉన్నారు ఒళ్ళు, ఈ జ్వరంతో మీరు ఎందుకు వెళ్తారు దర్శనం ఇవ్వడానికి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఒక్కరోజు అంటే, స్వామి అన్న మాట ప్రతి ఒక్కరి మనసుని కదిలించి వేస్తుంది. స్వామి అన్నారంట, నేను వచ్చింది మీ అందరి కోసం, ఇప్పుడు దర్శనం ఇవ్వడానికి వెళ్తుంది వాళ్ల కోసం కాదు, నేను వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తూ స్వామి అద్భుతమైన విషయం చెప్పారు. నేను ప్రేమ స్వరూపులారా దివ్యాత్మ స్వరూపులారా అని మిమ్మల్ని ఊరికినే పిలవను, నేను నన్ను నేను వాళ్లలో చూసుకుంటున్నాను, ఆ భావనతో నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పారంట. మరి వేదాల సారం మనం 40 నిమిషాల్లో పూర్తి చేయడం అనేది అసంభవం. అంటే ప్రేమ అని తెలుసుకోవడానికే సరిపోతుంది. మరి ఈ సారాన్ని అంతటినీ, సర్వ వేదాల సారాన్ని స్వామి ఏ విధంగా ఒక చక్కని పద్యంలో ఇమిడ్చి చెప్పారో స్వామి పద్యంలో విందాం. ఆ తర్వాత ఈ సత్యాన్ని గ్రహిస్తూ మనం ఆ ఆనందంలో ఓలడానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న పాటని వినిపించుకుంటూ స్వామి ద్వారా వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.

శ్రోతలు ఇంతవరకు వేదంలో విశ్వ ప్రేమ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీతలు డాక్టర్ శ్రీనాథ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

स्वामी राखे प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद

శ్రీ సాయిరాం సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందములకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ సంగారెడ్డి జిల్లా పత్తియాత్ర సందర్భంగా ప్రదర్శించబోతున్న సత్యయుగ నాటకాన్ని తెలిగించడానికి విచ్చేసిన సాయి సోదర సోదరి మండలకు సాయిరాం చెప్పుకుంటున్నాం. భగవాన్ తాము నుడివిన సేవా సాధనే దైవారాధన, గ్రామసేవయే రామసేవ అన్న అమృత సందేశాలు ప్రపంచవ్యాప్త అశేష సాయి భక్త జనావళిని అమితంగా ప్రభావితులను చేసి సేవోన్ముఖులను చేసి తరింపజేస్తున్నాయి. యుగ అవతారి 1925 సంవత్సరంలో ఆరంభమైన దివ్యావతారులైన తమ శతవర్షముల జన్మ దినోత్సవ వేడుకలకు దేశాల పరిధులను పరిమితులను అతీతంగా వసుధైక కుటుంబ స్ఫూర్తితో అశేష భక్త జనావళి పుట్టపర్తి పుణ్యగ్రామంలో నెలకొని ఉన్న పవిత్ర ప్రశాంతి నిలయానికి మహోత్తుంగ తరంగంగా తరలివచ్చిన వైనాన్ని తెలిగించినప్పుడు తమ అవతార వైభవం కళ్ల ముందు కదలాడి మేను పులకింపజేసింది దేవాదిదేవా. పురాణ పురుష అదే స్ఫూర్తితో శతవర్షముల జన్మ దినోత్సవ వేడుకలకు కొనసాగింపుగా వినూత్న రీతిలో చేపడుతున్న అనేకానేక సేవా కార్యక్రమాలు తమ ప్రబోధ మాధురికి నిలువెత్తు నిదర్శనాలై నిలుస్తున్నాయి. ప్రభు అద్భుతమూర్తి సమాజాన్ని చైతన్య ప్రధాన నడుపుతున్న పరమ పావన దివ్య ప్రణాళికలను నాటకంగా మలచి తమ దివ్య సమక్షంలో ప్రదర్శించాలన్న భావన సర్వహృద్వాసి అయిన తమ ప్రేరణే అన్న అంకిత భావంతో సత్యయుగం నాటకంగా మలిచామని వినమ్రతతో విన్నవించుకుంటున్నాం కరుణాంతరంగా. ఈ నాటికలో సాయి యువత 29 మంది, బాల వికాస్ బాలబాలికలు 129 మంది, మొత్తం 158 మంది పాల్గొంటున్నారు. అభయప్రదాత తమ దివ్య ప్రణాళికలను తమ దివ్య సమక్షంలో ప్రదర్శించే మహద్భాగ్యానికి పులకిత మనస్కులమై ఈ సత్యయుగ నాటకాన్ని చిరు పూజా కుసుమంగా తమ దివ్య చరణాల చెంత అత్యంత వినమ్రతతో సమర్పించుకుంటూ ఈ నాటక ప్రదర్శనను దిగ్విజయం చేయమని వేడుకుంటున్నాం. ఆర్తత్రాణపరాయణ ఆశీర్వదించండి ప్రభు. జై సాయిరాం, జై జై సాయిరాం.

0: విజృంభించి వీర విహారాలు చేస్తూ విలాసవంతంగా తిరిగే మనం ఇలా అయిపోయాంరా.
1: కామం, ఆ పూర్వవైభవం మళ్లీ వస్తుందంటావా?
2: మళ్ళీనా కల్లరా క్రోధం?
3: అవునరా, గత వైభవాన్ని తలుచుకుంటూ బతకడమే.
4: మోహం, తెలిసి అన్నా తెలియకన్నా మంచి మాట అన్నావు. మిత్రులారా, మనం ఒక్కసారి మన గత వైభవాన్ని తలుచుకుని నూతన శక్తిని తెచ్చుకుంటే బాగుంటుందనిపిస్తుంది.
5: ఆహా, మంచి ఆలోచనరా మదం. లేకపోతే మరీ చప్పగా అయిపోతున్నాయి మన బ్రతుకులు కొడిగట్టిన దీపాల్లా.
6: అవును, పూర్వవైభవాన్ని ఒక్కసారి తలుచుకుని నూతనోత్సాహాన్ని పొందుదాం.
1: ఏయ్ కామం, ఎలా ఉన్నాయి ప్రజలపై నీ ఆగడాలు? పసపసగా ఉన్నాయా?
7: ఆహా, కసికసిగా ఉన్నాయి. విందులే విందులు, పసందులే పసందులు. ఈ కామంగాలానికి చిక్కిన మానవులకు ముడులే ముడులు, విడుబడిని చిక్కుముడులు. మనకి మాత్రం ఆనందాలే ఆనందాలు.
1: అద్దిరబన్నా
7: గుద్దుల బెల్లం క్రోధం, మరి నీ విశేషాలు?
1: అగ్నిగుండాలు, ఆర్ని చిచ్చులు, కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, రణరంగాలు, ప్రపంచ మానవాళిని అట్టుడికించినట్లు ఉడికించేస్తున్నా.
7: శరభ శరభ, అశరభ శరభ, నీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతున్నది.
1: ఓహో, లోభం వచ్చాడే. బంభారేభం
2: బంభారేభం.
7: లోభం, నీ చేపల వేట ఎలా ఉంది?
2: ఎలా ఉందా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ లోభం వలలో పడకుండా తప్పించుకోవటం ఎవరి తరం? తాతకైనా వాడి ముత్తాతకైనా.
1: అవునవును, ఆ తరువాత వలవల విలవిల,
2: కాసుల చుట్టూ గిరగిరా. ఇప్పుడు ప్రపంచమంతటా డబ్బుతోనే గౌరవం, డబ్బుతోనే హోదా.
7: పీఠం ఎక్కాలంటే డబ్బు, పీఠం దిగాలంటే డబ్బు.
6: జిమ్మారి.

0: మోహాన్ని ప్రేమిస్తున్నారు, ఈ మోహంతో మమేకమవుతున్నారు.
1: చాలు చాలు మోహం, ప్రజల మీద ప్రయోగించు నీ వశీకరణ మంత్రం. నా మీద ప్రయోగిస్తే ఎలా?
2: మోహపుంగవ, నీ అరాచకం ఎలా ప్రబలుతోంది?
3: అవధులు దాటుతోంది. దేశం దేశం మధ్య ద్వేషాగ్నులు, మతం మతం మధ్య మారణ హోమాలు, మనిషికి మనిషికి మధ్య అపోహలు అగాధాలు. నా దమన నీతికి ఈ మానవులు బలి పశువులు.
2: నర జాతి చరిత్ర సమస్తం
4: రణరక్త ప్రవాహ సిక్తం,
2: రణరంగం కాని చోటు
4: అణువణువు వెతికినా దొరకదు.
2: ఇవి మద మాత్సర్యాలైన ఈ కవలలు
4: రోగించిన మారణ యుద్ధ భేరీలు.
1: నిజంగానే ఆ వైభవాన్ని తలుచుకుంటే నూతన జవసత్వాలు వస్తున్నాయి.
5: కాని ఏం లాభం? ప్రజల మీద మన ప్రభావం నానాటికి సన్నగిల్లుతోందిగా.
2: కవియుగంలో కలి అనుంగు శిష్యులమైన మనం జీవత్యవాళ్ళ బ్రతకాల్సి రావటం బహుశోచనీయం.
0: మహాభినిష్క్రమణానంతరం తప్పకుండా మన దశా దిశ మారి
6: పూర్వ వైభవంతో విర్రవీగొచ్చు అనుకున్నాం.
4: కాని ఆశలన్నీ అడియాసలైనాయి.
7: హరిషడ్ వర్గాలు
8: జింబువికుల జింబువికుల జింబారే, హరిషడ్ వర్గాల స్వాగతాలు బంబారే.
7: ఆగండి ఆగండి, ఏమిటా నీరస స్వాగతాలు? అర్థమైంది అర్థమైంది, పని ఎక్కువైతే నీరసమేగా. దిగులు పడకండి, మీ పని కాలాన్ని 6 గంటలకు తగ్గిస్తాను.
1: వద్దు ప్రభు, మా పని గంటలను తగ్గించవద్దు. ఇతరుల సంగతి వేరు, మా అరిషడ్ వర్గాలకు పని ఎక్కువైతే ఉత్సాహమే గాని నీరసంగా ఎందుకుంటుంది ప్రభు?
7: మరి మీ నీరసానికి కారణం?
5: తగవులు పెట్టి తంపులు చూస్తూ మానవులలో మారణహోమం సృష్టిద్దామంటే వారు మా పన్నాగాలను నీరు కారుస్తున్నారు.
7: మరి ఇన్నాళ్లు ఈ విషయాన్ని నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు?
2: ప్రపంచ మానవాళి పతనానికి ప్రణాళికలు రూపొందించటంలో తలమునకలయ్యుంటారు. మీ పన్నాగాలకు అంతరాయం కలిగించకూడదని.
9: ప్రజలు మా ప్రలోభాలకు లోను కాకపోతారా అన్న ఆశతో మా పన్నాగాలను ఉద్ధృతం చేశా. కాని ప్రభు, భక్తులు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తూ మా పన్నాగాలను భగ్నం చేస్తున్నారు.
6: ప్రజలలో మద మాత్సర్యాలను ప్రకోపింపజేసి నల్చుకు తిందామంటే.
7: నల్చుకు తింటామంటే
10: ఏమాత్రం లొంగటం లేదు ప్రభు.
7: భయపడకండి, ఇవన్నీ సత్యసాయిబాబా మహాసమాధి చెందారన్న బాధతో వచ్చిన వైరాగ్యాలు. ఆవేశాలు చల్లారి మళ్లీ తోక జాడించడం మొదలు పెడతారు, మన గాలాలకు చిక్కుతారు.
1: లేదు ప్రభు, సత్యసాయి బాబాగారి శతవర్షముల జన్మదినోత్సవాలను ఇటీవలే అత్యంత వైభవంగా వైకుంఠాన్ని తలపించేలా అలంకరించి నిర్వహించారు.
7: నిర్వహిస్తే
5: ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల నుంచి లక్షల లక్షల సంఖ్యల్లో ప్రజలు వచ్చి ఆనందోత్సాహాలతో పాల్గొన్న వైనం చూసిన తరువాత మా ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి ప్రభు.
2: ప్రభు, భగవంతుని సాకార రూపాన్ని స్మరించి భజించని ముస్లిం దేశాల నుంచి అధిక సంఖ్యలో జనబాహుళ్యం రావటం మాము ఆశ్చర్యపరిచింది.
9: అసలు భగవంతున్నే విశ్వసించని కమ్యూనిస్టు దేశాల నుంచి కూడా ప్రజలు బారులు తీరటం జీర్ణించుకోలేకపోతున్నాం ప్రభు.
7: మారుమూల కుగ్రామం పుట్టపర్తిలో జన్మించిన సత్యసాయిబాబా ప్రపంచ మానవాళిని ఎంతగా ఆకర్షించడం బహుశోచనీయముగానున్నది. అందున మహాభినిష్క్రమణానంతరం
6: స్వామివారు సంకల్పించి ప్రారంభించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల నిర్వహణ ప్రణాళికను బాబావారు కట్టుదిట్టంగా రూపొందించి భవిష్యత్ తరాలు నిబద్ధతతో ఆచరించేలా అమరుపరిచి చూపారు.
4: దానిని తూచా తప్పకుండా భగవంతుని ఆదేశమన్న పవిత్ర భావంతో ఆచరించి తరిస్తున్నారు భక్తులు.
1: ప్రభు, తమ పేరిట ప్రసిద్ధమైన ఈ కలియుగంలో మీ అనుంగ శిష్యులమైన మాకీ గతేమిటి?
11: మా జీవితాలలో నూతనోత్సాహాన్ని నింపండి ప్రభు.
7: ఊరడిలండి పరమాణువులు, మీ దీనాలాపన నన్ను చెలింపజేస్తున్నది. తక్షణమే కర్తవ్య పరాయణుడను అవుతాను. నిశ్చింతగా వెళ్లి విశ్రాంతి తీసుకోండి.
12: మనసెరిగిన మహారాజుకి ప్రణామాలు.
7: ఇదంతా చూస్తుంటే బ్రహ్మ నా ఆధిపత్యానికి ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టనిపిస్తున్నది. తేల్చేస్తాను, బ్రహ్మ సంగతి తేల్చేస్తాను. బ్రహ్మ
13: కలీ కలీ, నా సృష్టి కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తూ ఈ పిలుపేమిటి?
7: బ్రహ్మ, సూటిగా విషయానికొస్తాను. నువ్వంటూ ఉంటావే భగవాన్ శ్రీ సత్యసాయి అని. ఆయన జీవించి ఉన్నప్పుడు భక్తోధరణ అంటూ భక్తులు నా ప్రలోభాలకు లోను కాకుండా అడ్డుకున్నారంటే అర్థముంది. అవతార పరిసమాప్తి తర్వాత కూడా ఈ అడ్డంకులేమిటి?
13: అవతార పరిసమాప్తి అనేది ఓ భావన, నీవే ఆలోచించు. పూర్వ యుగావతారాలైన నారసింహ, శ్రీరామ, శ్రీకృష్ణాదులు అవతార పరిసమాప్తి అనంతరం సైతం వారు భక్తులకు ప్రసాదిస్తున్న అనుభూతులు కొనసాగుతూనే ఉండటం ప్రపంచ మానవాళికి అనుభవైక వేద్యమే కలి.
7: పూర్వయుగాలు, పూర్వ అవతారాలు అప్రస్తుతం. ప్రస్తుతం జరుగుతున్న విషయాలేమన్నా ఉంటే చెప్పు.
13: అయితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పూర్వావతారమైన షిరిడీ సాయినాథుని అమృత వాక్కులు వారి సమాధి అనంతరం యథార్థాలై విరాజిల్లుతున్న వైనం అవగతం చేసుకుంటే అన్నీ సుబోధకమవుతాయి కలి.
7: ఏమిటో ఆ అమృత వాక్కులు, అవి విరాజిల్లుతున్న వైనాలు?
13: వెల్లడిస్తాను. నా భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే. నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వినబడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వర్తింతును. సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును అని అన్నారు.
7: అలా జరుగుతున్నదా?
13: సందేహమిందులకు. అటువంటి అనుభూతులు కలిగి హృదయాలు పారవశ్యంతో ఉప్పొంగకపోతే షిరిడీ సాయి మహాసమాధి అనంతరం ప్రపంచవ్యాప్తంగా షిరిడీ సాయి మందిరాలు నిర్మించి భక్తులు తమ భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటారా?
7: ఓహో, అలాగా. మా పరమాణువులను పరిశీలించి రమ్మంటాను.
13: తప్పకుండా పరిశీలించి రమ్మను. అలాగే కలి, మహావతారులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మహాసమాధి అనంతరం సైతం అవే అనుభూతులను, అవే ఆశీర్వాదాలను, అదే అపారకరుణను చవిచూపుతూ భక్తులకు కొండంత అండగా నిలుస్తున్న వైనాన్ని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపడుతున్న అద్భుత వైవిధ్య భరితమైన సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి రమ్మను.
7: బ్రహ్మ, ఏమిటా పారవశ్యం?
13: అవును, పారవశ్యమే కలి. భక్తజనావళికి శ్రీ సత్యసాయి భగవానులు ప్రసాదించిన వరం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఎంత గొప్ప అదృష్టం! ఎన్ని పూర్వజన్మల సుకృతం! దైవంచే ఎన్నుకోబడ్డవారమన్న పవిత్ర భావంతో, దీక్షా దక్షతలతో, ప్రేమతో సాయినామాన్ని స్మరిస్తూ సకలము సర్వులు సాయి స్వరూపమే అన్న దివ్య భావంతో సేవ చేయటం ఇహపరాలకు రెంటికీ తారకమైన సాధన కలి.
7: ఆగు బ్రహ్మ, నీ తన్వయత్వాలు పొగడ్తల పరంపరలు ఇక ఆపు. సత్యసాయిబాబా భగవంతుడని, సర్వశక్తి సమన్వితుడని ఒకటే స్తోత్రాలు చేస్తుంటావు కదా. మరి భక్తులకు అభయ ఆశీర్వాదాలు ప్రసాదించి తరింపజేస్తే పోయేదానికి మళ్లీ ఓ సేవా సంస్థను స్థాపించడమెందుకు? భక్తులతో ఈ సేవలు చేయించడమెందుకు?
13: కలి, నీలాంటి సందేహాస్పదులు, వక్ర మార్గాన్వేషకులు ఉంటారనే భగవాన్ బాబావారు ఏమన్నారంటే, అన్ని నా చేతిలోనే ఉన్నాయి, కాని పురుషార్థమనే ప్రయత్నం లేకుండా దివ్యానుగ్రహం ప్రసాదించటానికి వీలు కాదు, ఇది శాసనం అని అంటూ నిర్ద్వందంగా ప్రకటించారు. అందువలననే సాధకుడా లే, సమాజ సేవలో ప్రవేశించు అని హెచ్చరించి ప్రోత్సహించడానికి శ్రీ సాయి భగవానుడు సంకల్పించి ప్రారంభించినది శ్రీ సత్యసాయి సేవా సంస్థలు.
7: ఇంతేనా ఇంకా చెప్పేవేమన్నా ఉన్నాయా?
13: చెప్పాలంటే చాలా ఉన్నాయి, కాని ఒకటి మాత్రం చెప్పక తప్పదు.
7: చెప్పు చెప్పు, వద్దన్నా ఊరుకోగా.
13: ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య, ఉచిత వైద్యము, రక్షిత మంచినీటి పథకాలు, గ్రామసేవ అనే ఈ నాలుగు నాలుగు వేదముల వంటివి. సేవా కార్యక్రమాలకు కలికితురాయిలో.
7: కలికితురాయిలు, ఈ కలి ప్రభావానికి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోతున్న పథకాలు, ముఖ్యంగా గ్రామాలు. ఉండుండు, పల్లెలను ఎంతటి పతనావస్థకు తెచ్చానో చూద్దువుగాని.
12: సెలవేయండి ప్రభు.
7: అరిషడ్ వర్గాలు, మనం పల్లెలను ఎంతటి పతనావస్థకు తెచ్చామో ఈ బ్రహ్మయ్యకు నాట్య విన్యాసాల ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించండి. ఆరంభించండి పల్లెగోడు.
14: మాకంటే మా పిల్లలు బాగా ప్రదర్శిస్తారు ప్రభు.
7: మీకంటే మీ పిల్లలు బాగా ప్రదర్శించడమేమిటి?
15: మా కార్యక్రమాల మీద మేం భూలోకానికి వెళుతుంటే
7: వెళుతుంటే
2: మా పిల్లలు మారాన్ చేసి మా వెంట వచ్చేవారు నాయక.
15: మా వారసులు వారేగా ప్రభు, వారికి అనుభవం వస్తుందని అప్పుడప్పుడు మాతో పాటు భూలోకానికి తీసుకువెళ్తూ ఉండేవాళ్ళం.
16: అక్కడ పల్లెవాసులు గ్రామసేవయే రామసేవ అన్న నృత్యనాటికను ప్రదర్శిస్తుంటే మా పిల్లలు సంబరపడి నేర్చుకున్నారు ప్రభు.
7: వెనక పెద్ద కుట్రే జరుగుతోందన్నమాట.
13: కుట్ర కాదు కలి, విధి నిర్వహణ. నీ విధి నువ్వు నిర్వర్తిస్తుంటే భగవంతుడు తన విధి తాను నిర్వర్తిస్తున్నాడు. ఆవేశపడకుండా పిల్లల ఆటపాటలు చూడు, వినోదంగానూ ఉంటుంది, విషయమూ తెలుస్తుంది.

0: ఆపండి.
1: పల్లెటూళ్ల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తుంటే ఆపమని అరిచిందెవరు?
0: నేనే.
1: ఎవరు నువ్వు?
0: నేను కలిదూతను. నువ్వెవరు?
1: నేను దేవదూతను. కార్యక్రమం చక్కగా జరుగుతుంటే ఎందుకు ఆపమని అరిచావు?
0: పాత చింతకాయ పచ్చడి చూడటం ఎందుకని?
1: పాత చింతకాయ పచ్చడేమిటి?
0: వాళ్ళు చూపింది పల్లెటూళ్ళ గతించిన వైభవం. మా కలిపురుషుడు సృష్టించిన కరువు కాటకాలు పల్లెలను అతలాకుతలం చేస్తే తట్టుకోలేక పల్లె ప్రజలు పట్నం దారి పట్టిన వైనం చూడు రా.

0: నువ్వు చాలా వెనకబడున్నావు కలిదూత. పల్లెల్లో ఏర్పడిన దుస్థితి నుంచి పల్లెలని గట్టెక్కించి పల్లెలకు పూర్వవైభవాన్ని, ఆ మాటకొస్తే అంతకంటే మహర్దశను కలిగించమని దిశానిర్దేశం చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు.
1: ఆయన దిశానిర్దేశం చేయడమేమిటి?
0: అవును, శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభ్యుల్ని గ్రామాలను సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించి 3 సంవత్సరాలలోనే సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించి వాటిని నిర్దిష్టంగా అమలు పరచమని దిశానిర్దేశం చేశారు భగవాన్ బాబా వారు.
1: కలిపురుషుడి ఆగడాలను అధిగమించి సమగ్ర గ్రామీణాభివృద్ధి చేయటం అయ్యే పనేనా?
0: అయ్యే పనో అయిన పనో నువ్వే తిలకించు కలిదూత. తాము నమ్మి కొలుస్తున్న భగవంతుని సందేశాన్ని ఆదేశంగా స్వీకరించి ఎంత చిత్తశుద్ధితో గ్రామాల్ని అభివృద్ధి పరిచారో నువ్వే తిలకించు.

0: వాళ్ళకి అది చేశారు, వీళ్ళకి ఇది చేశారని చెప్తున్నారు. ముసలాళ్ళని ఏం చేశారు, వృద్ధాశ్రమాలలో చేర్చారా?
1: ఇంతమందికి ఇన్ని చేసినోళ్ళు వృద్ధులనెందుకు వదులుతారు? శ్రీ సత్యసాయి భగవానులు మనం పెద్దలను ఎలా గౌరవించాలో తెలియజేయడానికి 80 ఏళ్లు నిండిన దంపతులకు భీమరథశాంతి అనే వేడుకను ఘనంగా జరిపి మార్గనిర్దేశం చేశారు. అన్ని వర్గాల వారిని ఆదరించి సేదదీర్చినప్పుడే కదా సమగ్ర గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. నువ్వే తిలకించు, గ్రామస్థులు ద్విగుణీకృత ఉత్సాహంతో చేస్తోన్న ఆనంద తాండవం.

0: అయిపోయిందా మీ గ్రామసేవే రామసేవ నాటకం?
1: అయిపోయింది ప్రభు.
0: రే మందమతులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు గ్రామాలను ఉద్ధరిస్తే పట్టణాలపై పడి పీక్కు తినండి. అక్కడేమన్నా మురికివాడలకు కరువా?
2: అక్కడ కూడా సేవలు చేస్తున్నారు ప్రభు. ఆంగ్లంలో దాని పేరేదో చెప్పారే, స్లమ్ ఏరియా ఇంప్రూవ్మెంట్, అంటే మురికివాడల అభివృద్ధి పథకం.
0: అయితే పట్టణాలు నగరాలు మహానగరాలపై విజృంభించండి.
3: అక్కడా అంతే నాయక? నగర సంకీర్తనలని, భజనలని, సామూహిక సత్యసాయి వ్రతాలని, మహా రుద్రాభిషేకాలని, ఈహెచ్వి క్లాసెస్ అని, పిల్లలకు బాల వికాస్ క్లాసెస్ అని, వాక్ ఫర్ వాల్యూస్ అని, మహిళలకు మహిళా దినోత్సవం అని, ఓ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతేనా, వేదం చదవటంలో మహిళలు వేద పండితుల్నే మించిపోతున్నారు ప్రభు.
0: ఇంత విశాలమైన దేశంలో చోటే కరువయిందా? విజృంభించండిరా, కొండ సీమలలో గిరిజన ప్రాంతాలలో విజృంభించండి, వెళ్ళండి.
4: అక్కడ ప్రయత్నించాం ప్రభు. వారికి రోడ్ల నిర్మాణం, రక్షత నీటి పథకాలు, వ్యాధుల నుండి కాపాడే టీకాలు ఇస్తూ, ఆరోగ్య సూత్రాలు బోధిస్తూ, పంటల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండిన పంటలను అమ్ముకునే మెలుకువలు తెలియజేస్తూ వారిని జాగృతం చేస్తున్నారు ప్రభు. పిల్లల అభివృద్ధికి గురుకుల సేవా యజ్ఞాలు నిర్వహిస్తున్నారు ప్రభు.
0: ఈ విశాల విశ్వంలో ఈ భారతదేశం ఎంత, ఇంత. ఈ భారతదేశాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థకు వదిలేసి మిగిలిన ప్రపంచం మీద వీర విహారం చెయ్యండి.
5: అది హుళక్కే ప్రభు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో 2,200 సాయి కేంద్రాల ద్వారా వివిధ సేవలు చేస్తున్నాయి ప్రభు.
6: అంతేకాదు ప్రభు, ప్రపంచ ప్రజల మన్ననలు పొందుతున్నాయి, సేవకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ఏ ఆపద వచ్చినా విపత్తు వచ్చినా పెద్ద దిక్కుగా నిలిచి అక్కున చేర్చుకుని సేద తీరుస్తూ అగ్రగామి సంస్థగా నిలుస్తున్నాయి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు.
7: అవును, స్వామివారు ప్రసాదించిన సేవా పథకాలు సమ్మోహనాస్త్రాలే. అందువలననే ఈ పథకాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారు, ముందడుగు వేసి ఈ పథకాల ఆచరణకు సారథ్యం వహిస్తున్నారు.
8: యువత నడి వయస్కులు సేవలు చేసి తరిస్తున్నారు. శక్తి లేని వారు, వృద్ధులు సత్సంగాలు, భజనలు, నగర సంకీర్తనలలో పాల్గొని పునీతులవుతున్నారు. బాలబాలికలు బాల వికాస్ ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఇక మహిళామణులు అన్ని విభాగాల కార్యక్రమాలలో సహభాగం వహిస్తూ ఆధ్యాత్మికత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అన్ని వర్గాల వారు అన్ని విధాల జీవితాలను సఫలం చేసుకుంటున్నారు. మరి బ్రహ్మ
9: కలి,
0: నా 432,000 సంవత్సరాల నా పాలన మాటేమిటి?
9: ఉంటారుగా కొందరు దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి లేని వాళ్ళు. వారిని లోబరుచుకుని నీ కార్యక్రమం నీవు నిర్వర్తించుకో. సన్మార్గవర్తులను, సేవోన్ముఖులైన సాయి భక్తుల వంక కన్నెత్తైనా చూడకో, జాగ్రత్త.
8: బ్రహ్మయ్య, నువ్వింత నిర్దుష్టంగా హెచ్చరిస్తుంటే నేను కాదని కష్టాలు కొని తెచ్చుకుంటానా?
9: మరో మాట, రాబోయేది ప్రేమసాయి అవతారం. షిరిడీ సాయి భగవానుడు శివాంశతో వస్తే సత్యసాయి భగవానుడు శివశక్తి అంశతో అవతరించారు. రాబోయే ప్రేమసాయి సంపూర్ణ శక్తి అంశతో వచ్చి యావత్ మానవాళిని ప్రేమతత్వంతో పునీతుల్ని చేస్తుంది. జగత్తంతా ప్రేమమయమవుతుంది. మున్నే యుగంలోనూ చవిచూడని ప్రేమతత్వం పరవళ్లు తొక్కి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే మానవతా విలువలు పాకస్థాయిలో విల్లిబిరుస్తూ సర్వం ప్రేమమయమవుతుంది.
8: రాబోయేది మరింత కష్టకాలం అన్నమాట.
9: అన్నమాట ఏమిటి? ఉన్నమాట, జరగనున్నమాట. అందువల్ల నీ పరిధికి లోబడి జాగ్రత్తగా మసలుకో.
1: నాయకా, నాయకా, మరి మా పరిస్థితి?
0: బ్రహ్మయ్యనే అడగండి.
1: బ్రహ్మయ్య, మా భక్తులు
9: శ్రీ సత్యసాయి భగవానుల నామం మరగండి,
7: ఇది సత్యయుగం. సత్యదేవుని ఆశ్రయించిన వారికి భయాలు లేవు, అన్ని అభయాలే. ఆ పవిత్ర నామాన్ని గానం చెయ్యండి. ఆయన ప్రసాదించిన సేవా కార్యక్రమాలలో పాల్గొని పునీతులు కండి. భూగోళం మీద అనునిత్యం కోటానుకోట్ల మంది సత్యసాయి భగవానుని దివ్యలీలా వైభవాన్ని గానం చేసి తరిస్తున్నారు.
4: అవును బ్రహ్మయ్య, దానికి ప్రత్యక్ష సాక్షులం మేము.
7: మరింకే, ఆ దివ్య సంఘటనలతో మమేకమవుతూ మహావతారుని అవతార వైభవాన్ని ఎలుగెత్తి గానం చెయ్యండి, మైమరిచి నాట్యం చెయ్యండి.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the auspicious occasion of Shri Ganesh Chaturthi. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the Prashanti Bhajan group will be offering a devotional music program titled Ganesha Vandanam at Bhagwan's divine lotus feet. We will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. We will be having regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15 Vedam chanting, 5:15 to 6 o'clock bhajans, followed by Mangal Aarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో రేపటి రోజు మంగళకరమైన వినాయక చవితి పండుగ పర్వదినాన సాయి కులవంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 ప్రశాంతి భజన బృందం గణేష వందనం పేరిట స్వామివారి పాదపద్మముల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు వేద పఠనంతో, 5:15 నుండి 6 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

ఆనందం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి అంటే పవిత్రమైన మార్పు. ఈ సంక్రాంతి బాహ్యమైన మార్పుతో పాటు అంతరంగికంగా కూడా ఎన్నో మార్పులను చేకూరుస్తుంది. మారవలసింది గుణము మనస్సు కాని మనిషి కాదు. సూర్యుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని మానవులందరూ కర్మయోగాన్ని అనుసరించాలి, కర్మలను పవిత్రమైన భావంతో ఆచరించాలి అని స్వామివారు 1992 జనవరి 15 సంక్రాంతి దినమున ప్రశాంతి నిలయంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో తెలియజేశారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీరు వినండి.

బంతి పూల ముఖములంతరిప్పి మన గృహముల ధాన్య సంపదల నిలిపి సరసులాలైన

దివ్యాత్మ స్వరూపులారు, లోకములు దైవత్వాన్ని గురించి దివ్యత్వాన్ని గురించి అనేక మంది ప్రభావద ప్రచారములు సలుపుతూనే ఉన్నారు. ప్రాచీన కాలము నుండి భారతదేశమునందు ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక తత్వములను ప్రబోధిస్తూ ప్రచారం సలుపుతూ వచ్చుతున్నప్పటికీ మానవుని యొక్క మనస్సు ఏమాత్రం కూడా ఉన్నత స్థాయికి చేరుకొనటలేదు. మారవలసినది మనసు కాని మనిషి కాదు, మారవలసినది గుణము కాని గుడ్డలు కాదు. యద్దృశ్యం తన్నస్యం, బాహ్య సంబంధమైనటువంటి జగత్తునందు సమస్తము కూడా మారుతూనే ఉన్నవి. మానవుది అనిత్యము, మానవుది సత్యము. కనుక మారినట్టి భౌతికమైన లౌకికమైన ఈ ప్రాకృతిక సంబంధ విషయములందు మనము అమితమైనటువంటి అనురాగ అభిమాన మమకారములను పెంచుకొని తద్వారా మారినటువంటి యొక్క దివ్యతత్వములకు అత్యంత దూరమవుతున్నాము. అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వములకు సమీపులయ్యే యొక్క ప్రయత్నములకు మనము తగిన కృషి చేయాలి. సంవత్సరమునకు 12 సంక్రమణలు జరుగుతున్నవి. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడంతా ఒక్కొక్క సంక్రమణ అవుతున్నది. క్రాంతి అనగా మార్పు, సంక్రాంతి అనగా పవిత్రమైన మార్పు. కానీ మిగిలిన 11 నెలలు కూడాను ఈ సంక్రాంతికి అంత వైభవంగా విశిష్టంగా ప్రబోధించడం లేదు. ఈ మకర సంక్రమణకు మాత్రమే ఇంత ప్రధానత, ఇంత విశిష్టత ఇచ్చుటలో ఉన్నటువంటి యొక్క విశేషమేమిటి? ఈ మకర సంక్రమణ కేవలము అన్ని సంక్రమణలనే భౌతికమైన ఆనందమును అందించినదే కాకుండా అంతర్ సంబంధమైనటువంటి ఆనందాన్ని కూడా చేకూర్చుతూ వచ్చుతున్నది. ఇది మార్గశిర కేవలము ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క తత్వంలో పుష్యమాసము యొక్క మార్గశిరము యొక్క మధ్య భాగంలో ప్రవేశిస్తూ వస్తుంది. భగవద్గీత యందు మాసములలో నేను మార్గశిర మాసములు అన్నాడు. సర్వస్తమైన మార్గములకు శిరస్సు వంటిది మార్గశిరం. కారణమేమనగా సూర్యుడు సమస్త ప్రపంచములకు కూడా తాను ప్రత్యక్ష దైవం. సూర్యుడే లేకుండా సృష్టిస్థితి లయములే శూన్యము. ఈ మార్గశిర మాసమునందు మానవులకు అత్యవసరమైనటువంటి యొక్క ఆహార సదుపాయములను చేకూర్చి మానవుని విశ్రాంతి ప్రశాంతిని అందిస్తున్నది. ప్రతి రైతు ఇంట పుష్కలంగా ధాన్యము నిండి ఉంటుంది. ప్రకృతమైనటువంటి వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. మానవుడు శాంతి విశ్రాంతిని అందుకున్నటకు ఇది సరి అయినటువంటి యొక్క సమయము. ఎట్టి భౌతిక పనులు లేకుండా చల్లని పిల్లని గాలిలో చక్కని ఆహారమును భుజిస్తూ మానవుడు ఎట్టి తన యొక్క కృషి సంబంధమైనటువంటి పనులు లేకుండా తన పశువులను చూసుకుంటూ తన కుటుంబంను అభివృద్ధిపరుచుకుంటూ సరైనటువంటి కాలమును సద్వినియోగం చేస్తుంటాడు. అయితే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వానికి ఈ భౌతిక శక్తులకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కొంతవరకు మనం విచారించాలి. మానవుడు అందమును చూచి ఆనందిస్తాడు, ఆహారమును చూచి
అనేక విధములు కాకుండా ఉప్పొంగిపోతాడు. ఇట్టి పరిస్థితుల్లో మానవులకు ఆనందించేటువంటి యొక్క ఆనందము కాని ఆహారము కాని అందము కాని బాహ్య ప్రపంచములకు సంబంధించినదా లేక అంతర్ సంబంధమైనటువంటి ఆత్మకు సంబంధించినదా? దేహం కాదు, ఆత్మని పరమణములకు చూచి ప్రతపించేటువంటిది లేక పరవశమయ్యేటువంటిది కూడాను దేహము కాదు. ఆత్మని కంటితో చూచున్నది, చెవులతో విన్నది, మనసుకు అనిపించినది, మూలాన్ని మురిపించినది అన్నీ కూడాను ఆత్మతత్వములే. కేవలము ఈ ఇంద్రియములు నిమిత్త మాత్రమైనటువంటి యొక్క పనిముట్లు. ప్రతి ఒక్కటి కూడాను అంతర్భావం నుండి ఆవిర్భవిస్తున్నది. ప్రమిషన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. ఇట్టి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన దివ్యత్వమును అర్థం చేసుకునేటకు కొంతవరకు సాధ్యమవుతుంది. ఈ సమస్త కర్మలకు కూడాను కర్మాధికారి, కర్మనిష్ఠుడు, కర్మాచరకుడు ఒక సూర్యుడే. నిర్విరామ కృషి చే నిరంతర తాపత్రయము లేక, అంతులేని ఆశలు లేక, అర్థం కాని ఆవేదన లేక, అప్రాప్త ముక్తికై ప్రాప్తిలాభించేటువంటి ఈ దివ్య మానవులకు కొంత ప్రశాంతిని కలిగించి మార్గదర్శకుడుగా నిలిచి కర్మసూర్యుడుగా ప్రబోధిస్తూ వచ్చేటువంటి వాడు సూర్యుడు. ఏమాత్రము కూడా విశ్రాంతియే లేదు. ఇతను దూషణ భూషణ తిరస్కారములకు ఏమాత్రం కూడా లొంగేటువంటి వాడు కాదు. లోకము దూషించిన కృంగడు, లోకము పూజించిన పొంగడు. కృంగ ఈ స్వర్గమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఏమాత్రం కూడా మార్పు లేకుండా కొంత సమరసమైనటువంటి భావంతో పరమ శాంతితో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ప్రపంచమునకు తాను చేయనది అన్నీ కూడా ఉపకారములే కాని అపకారము కాదు. మానవునికి ఉపకారము అపకారము తన యొక్క ఇంద్రియములే. ఇంద్రియములకు లొంగిన ఆ ఇంద్రియములే తనకు శత్రువులుగా మారిపోతున్నాయి. ఇంద్రియములను లొంగించుకున్నా అవే నీకు మిత్రులుగా రూపొందుతున్నాయి. మిత్రులు శత్రువులు మనసు యొక్క మనోదౌర్బల్య బలములే. రెండు నిమిషములకు పూర్వము విద్యార్థి చెప్పాడు, నన్నే విభీషణులకు రాముడు దైవంగా రూపొందాడు, నమ్మని రావణులకు రామునే ఒక దేశిగా మారిపోయాడు, శత్రువుగా మారిపోయాడు. కనుక మానవుని యొక్క నమ్మక అపనమ్మకులే మానవునికి దుఃఖమును ఆనందమును అందిస్తున్నవి. మానవునికి ప్రధానమైనటువంటి సూత్రము నమ్మకం. నమ్మి జీవించు అన్నారు పెద్దలు. నమ్మకమే లేకుండా దేనిని మనం విశ్వసించలేము, ప్రేమించలేము. ఈయన నా తల్లి అనేటువంటి నమ్మకం నీలో అభివృద్ధి అయినప్పుడే ఆమెను నువ్వు ప్రేమించడానికి పొనుకుంటావు. ఇతను నా బిడ్డ అనేటువంటిదే నీవు విశ్వసించినప్పుడే, నమ్మినప్పుడే అతన్ని నీవు ప్రేమిస్తావు. దైవం ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తున్నాయంటే నమ్మకం నుంచి ఆవిర్భవిస్తున్నాయి. Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. మన యొక్క నమ్మకం అనేటువంటిది ఈ దైవత్వానికి తగినటువంటి యొక్క ప్రబోధం సల్పుతూ వస్తుండాలి. కనుక ఈనాటి మన ప్రబోధాలన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క తలుపుల వలె మనకు రూపొందుతూ ఉన్నాయి. దైవత్వాన్ని గురించి, దివ్యత్వాన్ని గురించి ఎన్నో విధములుగా మనం ప్రబోధలు చేస్తాం. కానీ ఆ ప్రబోధలు సల్పేటువంటి వారి యందు దైవ చిహ్నములైనటువంటి యొక్క సత్యము కాని, ప్రేమ కాని, శాంతి కాని ఏమాత్రము కనిపించవు. కేవలము వేష భాషల యందు, ఆచారముల యందు పెద్దలని, పండితులని మనం భావిస్తున్నామే కాని నిజముగా మానసిక పరివర్తన ఎవరి ఎందు కలదో వాడే నిజమైనటువంటి పెద్ద.
వాడే నిజమైనటువంటి పండితుడు. కనుక నేను భగవంతుని దృష్టి ఎంత కూడాను మానసిక మార్పుపై ఆధారపడి ఉంటుండాలి. భగవంతుడు మనో పవిత్రతను మాత్రమే చూడగలడు కాని మనిషి యొక్క శక్తి సామర్థ్యములు కాని ఏక పదవీ వ్యామోహములు ఎందు ఉండేటువంటి యొక్క బల పరాక్రమములు కాని ఏమాత్రం కూడా తాను చూడడు.

0: ధరకుచేయుండెంత ధనము గలిగియుండే, గజరాజుకే విద్య గలిగియుండే, వసుధ్రువుండెంత వయసు గలిగియుండే, శబరి ఎంతటి శక్తి గలిగియుండే, విదురునికెంతటి వితరణమతియుండే, ఇమ్మనికెంతటి తెలివియుండే. వీరందరూ కూడా కుల మత ఆస్తి పాస్తి ధన కనక వస్తు వాహనాదుల ఎందు ఎంత గొప్పవారైనా చిన్నవారైనప్పటికీ భగవంతుడు చూచినది కేవలం ఒక్క భక్తిని మాత్రమే. భక్తి అనగా ఏమిటి? కేవలం మన పవిత్రమైన ప్రేమను పరమాత్మ వైపును మరల్చడమే భక్తి. కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు, వస్తువాహనాదుల ఎందు, వ్యక్తుల ఎందు మనం బలపరుచుకోవటం చేత ఇది అభిమాన మమకారము అనేటువంటి త్రాళ్ల చేత మనం కట్టబడిపోతున్నాం. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించవలసినది. అక్కడ నీ యొక్క సంసారమును కాని ఆలుబిడ్డలను కాని ఆస్తిపాస్తులను కాని విసర్జించి పోనక్కరలేదు. నువ్వు భగవత్ప్రీత్యార్థంగా భావించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కాని మానసిక తత్వం మాత్రం ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంచుకో. ఈ మార్పులు కూర్పులు భాష సంబంధములకు చేరినటువంటివే కాని అంతర్భావములకు ఏమాత్రం కూడా సంబంధించినవి కాదు. మనసునందు సద్భావములు సచ్చింతలు మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, బైబిల్లో ఒక చక్కని సందేశం అందిస్తూ వచ్చాడు జీసస్. ఏదో పాపము చేసినదని ఒక వనితను బజారు ఎందు పెట్టి అందరూ రాళ్ళు రుగుతూ వచ్చారు. జీసస్ చూశాడు, వారికి అడ్డు తగిలి, ప్రజలారా, ఏదో బాహ్యంగా ఆచరించినటువంటి ఒక దోషమును పాపమని భావించి ఆమెను మీరు ఇంత హింసిస్తున్నారు. ఇట్టి పాపమునే మీరు మానసికంగా ఎన్ని చేస్తున్నారు? మానసికంగా ఇట్టి పాపమును తలంచిన వారెవరో వాడు మాత్రమే వచ్చి ఈమెను కొట్టడానికి అధికారి, మిగిలినటువంటి వారు ఈమెను ఏమాత్రం హింసించడానికి అధికారులు కారు అన్నాడు. కనుక ఈనాడు మనము వీడు పాపి వీడి పుణ్యుడు అని మనం కేవలం విచారిస్తున్నామే కాని ఎవరు పాపి ఎవరు పుణ్యుడని తనకు తాను విచారించుకోవటం అత్యవసరం. మనసు లోపల ఎట్టి దుర్భావములు కూడా ఆవిర్భవించకుండా చూసుకునేదానికి తగిన కృషి చేయాలి. అతి పవిత్రమైనటువంటి మార్పును చేకూర్చున్నటువంటిది ఈ సంక్రాంతి. పూర్వము ద్వాపరయుగమునందు కృష్ణుని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తూ వారు మయమరచి తన జీవితం యొక్క ఆరాధన దైవంగా విశ్వసించి ఎన్నో విధములైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు గోపీ గోపాలులు. ఆనాడు వారు పవిత్రమైనటువంటి గోవు యొక్క పేడను ఆధారంగా తీసుకొని తద్వారా వారి యొక్క మానసిక పరివర్తనను కొంతవరకు మార్చుకుంటూ వచ్చారు. ఈ పవిత్రమైనటువంటి సంక్రాంతి యొక్క పర్వదినములకు తగినటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు. మూడు పేడ ముద్రలను ఒక చోట పెట్టి దానిపైన మూడు విధములైనటువంటి గుమ్మడి పువ్వులు ఉంచి ఈ విధంగా ఉంచి వారు అనేక విధములుగా కృష్ణుణ్ణి ఆడుతూ పాడుతూ ప్రార్థిస్తూ ఉండేటువంటి వారు. ఈ మూడు పేడ ముద్దల యొక్క అంతరార్థం ఏమిటి? పేడ ముద్ద అనగా మనం హీనంగా భావిస్తాము, అది గోపికల యొక్క దృష్టి లోపల చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ వచ్చారు. పేడను మన ఇంటి ముందు పేడ నీళ్లు అనేది చల్లుతూ ఉంటాము, దీనివల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది. కొన్ని విషక్రిములు ఆ పేడ నీళ్ల వల్ల మరణిస్తాయి. గాలిలో ఉన్నటువంటి యొక్క ఈ క్రిములను నాశనము భావిస్తాయి. కానీ ఆరోగ్యములకు ఆనందములకు ప్రధాన చిహ్నంగా భావిస్తూ వచ్చారు వాడు. కనుక మనకు ఆరోగ్యమును ఆనందించేటువంటి వాడు ఒకడు కృష్ణుడు. ఈ కృష్ణు యొక్క శక్తి సామర్థ్యములను జగత్వ్యాప్తి గావించడానికి గోవర్ధనికి ఎత్తి తాను మానవుడు కాదు మాధవుడు, నరుడు కాదు నారాయణుడు అనేటువంటి దివ్యత్వాన్ని ప్రబోధించినటువంటి ఆ గోవర్ధనగిరికి ఒక ముద్ద. ఇంకా మనకు నిత్య అనుకూలంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆహారాన్ని చేకూర్చేటువంటివి గోవులు. మానవులకు గోవులుగా రూపొంది మన యొక్క పుష్టిని సంతృష్టిని చేకూరుస్తూ వస్తున్నవి. గోవులకు ఒక ముద్ద, గోపాల, గోవర్ధన, గోవు, ఈ మూడింటి యొక్క గుకారతత్వంను వాళ్ళు విశ్వసించి ఇదియే మన యొక్క ఆరాధన దైవములు అని విశ్వసించారు. ఇంకా ఆహారముల లోపల కూరగాయలలో పెద్ద స్వరూపాన్ని ధరించినటువంటిది గుమ్మడికాయ. ఉన్నత స్థాయిలో ఉండినటువంటిది ఒక గుమ్మడికాయ. భావములనే మనము ఇతరులకు అందించాలి కాని స్వల్పభావములు కాదు, అల్పభావములు కాదు అని గోపికలు దీనిని చక్కగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు. గుమ్మడికాయలు ఇతరులకు దానము చేయాలి ఈ సంక్రాంతి దినం. దీనివల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? స్వల్పకాలంలో చెడేటువంటిది కాదు గుమ్మడికాయ, ఎండాకాలం నిలువుగా ఉంటాయి. దీన్ని ఎన్ని రకములైనటువంటి కూరలుగానైనా మనం వండుకోవచ్చును. అన్ని కూరలు ఎందుకు ఇది సమర్థంగా అంతర్వాహినిగా ఉంటుంటారు. కనుక ఈ ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క ఈ ఫలమును ఇతరులకు అందించాలి, అనగా ఉన్నత గుణాన్ని ఇతరులకు అందించాలి. దీనిని ఈశ్వరత్వంగా కూడా వారు విశ్వసిస్తూ వచ్చారు. ఈశ్వరుని యొక్క శిరస్సు పైన చంద్రుడు ఉంటున్నాడు. ఈ చంద్రుని యొక్క ప్రకాశమును ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు. దైవము స్వార్థరహితము అనేటువంటి ఒక చిహ్నంగా దీనిని నిరూపిస్తూ వచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈశ్వరుని యందు స్వార్థం అనేటువంటిది లేదు. ఈశ్వరత్వమైనటువంటి దివ్యత్వాన్ని లోకానికి అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి అనేక విధమైనటువంటి అర్థం కూర్చుకుని వచ్చింది. ఈ సంక్రాంతి దినమే సన్యాసం స్వీకరించాడు. ఈ సంక్రాంతి మనము సహజంగా బెల్లము, నువ్వులు రెండూ కలిపి మనము అందరికీ ప్రసాదంగా అందిస్తుంటాం. ఈ బెల్లమును పొందినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? ఈ తీపే మన యొక్క ప్రేమ. నువ్వులు, దీనికి స్నేహము అని అర్థము. కనుక ప్రేమతో కూడినటువంటి స్నేహాన్ని మనము అందరికీ అందించాలి, అందరినీ చేర్చుకోవాలి. మన స్నేహం కేవలము ఎలాంటిదిగా ఉంటుందో ఈనాడు లోకంలో. ఫాదర్ మంచి పొజిషన్ లో ఉంటాడు, మన జోబిలో దండిగా డబ్బు ఉంటుంది, ప్రయాణం చేయడానికి అనేక సౌకర్యాలంతా ఉంటాయి. మంచి యువకుడిగా ఉండినప్పుడు ఇలాంటి పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని అందరికీ హలో హలో హలో అని ప్రేమగా స్నేహితులు అవుతుంటారు. మన ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు, జోబిలో ఖాళీ అయింది, కార్లు మోటార్ సైకిల్ నిలిచిపోయినాయి, అప్పుడు ఈ స్నేహం ఎక్కడ ఉంటుండాలి? గుడ్ బై కూడా చెప్పడు. ఇది కాదు స్నేహము. హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో కూడినటువంటిది స్నేహంగా ఉంటుండాలి. అన్ని సమయం ఎందుకు అతనికి ఆదుకోవాలి. చెరువులో నీరు నిండినంత వరకు కూడా వేల కొద్ది కప్పలు చేరుతుంటాయి. చెరువులో నీరు ఎండిపోయినా ఒక్క కప్ప అక్కడ చేరదు. ఆధునికం యొక్క స్నేహములు ఇది కాదు నిజమైన స్నేహము. ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ స్నేహాన్ని మాత్రం వదులుకోకూడదు. అంటే శాశ్వతమైనటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు మాత్రమే. ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అదే నిజమైనటువంటి యొక్క దైవం. వశాత్తు ఈనాడు ఇట్టి స్నేహితుడు నిమిత్తమై ఎవరు కూడా ప్రాకులాడటలేదు, ప్రవర్తించటం లేదు. భౌతికమైన అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్తునకు అసత్యమైన ప్రేమని మనము ప్రకటితం చేస్తున్నాము. కనుక బాహ్యమైనటువంటివి ఏమాత్రం కూడాను భద్రమైనవి కాదు. యద్దృశ్యం తన్నశ్యం అన్నారు. కల్పితమైన అన్నీ కూడాను ఏనాడైనా అదృశ్యమయ్యేటువంటివి. ఈ భౌతికమైనటువంటి జగత్తునకు గోపిక ఇచ్చినటువంటి ఆనందమునే గోపిక అనే పేరుతో గొబ్బెళ్ళు అనేటువంటి దీన్ని మనం ఈనాడు సంక్రాంతిలో అనుభవిస్తున్నాం. గొబ్బెళ్ళు అనేటువంటిది గోపిక నుంచి వచ్చినటువంటివి. ఈ సంక్రాంతి దినము కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెండ్రు కాని, అన్నతమ్ములు కాని ఎంతో ప్రేమ స్నేహితులతో అభివృద్ధి గావించి ప్రజలకు కూడా ఈ స్నేహాన్ని పంచేటువంటి వారు, తగినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా కల్పించి తద్వారా కూడా వారి యొక్క ప్రేమ ప్రభావములను ప్రకటితం గావించేటువంటి వారు. అందుకోసమే ఈ పండుగ నాడు గంగిరెద్దుల వారు ఆ గోగులకంతా కూడా అలంకరించి ఇంటింటికి మేళమలతో తీసుకుని పోతుంటారు. మార్గముల మధ్య లోపల కూడా ఈ యొక్క గోవులను నిలబెట్టి వాటితో అనేక రకమైనటువంటి సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క నాటకములు కూడా ఆడిస్తుంటారు. ఇంటిలో ఉన్నటువంటి అక్క చెల్లెండ్రు చిన్న తమ్ముడను తీసుకుని, తమ్ముడా రమ్ము గంగెత్తు దాసుడడుగో, ఆ గంగెత్తు దాసుడు ఎట్టుంటాడు, వెండి బిళ్ళయు మొలతాడు దండెకడము, వైడి కాడయు బోగునందు పంగనామములను వెంట గంగిరెద్దు, ఏక మునికోల తన పేరు చెప్పుచుండు. ఒక ఆవులు గాని ఎద్దులు కాని ఏదైనా ఆడాలంటే దీనికి కొన్ని అభ్యాసం చేసింటాడు. మునికోల అని చేతికర్రతో దీన్ని తగినటువంటి శిక్షణ ఇచ్చి ఉంటాడు. అంతేకాదు అంతరాత్మలకు సంబంధించినటువంటి యొక్క ఆటలు కూడా అక్కడ ఆడిస్తుంటారు. అతను శ్రీరాములకు సీతమ్మనిచ్చి పెండి కావించుచుండన వేడుక చూచి కానుకలనిచ్చి ఉత్తము కదలిదమ్ము అన్నాడు. శ్రీరామ ఎవరు, సీత ఎవరు? శ్రీరాముడే పరమాత్ముడు, సీతనే ప్రకృతి. ఆ ప్రకృతి కనుకనే ఆమెకు సీతను భూజాత అని కూడా పేరు పెట్టారు. ఈ ఇరువురికి కూడాను ఏకత్వాన్ని గావించుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ. కానుకలనిచ్చి ఉత్తమ కదలము, దీనికి కానుకలు ఏమిటి? మన యొక్క ప్రేమభావమునే కానుక, ప్రియమైనటువంటి సంకల్పమునే కానుక. ఇలాంటివి ఇచ్చి ఆ ఐక్యతను చూచి వస్తాము రమ్ము. ఇది కుటుంబానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి అనుభూతిగా అందిస్తూ వచ్చింది సంక్రాంతి. అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా అత్తవారింటికి ఏగుడు కొత్త పెండి కొడుకు. ఇది ఒక కుటుంబం లోపల ఏనాటి నుంచినో కొంతవరకు దూరంగా ఉండి ఒకరికి సంబంధ బాంధ్యములు లేనటువంటి వారు కూడాను సంవత్సరములకు ఒక పర్యాయము అత్తగారింటికి వచ్చేటువంటి యొక్క పద్ధతిగా దీన్ని ఏర్పరచుకున్నారు. దానుడు ఇంటికి వస్తే ఊర్లో వారు, ఇంకా ఇంట్లో వారు మా అత్తలు కూడా ఎంతో ఆనందంగా అతన్ని ఆదరించేటువంటి వారు. అనేక రకములుగా తమాషలు ఆడించేటువంటిదట. వరదను నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటికి వరుసలాడు, అతి గారాహమున మన్నను సల్పుతుడు నీటి మామ కూడా, అడుగులకు సొలగన లాట అత్తగారింటికి రావయ్య నీవు అని తల్లిదండ్రులు అతన్ని పంపించేటువంటి వారు. అనగా కుటుంబం యొక్క ఐక్యతను, ఐక్యానుసంధానమును, కివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధమును ఆచరించాలనేటువంటి యొక్క క్రియా బాధ్యతను, కార్యశూరులుగా మీరు తయారు కావాలని యొక్క సూర్యుని యొక్క ప్రబోధను, మానవుని యొక్క ధర్మనిష్ట అని ప్రబోధించేటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని, పవిత్రతను అందించేటువంటిదే ఈ సంక్రాంతి. కాని అలాంటి సంక్రాంతిని నేడు కేవలం నూలు వెల్లముతోనే మనం తృప్తిపడి అంతరాత్మని గుర్తించలేక చేసుకుని కడుపు నిండుగా మెక్కి ఇదే సంక్రాంతి అని దీంట్లో ఒక క్రాంతి లేకుండా ఏమాత్రం కొను అంధకారంలో మునిగిపోతున్నారు మానవులు. ఎందుకోసం చేశారు? చేసుకోవచ్చు కదా పొంగలి, కానీ ఈ పండుగకు మాత్రమే పొంగలి ఎందుకు చేసుకోవాలి? ఆనాడు పంటలు ఎంతో ఇదిగా ఉండేటువంటివి, అభివృద్ధి గావించినటువంటివి. పొంగలి వండి దాని పశువులకు అందించి దాని ప్రసాదమును పంటలు ఎంత చల్లేటువంటి వారు. దీనినే ప్రసాద బలి పండుగ అని కూడా చెప్తూ వచ్చారు. మూడవ దినము పశువులకంత అలంకారం చేసి దీనిని బజారులో ఊరేగింపులు గావించి ఆ పశువులతో తమ ఆనందమును పంచుకునేటువంటి వారు. కనుకునే దీని మాటు పొంగలి అని కూడా తమిళ్లో చెప్పేటువంటి వారు. పశువుల పండుగ అని, పశువు అనగా ఏమిటి? పశుత్వం అనగా కేవలం మూర్ఖత్వం అని అంటున్నారు. పశుపతి వైపున తిప్పేటువంటి యొక్క దృష్టికే పశువు అని పేరు పెట్టారు. అనగా నంది ఉంటుండాలి, నంది యొక్క దృష్టి ఎక్కడ ఉంటుండాలి? ఈశ్వరుని వైపునే ఉంటుండాలి. కనుక ఇది పశువైన కొను పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ మొట్టమొదటి నందికి నమస్కరించి తరువాతనే ఈశ్వరుడికి నమస్కరిస్తారు. ఇంకా హనుమంతుడు తాను వానరు, వానరుడు అయినప్పటికీ భగవంతుని యొక్క చింతన తప్ప అన్ని చింతలు అతని ఎందు లేదు.
1: మానవుడైనప్పటికీ దైవత్వానికి సన్నిహిత సంబంధ బాంధవ్యం కలిగించుకుంటూ చుండగా ఈనాటి మానవుడు భగవంతునికి అత్యంత దూరమైపోతున్నాడు. పశుపక్షి మృగాదులు కూడా మానవునికి అనేక విధమైనటువంటి ప్రబోధలు చేస్తున్నాయి. అందరికీ తెలుసు, పక్షులు గుడ్లు పెట్టి దానిపైన పొదిగి పిల్లలను చేస్తున్నాయి. కానీ ఆ పిల్లలకు రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే ఈ తల్లి తండ్రులు చాలా పోషిస్తూ ఉంటాయి. రెక్కలు వచ్చిన తరువాత దానిని వదిలిపెడతాయి. నీ స్వాతంత్రంపై నీవు బ్రతుక్కో, అతంత్రంగా ఉండినంత వరకునే మా బాధ్యత. నీవెక్కడికైనా ఎగరడానికి శక్తి వచ్చింది, పైన నీవు ఆధారపడి ఉంటుండు, నాపై నీవు ఆధారపడకూడదు అని పక్షులు కూడా ఆ యొక్క తమ బిడ్డలకు బోధించి తమ స్వతంత్రంగా వదిలిపెడుతున్నాయి. పశువులు తన పుట్టినటువంటి బిడ్డలు తన స్వశక్తి వచ్చేంత వరకు పాలిచ్చి అనేక విధములుగా పోషిస్తాయి. తమ స్వశక్తిని తాము గుర్తించిన తర్వాత నీ తిండి నీవు సంపాదించుకో, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకోమని మొదలు పెడతాయి. కాని ఈనాటి మానవుడు ఇంకా వాడు సంపాదించి ఇంకా పెద్దవాడు అయ్యేంత వరకు కూడాను ఒరే బాబు నా దగ్గరనే ఉండరా, నేను నీ దగ్గర ఉంటాను, ఒకరికొకరు విడబాటు అనేటువంటిది ఏమాత్రము లేకుండా చూసుకుంటున్నారు. పుట్టి పరిజ్ఞాన విజ్ఞాన అన్ని విధమైన జ్ఞానం ఉండినప్పటికీ ఈ జ్ఞానం మానవుల్లో రాగలేకపోతుంది. అది ఎంత వయసు వచ్చినప్పటికీ ఇంకా అటాచ్మెంట్ కలుసుకోవటం ఈ బంధం చేతనే వాడు స్వయంగా బంధుతున్నాడు. ఎంతకాలమైనప్పటికి నువ్వు ఇన్నును కాపలా కాచుకుంటూ కూర్చున్నాడు, ఎంత హీనంగా చూసినప్పటికీ వీడి బంధనం ఏమాత్రం వదలటం లేదు. మానవత్వముండినటువంటి యొక్క త్యాగమైన మానవునికి లేకపోతుంది. అదే ఎంతకాలం నువ్వు ఆశించు, కానీ వారి స్వశక్తి పైన వారిని వదలపెట్టాలి అన్నారు. చేయడమ్మనగా ఏమిటి? ఇష్టం వచ్చినట్టు బజార్లు చుట్టమని కాదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టమని కాదు. మానవుని ప్రవర్తించు, గౌరవాన్ని నీవు కాపాడు, ఇంటి నిలబెట్టు, నీ నూనె నీ లక్ష్యంలో పెట్టుకుని నీవే స్వతంత్రంగా నిలబో. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ అన్నారు. ఈనాడు పిల్లలు కూడా అట్లే, మాకు స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం వచ్చినట్టు రాత్రి పగలు తిరగటమా స్వాతంత్రము? కాదు కాదు, ఆత్మజ్ఞానము, ఆత్మానందము, ఆత్మ నిగ్రహము, ఆత్మతృప్తి, ఇదే స్వాతంత్రము, ఈ రకమైన స్వాతంత్రము. ఈ స్వాతంత్రం యొక్క అర్థాన్ని గుర్తించగలలేక మనసు వచ్చినట్టుగా ప్రవర్తించి మానవత్వాన్ని విస్మరించి కేవలం వానరత్వాన్ని పెంచుకుంటున్నారు. కనుక ఈ సంక్రమణ అనేటువంటిది, సంక్రాంతి అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క మానవత్వం నుంచి దైవత్వానికి చేరేటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి. చెరకు ఉంది, ఈ చెరకు యొక్క స్వరూపము అనేక వంపులుగా ఉంటుంటాది. ఈ చెరకులో కూడా అనేక గనులంతా ఉంటుంటాయి, కానీ అందులో ఉండేటువంటి యొక్క తీర్పుకు ఎట్టి మార్పు ఉండదు. ఈ జీవితం అనేటువంటి ఒక చెరకు గడ, అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఇలాంటివంతా కూడా కొన్ని విధమైనటువంటి మార్పులు కలగవచ్చు. ఇవి మార్పులు కలిగినప్పటికీ నీ దివ్యత్వమైనటువంటి దాంట్లోపల ఏకత్వంగానే ఉంటుండాలి. దీనికి అనేక కష్టములు, నష్టములు కలిగించినప్పుడే ఇది శాశ్వతమైన రూపకంగా తయారవుతుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పట్టి రసము పీల్చకున్నా. ఇట్టి మధురమైనటువంటి రసమును పొందినటువంటి చెరకునైనా కూడాను మనం ఒక ప్రదేశంలో పెట్టి చెరకాని ఎందు మాధుర్యం ఉంటుండాలని దాన్ని నమస్కరిస్తూ ఉంటుంటే నాలుగు దినములకు ఆ మాధుర్యం కూడా మాయమైపోతుంది, పెట్టుబడిపోతుంది. కానీ దాన్ని శాశ్వతమైన స్థానం చేర్చవాలన్నా దాన్ని చక్కగా మిషన్ లో వేసి దాన్ని బాగా తిప్పి దాన్ని పిప్పిగా చేసి ఆ రసమును తిరిగి అగ్నిలో వేసి దాన్ని చక్కగా కాంచి దానిని బెల్లంగా చేసినప్పుడే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ శాశ్వతమైన స్థానాన్ని చెందవాలంటే ఈ చెరకు ఎన్ని కష్టాలకు గురి కావాలి? ఈ కష్టాలను సహించి భరించినప్పుడే, ఈ తట్టుకుని నెట్టుకుని వచ్చినప్పుడే ఇది శాశ్వతమైనటువంటి స్థానం లభ్యమవుతుంది. ఒక బంగారు ముద్దరైనా కానీ చేతిలో పెట్టుకుంటే ఏమీ భద్రత లేదు, అందము లేదు, ఆనందము లేదు. ఎలా ఉన్నది ప్రయోజనం ఏమిటి? మనకు ఆనందం రావాలంటే అందమే ఆనందం, ఆనందమే అందం. ఇదే మన జీవిత మకరందం. దానిని కొన్ని ముక్కలుగా కొట్టి చేసి కరిగించి నాటి దానిని కటింగ్స్ ఈ వెల్టింగ్ ఇవన్నీ ఏమేమో చేసిన తర్వాతనే అది ఒక చక్కని నగగా తయారై మెడలో పెట్టుకుని ఆనందించవచ్చు. కష్టములు నష్టములు దుఃఖములు అందించకుండా ఇది మనము ఆనందంగా అందంగా మనం అనుభవించలేము. ఒక బంగారు వంటి వాడే, అందుకోసం నేను అందరినీ కూడా బంగారు బంగారు బంగారు అంటుంటాను. అనగా నీవు చాలా విలువైనటువంటి వాడవే, కానీ కొన్ని కష్టాలకు దుఃఖాలకు విచారాలకు కొంతవరకు నీవు శాంతంగా భరించుకోవాలి. అంతేకాని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినాయని మనం మనసును మార్చుకోరాదు. ఉక్కు గుండు ఎండు టాకు రెండు ఒక చోట పెట్టినప్పుడు గాలి లేనప్పుడు రెండు కూడా నిశ్చలంగానే ఉంటాయి. కానీ మలయమారుతం వచ్చినప్పుడు ఎండు టాకు ఏడు మైళ్ళు పరిగెత్తుంది, కానీ ఉక్కు గుండు అక్కడే ఉంటాయి. కనుక మనం ప్రాకృతమైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు మనం భరించుకున్నప్పుడే, దీన్ని సహించుకున్నప్పుడే, భగవంతుని యొక్క విశ్వాసం పెంచుకున్నప్పుడే మనం ఉక్కు గుండె వలె ఉండవచ్చు. అట్టి ఆత్మవిశ్వాసమే లేనటువంటి వాడు ఎండుటాకు వరే ఎగిరిపోతుంటాడు. కనుక మొట్టమొదట మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఇట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ప్రజాక్షేమాన్ని మనము ఆశించి లోక సేవను మనము విశ్వసించి మనము జగత్తు లోపల సరైన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ అహంకార మమకారములను పూర్తి త్యజించాలి. మన సూర్యుని అనుసరించాలి. ఈనాటి సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణమవుతుంటాడు. ఈనాడే ఉత్తరాయణము ప్రారంభమైంది. మహాజ్ఞాని మహాత్యాగి మహాదీక్షాపరుడైనటువంటి యొక్క భీష్ముడు కూడాను ఉత్తరాయణ పర్వకాలములందు పవిత్ర కాలం నుండి నా ప్రాణం విడిచాలని చెప్పి 56 దినములు కూడాను శరతల్పం పైన పరుండినాడు. ప్రయాణం అవుతున్నాడు. ఉత్తర దిశ అంటే ఏమిటి? దీని హిమాలయ పర్వతము. హిమాలయం అనగా ఏమిటి? ఈశ్వరుని యొక్క నివాసము. కనుకనే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు తెరయేరు చిరుకొండలు హిమశిలాలు చిత్రాది చిత్రప్రవోతులు ధాతుత్కర్మత్మబ్ధితలమును జుంభించి దైవికభివర్తిల ఎంతైన విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నీ జలవప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేద్దాం. తెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రలోజులు ధాతుత్తరమొప్ప నభ్రతలమును జుంభించు దైవ్యంబు వత్తిల ఎంతేనిగి విస్తృతిని పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు నీ చెలు ఒప్పారు హిమాది రాజమా నిను సేవించి మోదించదమ్మన్నాడు సూర్యుడు. ఏమిటి హిమాచలము? అనగా ఏమిటి? చిరమనగా తెల్లగా ఉంటాది. దీనికి పవిత్రము అని ఒక అర్థము. దీని గుణం ఎట్లా ఉంటుంది? చల్లదనము. చల్లదనమునకు ప్రశాంతి దీని యొక్క గుణము. అచలదనగా ఏమిటి? స్థిరంగా ఉండేటువంటి చెలింపు లేనటువంటిది. కనుక ఇది హిమాచలము అనగా నిర్మలంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉండేటువంటి హృదయమే హిమాచలము. అంటే ఈశ్వరుడు ఉంటున్నాడు. కనుక నీ దృష్టిని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమనేటువంటి హిమాచలమునకు ప్రయాణం చేయించు. కనుక హిమాచలం అంటే ఎక్కడో మనం ఋషికేశు హరిద్వారంకు మనం ప్రయాణం కానక్కర్లేదు. హిమాచలము మన నిర్మల ప్రశాంతి నిశ్చల హృదయమే హిమాచలం. వ్యక్తి అంతర్ముఖమును గావిస్తూ ఉన్నాడు ఈ సూర్యుడు. ఇతనికి ఎట్టి అహంకారము లేదు. నేనే లేకుండా ఈ జగత్తంతా ఏ విధంగా సృష్టి కాగలదు? ఇతని ఎందున్నటువంటి హైడ్రోజన్ దీని వల్లనే పర్వతములు వృక్షములు జలములు అన్ని కూడా ఆవిర్భవిస్తున్నాయి. సమస్త పంటలు కూడా సూర్యుడి నుంచినే ఆవిర్భవిస్తున్నాయి. సమస్తము సూర్యుడి నుంచినే ఆవిర్భవిస్తున్నాయి. ఇంత పని నేను చేస్తున్నాను కదా, ఎంత విర్రవీగాలి. ఈ అహంకారమే లేదు. కనుక నేను ఆయన నీవు గొప్ప పని చేస్తున్నావని, నీవు పరోపకారం చేస్తున్నావని, పేరకెంతో నీవు ఇది చేస్తున్నావని నీవు గర్వపడవద్దు, చూడు నన్ను నీవు అనుసరించు అని ప్రబోధిస్తూ ఉన్నాడు సూర్యుడు. నేను కేవలం నిర్విరామంగా నేను పనిచేస్తున్నాను, ఒక్క దినమే లేక ఒక్క అర్ధ దినమే గాని నేను లీవ్ తీసుకుంటే ప్రపంచమంతా మునిగిపోతుంది. కూడా తాను లీవ్ తీసుకోవటం లేదు పాపం. అరండి, నిరంతర కృషి తావించేటువంటిది కర్మ సూర్యుడు, కర్మ వీరుడు. భగవద్గీత ఎందుకున్నాను కృష్ణు మామే వాస్తవ్య కర్తవ్యం తిశిలోకేచికించిన నానవాప్త మవాప్తయో వర్తయే వచ కర్మణి. కర్మం చేసి తీరాలి, కర్తవ్యం ఇది నా యొక్క కర్తవ్యం. భగవంతునికి ఇది కర్మాచరణ కర్తవ్యమైనప్పుడు మానవులు కర్మ లేకుండా కర్మ సన్యాసం పుచ్చుకుంటామంటే ఇది కేవలం పిరికితనము, బలహీనత. కర్మ సన్యాసం కంటే కర్మ యోగమే ఉత్తమమైనటువంటిది. యోగ కర్మ కౌశలం, అదే మన యొక్క యోగము. సన్మార్గంలో ఈ కర్మను ప్రవేశపెట్టాలి, సదుద్దేశంలో ఈ కర్మను ప్రవేశపెట్టాలి, సదానందాన్ని అనుభవించాలి. ఇలాంటిదే నిజమైన కర్మ. కేవలము ఒక నిరాశతో నిస్పృతో మనం కర్మలు ఆచరించరాదు, ఇంట్లో ప్రవేశించాలి. కర్మ అధికారస్య, నీవు కర్మాధికారివి అన్నావు. కనుక సంక్రాంతి ఎన్నో విధమైనటువంటి మార్పులను కావిస్తూ అంతర్బహిర్ మార్పులను కూడా చేకూర్చుతూ మానవత్వాన్ని దివ్యత్వం వైపు నాకు ప్రయాణం సలుపుతున్నది. కనుకనే భగవంతుని అంతర్బహిర్వ్యాప్య నారాయణ స్థిత, అంతర్బహిర్ తర్వవ్యాప్య నారాయణ స్థిత. నీవు లోపల వెలుపల ఎక్కడ ఉంటున్నావు, నిన్ను అన్వేషించేది ఎక్కడా, ఎక్కడ ఉన్నావని నీది వచ్చిపోయేది. నువ్వు ఎక్కడ చూచినా ఉంటున్నావు, కనుక నీకు వెతకనక్కర్లేదు, ఉన్న చోటే ఉన్నావు. తనంతాను చూచుకుంటే భగవంతుని దర్శించిన వాడవుతావు. కనుక సంక్రాంతి అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా క్రాంతిని అందించేటువంటిది. అన్ని మతములకు, అన్ని దేశములకు, అన్ని రూపములకు కూడా ఈ సంక్రాంతి మహాక్రాంతిని అందించేటువంటిది. క్రాంతి క్రాంతి మన యొక్క హృదయమునందే ఉంటున్నది. కనుక లేని ఆనందాన్ని మనం ప్రపంచంలో వెతకడానికి పోకూడదు. ప్రపంచ ఆనందం శాశ్వతం కాదు, శాశ్వత ఆనందం నీవే, నీవే తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అది మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం. ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి బాధ్యతలన్నీ కూడా మనం వహిస్తున్నామంటే ఇది ప్రాపంచానికి ప్రాపంచికమే ప్రాకృతమైనటువంటి కర్మను మనం ఆచరించే తీరాలి. అవి ఆచరిస్తూ ఇవి అంతర్భావం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క దివ్యం యొక్క కర్మలే అని దివ్యత్వం యొక్క కర్మలుగానే విశ్వసించాలి. మొత్తం కూడా యవ్వనానికి కేవలం గర్వించరాదు, వార్ధక్యానికి భయపడరాదు, మరణానికి దిగువందరాదు. ఈ యవనత్వము వార్ధక్యము మరణము దేహమునికే కాని నీకు కాదు. అందువలన మానవుని యవనము మరింత సులభంగా తీరిపోయేటువంటిది. ఇది కేవలం మధ్యలో వచ్చి మధ్యలో ఊడిపోయేటువంటిది, పాసింగ్ క్లౌడ్. ఇలాంటిది నిమిత్తమై మనము ఏమాత్రం కూడా అహంకారంగా మనము విర్రవీగి మన యొక్క మానవత్వాన్ని మనము మసిగలుపుకోరాదు. గోల్డెన్ ఏజ్, ఈ దివ్యమైనటువంటి యొక్క వయసును మనం సార్థకం గావించుకోవాలి. మానవులకు సేవ చేయండి, తల్లిదండ్రులను ఆశ్రయించి వారికి తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించండి, దైవభావంతో మీ జీవితాన్ని నడపండి, దైవార్పిత భావంతో మీ కర్మలు ఆచరించండి. సర్వకర్మ భగవద్ అనే యొక్క దృష్టితో మీరు ఆచరించాలి. దానికి భావమే లేక ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ కేవలము కీ ఇచ్చిన గడియారం తిరిగినట్టుగా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ గా పోతుంది. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి, పవిత్రమైనటువంటి భావంతో చేయండి, నిష్కామమైనటువంటి యొక్క చింతతో మీరు చేయండి. అప్పుడే నిశ్చలము, ప్రశాంతి, పవిత్రత మనలో అభివృద్ధిగాంచుతుంది. కనుక ఉన్నది ఒకే దేవుడే, అందరి ఎందు ఉన్నటువంటి యొక్క తత్వం ఆత్మతత్వం ఒక్కటే. ద్వేషించకూడదు, ఏ యొక్క వ్యక్తిని కూడా మీరు ఏమాత్రం కూడా విరుద్ధం గావించుకోకూడదు. అన్ని మతముల యొక్క సారమే, అన్ని మార్గముల యొక్క గమ్యమే, అన్ని పనుల యొక్క కీలకమే ఆత్మతత్వము. అట్టి ఆత్మతత్వంతో మీరు భగవంతుని యొక్క సన్నిధిని పెనిధిని అనుభవించండి. ప్రేమనే ప్రధానము, ప్రేమనే దైవము, ప్రేమనే మన సర్వస్వము.

ఇంతవరకు మీరు 1992 జనవరి 15 స్వామివారు సంక్రాంతి దినమున భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. భక్తి అంటే నిర్మలమైన ప్రేమ అని తెలియజేస్తూ, మానవత్వం నుండి దివ్యత్వం వైపుకు ఎలా పయనించాలో తెలియజేస్తూ, నిత్యసత్యమైన ఆత్మతత్వానికి మనం కృషి చెయ్యాలని ఇక్కడ తెలియజేశారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మనస్సును నిర్మూలం గావించడానికి ప్రయత్నించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. వేరులు లోతుగా పాతుకుపోయిన ఒక వృక్షమునందు కొమ్మలు కొన్ని కొట్టినప్పటికీ కొంతకాలము తరువాత అవి చిగురిస్తూ ఉంటాయి. అయితే వేరులను తీసివేసిన కొమ్మలు తిరిగి అభివృద్ధి కానేరవు. అదే విధముగానే ద్వేషము, అసూయ, అహంకారము ఇత్యాది వేర్లతో పాతుకుపోయిన ఈ జీవిత వృక్షమునందు కేవలము పైపై కొమ్మలు కొట్టినంత మాత్రమున ఇవి చావవు. మనము తాత్కాలికముగా దుస్సంకల్పములను అణుచుకున్నంత మాత్రమున ఇవి అణుగునవి కావు. సంకల్పములతో కూడినదే మనస్సు. కనుక మనస్సునే నిర్మూలముగావించడానికి ప్రయత్నించినప్పుడే మనకు తగిన శాంతి లభిస్తుంది. సముద్రము ఉండినంత వరకు కెరటములు ఏమాత్రమూ నిలువవు. సముద్రమే మాయమైనప్పుడు ఈ కెరటములు కూడను అంతర్ధానమైపోతాయి. అదే విధముగానే మనస్సు అనే సముద్రమునందు సంకల్పములనే తరంగములు నిరంతరము ఆవిర్భవించుచుండునే కాని ఏమాత్రమూ అణిగి ఉండలేవు.

క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞ క్షమా శమ. సత్యవంతుల యొక్క సత్యమే క్షమ, యజ్ఞమే క్షమ, శమమే యజ్ఞం. తేజోవంతుల తేజమే క్షమ, తపస్వికుల బ్రహ్మనే క్షమ. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞము, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ప్రతి మానవుడు తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు. నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహమనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు. దేహాత్మ

0: భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మ తత్వము బోధపడదు. ఆత్మల గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును, చర్చించవచ్చును. అయితే ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది. చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు. ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు. కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు. అమృతత్వం చేరేటువంటి మార్గం ఏమిటి? వాట్ ఇస్ వే టు ఇమ్మార్టాలిటీ? దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది. కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది. ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు, లేక ఓర్పు బజారులో లభించేటువంటి పదార్థం కాదు. కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్షా సమయం వంటిది. కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి. మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది. ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటుంది. ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము. కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయమునందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి. ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును, అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును. కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు సత్యం అనే పేరుతో దివ్య బాలుడుగా ఉంటున్న రోజులవి. ఆ రోజుల్లో పుట్టపర్తి గ్రామంలోని కొందరు పిల్లలు ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో వలనే పోకిరితనంతో ఉండేవారు. ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన పరిశుభ్రతతో, చక్కని భాషతో, మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్లు ఎంతమాత్రం సహించేవారు కాదు. విశిష్టమైన వ్యక్తిని సామాన్యమైన స్థాయికి దిగజార్చి ఏడిపించటం, వెక్కిరించటం వాళ్లకు ఇష్టమైన విషయంగా ఉండేది. కోడిపెట్టల్ని తలకిందులుగా వేలాడదీయటం, హృదయ విదారకంగా కుక్కల్ని తన్నటం, ఎద్దు తోక పట్టుకుని వేలాడటం, ఇటువంటి పనులు చేసి వారు దివ్య బాలుడైన సత్యాన్ని మానసికంగా బాధపెట్టి ఆనందించేవారు. వాళ్లను దండిస్తానని ఈశ్వరమ్మ కోపంతో బెదిరిస్తే వాళ్లు మరీ పెచ్చరిల్లిపోయేవారు. అయినా వాళ్లు శిక్షింపబడటం సత్యానికి ఇష్టమయ్యేది కాదు. క్రమంగా సత్యానికి 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. 3 మైళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం ప్రాథమిక పాఠశాలకు చదువు కోసం వెళ్లవలసి వచ్చింది. సత్యం ఉదయమే హడావిడిగా 8:30 గంటలకు స్కూలుకు వెళ్లి సూర్యాస్తమయ సమయం ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతనితో పాటు స్కూలుకు వెళ్లిన దాయాదుల పిల్లలు, ఊరులోని పిల్లలు సత్యం ప్రత్యేకమైన పరిశుభ్రతకు అసూయపడేవారు. సత్యం సాటివారిలో ఉన్నతుడుగా భాషించేవాడు. ఆ పిల్లలు గ్రామ సరిహద్దులు దాటే వరకు ఊరుకొని దారిలో ఉన్న నదిని దాటేటప్పుడు వారంతా సత్యం మీద పడి కాళ్లు పట్టుకుని లాగి ఈశ్వరమ్మ శ్రద్ధతో ఉతికి చలువు చేసిన వేసిన బట్టల్ని తమ బట్టల కన్నా అసహ్యంగా ఉండే వరకు పాడుచూసేవారు. ఈశ్వరమ్మ ఎంత ప్రయత్నించినా సత్యం నుంచి ఆ దోషుల పేర్లు బయటకు వచ్చేవి కావు. చీకటి పడగానే మినుకు మినుకుమనే చమురు దీపపు కాంతిలో కూర్చుని సత్యం స్కూలులోనూ మార్గ మధ్యంలోనూ జరిగిన విషయాలను తల్లికి చెప్తూ ఉండేవాడు. ఆ తల్లి కొడుకు మీద ప్రేమతో ఆ పిల్లల ప్రవర్తనకు ఉడికిపోయేది. అయినప్పటికీ వాళ్ల పేర్లను మాత్రం సత్యం ఎన్నడూ తల్లికి చెప్పలేదు. సత్యంలో ద్వేషం కాని, ప్రతీకార వాంఛ కాని, అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు. అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు.

ఎంతో పేద కుటుంబంలో జన్మించిన తాను బాల్యంలో ఆ దుర్భర దారిద్ర్యాన్ని ఎలా ఓర్పుతో భరించింది శ్రీ సత్యసాయిబాబా విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం బాబా తమ బంధువుల ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నారు. ఆ బంధువుకు బాబా ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతడు కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చొని అలా మహారాజులా ఊగటానికి నీకెవరు అనుమతిచ్చారు, లే ఇక్కడ నుండి బయటికి పో అంటూ గద్దించాడు. ఆ మాటకు, ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నీవే చూస్తావు అని బదులు చెప్పారు బాబా. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సత్యసాయి బాబా వారు కొయ్య కుర్చీలో కూర్చునటం చూసి భరించలేక ఒకనాడు చించోళి రాణి బాబా కోసం ఒక సింహాసనం తయారు చేయించి తెచ్చింది. కొద్ది రోజులకు శివరాత్రి పండుగ వచ్చింది. కాని ఆ సింహాసనం తీయటానికి బాబా అంగీకరించలేదు. తరువాత దసరా పండుగ వచ్చింది. అప్పుడు కూడా ఆ సింహాసనం బయటకు తీయటానికి బాబా అనుమతించలేదు. తరువాత బాబా జన్మదినోత్సవానికి ఆ బంధువు పుట్టపర్తి రావడం జరిగింది. అప్పుడు బాబా అక్కడున్న అంతమందిలోనూ అతనిని మరొకరిని పిలిచి ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి బయటకు తీసి హాల్లో వేదికపై పెట్టమని చెప్పారు. అతను ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి చూసేసరికి అది ధగధగా మెరిసిపోతున్న వెండి సింహాసనం. ఆయన దానిని తెచ్చి హాల్లో వేదికపై పెట్టారు. కనుల పండుగగా ఉన్న ఆ జన్మ దినోత్సవం రోజున వేలాది మంది హర్షధ్వానాల మధ్య బాబా ఆ వెండి సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆ బంధువుకు కొన్ని సంవత్సరాల క్రితం తాను బాబాతో పలికిన పలుకులు గుర్తుకు వచ్చాయి. అతడు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ బాబాను క్షమించమంటూ వేడుకున్నాడు. బాబా వెంటనే దయతో ప్రతిస్పందించి ఎంతమాత్రమో విచారించవద్దని ఆయనను అనునయించారు.

సత్యం చిన్ననాటి నుండి దివ్య శక్తులతో విలసిల్లుతుండటం చూచి సహింపలేక పుట్టపర్తిలో కొందరు అసూయ ద్వేషాలతో సత్యానికి అపకారం చేయటానికి కూడా సిద్ధమయ్యారు. సత్యం కొందరు మిత్రులతో కలిసి తనను ఆహ్వానించిన వారి గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సత్యం మిత్రులతో వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇల్లాలు వారికి కాఫీ పలహారాలు పెట్టి ఆనందం పొందుతుండేది. సత్యాన్ని ద్వేషించేవారు ఈ విషయం గ్రహించి ఆమెకు రకరకాలుగా దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సును మార్చివేశారు. సత్యం తన మిత్రులతో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గారెలు వండి వాటిల్లో విషం పెట్టి సత్యానికి పెట్టాలని వారు ఆమెతో చెప్పారు. వారి ప్రలోభాలకు వశమైపోయిన ఆ గృహిణి వారు చెప్పినట్టు చేయటానికి అంగీకరించింది. ఒకసారి మిత్రులతో సత్యం వారింటికి వచ్చినప్పుడు ఆమె సత్యానికి విషం కలిపిన గారెలు పెట్టి మిగిలిన వారికి మామూలు గారెలు పెట్టింది. సత్యం మామూలుగానే నవ్వుతూ అందరితో పాటు ఆ గారెల్ని తిని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాడు. తాను ప్రయోగించిన విష ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో ఆమె కూడా వారితో బయలుదేరింది. కొంత దూరం వెళ్లేటప్పటికీ సత్యానికి కడుపులో తిప్పినట్లయి వాంతయింది. చేసిన గారెలు చేసినట్లుగా బయటికి వచ్చాయి. సత్యం ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అంతే, ఆ ఇల్లాలు గజగజ వణికిపోయింది. ఆమె అమాంతం సత్యం పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నది. కరుణాంతరంగుడైన బాబా ఆమెకు అభయమిచ్చి ఆశీర్వదించారు. ఆమె బాబాకు భక్తురాలిగా మారిపోయింది. ఆమె అభ్యర్థనపై బాబా తరువాత కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకనాడు బాబా మిత్రులతో అలా వచ్చినప్పుడు వారి కోసమని ఆమె టిఫిన్ తయారు చేయసాగింది. అప్పుడు బాబా ఆమెతో, బంగారు, నీవు మామూలు టిఫిన్ తయారు చేయి, సరిపోతుంది, ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు అన్నారు. బాబా తనకు విషం పెట్టిన వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించిన ఒక విశిష్టమైన సన్నివేశమిది.

సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఉరవకొండలో అన్నగారి దగ్గర ఉండి చదువుకుంటున్న రోజులవి. ఒకనాటి రాత్రి ప్రక్క ఊరి నుండి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి సినిమా చూడటానికి ఉరవకొండ వచ్చారు. బండిలో బాగా క్రిక్కిరిసి కూర్చునటం వల్ల అదే అదనుగా భావించి వారిలో ఒక ఆమె ప్రక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. ఆమె నిద్రలేచిన తరువాత తన బంగారు ఆభరణం లేకపోవటం గమనించింది. కాని ఎవరు దొంగతనం చేసింది ఆమెకు తెలియలేదు. ముఖ్యంగా ఆ దొంగతనం చేసిన స్త్రీపై ఎవరికీ అనుమానం కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత ఎవరికీ ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం మధ్యలో ఆభరణం బహుశా కింద పడిపోయి ఉండవచ్చునని కొందరు భావించారు. మరికొందరు అసలు ఆమె వచ్చేటప్పుడు ఆభరణం ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తుకు తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతను ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మీరు ఈ విషయం అతన్ని అడిగి తెలుసుకోవచ్చునని సలహా ఇచ్చాడు. సరేనని వారంతా బాలసత్యసాయి దగ్గరకు వెళ్లారు. సత్యం వారిలో ఒక ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలిచి, అమ్మా, నీవు తీసిన ఆ నగరం వారికిచ్చే అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి వెంటనే తాను దొంగిలించిన నగను తీసి తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె కృంగిపోయింది. అప్పుడు సత్యం, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకుని వెళ్ళండి. పశ్చాత్తాపమే చేసిన తప్పుకు సరియైన శిక్ష. ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేటందుకు కారణం మీరే కదా. ఇంకెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చేయదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహింపబడినది.

0: స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచి పెద్ద చేసిన కరణం సుబ్బమ్మను పిలిచి, ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పారు. స్వామి తనకు దూరమవుతారేమోనని ఆవేదనతో స్వామిని ఎలాగైనా తన దగ్గరలోనే ఉంచుకోవాలని సుబ్బమ్మ తన ఇంటికి కొద్ది దూరంలో ఒక చిన్న పర్ణశాలను ఏర్పాటు చేసింది. స్వామి అక్కడ కొందరు భక్తులతో ఉండేవారు. ఒకరోజు రాత్రి అరికిడి అయితే బాబా తలుపు తీసుకుని బయటకు వచ్చారు. బాబాతో భక్తులు కూడా బయటకు వచ్చి చూశారు. బాబా ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలేదు. బాబా నవ్వుతూ అక్కడ చీకటిలో దాగిన నలుగురైదుగురు వ్యక్తుల వైపు చూసి, అయ్యో పాపం, ఈ పర్ణశాలకు నిప్పు అంటిద్దామని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ అగ్గిపెట్టి వెలగలేదు. ఇదిగో, ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టి, దీంతో వెలిగించండి అని ఒక అగ్గిపెట్టెను వారిపై విసిరేశారు. వారు ఆ చీకట్లోనే కనపడకుండా వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత మరలా వాళ్లు రావటం, బాబా ఉన్న ఆ పర్ణశాలకు నిప్పు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ పాక భగ్గుమన్నది. లోపలున్న భక్తులు ఆందోళన పడసాగారు. అప్పుడు బాబా, నేనున్నాను కదా, భయమెందుకు అని ఆకాశం వైపు అభయహస్తం చూపించారు. అంతే, క్షణాలలో కుండపోతగా వర్షం కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామికి గాని భక్తులకు గాని ఎటువంటి హాని జరగలేదు. కరణం సుబ్బమ్మగారు మరునాడు విచారణ చేయించి పాకకు నిప్పు పెట్టిన ఆ నలుగురైదుగురు వ్యక్తులను వెతికించి పట్టుకుని వారిని కఠినంగా శిక్షించడానికి నిర్ణయించింది. కాని బాబా, వారు అజ్ఞానంతో ఉన్నారమ్మా, వారు ఏమి చేస్తున్నది వారికి తెలియదు, తరువాత వారే మంచివారవుతారు అని సుబ్బమ్మకు చెప్పి ఒప్పించి అపారమైన దయతో వారిని క్షమించి విడిచిపెట్టారు.
1: సాధనలయందు, పవిత్రమైన కార్యములయందు, పరులను మనం దూషించే యొక్క మార్గము యందు మనం ఓపికను సాధించాలి. ఆధ్యాత్మిక మార్గమునకు, ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపికను సాధించాలి. ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి. ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క శోభ. ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం. ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి. ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా మనం ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములో కోల్పోతాం మనం. ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుజ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క 4 భాగాలలో 3వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

సాయితోనే రోజు ప్రారంభం. కస్తూరి రోజువారీ దినచర్యను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన కుమార్తె అయిన శ్రీమతి పద్మా కస్తూరి ఈ విధంగా అంటున్నారు. ఆ రోజుల్లో నాన్నగారు ఉదయం 6 గంటలకు ముందే మందిరానికి వెళ్లడానికి సిద్ధమయ్యేవారు. ఆ సమయానికి మా అమ్మ నాన్నగారు తీసుకెళ్లడానికి శుభ్రపరిచిన బిల్వదళాలు మరియు తులసి ఆకులను సిద్ధం చేసేవారు. నాన్నగారు వాటిని తీసుకుని స్వామి దర్శనం కోసం వెళ్లేవారు. స్వామి వద్దకు వెళ్లాక ఆ పవిత్ర దళాలను స్వామి పదకమల సన్నిధిలో ఉంచి స్వామికి సాష్టాంగ వందనాలను సమర్పించి స్వామి స్పర్శతో మరింత పవిత్రమైన ఆకుపచ్చని బహుమతులతో తిరిగి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ ఉదయం కాఫీ కానీ టిఫిన్ కానీ ముట్టేది కాదు. ఆ తర్వాత ఉదయం భజన అయ్యాక సుమారు 9:30 గంటల ప్రాంతంలో కస్తూరి మళ్లీ స్వామి సన్నిధిలో గంటా లేక 2 గంటలు గడిపేవారు. ఆ సమయంలో స్వామి సాయి సంస్థల గురించి మరియు ఇతర విషయాలపై చర్చిస్తూ తగిన సూచనలను ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే సాయి సంస్థలకు 1960 మరియు 1970 సంవత్సరాలలోనే సరైన పునాది వేయబడింది అని శ్రీమతి పద్మా కస్తూరి కుమారుడైన రమేష్ కస్తూరి వివరించారు. ఆ సమావేశము నుంచి కస్తూరి తిరిగి వస్తున్నప్పుడు అందరూ ఆయన్ను స్వామి చెప్పిన విషయాలను తెలుసుకోవాలన్న ఆకాంక్షతో చుట్టుముట్టేవారు. కస్తూరి ఎంతో ప్రేమతో తన మధుర స్వరంతో చక్కగా స్వామి తెలిపిన విషయాలను అందరికీ వివరించదగ్గ వాటిని వివరించేవారు అని ఆ కాలంలో స్వామిపై తన భర్తతో కలిసి అనేక చిత్రాలను రూపొందించిన శ్రీమతి జినెట్ బికర్ తెలిపారు. ఆమె కస్తూరితో తన సాన్నిహిత్యాన్ని వివరిస్తూ ఇంకా ఇలా తెలిపారు. నేను ప్రశాంతి నిలయంకు మధ్యలో 1-2 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు కస్తూరిని కలిసి నా రచనలను చూపించేదాన్ని. వాటిని శ్రద్ధగా చదివి ఫలానా విషయాన్ని ఈ విధంగా చెబితే బావుంటుందని సూచనలిస్తూ తప్పులను సరిదిద్దేవారు. ఆ రచనలను తర్వాత డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పనలో సమర్థవంతంగా ఉపయోగించేదాన్ని. ప్రొఫెసర్ అనిల్ కుమార్ కు ప్రొఫెసర్ కస్తూరితో కొన్ని మరపురాని అనుభవాలు ఉన్నాయి. వాటిని ఆయన ఇలా వివరిస్తున్నారు. 1970లో నేను మొట్టమొదటిసారి నా భార్యా పిల్లలతో పుట్టపర్తి వచ్చాను. నాకు 4 పిల్లలు. ఒకసారి మధ్యాహ్నపు సమయంలో పిల్లలతో మందిరం వైపు వెళుతూ ఉండగా పిల్లలకు విపరీతమైన దాహం వేసింది. ఎవరినన్నా మంచినీళ్లను అడుగుదామనుకునేసరికి అందరూ స్వామి దర్శన సమయం అయిందన్న హడావిడిలో ఉన్నారు. అందరూ మందిరం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో కస్తూరిని వారి ఇంటి వద్ద చూసి ఆయన వద్దకు వెళ్లి, "సార్, నేను గుంటూరు క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మేమంతా దర్శనానికి బయలుదేరాం. మా పిల్లలకు విపరీతమైన దాహంగా ఉంది. నాకు తెలుసు మీరు స్వామి దర్శనానికి వెళ్తున్నారని. కొంచెం దయవుంచి మంచినీళ్లను అందివ్వగలరా" అని అడిగాను. దానికి కస్తూరి, "అనిల్ కుమార్, దాహంగా ఉన్న మీ పిల్లలకు మంచినీళ్లను ఇవ్వడం స్వామి దర్శనం కన్నా ముఖ్యమైనది" అని నీళ్లను తీసుకొచ్చి పిల్లలకిచ్చారు. తర్వాత, "ఇది స్వామి సేవ చేయటమే. ఇలాంటి పనులే స్వామికి ఎంతో ఆనందాన్నిస్తాయి" అని సౌమ్యంగా అన్నారు. నేను ఆ మాటలు ఎన్నటికీ మరువలేను. అది స్వామి భక్తునిగా ఆయన చూపిన ఆదర్శమే కాదు, నాలాంటి సాయి సోదరులందరికీ ఒక సందేశం వంటిది. పువ్వులు సువాసన కలిగి ఉండడం ఎంత సహజమో, ఎప్పుడూ నిస్వార్థ సేవ చేయడం, అందరినీ ప్రేమించడం కస్తూరికి అంత సహజం. ఆయన చిన్నప్పటి నుంచే దీనులకు సేవలనందించేవారని, ప్రపంచంలోని ఆదర్శ పురుషుల జీవిత కథలను హరికథలుగా రూపొందించి జైళ్లలో కరడు కట్టిన ఖైదీల ముందు ప్రదర్శనలిచ్చేవారు. కస్తూరి రూపొందించిన హరికథా కాలక్షేపానికి నేరస్తులు ముగ్ధులై రాయి వంటి వారి హృదయం కరిగి వారిలో ఎంతో మార్పు వచ్చేది. వారిని మంచివైపు అడుగులు వేయించేది. వారు కస్తూరికి పాదాభివందనం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కస్తూరికి హరిజనులు అంటే ఎంతో మక్కువ. హరిజన వాడలకు తన కాలేజీ విద్యార్థులను తీసుకుని వెళ్లి ఎన్నో సేవా కార్యక్రమాలను, విజ్ఞాన ప్రదర్శనలను ఇప్పించి వారిని చైతన్యవంతులుగా చేసి వారి ముఖంలో చిరునవ్వులను చిందింపచేసేవారు. ప్రొఫెసర్ కస్తూరి తర్వాత స్వామి జీవిత చరిత్ర రచనను కొనసాగిస్తున్న బిఎన్ నరసింహమూర్తి గారు ఆయనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కస్తూరిని మొట్టమొదటిసారిగా కలిశారు. కస్తూరి అలసట అనే మాట లేకుండా
తన టైప్ రైటర్ పై టైప్ చేస్తూ ప్రపంచాన్నంతా మరిచిపోయినంతగా స్వామి పనిలో నిమగ్నమై ఉండేవారని నరసింహమూర్తి గారు గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ను పలకరించి ఆయన పనికి ఆటంకం కలిగించినా ఆయన ఎంతో ఓర్పుతో సౌమ్యంగా వారిని పలకరించేవారు. ఆయనకు ఎవ్వరూ కొత్తగా అనిపించేవారు కాదు. ఎవరితోనైనా స్వామి అవతారతత్వ విషయాలను పంచుకునేవారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా బాధతో సమస్యతో కస్తూరి వద్దకు వచ్చినట్టయితే వెంటనే వారిని ఓదార్చేవారు. అంతేకాక వారి సమస్యలను సాహసించి స్వామికి కూడా విన్నవించేవారు. అలాంటి సంఘటనను ఒకదానిని నరసింహమూర్తి గారు ఇలా వివరిస్తున్నారు. 1981లో నేను ముద్దనహళ్లి స్కూలులో వార్డెన్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందులో ప్రొఫెసర్ కస్తూరి, ప్రొఫెసర్ రామకృష్ణరావు మరియు జగదానందజీ మహారాజ్ పాల్గొన్నారు. జగదానందజీ రామకృష్ణ మఠం నుంచి సన్యాసం స్వీకరించినవారు. ఆ సమావేశంలో ఆయన బహు చక్కగా ప్రసంగించారు. సమావేశం అయిన తర్వాత మహారాజ్ ప్రొఫెసర్ కస్తూరిని, పుట్టపర్తి వెళ్దాం, మీరు కూడా మాతో రండి అని అడగగా ఆయన సరే అన్నాక అందరం కలిసి పుట్టపర్తికి వచ్చాం. ఆ సమయానికి భజన అయిపోయి స్వామి తన గదిలోకి వెళ్లిపోయారు. అందరం ఎలాగా అని అనుకుంటూ ఉండగా కస్తూరి పైన స్వామి గదిలోకి వెళ్లి మా రాక గూర్చి చెప్పారు. స్వామి అప్పుడు మా అందరికీ ఇంటర్వ్యూ అనుగ్రహించారు. జగదానందజీ ఎప్పటినుంచో ఒక వ్యాధితో బాధపడుతున్నారని స్వామికి స్వయంగా విన్నవించుకున్నారు. స్వామి దయతో వారికి విభూతిని సృష్టించి ఇచ్చారు. జగదానందజీ స్వామితో, స్వామి, నాకు ఈ వ్యాధి ఎప్పటినుంచో ఉంది, తగ్గటం లేదు అని అనగా స్వామి, గురుమహారాజ్పై మరింత విశ్వాసాన్ని భక్తిని పెంచుకో, నీకు వ్యాధి నయమైపోతుంది అని ఆశీర్వదించారు. స్వామి దృష్టిలో గురుమహారాజ్ అంటే రామకృష్ణ పరమహంస అని అర్థం. కస్తూరి గారు జగదానందజీకి ఆ విధంగా సహాయం చేశారు. స్వామి అప్పుడప్పుడు కస్తూరిని భగవంతుని బొంట్రోతు అని పిలుస్తూ ప్రొఫెసర్ కస్తూరిలో అహంకారం అభివృద్ది అవ్వకుండా చూసేవారు. ఒకసారి కస్తూరి ఎప్పటిలాగే స్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఆ సమయంలో కస్తూరి పాత స్నేహితుడు ఒక ఆయన వచ్చి కస్తూరిని ఆపి స్వామికి తన విషయాన్ని ఎలాగైనా చెప్పి స్వామి తనకు ఇంటర్వ్యూ ఇచ్చేట్టు చూడమని కస్తూరిని వేధించసాగారు. పాపం ఎవ్వరినీ నొప్పించని కస్తూరి అవుననలేక కాదనలేక సతమతమవుతూ నేను స్వామి వద్దకు వెళ్లాలి అని చెప్పి అక్కడి నుంచి స్వామి వద్దకు వెళ్లారు. స్వామి వద్దకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడాక స్వామి కస్తూరితో, ఇందాక నువ్వు నా వద్దకు వస్తున్నప్పుడు ఏమైంది అని అడిగారు. కస్తూరికి సరిగా అర్థం కాలేదు. స్వామి మళ్లీ దారిలో ఏమైంది అని అడిగారు. కస్తూరికి జరిగినదంతా గుర్తుకు వచ్చి, ఓహో, అదా స్వామి, నా పాత స్నేహితుడొకడు కలిశాడు అని అన్నారు. స్వామి, అతను నీతో ఏమి అన్నాడు అని గుచ్చిగుచ్చి అడిగారు. కస్తూరి, స్వామి, మీకు తెలియనిది ఏముంటుంది, అతనికి మీ ఇంటర్వ్యూ కావాలట, నన్ను మీకు సిఫారసు చేయమంటున్నాడు అని అన్నారు. దానికి స్వామి, ఓహో, ప్రశాంతి నిలయంలో నువ్వు వేరొకరి విషయాలను నాకు సిఫారసు చేసేంత పెద్దవాడివయ్యావన్నమాట అని అన్నారు. వెంటనే కస్తూరి, లేదు స్వామి, నేను ఒక సామాన్య మానవుణ్ణి, నేను మీకు సిఫారసు చేసేంత వాడినా మీ పాదధూళిలాంటి వాణ్ణి, అతను నన్ను ఏదో అనుకుని సిఫారసు చేయమన్నాడు అని స్వామిని వేడుకున్నారు. స్వామి కస్తూరితో, అతని వద్దకు వెళ్లి, నేను సామాన్య మానవుడిని, ఎవరైనా స్వామికి సిఫారసు చేయగలరా, స్వామి భగవంతుడు, నా వద్ద నుంచి అలాంటి పనులు ఆశించకు అని చెప్పిరా అని పంపించారు. తీరా కస్తూరి తన స్నేహితుని దగ్గరకు వెళ్లి ఇదంతా చెబుదామనుకునేసరికి కథ కొత్త మలుపు తిరిగింది. కస్తూరి స్నేహితుడికి చెవుడు, అతనికి అస్సలు వినపడదు. కస్తూరి గంభీరంగా జరిగినదంతా చెప్పేసరికి ఆయన స్నేహితుడి గారికి నిజంగా స్వామికి తన గురించి కస్తూరి సిఫారసు చేసి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేలా చేశాడని ఆనందపడుతూ ఉండగా పాపం కస్తూరి అతనికి వినబడేటట్టు ఒకటికి రెండు సార్లు బిగ్గరగా స్వామి చెప్పమన్న విషయం చెప్పగా అది అతనికే కాక పక్కన ఉన్నవారికి కూడా వినబడి జరిగినదంతా అందరికీ అర్థమైంది. ఇదంతా స్వామి ఏదో వయసుమీరిన కస్తూరిలాంటి భక్తుణ్ణి కించపరచడానికి చేయలేదు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తనకు ఎవ్వరూ సిఫారసు చేయలేరని, చేయరాదని అందరికీ తెలిసేటట్టు చేయడం.
కస్తూరిలో ఒకవేళ ఎప్పుడైనా సరే అహంకారపు ఛాయలు కనిపించినట్టయితే వాటిని మొగ్గదశలోనే త్రుంచివేయడం స్వామి ముఖ్యోద్దేశం అని అందరం గ్రహించాలి. అత్యున్నత ఆధ్యాత్మిక గురువు ఎంచుకున్న ప్రియభక్తుడు ప్రొఫెసర్ కస్తూరి. ఎప్పుడూ స్వామి ఆదర్శాలకు అంచనాలకు తగినట్టు కస్తూరి జీవనం సాగించేవారు. కస్తూరి సాధారణ మనిషేమీ కాదు. ఆయన ఉన్నత విద్యావేత్త, ఉత్తమ రచయిత మరియు రామకృష్ణ పరమహంస అరవింద మహర్షి రచనలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న పండితుడు అని ఉపన్యసించుటలో కస్తూరికి సమానులు ఎవ్వరూ లేరు. ఏదైనా కథను వివరించుటలో స్వామి ప్రథమం అయితే కస్తూరి ద్వితీయం అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే కస్తూరి ప్రసంగం అద్భుత పదజాలంతో, ఆకర్షణీయమైన భావ వ్యక్తీకరణతో నిండి ఉండేది. ఏది ఏమైనా కాని మనకి మరొక షేక్స్పియర్, మరొక హ్యామ్లెట్ ఎలా తారసపడరో అలాగే మరొక కస్తూరిని కూడా మనం ముందు ముందు చూడబోము. స్వామి అనగా ప్రేమ, ప్రేమ అనగా స్వామి. కస్తూరి ఆ ప్రేమతత్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవారు. అందుకనే స్వామికి అంత దగ్గరగా మనందరికీ ఎంతో ప్రీతిపాత్రుడుగా కాగలిగారు అని అనిల్ కుమార్ వివరించారు. మీరు కస్తూరిని చూసిన వారిని ఎవరినైనా అడగండి, వినయ విధేయతలు ఆయన మొదటి నైజం అయితే రెండవది ఆయన హాస్య చతురత. స్వామి యూనివర్సిటీలో అనంతపూర్ కాలేజ్ హాస్టల్ వార్డెనైన శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్ తన చిన్నతనంలో కస్తూరిని మొదటిసారిగా చూశారు. ఆవిడ తన అనుభవాలను ఇలా తెలుపుతున్నారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కస్తూరి అంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. ఎందుకని అడిగితే నాకు నా మనసులో సభ్యత కలిగిన ఒక హిందువు, ఒక భారతీయుడు ఎలా ఉండాలి అని అనుకునేదానినో సరిగ్గా కస్తూరి అలానే ఉండేవారు. ఆయన పొడవుగా నిటారైన రూపాన్ని కలిగి, నుదుటిపై విభూతిని కుంకుమను ధరించి, తెల్లని పంచకట్టుతో శుభ్రమైన లాల్చీని ధరించి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేవారు. ఆయనకు స్వామికి గల సన్నిహిత సంబంధం వలన, ఆయన చేసే అద్భుత ప్రసంగాల వలన కస్తూరి అంటే ఎంతో గౌరవం నాలో పెంపొందింది. స్వామి ఎప్పుడూ భక్తుల కోసం కస్తూరిని ప్రసంగించమనేవారు. ఆయన ఉన్నత పండితుడైనప్పటికీ సాధారణ ఇంగ్లీషులోనే అందరికీ అర్థమయ్యే రీతిలోనే మాట్లాడేవారు. ఆయన తన పాండిత్య ప్రదర్శనకు ప్రసంగించేవారు కాదు. అందరికీ స్వామితత్వం అర్థమయ్యే రీతిలో తనదైన హాస్యధోరణిలో మాట్లాడేవారు. ఆ హాస్యధోరణి కేవలం కస్తూరికే సొంతం. ప్రొఫెసర్ కస్తూరిని దగ్గర నుంచి ఎన్నో ఏళ్లు పరిశీలించిన బిఎన్ నరసింహమూర్తి గారు కస్తూరి హాస్యధోరణిని ఆస్వాదించిన వారిలో ముఖ్యులు. ఆ అనుభవాన్ని ఈ విధంగా తెలుపుతున్నారు. ఒకసారి కస్తూరి స్వామిపై మంగళూరులో 2 గంటలకు పైగా ఉపన్యసిస్తున్నారు. అందరూ ఆయన ఉపన్యాస చాతుర్యానికి ముగ్ధులై సమయాన్ని కూడా మర్చిపోయారు. నేను హఠాత్తుగా టైం చూసేసరికి 9:00 నిజానికి ఆ సమావేశం 8:30 ముగించాల్సి ఉంది. ఎందుకంటే మేము తిరిగి వెళ్లాల్సిన బస్సు 9:30 ఉంది. కాని సమావేశంలోనే 9:00. ఇంకా ఉపన్యాసం పూర్తి అవలేదు. మేము బస్సుకు అందుకోలేమేమో అన్న భయంతో నేను ఒక కాగితంపై బస్ అని రాసి కస్తూరికి కనిపించే విధంగా ఉంచాను. కస్తూరి దానిని చూసి అక్కడున్న వారందరితో, చూడండి, నరసింహమూర్తి ఉపన్యాసం ఇంకా చాలు అన్నట్టు బస్ అని రాసి చూపిస్తున్నారు. బస్ అంటే హిందీ భాషలో చాలు అని అర్థం అని అనేసరికి అందరూ గొల్లుమని నవ్వారు. ఏ విషయానికైనా హాస్యాన్ని జోడించడంలో ఆయనకు ఆయనే సాటి. స్వామి వద్దకు రాక పూర్వం ఆయనలోని హాస్య చతురత ప్రస్ఫుటమైతే స్వామి మార్గంలో ప్రవేశించాక ఆయనలో వినయం ఎక్కువగా ప్రకటితమయ్యేది. కస్తూరి స్వామి వద్దకు వచ్చి నివసించే ఆ కాలంలో ప్రశాంతి నిలయంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అందుకని అక్కడ ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాల్సి వచ్చేది. ఆయన ఇంకా ఇలా చెప్తున్నారు, కస్తూరి వృత్తిరీత్యా అధ్యాపకుడు, మాజీ ప్రిన్సిపాల్ అయినా స్వామి వద్దకు వచ్చాక ఆయనకు ఏమాత్రం అనుభవం లేని రంగాలలో పనిచేయాల్సి వచ్చింది. ఒకసారి హైదరాబాద్ నుంచి పోస్ట్ మాస్టర్ జనరల్ వచ్చి పుట్టపర్తిలో పోస్టాఫీస్ ప్రారంభిస్తామని, విద్యాధికులు
పదవీ విరమణ చేసి పింఛన్ పుచ్చుకుంటున్న వారెవరైనా పోస్టు మాస్టర్ గా ఉండటానికి ముందుకు వస్తే పోస్టాఫీస్ ప్రారంభిస్తామని అన్నారు. అలాంటి వారి కోసం ఆశ్రమంలో చూడగా ఇంకెవరు, కస్తూరి మాత్రమే దానికి సరిపోతారు. కస్తూరి ఆ ఉద్యోగాన్ని సవినయంగా చేపట్టారు. ఆ సంఘటనను కస్తూరి స్వయంగా ఈ విధంగా వివరిస్తున్నారు. స్వామి ఆ సమయంలో నన్ను పరీక్షిస్తున్నారు. నా స్పందన ఎలా ఉంటుందో అని పరీక్షిస్తున్నారు. చిరునవ్వుతో స్వామి, ప్రొఫెసర్ కస్తూరి పోస్ట్ మాస్టర్ అని, ఇది అంతగా బాగాలేదు కదా, ప్రొఫెసర్ కస్తూరి మాజీ ప్రిన్సిపల్ అంటేనే బాగుంది అని అన్నారు. కాని కస్తూరి తెలివైన భక్తుడు కావడంతో స్వామి అన్న దానికి సమాధానమిస్తూ, స్వామి, నేను మామూలు పోస్ట్ మాస్టర్ని కాను, ప్రశాంతి నిలయానికి పోస్ట్ మాస్టర్ని అని అనగానే స్వామి ఆనంద పరవశులై తన ప్రియభక్తుని హాస్యానికి స్పందిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదించారు. కస్తూరి ఇంకా ఇలా అంటారు, మనము స్వామి పనిని చేపట్టినప్పుడు మన వ్యక్తిగత హోదాలు అభీష్టాలను పట్టించుకోకూడదు. ఇక్కడ వ్యక్తుల కన్నా అవసరం ముఖ్యమైనది. మనం ఎప్పుడూ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అని. ఎంతో నిరాడంబరంగా, కించిత్తైనా అహంకారం లేకుండా సేవాతత్పరతను తనలో పెంపొందించుకోవడం వల్ల ప్రొఫెసర్ కస్తూరి సాయి పరివారానికి ఆదరణీయులగుటే కాక స్వామికి కూడా ప్రియభక్తులయ్యారు. స్వామి అవతార ఉద్యమంలో ఈ పవిత్ర ఉపకరణాన్ని ఎన్నో రకాలుగా స్వామి వాడుకుని కస్తూరికి ధన్యతను అందించారు. భగవంతుడు ప్రసాదించిన ప్రావీణ్యతను తిరిగి ఆయన కోసమే ఉపయోగించడం అంటే ఆయనకు కృతజ్ఞతాభావంతో ఉండటమే. బహుభాషా కోవిదుడైనా, మంచి రచయితైనా, ఉన్నత నాటక రచయితైనా, అద్భుతమైన ఉపన్యాసకుడైనా, సమాజోద్ధరణకై పాటుపడిన వ్యక్తిగానైనా, మానవతావాదిగానైనా, ఆధ్యాత్మికవేత్తగానైనా, రత్నంలాంటి జర్నలిస్టుగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను నిరహంకారంగా పూర్తి చేసి తాను చేసే ప్రతి పనిని దైవకార్యంగా, అవతార ఉద్యమానికి అనుగుణంగా మలుచుకుని పనిచేయడం నిజంగా కస్తూరిలోని పరిపూర్ణ మానవునికి నిదర్శనం. ప్రశాంతి నిలయంలో ఆయనకు ప్రకటనల మనిషిగా మంచి పేరు ఉండేది. నిలయం కట్టిన తొలి రోజుల్లో అక్కడకు చేరిన భక్తులు పాటించవలసిన నియమ నిబంధనల పట్ల, నీతి నియమాల పట్ల స్వామి చాలా ఖచ్చితంగా ఉండేవారు. అందుకని స్వామి కస్తూరిని ఆ విషయాలను అందరికీ అర్థమయ్యేట్టు చెప్పమని ఆదేశించేవారు. కస్తూరి సవినయంగా తన అనుభవాన్ని రంగరించి అక్కడ చేరిన భక్త సముదాయానికి తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 6 భాషల్లో మాట్లాడి అంతా అర్థమయ్యేటట్టు చెప్పేవారు. స్వామి కస్తూరిని ఆటపట్టిస్తున్నట్టు పిలిచి, పోయే నిబంధనల పుస్తకం తీసుకుని వచ్చి దగ్గరగా చదువు, సరిగ్గా అందరికీ చెప్పు, తేడా వస్తే ఈ పండగంతా నీకు విచారంగానే మిగిలిపోతుంది అని అనేవారు. లెక్కలేనన్నిసార్లు స్వామి కస్తూరిని భక్తుల సమావేశంలో వివిధ సందర్భాలలో మాట్లాడమనేవారు. కస్తూరి స్వామి మహిమలపై, ఆయన సందేశాలపై బహుచక్కగా ఉపన్యసించేవారు. తాతగారికి ఎప్పుడు జలుబుగాని జ్వరంగాని అనుభవాన్ని రంగరించి అక్కడ చేరిన భక్త సముదాయానికి తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 6 భాషల్లో మాట్లాడారు.

స్వామి మహిమలపై ఆయన సందేశాలపై బహుచక్కగా ఉపన్యసించేవారు. తాతగారికి ఎప్పుడు జలుబుగాని జ్వరంగాని వస్తే స్వామి ఆయనతో, పోయి లెక్చర్ చెయ్యి, అదే నీకు భిక్ష మందు అని ఆదేశించేవారు. నిజంగానే అది మందులా పనిచేసేది. ఎందుకంటే స్వామిపై ఉపన్యాసాన్ని ఎంతో తన్మయత్వంతో చేసేవారు. అందువల్ల ఆ తన్మయత్వంలో బాధలు నొప్పులు అన్నీ హరించుకుపోయేవి.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క 3వ భాగాన్ని విన్నారు. చివరి భాగాన్ని సాయంకాల కార్యక్రమాలలో వింటారు.

ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. స్వామి తరచూ తమ ఉపన్యాసాలలో చెప్తూ ఉండేవారు, ఆకలితో ఉన్నవానికి ఆధ్యాత్మికత నేర్పితే ప్రయోజనం ఉండదని. ఆధ్యాత్మిక సాధనకు శరీరం ఒక ముఖ్యమైన మాధ్యమం. అయితే పంచకోశాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని సక్రమంగా ఉపయోగించడానికి ఆహారం ఎంతో అవసరం. వట్టి ఆహారం మాత్రమే కాదు, సరైన సాత్విక ఆహారం అవసరం. ఆనాడు ద్వాపరలో భగవద్గీతలో సాయికృష్ణుడు వెల్లడి చేసినట్టు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంతేకాదు, ఆయుస్సత్వా బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః అంటూ, ఈ శరీరం జీవితం ఆహారంపైనే ఆధారపడి ఆహారంతోనే నడపబడుచున్నవి. ఒక వ్యక్తి ఎంత జ్ఞాని అయినా వేదాంతం అందించే పాఠాలు ఎన్ని ఆచరించి ప్రచారం చేసినా ఆహారానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నియమ నిబంధనలను పాటించకపోతే తాను ఆధ్యాత్మికంగా ఎదగలేడు అని భగవద్గీత సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారం ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటప్పుడు ఎదుర్కొనే శారీరక మానసిక ఇబ్బందులను ఒడిదుడుకులను అధిగమించడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నారు స్వామి, ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ లీడ్స్ టు ప్యూరిటీ ఆఫ్ మైండ్ అని. ఈ స్ఫూర్తితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో సరైన ఆహారం ఆధ్యాత్మికతకు సోపానం అనే అంశంపై మన పుట్టపర్తి శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రి నుండి విచ్చేసిన ఇద్దరు వైద్యులతో ఒక చర్చను నిర్వహిస్తున్నాం. ముందుగా రేడియో సాయి బృందం తరపున

0: రేడియో సాయి శ్రోతలందరి తరపున మన రేడియో సాయి స్టూడియోకి తమ అమూల్యమైన సమయాన్ని విచ్చేసి స్టూడియోకి విచ్చేసిన ఈ ముఖ్యమైన ఈ సమయంలో అత్యవసరమైన అంశంపై ఒక చక్కని అవగాహనను మనకు కలిగించడానికి వచ్చిన డాక్టర్ గోపీకృష్ణ గారికి, డాక్టర్ సమీర్ నందన్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. సాయిరాం డాక్టర్ గోపీకృష్ణ, సాయిరాం డాక్టర్ సమీర్.
1: సాయిరాం,
0: అసలు నిత్యం మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవేంటో కొంచెం వివరంగా చెప్తారా డాక్టర్ గోపీకృష్ణ?
1: మొట్టమొదట భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి నమస్సులు, నమస్కారాలు తెలియచేసుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం తెలియచేసుకుంటూ ఈరోజటి చర్చా కార్యక్రమంలోకి మనము ఎంటర్ అవుదాము. మనము తినే ఆహార పదార్థాలను అనుసరించి ఆహారంలో పలు రకాలుగా మనం విభజించుకున్నాము. దీనిలో మొట్టమొదట మనము శాకాహారం గురించి తెలుసుకుందాం. శాకాహారం అంటే వెజిటేరియన్ డైట్ అన్నమాట. దీనిలో ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు మొదలైనటువంటిది మనము ఆహారంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ ఆహారంలో పాలు మరియు పాల పదార్థాలను కూడా తీసుకోవడం జరిగితే దానిని లాక్టో వెజిటేరియనిజం అని అంటారు. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలతో పాటు కూడా కోడిగుడ్డు వంటివి తీసుకోవడం జరిగితే దాన్ని ఓవో వెజిటేరియన్ అని అంటారు. సాధారణంగా మన భారతదేశంలో చాలా మంది ఈ లాక్టో వెజిటేరియన్ అనే ఒక దీని కిందికి వస్తుంటారన్నమాట. ఓవో వెజిటేరియన్ అని కూడా మనం సాధారణంగా గమనిస్తుంటాం. ఇదే కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు, పాలు ఇవే కాకుండా మాంసం మరియు వాటి యొక్క మాంసం ప్రొడక్ట్స్ ని కూడా అధిక మోతాదులో తీసుకోవడం జరిగితే దాన్ని మాంసాహారం అని లేదా మిక్స్డ్ డైట్ అని మనము అంటుంటామన్నమాట. అంటే వీరు సాధారణంగా చాలా వరకు శాకాహారం తీసుకున్న వారానికి ఒకసారో రెండు సార్లు ఈ మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. మన భారతదేశంలో చాలా మంది మిక్స్డ్ డైట్ కిందికి వస్తుంటారు. ఇదే కాకుండా ప్యూర్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ మన భారతదేశంలో తక్కువ, విదేశాలలో ఇది సాధారణంగా మనం గమనిస్తుంటాం. ఇదే కాకుండా ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళని వెగాన్స్ అని అంటాం. అంటే వీరు పూర్తిగా యానిమల్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేస్తారన్నమాట.
0: అంటే పూర్తిగా శాకాహారాలు,
1: అంటే పండ్లు, ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, దుంపలు లాంటివి, చివరికి పాలు, పాల పదార్థాలు కూడా వీళ్ళు స్వీకరించారు, మాంసం కోడిగుడ్డి కాకుండా. ఎందుకంటే ఇవి కూడా యానిమల్స్ నుంచి, జంతువుల నుంచి వస్తాయి కనుక వీటిల్ని కూడా యానిమల్ ప్రొడక్ట్స్ కింద తీసుకుని వీరు ఈ ఈ పాలు పాల పదార్థాలు కూడా తీసుకోవడం మానేస్తారన్నమాట. వీరిని వెగాన్స్ అని అంటాం.
0: అయితే ఇప్పుడు అతి ముఖ్యమైన సందేహం నాకొకటి కలుగుతుంది. ఇప్పుడు శాకాహారం, మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు కదా, ఈ శాకాహారం తినడం వల్ల ఉన్న ఉపయోగాలు, మాంసాహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే కొంతమంది మాంసాహారం స్వీకరించేవారు అంటూ ఉంటారు, శాకాహారం మాత్రమే తినేవాళ్ళకి శరీరంలో కొన్ని లోపాలు కలగచ్చు మాంసాహారం తినకపోవడం వల్ల, ఇది ఎంతవరకు నిజం, దీని గురించి కొంచెం వివరిస్తారు గోపి?
1: తప్పకుండా అండి. మనం సాధారణంగా శాకాహారులని చూసినప్పుడు వేరే వాళ్ళు అనేది ఏమిటంటే, మీరు తినే ఆహారంలో సరైన పౌష్టికమైన పదార్థాలు లేకపోవటం వల్ల మీకు డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని సాధారణంగా అంటుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు ఈ వెజిటేరియన్ డైట్ ని. ఇప్పుడు ఉదాహరణకి ప్రోటీన్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఇటువంటి అయోడిన్ కానీ, ఇవి శాకాహారంలో తక్కువగా ఉంటాయి, మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయి అని అంటుంటారు. కానీ ఇది ఒక రకంగా అపోహ మాత్రమే. ఎందుకంటే దిస్ ఈజ్ బేసికల్లీ డ్యూ టు పూర్ మీల్ ప్లాన్. అంటే మనం తీసుకునే ఈ శాకాహార పదార్థాల్లో రకరకాలవి ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల మనకి ఈ డెఫిషియన్సీ వస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్క కూరగాయ కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, ధాన్యాల్లో కానీ ఒక్కొక్క విటమిన్ కానీ, ఒక మినరల్ కానీ, అమైనాసిడ్ కానీ ఇలా ఉంటాయన్నమాట. మనము తీసుకునే ఆహారాలు అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి డెఫిషియన్సీ అనేవి రావు. ఇదే కాకుండా శాకాహారం అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి కూడా సరిపడుతుంది, అంటే ఆటలాడే వాళ్లకి, గర్భవతులకి, తల్లిపాలు తాగించే వాళ్ళ బాలింతలకి, చిన్న పిల్లలకి, అపసి వాళ్లకి, కానీ పెద్దవాళ్లకి, అన్ని రకాల ఏజ్ వాళ్లకి సరిపడినటువంటి పౌష్టికమైన న్యూట్రియంట్స్ ని సప్లై చేసే ఫెసిలిటీ ఈ శాకాహారంలో ఉంటుంది. ఇంకా మనము ఈ శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలని మనం ఒకసారి చూస్తే, ఫిజికల్ ఆస్పెక్ట్ లో తీసుకుంటే మనకి ఎన్నో ఉంటాయండి. ఎందుకు, బేసికల్ గా ఎందుకంటే ఈ శాకాహారంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, ఈ సోడియం కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. దానివల్ల ఈ శాకాహారం తీసుకునే వాళ్లలో స్థూలకాయం అంటే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. దానివల్ల ఈ గుండెపోటు, హైపర్ టెన్షన్ ఇప్పుడు చాలా కామన్ గా మనకు కనిపిస్తుంటాయి, అధిక రక్తపోటు, ఇదే కాకుండా చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ అని అంటాం, ఇవి కూడా శాకాహారులో ఈ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా మనము సాధారణంగా గమనిస్తుంటాము అసిడిటీ అని అంటాము, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని అంటాము, ఇది కూడా తక్కువగా వస్తుంది అన్నమాట. ఇంకా సర్వసాధారణంగా మనం పొద్దున్నే వినిపించేది మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది, ఇది కూడా శాకాహారుల్లో చాలా తక్కువ ఇది ఇన్సిడెన్స్. ఇంకా చిన్న పేగులకి పెద్ద పేగులకి క్యాన్సర్, ఇది ఆస్టియోపోరోసిస్ అనే ఒక జబ్బు, అంటే ఎముకలు వీక్ అయిపోతాయి అన్నట్టు, దీంట్లో ఉట్టిగానే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జబ్బులు. ఇంకా ఇవే కాకుండా గాల్ స్టోన్స్ అని, ఇంకా కిడ్నీలలో సమస్యలు, రూమటైడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలన్నీ కూడా శాకాహారుల్లో తక్కువగా ఉంటాయి అన్నమాట వచ్చే అవకాశం. సాధారణంగా శాకాహారం తీసుకునే వారిలో 3 నుంచి 6 సంవత్సరాలు మాంసాహారుల కంటే ఎక్కువ బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్. ఇదే కాకుండా ఇంకా మనం మెంటల్ ఆస్పెక్ట్, మానసిక ఆస్పెక్ట్స్ శాకాహారం వల్ల కలిగే లాభాలను తీసుకుంటే, ఈ డిప్రెషన్ కానీ అంటే మానసిక ఒత్తిడి కానీ, యాంగ్జైటీ కానీ, డిమెన్షియా అనే జబ్బు ఉంటుంది, అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నవన్నీ మర్చిపోతుంటాం, అది ఒకటి. ఈ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి శాకాహారంలో మాంసాహారులతో పోల్చుకుంటే. ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మాంసం తీసుకునే వాళ్ళు ఈ కోడి ఇటువంటి జంతువులని బలిష్టంగా తయారు చేయడానికి కొన్ని హార్మోన్స్ అనేవి వాటికి ఇస్తారన్నమాట, కృత్రిమమైన హార్మోన్స్. ఆ హార్మోన్స్ కొన్ని హానికరమైనవి ఎప్పుడైతే మన శరీరానికి, ఈ యానిమల్స్ ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో హార్మోన్స్ కూడా మన శరీరంలోకి ఎంటర్ అయ్యి మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ దీనివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా స్పిరిచువల్ ఆస్పెక్ట్ తీసుకుంటే, ఇందాక మీరు చెప్పినట్టు భగవద్గీతలో తామసిక, రాజసిక, సాత్విక ఆహారం గురించి విపులంగా చర్చించడం జరిగింది. ఎట్టి ఆహారమో అట్టి మనసు, ఆధ్యాత్మికంగా కానీ ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితము గడపాలని అనుకున్న వారికి సాత్వికమైన ఆహారం మాత్రమే నిర్దేశించడం జరిగిందనమాట. మితాహారము, హితాహారము అంటే తక్కువగా తీసుకోవటము, ఉత్తమమైన ఆహారం తీసుకోవటము, పాత్ర అప్పుడే శుచిగా వండినటువంటిది, వేడైనటువంటి శాకాహారం తీసుకోవటం చాలా ఉత్తమం. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నట్టు లాక్టో వెజిటేరియన్ అని చెప్పుకున్నాము, అంటే పాలు, పాల పదార్థాలు కూడా తీసుకోవడము ఉత్తమం అన్నమాట. ఈ ఇంకా వెగాన్స్ అని మనం చెప్పుకున్నాం, మరి శాకాహారం అంత ఉత్తమమైతే మరి వెగాన్స్ అంటే పూర్తిగా యానిమల్ ప్రోడక్ట్, పాలు, పాల పదార్థాలు కూడా ఎందుకు తీసుకోకుండా ఉండలేమా అంటే, మనకి విటమిన్ B12 అనేది పాలు వెజిటేరియన్స్ వాళ్ళకి పాలు, పాల పదార్థాల్లో నుంచి విరివిగా లభిస్తాయి అన్నమాట. ఈ B12 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విటమిన్, దీని గురించి మనం తర్వాత విస్తారంగా చూసుకోవచ్చు. కానీ ఈ B12 అనేది పాలలో ఉంటుంది కనుక ఈ వెజిటేరియన్స్ అనేవాళ్ళు పాలు, పాల పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
0: అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మాంసాహారం తీసుకోపోయినా సరే దానికి మన శాకాహారంలో కావలసినటువంటి సబ్స్టిట్యూట్స్ అన్ని ఉన్నాయన్నమాట,
1: అన్ని ఉన్నాయండి.
0: సో సరైన మోతాదులో మనం శాకాహారం తీసుకుంటే దానికి తప్పకుండా మాంసాహారంలో లేనటువంటి, మాంసాహారం తీసుకోకపోవడంలోనటువంటి లోపాలన్నీ మనం అవన్నీ తప్పించుకోవచ్చు.
1: శాకాహారులు ఏ విషయంలో కూడా మాంసాహారుల కంటే తక్కువ కాదు.
0: సృష్టికర్త అయిన మన సాయి భగవానుడు సైతం మనకు కేవలం శాకాహారం మాత్రమే తినాలి అని ఎన్నో మార్లు చెప్తుంటారు కదా. అయితే డాక్టర్ సమీర్, వైజ్ఞానిక పరంగా మీరు ఎలా దీనికి ఒక విశ్లేషణ అందించగలరు? సృష్టిలో ఏదో ఒక ధర్మం ఉంటేనే గాని స్వామి అట్లా చెప్పరు, దాన్ని మీరు వివరిస్తారా?
2: మంచి ప్రశ్న అడిగారు దేవక్ గణేష్. ముందుగా స్వామి పాద పద్మాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన నమస్కారములు. మీరు అడిగిన ప్రశ్న, సృష్టిలో క్రియేషన్ లో మనిషి శాకాహారానికి చెందినవాడి అన్నదానికి ఏమైనా నిరూపణ రుజువు కదా. చక్కటి రుజువులున్నాయన్నమాట. ముందుగా మనం పళ్ళని తీసుకుందాం, టీత్. ఈ పళ్ళు మనిషి పళ్ళు అన్ని కూడా సమాంతరంగా ఒక ప్యారలల్ లెవెల్లో ఉంటాయన్నమాట. అదే మనం ఒక క్రూర జంతువుని అంటే కార్నివోరస్ మాంసం తినే జంతువుని చూసినట్లయితే దాని క్యానైన్ పళ్ళు అంటే ముందు మొదటి రెండు నాలుగు పళ్ళు వదిలేసి ఆ చివర ఆ చీల్చడానికి ఉపయోగించే పళ్ళ హైట్ చూస్తే చాలా పొడవుగా ఉండడం మనం గమనిస్తాం. అది ఎందుకోసమంటే మాంసాన్ని చీల్చడానికోసమని ప్రత్యేకించి భగవంతుడు వాటికి అటువంటి ఏర్పాటు చేశాడు. కానీ మనిషిలో అన్ని పళ్ళు సమాంతరంగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే సాఫ్ట్ గా ఉన్న ఫుడ్ పళ్ళు అలాంటివి తినడానికని ఉద్దేశించబడినదన్నమాట. కనుక ఈ రకంగా చూస్తే మనిషి శాకాహారానికే చెందినవాడని మనకు తెలుస్తుంది. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గట్ లెంత్ అంటాం. గట్ అనేది మన మొత్తం పేగ్ అనమాట, డైజెస్టివ్ సిస్టమ్. నోటి దగ్గర నుంచి మొదలుపెట్టి యానస్ వరకు ఉండే డిస్టెన్స్ మనం కొలుస్తాం, దాన్ని గట్ లెంత్ అంటాం అనమాట. ఈ గట్ లెంత్ వివిధ రకాల జంతువులది మనిషిది పోల్చి చూస్తే కనుక ఈ మనిషిలోని చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా చాలా పొడవుగా ఉండడం జరుగుతుంది. 6 మీటర్ల పొడవు ఉంటుంది అనమాట స్మాల్ ఇంటెస్టైన్ ప్రతి మనిషిలోని. ఇదే విధంగా హెర్బివోరస్ యానిమల్స్ అంటే శాకాహారం తిని జీవించే జంతువులు కూడా
0: అంటే ఆవు మేక
2: కరెక్ట్ ఆవు మేక ఇటువంటివి వీటిల్లో కూడా ఈ గట్ లెంత్ మనిషిలాగే చాలా పొడవుగా ఉంటుంది. దేనికోసము అంటే సాధారణంగా ఈ మొక్కలు వీటిల్లో ఉండే ఈ పోషక విలువలన్నీ కూడా అబ్జార్బ్ అవ్వడానికి అంత పొడవు అవసరం అనమాట. ఆ పేగుల్లో అబ్జార్ప్షన్ అనేది మనకు జరుగుతుంది. అలాగే ఈ క్రూర జంతువులు కార్నివోరస్ యానిమల్స్ మళ్లీ తీసుకుంటే వాటిలో ఈ పొడవు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే అవి రెడీమేడ్ ఫుడ్ తినడానికి కోసమని ఉద్దేశించబడినవి, అంటే నాన్ వెజిటేరియన్ డైట్ అనమాట. కనుక ఈ రెండు ఉదంతాలు చూస్తే కనుక మనిషి శాకాహారాన్ని కోసమని పుట్టినవాడు తప్ప మాంసాహారం కోసం కాదు. ఇంకొక విషయం కూడా మనం ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించవచ్చు. మొట్టమొదటి మనిషి సృష్టి పరిణామ క్రమంలో మిగతా జంతువుల్లాగే జంతువుల్ని వేటాడి కేవలం జంతువుల్నే తినేవాడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అయితే ఆ ఎవల్యూషన్ వస్తున్న కొద్దీ తనకు తానుగా పొలాలను పండించుకోవడం పండించుకుని దాని ద్వారా వచ్చే పంటని తినడం అనేది నేర్చుకున్నాడు అనమాట. అది నేర్చుకోవడానికే ఇన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఇంత తెలుసుకున్న మనిషి కూడా మళ్లీ ఆ మాంసంలోకి దిగజారడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది.
0: చాలా చక్కగా చెప్పారు. అందుకే స్వామి కూడా అంటూ ఉంటారు, పశుగుణాలని త్యజించినప్పుడే మనం మనిషి నుండి పశుపతి అవ్వగలం అని ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్తుంటారు. మనం రోజు వివిధ రకాల ఆహారాల్ని ఆహార పదార్థాలని తీసుకుంటాం కదా డాక్టర్. అయితే అంతర్గతంగా అంటే ఇందాక మీరు చెప్తున్నారు విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి ఏవో అంటున్నారు, ఇవి ఏ విధంగా విభజించబడతాయి మనం తినే పదార్థాల్లో, వాటి గురించి డాక్టర్ సమీర్ మీకు చెప్తారా?
2: తప్పకుండా. మన డైట్ ని మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే దీనిలో స్థూలంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అని మైక్రో న్యూట్రియంట్స్ అని. మ్యాక్రో అనేది మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి, మైక్రో అనేవి చాలా సూక్ష్మంగా మనకు అందుతూ ఉంటాయి అన్నమాట. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, ఫ్యాట్స్, ఆయిల్స్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ అనేది కూడా అందులోనే ఉంటుంది. ఇక ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కడ లభిస్తాయి అంటే ఆహార ధాన్యాల్లో, ముఖ్యంగా అన్నము, గోధుమ, జొన్న, రాగి ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్స్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్ దేనికి అవసరము అంటే తక్షణ శక్తి కోసం. మన రోజువారి పనులు చేసుకోవడానికి వీటన్నిటికీ ఈ కార్బోహైడ్రేట్ కావాలి. సాధారణంగా ఒక సగటు మనిషికి ఒక రోజుకి 2000 కిలో క్యాలరీల ఎనర్జీ కావాలన్నమాట. అందులో 70% ఈ కార్బోహైడ్రేట్ ద్వారా మనకి ఫుడ్ లో అందుతుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అన్నం గురించి. ఇది వరకు మన పూర్వీకులంతా కూడా దంపుడు బియ్యమని లేదా కొంచెం క్రూడ్ గా ఉండే బియ్యాన్ని తినేవారు. కానీ రాను మనకి అది ఏమైందంటే ఈ రైస్ ని పాలిష్ చేయడం అనే పద్ధతి మొదలైంది. పాలిష్డ్ రైస్ అని ఇప్పుడు దొరుకుతుంది, అంటే వైట్ గా, నాజుగ్గా, సన్నగా, టేస్టీగా ఉండడానికి కోసం చూడడానికి బాగుండడానికి తినడానికి బాగుంటుందని. కానీ ఈ ప్రమాదకరమైన ప్రక్రియలో ఏం జరుగుతుందంటే రైస్ పైన ఎల్యూరాన్ లేయర్ అనేది దానిలో పోవడం జరుగుతుంది. దానిలోనే ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ అన్ని అందులోనే ఉంటాయి. అది కాస్త పోయి ఇంకా కేవలం మనకు కనబడేదంతా దూదిలాగా, ఏమి పోషక విలువలు లేని రైస్ ను మాత్రం మనం తింటున్నాం అనమాట. ఎక్కువ రేటు పెడుతున్నాము, తక్కువ విలువలను తీసుకుంటున్నాము. కనుక వీలైనంత వరకు అందరం కూడా ఈ డబుల్ బాయిల్డ్ పార్ బాయిల్డ్ రైస్ అని, ఈ దంపుడు బియ్యం అని, అలాంటి బియ్యాన్ని అలాంటి అన్నాన్ని వాడడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: అన్పాలిష్డ్ రైస్
2: కరెక్ట్. తర్వాత ప్రోటీన్స్ గురించి కొంత చూద్దాము. ఈ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటాము. ఈ ప్రోటీన్స్ పప్పు ధాన్యాల్లో మనకి సమృద్ధిగా లభిస్తాయి. అన్ని రకాల పప్పులు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వీటన్నిటిలో కూడా. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం శనగపప్పు గురించి. ఎవరో అన్నారు ఏంటంటే, నీకు ఏది నోటికి రుచిగా ఉంటే దాన్ని వెంటనే ఉమ్మే, అది నీ ఒంటికి మంచిది కాదు అని. అదేవిధంగా ఈ పప్పుల్లో కూడా శనగపప్పు చాలా చోట్ల మనం ఫాస్ట్ ఫుడ్ లో, రెడీమేడ్ ఫుడ్స్ లో వాడడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ బజ్జీలు, పకోడాలు వీటన్నిట్లో కూడా శనగపిండే వాడతారనమాట. కనుక ఈ శనగపప్పు ఒకటి మాత్రం చాలా గ్యాస్ కాజ్ చేసేదిగా ఉంటుంది కడుపులో, ఎసిడిటీని పెంచుతుంది. ఈ పప్పు అతిగా వాడడం మంచిది కాదు. దీన్ని ఇంగ్లీష్ లో మనం బెంగాల్ గ్రామ్ అంటాము. ఈ శనగపప్పు తప్పించి మిగతా పప్పులన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఫ్యాట్స్ గురించి చూద్దాము. ఫ్యాట్ అంటే గడ్డగడితే దాన్ని ఫ్యాట్ అంటారు, అదే కరిగితే కనుక ఆయిల్ అంటాము. ఈ ఫ్యాట్స్ అనేది మనకి వేరుశనగ, గ్రౌండ్ నట్, నువ్వులు, ఆవాలు, కొబ్బరి వీటన్నిటిలోనే సమృద్ధిగా లభిస్తుంది. అలాగే వెన్న, నెయ్యి, మీగడ వీటిలో కూడా ఫ్యాట్ ఉంటుందన్నమాట. సాధారణంగా ఫ్యాట్ అనగానే అమ్మో ఫ్యాటా అని చెప్పి ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ అందరిలోనే మొదలైంది, హెల్త్ కాన్షియస్నెస్. ఫ్యాట్ అనేది అస్సలు ఉండకూడదు, జీరో ఫ్యాట్ డైట్ అనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఫ్యాట్ అనేది కూడా శరీరానికి అవసరమే, అయితే తగు పాళ్లలో అవసరం. ఒక యావరేజ్ డైట్, ఒక ప్లేట్ మనం తీసుకున్నట్లయితే 70% పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్, అంటే ఉదాహరణకి అన్నమో చపాతీలు అనుకోండి, 70% అది ఉండాలన్నమాట. 15% ప్రోటీన్స్ అంటే పప్పు ధాన్యాలు ఉండాలి. 15% ఈ ఫ్యాట్స్ అనేవి ఉంటాయన్నమాట వాటిల్లో. ఈ ఫ్యాట్స్ గురించి ఒక 2-3 విషయాలు నేను కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను.
0: చెప్పండి.
2: ఈ ఫ్యాట్స్ లో మనం సైంటిఫిక్ కాంపోజిషన్ చూసినట్లయితే వాటిలో ఉన్న కెమికల్ బాండేజ్ బట్టి వాటిని పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అని, మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అని అంటారు. సాధారణంగా ప్రకృతిలో సహజంగా మనకు లభించే ఈ ఆయిల్స్ అన్నిట్లో కూడా ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వీటిని కొన్ని ప్రక్రియలకి, కొన్ని కెమికల్ రియాక్షన్స్ కి లోన్ చేస్తారనమాట ఈ ఫ్యాక్టరీస్ లోని వాటిల్లోని. దాని పార్షియల్ హైడ్రోజనేషన్ అంటారు ఆ ప్రాసెస్ ని. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ కాస్త మోనో అన్సాచ్యురేటెడ్ గా మారతాయి. ఈ పాలీ అన్సాచ్యురేటెడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎటొచ్చి ఈ మోనో అన్సాచ్యురేటెడ్ అనేది ఆరోగ్యానికి కీడు చేస్తుంది. ఈ గుండె జబ్బులకి వాటన్నిటికీ కూడా ఈ మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కారణము. కనుక ఈ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ మోనో ఫ్యాట్స్ రావడం ద్వారా మన ఆరోగ్యానికి నష్టం చేకూరుతుంది. అంతేకాకుండా మనకి ఈ రోజు రెడీమేడ్ గా దొరికే ప్యాక్డ్ ఫుడ్, అన్ని రకాల ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే రెడీమేడ్ గా మనం షాప్ లో కొనుక్కొని తినేసే లాంటివి ఉంటాయి, లేదా ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్, ఒక 2 నెలల వరకు తినొచ్చు, 3 నెలల వరకు తినొచ్చు అనేవి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి ఇప్పుడు. వీటన్నిటిలో కూడా కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ పుడతాయి వాటిల్లోనే. ఇవి గుండె జబ్బులకి ప్రధాన కారణం అనమాట. అందుకని వీటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఎంత నేచురల్ గా తీసుకుంటే అంత మంచిదన్నమాట. ఇంకా ఈ ఆయిల్స్, మనం ఇంట్లో వాడే నూనెల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ముఖ్యంగా తల్లులు, గృహిణులు ఎవరైనా వింటున్నట్లయితే వాళ్ళకి ఈ పాయింట్ వాళ్ళు గుర్తుంచుకోవడం మంచిది. ఇదేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా విడుదల చేసిన రికమెండేషన్స్ అనమాట. ఇప్పుడు ఏ ఒక రకమైన ఆయిలే కంటిన్యూగా అదే వాడుతూ ఉంటే దానిలో రావాల్సిన పోషక విలువలన్నీ రావు. ఈ ఆయిల్స్ లో కూడా మార్చి మార్చి వేరే వేరే ఆయిల్స్ వాడాల్సిన అవసరం ఉందన్నమాట. కనుక ఇది ఎలాంటి కాంబినేషన్ లో వాడాలి అనేది కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. నేను ఒక ముఖ్యమైనవి మనకి తేలిక మన ఆంధ్రప్రదేశ్ లోని మిగతా చోట్ల దొరికే వాటిల్లో కొన్ని చెప్తుంటాను కాంబినేషన్స్. ఒకటి, గ్రౌండ్ నట్, వేరుశనగ నూనె ప్లస్ ఆవాలు, ఆవ నూనె. ఈ రెండు 1:1 రేషియో, అంటే 50% వేరుశనగ, 50% ఆవ నూనె. ఈ రెండు కలుపుకొని ఆ నూనె వాడడం చాలా ఆరోగ్యకరం అనమాట. అలాగే ఇంకొన్ని కాంబినేషన్స్, రైస్ రిచ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, దాంతో పాటు ఆవ నూనె కలుపుకొని వాడచ్చు, 1:1 రేషియో. అలాగే నువ్వులు, సీసేమ్, నువ్వుల నూనె, మస్టర్డ్, ఆవ నూనె ఇలాగే కలుపుకొని వాడచ్చు. ఇంకా సన్ ఫ్లవర్ లేదా సాఫ్ ఫ్లవర్, వాటితో పాటు ఆవ నూనె 1:1 రేషియోలో కలిపి వాడచ్చు. ఇంకా సన్ ఫ్లవర్ లేదా సాఫ్ ఫ్లవర్ గ్రౌండ్ నట్ తో కలిపి వాడచ్చు 1:1, లేదా చివరిగా సన్ ఫ్లవర్, సాఫ్ ఫ్లవర్ ని రైస్ బ్రాన్ తో కలిపి వాడచ్చు. కనుక ఈ రకరకాల కాంబినేషన్స్ ఇవన్నీ మనకి మార్కెట్ లో దొరుకుతున్నవే. కనుక 2 రకాల ఆయిల్స్ ని కలుపుకొని ఆ విధంగా వాడడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ ఫ్యాట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనే వాటి గురించి విరివిగా చర్చ జరుగుతుంది. జనరల్ గా ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఎవరైనా కానీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఏంటి దీని కదా అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఇవి గుండె జబ్బులకి మంచిదని చెప్తూ ఉంటారు. అది కరెక్టే, అయితే డాక్టర్ అడ్వైస్ తీసుకుని వాడడం మంచిది. ఎవరికి వారు మెడికల్ షాప్ కు వెళ్లిపోయి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వాడడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు, డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కి దూరంగా ఉండాలి. కనుక ఓవర్ ద కౌంటర్ ప్రిపరేషన్స్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రశ్నకి ఈ అనాలిసిస్
0: ఇందాక మీరు చెప్పినట్టుగా గోధుమలకి బియ్యానికి ఉన్న వాటిల్లో ఉన్న ఇమిడి ఉన్న పోషక పదార్థాలు, ఇప్పుడు మాకు ఒక అపోహ ఉన్నది, అదేంటంటే లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ అన్నం తింటే ఇంకా ఎక్కువ లావు అయిపోతారు, అలాగే గోధుమలు అంటే చపాతీలు తింటే చాలా కంట్రోల్ చేసుకోగలుగుతారు వాళ్ళ లావు అవడాన్ని, ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటి?
1: ఇది పూర్తిగా నిజం కాదండి. బేసికల్ గా మనం ఎందుకు లావు అవుతామో అంటే మన అవసరం కంటే ఎక్కువగా తినడం వల్ల. అది పని తక్కువ చేసి మనం ఆహారం ఎక్కువ తీసుకుంటే లావు అవుతాం. గోధుమలకి బియ్యానికి తేడా ఏమంటే ద రేట్ ఎట్ విచ్ అంటే తిన్న తర్వాత షుగర్ అనేది బియ్యం నుంచి సడన్ గా బ్లడ్ లోకి వెళ్లిపోతుంది, సడన్ గా గ్లూకోజ్ పెరిగే అవకాశం ఉంటుంది. గోధుమలో కొంచెం అది మెల్లగా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవర్స్ చొప్పున విడుదల అవుతుంటుంది అన్నట్టు. సో డయాబెటిక్ వాళ్ళకి గోధుమ తింటే ఈ విధమైనటువంటి షుగర్ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండదు కనుక, హైపర్గ్లైసిమియా ఉండదు కనుక ఇది అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు మనము గోధుమలు ఎక్కువగా తినే నార్త్ ఇండియాలో చూసుకుంటే అక్కడ దొడ్డు వాళ్ళు లావున వాళ్ళు కనిపించరా మనకి? అక్కడ కూడా ఉంటారు కదా. మరి గోధుమలు తింటే అందరు సన్నగా ఉండాలంటే మరి అక్కడ ఎందుకున్నారు? అధికంగా తీసుకోవడం వల్ల, ఏదైనా కూడా మితంగా తీసుకుంటే మనం ఈ ఒబేసిటీ నుంచి తప్పించుకోవచ్చు. అది సపరేట్ టాపిక్, దాని గురించి మనము మళ్లీ చూసుకోవచ్చు.
2: అంతేకాకుండా స్వామి ఒక సందర్భంలో చమత్కరించారు ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో వాళ్ళకి అన్నం అంటే మహాప్రీతి, అందుకని వాళ్ళనేమో గోధుమలు తినమన్నారు. ఉత్తర భారతదేశం వాళ్ళకి గోధుమలు అంటే మహాప్రీతి, అన్నం తినమన్నారు వాళ్ళని. తద్వారా డాక్టర్ గోపి చెప్పినట్లుగా తక్కువ తినడం అన్నది పాయింట్ అన్నమాట. ఇష్టం లేనిదైతే తక్కువ తింటాము, తక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యం, అది అంతర్గతంగా ఉన్న ప్రిన్సిపల్ అన్నమాట. తర్వాత ఇందాక నేను చెప్తున్న దానికి కంటిన్యూషన్ గా ఫైబర్ గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పుకుందాము. ఆహారంలో దొరికే ఫైబర్, ఈ ఫైబర్ అనేది చాలా రకాల ఈ శాకాహారంలో మనకు దొరుకుతుందన్నమాట. ఫ్రూట్స్ లోని, వెజిటబుల్స్, వీటన్నిటిలోనూ ఈ ఫైబర్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. కొన్ని మనం చూద్దాము. ఒకటి ఏంటంటే స్టూల్ బల్క్ అనేది దీని ద్వారా పెరుగుతుంది. స్టూల్ బల్క్ అంటే మామూలుగా మలం యొక్క పరిణామం అన్నమాట, పెరుగుతుంది. దీనివల్ల ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ అనేది ఉండడం వల్ల ఈ మలం అనేది, ఈ స్టూల్స్ అనేవి కన్సిస్టెన్సీ తగ్గుతుంది, అంటే మెత్తబడతాయి. దీనివల్ల కూడా మలబద్ధకం అనే సమస్య తగ్గుతుంది. ఇంకా రెగ్యులారిటీ ఆఫ్ బౌల్స్ అంటాం, అంటే ప్రతిరోజు చక్కగా ఒక టైంకి మోషన్ కు పోగలిగే సౌకర్యం, ఈ అవకాశం అన్నమాట. ఇది ఈ ఫైబర్ ఫుడ్ వల్ల మనకు దొరుకుతుంది. ఇంకా లాభాలు ఏమిటంటే కొలెస్ట్రాల్ అనేది ఈ ఫైబర్ వల్ల తగ్గుతుంది అన్నమాట. అంటే మన ఆహారంలో తీసుకున్న వాటిలో ఆయిల్, ఫ్యాట్ కూడా ఉంటుంది కదా జతగా, ఈ ఆయిల్, ఫ్యాట్ ని ఫైబర్ కొంత అబ్జార్బ్ చేసి బయటకు పంపించేస్తుంది లెట్రిన్ ద్వారా. కనుక ఇది ఒక లాభము. ఇంకా బ్లడ్ షుగర్, జనరల్ గా ఎప్పుడు భోజనం చేసినా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంత పెరగడం అనేది జరుగుతుంది. ఈ ఫైబర్ అనేది ఫుడ్ లో సమృద్ధిగా ఉంటే కనుక ఈ బ్లడ్ షుగర్ కూడా అంత తొందరగా పెరగకుండా, ఈ భవిష్యత్తులో ఈ షుగర్ కంట్రోల్ బాగుండి షుగర్ వాళ్ళకి మంచిది, మామూలు వాళ్ళకి కూడా షుగర్ పెరగకుండా కాపాడబడుతుంది. ఇంకా ఫుడ్ సెటైటీ అనేది ఒకటి ఉందన్నమాట, అంటే సంతృప్తి, ఎంత తింటే సంతృప్తి అన్నది. ఇది యాక్చువల్ గా బ్రెయిన్ లో ఉంటుంది, ఇది కంట్రోల్ చేసే సెంటర్ అన్నమాట. అయితే మనం తినే ఫుడ్ లో ఫైబర్ అనేది అధికంగా తీసుకున్నట్లయితే తొందరగా ఫుడ్ సెటైటీ అనేది వస్తుంది, తొందరగా సంతృప్తి వస్తుంది. అందువల్ల మనం తక్కువ తింటాము, తక్కువ తినడానికే తృప్తిగా ఉంటాము, తద్వారా జబ్బులు కూడా తగ్గుతాయి. ఇక మనకి రోజువారీ దొరికే ఆహార వస్తువుల్లో వేటిలో ఎక్కువ ఫైబర్ ఉందన్నది చెప్తాను. మన ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్, ఇందాక చెప్పుకున్నాం కదా అన్నము, గోధుమ, జొన్న, రాగితో పోల్చుకుంటే రాగి నెంబర్ వన్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండి. స్వామి తన జీవితకాలం కూడా ఈ రాగి తింటూ ఉన్నారంటే అది మనకు ఒక ఆదర్శాన్ని అందించడానికే. రాగి ఈజ్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. అంటే ఈ అన్నము, గోధుమలతో పోలిస్తే సుమారుగా 10 రెట్లు ఎక్కువ ఫైబర్ రాగిలో దొరుకుతుంది. ఇంకా రెండోదేనో గోధుమలు అన్నమాట, ఆఖరి ప్లేస్ అన్నానికి వస్తుంది. ఇంకా మన కూరగాయల్లో తీసుకున్నట్లయితే బీన్స్, చిక్కుళ్ళు, వీటిల్లో రిచ్ గా ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలన్నిటిలో కూడా చక్కగా ఫైబర్ దొరుకుతుంది, ముఖ్యంగా తోటకూర, తోటకూరలో ఎక్కువ ఫైబర్ అన్నమాట. ఫ్రూట్స్, ఫ్రూట్స్ విషయంలో ఇక్కడ మనం సాధారణంగా ఒక అపోహ ఉంటుంది, అది మనం చర్చించుకోవాలి. అరటి పండు తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది అనేది చాలా మందిలో ఒక నమ్మకం అన్నమాట. నిజానికి అరటి పండు చాలా లో ఫైబర్ డైట్, అందులో చాలా తక్కువగా ఫైబర్ ఉంటుంది. అందుకే కొన్ని కొన్నిసార్లు ఈ డైరియా
0: మోషన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట.
2: మోషన్ అయ్యే ఛాన్స్ అరటిపండు వల్ల ఉండదు, అరటిపండులో ఫైబర్ లేదు, ఫైబర్ ఉంటేనే మోషన్ అవుతుంది. కనుక డైరియాలో కూడా మనం సేఫ్ గా అరటిపండుని ఇస్తూ ఉంటాం, మిగతా ఫ్రూట్స్ ని వద్దని చెప్తూ ఉంటాం. కనుక అరటిపండు వల్ల ప్రత్యేకించి మలబద్ధకం తగ్గుతుంది అనుకోవడానికి లేదు. అయితే మిగతా ఫ్రూట్స్ అన్నిటిలో కూడా చాలా సమృద్ధిగా ఈ ఫైబర్ అనేది లభిస్తుంది. ప్రత్యేకించి యాపిల్ అనేది చాలా, యాపిల్ బెస్ట్ ఫ్రూట్ అనమాట ఫైబర్ లోని. అలాగే ఈ మధ్య కాలంలో మనం ఫ్రూట్స్ కన్నా కూడా ఫ్రూట్ జ్యూసెస్ రెడీమేడ్ గా దొరుకుతున్నాయని, మనం ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తున్నాం, ఆరోగ్యం అనేసుకుంటున్నాం. 100% న్యాచురల్ అని కూడా వాడు రాస్తాడు, 0% కొలెస్ట్రాల్, 0% షుగర్ అని కూడా అంటాడు. కానీ ఇందాకలు చెప్పినట్లుగా వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం వాటిలో కొన్ని ఎంతో కొంత కెమికల్ రియాక్షన్ వాళ్ళు కొంత ప్రిజర్వేటివ్స్కి లోన్ చేస్తారనమాట. దానివల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వాటిలో కూడా ఉంటాయి, అది కూడా హానికరము. పైగా ఈ ఫైబర్ అనేది అందులో దొరకదు మనకి. ఫైబర్ అంతా ఇప్పుడు బత్తాయి తిన్నప్పుడు ఆ తొక్క కూడా తింటేనే ఆ ఫైబర్ మనకు దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లోపల గుజ్జు మాత్రమే తీసి జ్యూస్ చేయొచ్చు. కనుక దీనిలో మనకి ఫైబర్ లేదనమాట. కనుక ఈ ఫైబర్ గురించి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. ఇంకా యానిమల్ ఫుడ్స్ గురించి ఇందాకలే చెప్పుకుంటున్నాం కదా, మాంసాహారం. యానిమల్ ఫుడ్ ఈజ్ జీరో ఫైబర్ డైట్, అంటే ఫైబర్ అనేది మొత్తం సున్నా. యానిమల్ ఫుడ్ లో ఈ మాంసాహారంలో ఫైబర్ అనేదే దొరకదు, అందుకని వాళ్ళ కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గోపికృష్ణ, ఇవన్నీ ఇప్పుడు ఈ ఆహార పదార్థాల్లో ఇమిడి ఉన్న శక్తులేంటో ఇప్పుడు దాకా చూసాం, కానీ విటమిన్స్ మినరల్స్ అవేవో అంటూ ఉంటారు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో, వాటి గురించి ఏదన్నా మాకు కొంచెం అవగాహన పెంచుతారా మాకు?
1: తప్పకుండా అండి. ఈ విటమిన్స్ అనేవి మన శరీరంలో జరిగే రకరకాల ప్రక్రియల్లో, బాడీ రియాక్షన్స్ లో వీటి రోల్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ గా విటమిన్స్ అనేవి బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు, కనుక మనము బయట ఉన్న ఆహారం మీద దీనికోసం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకి విటమిన్స్ రెండు రకాలు, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తుంటాము. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లో మొట్టమొదట విటమిన్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఈ విటమిన్ ఏ అనేది కంటికి చాలా అవసరం. ఈ విటమిన్ ఏ తక్కువైతే రేచీకటి వస్తుంది, అంటే నైట్ బ్లైండ్నెస్. ఇదే కాకుండా ఈ శ్వాస తీసుకునే నాళాలు, పేగులు, మూత్రనాళాలు, వీటిలో ఉండే గోడలకు ఉండే కణాలు, సెల్స్ కి ఈ విటమిన్ ఏ అనేది చాలా అవసరం. ఇదే కాకుండా ఎముకలకి, మన వ్యాధి నిరోధక శక్తికి, పునరుత్పత్తి శక్తికి కూడా విటమిన్ ఏ అనేది చాలా అవసరం. ఇంత ఇంపార్టెంట్ అయిన విటమిన్ ఏ మనకి ఆహారంలో ఎక్కడ దొరుకుతుంది అంటే రెడ్ యెల్లో గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో దొరుకుతుంది. అంటే ఇప్పుడు మామిడికాయ, పప్పాయి, పొప్పాయికాయ, టమాటో, క్యారెట్, గుమ్మడికాయలు, అన్ని రకాల ఆకుకూరల లోపల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ విటమిన్ డి గురించి మనం మాట్లాడుకుంటే, ఈ విటమిన్ డి అనేది ఎముకల కోసం చాలా అవసరం, ఎముకలు గట్టి పడడానికి. ఇది డెఫిషియన్స్ అయితే, అంటే సరైనటువంటి మోతాదులో లేకపోతే, రికెట్స్ లేదా ఆస్టియోమలేషియా అనే జబ్బు వస్తుంది, ఎముకలు వంకర్లు పోయి వీక్ అయిపోతాయి అన్నట్టు. ఇది ఈ విటమిన్ డి అనేది మనకి పాలల్లో లభిస్తుంది, పాలు పాల పదార్థాల్లో. అదే కాకుండా సాధారణంగా మన చర్మంలోనే ఇది తయారవుతుంది అన్నమాట.
0: సో అందుకే అందరూ అంటుంటారు ఎండలో నుంచి ఉంటే విటమిన్ డి చాలా సమృద్ధిగా
1: లభిస్తుంది. అంటే రోజుకి దాదాపు ఒక 20 నిమిషాలు సరిపడంత మనము బాడీని ఎండలో కూర్చుంటే ఈ అల్ట్రావైలెట్ బి రేస్ వల్ల మన శరీరంలో కొన్ని రియాక్షన్స్ అయి ఆ రోజుకి సరిపడేటువంటి విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట.
0: ఏ టైంలో కూర్చున్నా పర్వాలేదు,
1: యూజువల్ గా ఎర్లీ మార్నింగ్స్ టైమ్స్ లోపల. ఇంకా విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడానికి అవసరం అన్నమాట. ఇది ఆకుకూరలు, క్యాబేజీ లాంటి ఆహార పదార్థాల్లో సమృద్ధిగా లభిస్తుంది. ఇదే కాకుండా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే B1, B2, B3, B6 అని రకరకాలుగా పేర్లున్నాయి వీటికి. వీటికి చాలా రకమైనటువంటి శరీరంలో కెమికల్ రియాక్షన్స్ లో వీటి యొక్క పాత్ర ఉంటుందన్నమాట. ఇవి మనకి సీరియల్స్, ఆహార పదార్థాలు, ధాన్యాలు, ఆకుకూరల్లో సమృద్ధిగా లభిస్తాయి. ఇందాక డాక్టర్ సమీర్ చెప్పినట్టు ఈ పాలిష్డ్ రైస్ లోపల మనకి ఈ బియ్యం పైన ఒక రకమైన కోటింగ్ ఉంటుంది, లేయర్. దాంట్లో ఈ బి కాంప్లెక్స్, B1, B2 ఇవన్నీ ఉంటాయన్నమాట విటమిన్స్. పాలిష్ చేయడం వల్ల ఆ లేయర్ పోవడం వల్ల ఈ విటమిన్స్ కూడా వెళ్లిపోతాయి. సో మనం తింటున్న ఆహారంలో ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అందుకే అన్పాలిష్డ్ రైస్ తీసుకోవడం ఉత్తమం.
0: అంటే అదే విధంగా మనం ఇప్పుడు కూరగాయల్లో కూడా వాటి తొక్క మీద కూడా ఇలాంటి పోషక పదార్థాలు ఉండే అవకాశం ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా దాన్ని
1: ఉడకబెట్టడము అట్లా, అంటే ఇప్పుడు సాధారణంగా ఆకుకూరలు కానీ ఇవి కానీ ఎక్కువగా ఉడకబెట్టకూడదు. దాని గురించి మనం ఫోలిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చే విటమిన్ గురించి చెప్పుకుందాం. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఆకుకూరల్లో, బీన్స్, పీస్, ఫ్రూట్స్ వీటిల్లో దొరుకుతుంది సమృద్ధిగా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో. ఇక్కడ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు అవసరం అంటే రక్తం కణాలు కావడానికి, అంటే శరీరంలో హిమోగ్లోబిన్ అది రక్తం కణాలు కావడానికి, మళ్ళీ బ్రెయిన్ లోపల మైలినేషన్ బ్రెయిన్ లో తెల్ల పదార్థం కావడానికి కూడా ఇది కావాలి. ఇది ఆకుకూరలు బాగా ఉడకపెట్టడం వల్ల, చాలా సేపు వేయించడం వల్ల ఇది నష్టమయ్యే ప్రమాదం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువ ఉడకపెట్టకుండా తీసుకుంటేనే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి లభిస్తుంది. ఇంకా ఇదే కాకుండా B12 అనేది ఉంటుంది. ఇది యూజువల్ గా మాంసాహారులకి సమృద్ధిగా లభిస్తుంది. కానీ వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు, మీకు B12 ఎలా లభిస్తుంది అని. ఇది ఒక రకంగా నిజమే, కానీ మనకి యూజువల్ గా B12 అనేది చాలా తక్కువ మోతాదులో కావాల్సి ఉంటుంది బాడీలో. పాలు, పాల పదార్థాలు, పెరుగు, చీజ్ ఇట్లాంటి వాటిలలో ఈ B12 అనేది మనకి లభిస్తుంది వెజిటేరియన్ వాళ్ళకి. కనుక వెజిటేరియనిజం తీసుకుంటున్న వాళ్ళు ఈ B12 కావాలంటే ఈ ఆ పాలు, పెరుగు, చీజ్ ఇవి తీసుకుంటే యూజువల్ గా B12 అనేది కూడా వస్తుంది మనకి. ఇదే కాకుండా విటమిన్ సి అని ఉంటుంది. విటమిన్ సి అనేది శరీరంలో ఇన్ఫెక్షన్ హీలింగ్ కోసము, కొలాజిన్ అనే టిష్యూ అంటే దెబ్బ తగిలితే పుండు మానటం అట్లాంటి వాటి కోసం, స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది యూజువల్ గా ఇది డెఫిషియన్స్ అయితే. ఇది మనకి ఆమ్లా అంటాం, అంటే ఉసిరికాయ, గోవా, ఆరెంజెస్, లైమ్ వీటిలలో, టమాటా ఆకుకూరల లోపల కూడా చాలా సమృద్ధిగా లభిస్తుంది. ఇక మనము మినరల్స్ గురించి తీసుకుంటే, ఈ మినరల్స్ అనేవి ఎలిమెంట్స్, ఇవి కొన్ని రకమైనటువంటి మినరల్స్ శరీరానికి చాలా అవసరం. ఉదాహరణకి ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సర్వసాధారణంగా మనము భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తం మొత్తం కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనీమియా, రక్తహీనత అనే జబ్బు సాధారణంగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, బాలింతలకు కానీ, చిన్న పిల్లలకు కానీ, ఈ అదే కాకుండా మగవాళ్లకు కూడా ఈ రక్తహీనత వల్ల చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రపంచంలో మనం ఫేస్ చేస్తున్నాం. ఈ ఐరన్ అనేది మనకి ఎక్కడ లభిస్తుంది అంటే ఆహారంలో బెల్లము, ఆకుకూరలు అంటే పాలకూర అట్లాంటి వాటిల్లో, బీన్స్, వేరుశనగ, చిక్కుడు, ఆలుగడ్డ, టమాటా ఇట్లాంటి వాటిలలో కూడా మనకి లభిస్తుంది ఈ ఐరన్. ఇంకొకటి ఏమంటే కాఫీ, టీ తీసుకున్నప్పుడు ఈ ఐరన్ శరీరంలో అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ ఐరన్ అబ్జార్ప్షన్ కోసం ఆ టైంలో కాఫీ, టీలు తాగకపోవడం ఉత్తమం, అంటే భోజనం తర్వాత, కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇది కాకుండా అయోడిన్ అనేది ఉంటుంది, ఇంకోటి మినరల్. ఇది థైరాయిడ్ గ్రంథి కోసం చాలా అవసరము. ఇది తక్కువైతే హైపోథైరాయిడ్ అనే జబ్బు వస్తుంది, అంటే బుద్ధిమాంద్యత వస్తుంది. దీని కాకుండా అయోడిన్ చేసిన ఉప్పు ఉంటుంది, ఉప్పులో అయోడిన్ కలుపుతారు. సో అయోడిన్ ఉప్పు వాడటం ఉత్తమం అన్నమాట.
2: అలాగే ఇప్పుడు మీరు మైక్రో న్యూట్రియంట్స్ అంటుంటే నాకు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కూడా చెప్పాలనిపిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఈ నాచురల్ ఫుడ్స్ లో, వెజిటేరియన్ ఫుడ్ లోనే దొరుకుతుంది అన్నమాట. ఇవి బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ లో పుట్టే ఆక్సిజన్ రాడికల్స్ ని, అవి చెడు చేయకుండా వాటిని నివారిస్తాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే, భవిష్యత్తులో గుండె జబ్బులు కానీ, క్యాటరాక్ట్ కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు, లేదా షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఇంకా దిగజారే సమస్యలు, ఇవన్నీ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తాయి, నివారిస్తాయి. అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, వెజిటబుల్స్, కాయగూరలు, ఆకుకూరలు, అన్ని రకాల పళ్ళు వీటన్నిటిలో మనకి సమృద్ధిగా లభిస్తాయి. అదేవిధంగా గ్రీన్ టీ మనకి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ గ్రీన్ టీ డికాషన్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కి మంచి సోర్స్ అనమాట, తేనె ఇవన్నీ కూడా. అయితే కొంతమంది ఒక ప్రశ్న అడుగుతుంటారు మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రకాల టాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి బయట, మరి టాబ్లెట్స్ వాడితే సరిపోదా, ఇవన్నీ తినాలా అని షార్ట్ కట్ కోసం చూస్తున్నారు అనమాట. కానీ లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ లోని వీటిలో, స్టడీస్ లో అర్థమైంది ఏమిటంటే, ప్రకృతి సహజంగా మనం తీసుకున్నప్పుడు వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఆర్టిఫిషియల్, ఈ టాబ్లెట్స్ లో తీసుకున్నప్పుడు రావట్లేదు. కంపెనీస్, మ్యానుఫ్యాక్చరర్స్ అందులో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టినా కూడా వాటి అబ్జార్ప్షన్ ఉండట్లేదు, తద్వారా వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి రావట్లేదు అనమాట. కనుక కొంచెం కష్టమైనా గానీ నేచురల్ గా దొరికే ఫుడ్స్ నే మనం ఇష్టపడి తినాలన్నమాట. సలాడ్స్ అంటాం, అంటే పచ్చిగా ఉన్నప్పుడే పచ్చి కూరగాయలని, పళ్ళని, ఆకుకూరలని వీటిని నీటి కింద, రన్నింగ్ వాటర్ టైప్ కింద బాగా కడిగేసి వాటిని చక్కగా ముక్కలు కొట్టుకుని తినడం అనేది చాలా మంచి పని.
1: టమాటా, కీరా దోసకాయ, ఉల్లిగడ్డ,
2: అన్ని
1: కొత్తిమీర ఇలాంటి
2: ఎన్ని ఏవి తినగలిగితే అవన్నీ కూడా ఇలా సలాడ్ గా చేసుకుని తినచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ముసలితనం అంటే చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు నెరిసిపోవడం, ఈ ముసలితనం లక్షణాలు రావడం కూడా చాలా డిలే అవుతుంది అన్నమాట. కనుక యూత్ఫుల్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి, ఆ ఎనర్జీ వైటాలిటీ మెయింటైన్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం.
0: చాలా వివరంగా మీ ఇద్దరు ఎన్నో విషయాలు, ఈ విటమిన్స్, ఈ మినరల్స్, వాటి గురించి చెప్పారు డాక్టర్స్. ఈ చర్చ ప్రారంభంలో గోపికృష్ణ మీరు చెప్పినట్టు ఈ ఆక్టో ఓవో వెజిటేరియన్ అని, లాక్టో వెజిటేరియన్ అని, వేగాన్స్ అని అన్నారు కదా. అయితే పాలు, పాలు పదార్థాలు కూడా శాకాహారం కింద రావు అని అన్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి?
1: అంటే ఇక్కడ పాలు, పాల పదార్థాలు శాకాహారం కిందకి రావనేది కాదు. వెగాన్స్ అనే వ్యక్తులు అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వాటిని అలా భావిస్తారన్నమాట. వారు అలా భావించి ఇది పాలు అనేది యానిమల్ నుంచి వస్తుంది కనుక ఇది కూడా ఒక యానిమల్ ప్రోడక్టే కనుక దీన్ని కూడా తీసుకోవడము అది జీవహింస కిందకే వస్తుంది అని అనే ఉద్దేశంతో, ఇది కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కొన్ని రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తుంటారు. అయితే సాధారణంగా మనము పాలు, పాల పదార్థాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, యాక్చువల్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం తినే ఆహారంలో ఒకటి వస్తువులో అన్ని లభించదు, ఒక వస్తువులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది. కనుక మనం తినే ఆహారంలో వెరైటీ ఆఫ్ ఆహారం తీసుకుంటే అన్ని మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. ఎస్పెషల్లీ మీరు పాల గురించి అడిగినప్పుడు మనకి పాలు లేని రోజు దాదాపు ఉదయం పూట అసలు స్టార్టే కాదు. ప్రతి ఇంట్లో కూడా పాలు అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇది మస్ట్ అండ్ షుడ్. పాలు అనేది కంప్లీట్ ఫుడ్ అండి ఒక రకంగా. దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, ప్రోటీన్స్, విటమిన్ ఏ, B12, B3, B2, పొటాషియం, ఇటువంటి రకరకాల విలువైన పోషక పదార్థాలు మనకి పాలల్లో లభిస్తాయన్నమాట. కనుక పాలను తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే మనకి రెండు రకాల పాలు గురించి మాట్లాడుకుందాం, ఒకటి గేదె పాలు, ఒకటి ఆవు పాలు. ఈ మనకు సాధారణంగా బయట దొరికేది గేదె పాలు, ఆవు పాలు కొంచెం తక్కువగా లభిస్తాయి మనకి. ఈ గేదె పాలు లో కొంచెము ఫ్యాట్స్ కానీ ఎనర్జీ కానీ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా. అదే ఆవు పాలు తీసుకుంటే గేదె పాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ బాగా ఫ్యాట్ కాకూడదు అని వాళ్ళు అనుకున్న వాళ్ళు గేదె పాలు కంటే ఆవు పాలు తీసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట.
2: అలాగే ఒక వయసు దాటిన వాళ్ళు, 40-45 దాటిన వాళ్ళంతా కూడా ఆవు పాలు
1: ప్రిఫర్ చేస్తే బెటర్. ఇదే కాకుండా ఇక స్కిమ్డ్ మిల్క్ అని మనకి కూడా మన మార్కెట్ లో వింటుంటాం. ఈ స్కిమ్డ్ మిల్క్ అంటే దీంట్లో ఉన్న ఫ్యాట్ క్రీమ్ ని తీసేస్తారన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ కంటెంట్ తక్కువయ్యి ఇది కూడా కొంతమంది వెయిట్ రిడక్షన్ కోసము, ఇప్పుడు వెయిట్ తక్కువ చేసుకోవడానికి రకరకాల డైట్లు, స్కిమ్డ్ మిల్క్ అని, సెమీ స్కిమ్డ్ మిల్క్ అని కూడా లభిస్తుంటాయి అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు పెద్ద వయసు వారు అధికంగా ఎనర్జీ కావద్దు అనుకుంటే స్కిమ్డ్ మిల్క్ తీసుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా టోన్డ్ మిల్క్ అని లభిస్తుంది, ఇది మిల్క్ పౌడర్ పాలల్లో కలిపేసి దాని ఎనర్జీని పెంచుకోవడం వల్ల ఇది ఏర్పడుతుంది అన్నమాట. ఇదే కాకుండా మనకి పెరుగు అనేది కూడా లభిస్తుంది పాల నుంచి. ఈ పెరుగుతో కూడా చాలా లాభాలు ఉంటాయి డైజెషన్ కి ఎస్పెషల్లీ. ఇదే కాకుండా వెన్నె, చీజ్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్, ఘీ, నెయ్యి వీటిల్లో కాకపోతే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు మరియు పౌష్టికమైన ఆహార లోపం ఉన్న వాళ్ళు, మాలరిస్ట్ పిల్లలకి ఇటువంటి ఆహారం సజెస్ట్ చేస్తాం. కానీ ఒక వయసు వచ్చినాక ఇది దాదాపు 30 ఇయర్స్ దాటినప్పటి నుంచి ఇవి తక్కువ చేస్తేనే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే టేస్టీగా ఉంటాయి, రుచిగా అనిపిస్తుంది ఆహారంలో, కానీ అంత మంచిది కాదు ఆరోగ్యానికి.
0: ఇందాక మీరు చెప్పినట్టు రుచిగా అనిపించేవి ఏవి ఒంటికి మంచివి కాదు అని అన్నారు కదా. చాలా చక్కగా కామన్ మ్యాన్ కి సైతం అర్థమయ్యే విధంగా ఈ ఆహారానికి సంబంధించిన విషయాలు ఇప్పటిదాకా మనకు చెప్పారు డాక్టర్. అయితే ప్రస్తుతం మనం వేసవి కాలంలోకి అడుగుపెట్టాం, ఎండలు ఎప్పటికంటే చాలా ఎక్కువగా ఉండటం కూడా అందరికీ తెలిసిన విషయమే. నా సందేహం ఏంటంటే వేసవి కాలంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎటువంటివి, ఎలాంటి పదార్థాలను మనం తీసుకున్నట్లయితే ఈ వేడి నుంచి మనం తట్టుకోగలమో కొంచెం చెప్తారా? అలాగే ఎండాకాలంలో నీళ్లు ఎక్కువగా తాగాలి అని అంటూ ఉంటారు, నీటి యొక్క విలువని కూడా మన జీవితంలో ఎంత ముఖ్యమో దాని గురించి కూడా చెప్తారా?
2: తప్పకుండా, చాలా సమయోచితమైన ప్రశ్న అడిగారు. మంచినీళ్ల గురించి ముందు చెప్పుకుందాము. మంచినీళ్లు జీవనాధారం మనకి. అన్నం లేకపోయినా 40 రోజులు 48 రోజులు బతకచ్చు, కానీ మంచినీరు లేకుండా 3 రోజులు కూడా బతకడం చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా సమ్మర్లో మంచినీళ్ల వాడకం తప్పకుండా పెరగాలి, ఇంటేక్ పెరగాలి, ఎంత పెరగాలి అన్నది మనం చూద్దాము. సాధారణంగా ఒక సగటు మనిషి 50-60 కేజీలు ఉన్న మనిషికి ఒక రోజుకి 2 లీటర్ల మంచినీళ్లు అవసరం. 2 లీటర్లు లేదా గ్లాసుల్లో కొన్నిసార్లు చెప్పుకుంటాం, గ్లాసుల్లో చెప్తే కనుక 10 లేదా 12 గ్లాసులను చెప్తాం అనమాట. దీన్ని బట్టి మనం రఫ్ గా మనకు మనమే అంచనా వేసుకోవచ్చు రోజుకి ఎంత మంచి నీరు తాగుతున్నాం అన్నది. దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు, ఏంటంటే యూరిన్ ద్వారా అనమాట. మనం ఏం చూడాలంటే ఒక 24 గంటల్లో బయటకు విడుదలయ్యే యూరిన్ కనీసం 1 లీటర్కి తక్కువ కాకుండా ఉండేలాగా సరిపడా మంచినీళ్లు తాగాలి. లీటర్ కన్నా తక్కువ వస్తుంది అంటే మన మంచినీరు సరిపోవట్లేదు అని లెక్క. అంతేకాదు ఆ యూరిన్ కలర్ కూడా చాలా వైట్ గా స్మెల్ లేకుండా రావాలన్నమాట. వైట్ గా కొంచెం పచ్చగా వచ్చినా లేదా స్మెల్ తో వచ్చినా కూడా మంచినీళ్లు సరిపడట్లేదు అన్నది సూచన అది. కనుక అంత వైట్ గా అయినంత వరకు ఆ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. ఇంకా టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచినీరు భోజనం ఈ రెండింటికి ఉన్న లింక్ గురించి చూద్దాము. ఇది మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది, మన ఆయుర్వేదంలో కూడా చాలా ఎంఫసిస్ ఉంది దీని పట్ల. ఏంటంటే భోజనము చేస్తూ ఉన్న టైంలో అధికంగా మంచినీళ్లు తాగకూడదు. మరి ఆ ముద్ద గొంతు దిగట్లేదు అంటే కొద్దిగా నోరు తడుపుకోవి, 1-2 కుక్కలు తాగచ్చు తప్పించి. భోజనం చేస్తూ ఉండగా గటగట గ్లాసు నిండా మంచినీళ్లు తాగకూడదు. భోజనం అవ్వగానే కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగకూడదు. అయితే ఎప్పుడు తాగాలి అంటే భోజనం చేయడానికి 1/2 గంట ముందు గాని 2 గంటల తర్వాత గాని ఈ 2 సమయాల్లో చాలా చక్కగా ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఇదే కాకుండా మిగతా అన్ని టైములు భోజనంతో సంబంధం లేకుండా మిగతా టైమ్స్ లో కూడా ఎక్కువ మంచినీళ్లు తాగడం చాలా అవసరము. ఇక ఈ సమ్మర్ గురించి మీరు అడిగారు, సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నట్టు గోపి, మీరు చెప్పండి. ఇది
1: సమ్మర్ లో మనకి యూజువల్ గా వేడి ఎక్కువ వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక దీని నుంచి ఇది అవాయిడ్ కావడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం అవసరము. అంటే ఏమేమి తీసుకోవచ్చు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్లెయిన్ క్లీన్ వాటరే కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు అంటే ఉప్పేసింది కానీ చక్కెర వేసింది కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఇంకా లస్సీ కానీ, లేక బటర్ మిల్క్ మజ్జిగ విత్ సాల్ట్ కానీ, ఇంకా గంజి నీళ్లు కానీ, పప్పు మీద నీళ్లు కానీ, అంటే ఇవి అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఇవి కూడా తీసుకోవడం అనేది, విరివిగా తీసుకోవడం అనేది మనం డిఫరెంట్ ఆప్షన్స్ కింద మనం తీసుకోవచ్చు.
0: అయితే చివరిగా ఆఖరిగా అడుగుతున్నానని మీరందరూ అనుకోవచ్చు, కానీ ఇదంతా చాలా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆహారపు అలవాట్లు అలవర్చుకున్నప్పుడు సమయ పాలన ఎంతో అవసరం. మనకి ఒక టైం టేబుల్ పెట్టుకోవడం ఎంతో అత్యవసరం. ఎప్పుడు ఎలా ఎంత మోతాదులో తినాలో కొంచెం వివరిస్తారా సమీర్?
2: లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా మంచి ప్రశ్న ఇది. ఫుడ్ టైమింగ్స్ అనేది మనం తినే ఆహారం దాని క్వాలిటీ దాని క్వాంటిటీ ఎంత ముఖ్యమో టైమింగ్ అనేది కూడా అంత ముఖ్యం అనమాట. ఎలాంటి టైంలో భోజనం చేయాలి, ఎలాంటి టైంలో చేయకూడదు, ఈ 2 విషయాలు చూద్దాము. సాధారణంగా బాడీలో బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది, అంటే అన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమాటిక్ గా రోజు 24 గంటల్లో ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మనకు రోజు జనరల్ గా రాత్రే నిద్ర వస్తుంది, పగలు అంతగా నిద్ర రాదు. అదేవిధంగా ఈ భోజనానికి సంబంధించినంత వరకు కడుపులో డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఇవన్నీ ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి విడుదలవుతాయన్నమాట. వాటికి టైమింగ్స్ ఉన్నాయి, మనం ఆ టైమింగ్స్ ని చూద్దాము. ఉదయం 6-9 6-9 లేదా 7-9 ఈ టైంలో కడుపులో ఎంజైమ్స్ అన్ని కూడా యాక్టివ్ గా ఉంటాయన్నమాట. కనుక మన ఫస్ట్ ఫుడ్ లేదా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనేది ఈ టైంలో ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇంకా మధ్యాహ్న భోజనం టైం 11-1 గంట, 11-1 o'clock మధ్యలో ఈ ఎంజైమ్స్ చాలా యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఈ టైంలో ఆ 2 మీల్ మనం వేయాలన్నమాట కడుపులో. చివరిగా సాయంత్రం మళ్ళా 6-8 లేదా 5-7 అని కొంతమంది చెప్తూ ఉంటారు, మనం 5-8 అని బ్రాడ్ గా చెప్పుకోవచ్చు. సో ఈ 5-8 గంటల మధ్య ఉన్న 3 గంటల టైము రాత్రిపూట భోజనానికి తగినదనమాట. ఈ టైంలో మనం భోజనం వేస్తే బెస్ట్ డైజెషన్, మనకి చక్కగా జీర్ణమవుతుంది, తిన్నది కూడా సరైన అరుగుదల ఉండి మనకి ఆ పోషకాలు బాగా అందుతాయన్నమాట. ఈ వేళలు దాటిపోతే అది సరైన పోషకాలు అందవు. ఉదాహరణకి రాత్రి 9 తిని పడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కడుపులో ఎక్కువసేపు ఫుడ్ అట్లే నిలిచిపోతుంది అనమాట. 2-3-4 గంటలు కూడా నిలిచిపోవచ్చు. దానివల్ల కొన్ని రియాక్షన్స్ ద్వారా కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఫుడ్ లోంచి రిలీజ్ అవుతాయి. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఈ ఇందాక మనం చెప్పుకున్న టైమింగ్స్, మార్నింగ్ 6-8, మధ్యాహ్నం 11-1, రాత్రి 7-9, లేదా 5 to 8 ఇంకా ఐడియల్. ఈ టైమింగ్స్ మనం గమనించాలి. మనం స్వామి పుట్టపత్తిలో మన క్యాంటీన్ పెట్టిన టైమింగ్స్ ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి, ఎంత పెర్ఫెక్ట్ గా పెట్టారన్నది. అంటే భగవంతుడు ఆల్రెడీ మనకు తెలుసు స్వామి ఏం చెప్తే అదే పెర్ఫెక్ట్, కానీ శాస్త్రీయ పరంగా కూడా ఎంత కరెక్ట్ గా స్వామి చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ భోజనం, టిఫిన్ అయినా భోజనం అయినా ఏం తిన్నా కూడా 2 గంటల సేపు కూర్చొని ఉండాలి, అప్రైట్ పొజిషన్. కూర్చొనైనా నిల్చొనైనా ఉండొచ్చు, తప్పించి తినగానే పడుకోవడం అనేది చాలా అనారోగ్యకరమైన పని అనమాట. దానివల్ల రేపొద్దున ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, రిఫ్లక్స్ డిసీజ్ అనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక తినగానే 2 గంటలు కూర్చునే పద్ధతిని మనం అందరం అలవాటు చేసుకోవాలి.
0: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ సమీర్. మన శరీరం ఒక కారుతో పోలిస్తే కారు నడవడానికి ఏ విధంగా పెట్రోల్ అవసరమో అదే విధంగా మన శరీరాన్ని నడిపించడానికి ఆహారం అత్యవసరం. కారులో మంచి క్వాలిటీ పెట్రోల్ వేయకపోతే కారుకు ఎలాగైతే పార్ట్స్ ఫెయిల్ అయి పనిచేయడం ఆగిపోతుందో అదేవిధంగా మంచి ఆహారం తీసుకోకపోతే మన శరీరానికి కూడా సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలంటే హృదయ పవిత్రత ఎంతో ముఖ్యం. ఇది లభించాలంటే మనం పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించాలి. అందుకే అన్నారు, అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈనాడు మనం అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు డాక్టర్లు, డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ సమీర్ నందన్, మంచి ఆహారాన్ని గురించి, సరైన ఆహారపు అలవాట్ల గురించి చెప్పిన చక్కటి విషయాలను మనసునందుంచుకోవడమే కాదండి, పాటించి మన శరీరాన్ని ఆధ్యాత్మిక పురోగతికి వినియోగించేలా చేసుకుని మన సాయి వైద్యనారాయణ్ణి ఆనందపరుద్దాం. హరిర్దాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతి హరిర్విప్రా శరీరస్తు భుక్తో భోజయతే హరిహి. అన్ని ఆ భగవంతునికి సమర్పిస్తూ సరైన ఆహారం ఆధ్యాత్మికతకు సోపానం ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ సమీర్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదట స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేడియో సాయి వారికి, శ్రోతలందరికీ కూడా మా తరఫున, మా ఇద్దరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

జయం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకుందాం.

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఇప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమేమి అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే.
1: కరెక్ట్.
0: సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమనుచ్చాచార్యో అంతే వాసినమన్ శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటేంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో ఎలా
0: మెంటల్ లెవెల్లో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: ఇంకా రాలేదు అంటే
0: రాలేదు
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు నువ్వు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు
1: మాట్లాడలేదు.
0: సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకు లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: హక్కు ఉంది. కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకా ఎగ్జాంపుల్ స్వామి చెప్పారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో, దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో పడే స్వేచ్ఛ మనకు లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: హక్కు ఉంది. కరెక్ట్.

0: మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు,
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. అంటే నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 19th-20th century ఎంతో మంది, దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాటారు, వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం పేరు ఏంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, అక్కడ ఉండేది. ఇది నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర 4 రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో 4 రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడి
0: ఏదో
1: సన్యాసి, అందుకు సన్యాసి వేషంలోని అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అయితే అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవాడు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అన్ని ఉంటుంది, ఈయనేంటి ఏదో ఒక ధోతీ లాగా అన్ని వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. అయితే ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలరు జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మ బుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారు అంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్, బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ దానికి ప్రిపేర్ చేద్దామని 7వ సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వనవాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజెస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం రాస్తారంటే తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దాని వల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీ కోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్రం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి.

0: అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926
1: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
0: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌన భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్.
1: కృష్ణతత్వం భూమి మీదకి
0: వచ్చింది,
1: అవతరించింది.
0: అంటే ఆయన నువ్వు అను గణిత నువ్వే చెప్పు, ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు?
1: తప్పకుండా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా. ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూమెంట్ నడుస్తోంది. సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం. సో అండర్లైయింగ్ ప్రిన్సిపల్, మన భారతదేశ సంస్కృతి, ఈ భూమి ఎట్లాంటిదో అరవిందో ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి. సో స్వామి ఈ అండర్లైయింగ్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూమెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
0: అప్పటి నుంచి.
1: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరబిందోకి, ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు. సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట. సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది.
0: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో, దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం. ఒక చిన్న బాల మన 6th క్లాస్, ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది.
2: చదువుతున్నాను. మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది. మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారపోసి సంపాదించారు. జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది. జెండాకు 3 రంగులు ఉన్నాయి. మొదటి రంగు కాషాయం, అది త్యాగానికి ప్రతీక. 2వ రంగు తెలుపు, ఇది శాంతికి ప్రతీక. 3వ రంగు ఆకుపచ్చ, ఇది సస్యశ్యామలానికి ప్రతీక. మధ్యలో ధర్మచక్రం ఉంది, దానికి 24 గీతలు ఉన్నాయి, ఇది ధర్మానికి ప్రతీక.
1: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి. యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా.
0: అదే అంటే స్వామి చెప్తారు కదా, ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి. అంటే సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను. అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది.
1: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము, మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము, లాజిక్ ఉపయోగిస్తాము, ఫ్రీడమ్ అంటే ఏంటో
0: తిరగాలి, బాగా మేం కావాలా చెయ్యాలి. కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారంలో ఫ్రీడమ్.
1: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి.
0: స్వామి చెప్తారు కదా,
1: సో మన
0: ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్ లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
1: పాడైపోతారు. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు. దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్
0: గారు,
1: ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని. ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట, సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము.
0: అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు?
1: ఆయన అన్నారు, నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను. నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ అన్నారంట.
0: అండ్ ఆయన ముందు కూడా టీచరే, అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అప్పుడే అనుకున్నారు.
1: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి, ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా చేశారు. హీ వాజ్ ది
0: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పారు. అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది, నాకు హోమ్ అప్పుడేంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము, మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మనం మన రూల్ మనం చేసుకుందాం అని. ఆయన అది కాదు, మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి, అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం అనుకుండేది. దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేష్ కదా అందుకు నీకు తెలిసి ఉంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికేంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ ఏంటంటే ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జనం అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్. అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే సుభాష్ చంద్ర బోస్ గారు,
1: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారు అనమాట.
0: కానీ ఎలా చెప్పారు
1: చెప్తాను, అది ఇది ఫస్ట్ డ్రామా. ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారు అనమాట,
0: స్పీకర్
1: బాగా వినాలని. సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ నే చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. స్పీకర్ చూస్తున్నారు, ఆ స్పీకర్ మీద బోస్ అని రాసున్నది అనమాట.
0: అంటే మీకు తెలుసుంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
1: స్పీకర్స్
0: కంపెనీ. ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
1: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయిన అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా
0: అనర్గళంగా
1: గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికీ జన్మి బతికి ఉండుంటే హీ వుడ్ హవ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట, చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
0: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
1: అవును,
0: స్వామి బృందావన్ వెళ్తే బృందావన్, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడ్డాడు మన దేశం కోసం అని చెప్పేవాడు.
1: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
0: డిస్కోర్స్ అంతా ఓన్లీ
1: సుభాష్ చంద్ర బోస్. సో మరి నెక్స్ట్
0: మనం
1: జాతిపిత
0: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా. ఆయన ఏ రోజైతే 1948 లో
1: ఆ రోజు స్వామి
0: 30th January 1948
1: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
0: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి స్టాండ్ కి వెళ్ళారు. వెళ్ళి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చేసారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
1: కమ్యూనికేషన్ 1948
0: కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చింది, అక్కడి నుంచి న్యూస్ పుట్టపడడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే, స్వామి ఎగ్జాక్ట్ టైమ్ లోనే చెప్పారు విషయం,
1: గాంధీ గారు చనిపోయారు
0: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
1: ఇంకా మహాత్ముడే,
0: మహాత్ముడే అంతే.
1: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు, గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో, మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి మనం ఇప్పుడు
0: ముత్తుస్వామి అయ్యారు కదా,
1: ముత్తుస్వామి అయ్యారు, సో అది విందాం.
3: తమిళ రాజ్యం లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక పేద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయము లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడాను గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడాను తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని, నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ పిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది. అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా. కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి. ఏదో చిన్న చిన్న లాయర్లతో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి, అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టిందే, భగవంతుడు దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితం చాలా గొప్ప మార్పునకు వచ్చింది. స్వతంత్రము వచ్చిన తక్షణమే మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితులను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యారు. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుందని. ఈ విధముగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
0: కాకుండా మహనీయుల్ని మనం ఫాలో అయితే ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడూ ఔన్నత్యానికి వెళ్తాం.
1: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు
0: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
1: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
0: జై జవాన్.
1: ఈ
0: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అంటే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేంటంటే మనకి నువ్వు వినుంటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్ షా అని ఒకడు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి దగ్గరికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు పెర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన ఎంత ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనమనేవారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయనతో. స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్లీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు బాబు, ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మునిగిపోయి చనిపోయాడు. కానీ దాంతో ఎండలేదు ఆయనకి, ఈ విషయం అంత ఎండ్ అవ్వలేదు ఆయనకి. ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బాడీ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియాగా చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వస్తుంది, అయితే ఆయన సొంత ఊరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
1: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అంటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు, పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చిందనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది, మాకందరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి నిల్చోడానికి. సో ఆ ఫీలింగ్, ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసిందనమాట.
0: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
1: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్ కి వచ్చారనమాట.
0: అంటే త్రై అంటే
1: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
0: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలు కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
1: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రయ సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెల్లింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట, ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి?
0: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
1: స్వామి ఎంత పీక్ ఆఫ్ సెటిలిటీలోకి వెళ్తారంటే, నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి అంటే, ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
0: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి. నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోరి కోసమో చేస్తున్నామని, అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజ స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
1: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఎలాగైనా తిప్పుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యూఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, 10వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
4: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు? స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాలు నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ.
5: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ల మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
6: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
7: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బాగానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
8: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
7: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
8: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
9: చెప్పు.
8: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
7: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
8: కరెక్ట్ హారిక.
5: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
10: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారినా దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
7: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరీ మణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
5: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
6: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
5: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
6: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
10: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
7: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
8: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
10: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
8: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయం భారతీయులు.
7: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
5: అవును.
7: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
8: ఇచ్ఛ అనగా కోరిక.
10: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
5: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
11: చెప్పు ముక్తి.
5: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని ఆ దొంగని అడుగగా, ఆ దొంగ, నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కానీ అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
11: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
5: ఎందుకు?
11: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
5: సరిగ్గా చెప్పావు హరిక.
12: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
5: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడో మీకు తెలుసా?
11: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
5: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కానీ రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా?
11: అవును ముక్తి, నువ్వు చెప్పింది నిజమే. నాకు
13: కూడా ద్రౌపది గురించి
11: గుర్తుకొస్తుంది,
13: చెప్పమంటావా?
5: చెప్పు హరిక.
11: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా, అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకం అని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
5: నిజంగా ఎంతో గొప్పది.
14: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
10: మదర్ టెరీసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
14: ఇంతటి ధైర్య వనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
15: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టమవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. వీటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు, ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
16: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే. అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం, బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
17: సుసంపన్నమైన, బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు. శ్రోతలందరి తరపున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన

సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది, మధుర భావం బేది మన దేశమందన్నా, మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమున కన్నా, మాతృభావం బేది ప్రాణంబు కంటెను మానంబె ఘనమను. మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానంబె ఘనమను. మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు, ఏముందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అటులే.

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: అంత సమరైజ్ చేశారు
0: అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్ అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడాని ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ ఖాదిర్,
1: ఆయన క్లాస్మేట్.
0: సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారంట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది
1: స్వామి
0: అప్పుడే చెప్పేశారు. అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి. ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం, అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు,
0: ఫిజికల్గా
1: చాలా బీద దేశం, అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు. అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవా, హీఈస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజెనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది, అది మనకి కావాల్సిన మన సెటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచమైన దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీ వర్ ఏబుల్ టు డూ ద క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుణ్ణి ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానోటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టుపట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట. ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలు అన్ని కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ, ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లోకి,
1: అరకు అరకు ఏరియా అంతా,
0: వీటన్నిటిని ఒక కారులో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీ లేపే ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: సైరామ్ సార్.
3: మీ పేరు?
2: నా పేరు జావేద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చినా వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు, మన భారతదేశంలో తయారయ్యే ఇక్కడ తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
4: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు. స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
3: వెరీ గుడ్.
0: ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మన ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫెర్వర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వి వాంట్ బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశు పక్షుల్లాగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లాగానే, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, అవి బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా ప్రవర్తి చేస్తాడంట. సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లో ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్, మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
5: సాయిరామ్ బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరో అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయి చందు. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
1: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
0: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నువ్వు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
1: ఈ విషయంలో ఇంకో చిన్న శ్లోకం మనకి చెప్పుడు, మన స్కూల్ చదివేళమే నాకు సుభాషిత అని వచ్చేవి. దాంట్లోని ఒక శ్లోకం రిమెంబర్ ఏంటంటే, దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాక చేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందంగా స్వామి చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలాగా చేస్తుంది,
0: పట్టుదల
1: అది కాక చేస్తా అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే 1 పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్,
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర, అంటే నువ్వు ఇప్పుడు గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే లేచిపోతుంది, అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి, కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత అల్పహారి అంటే దీంట్లో ఏం చెప్తారంటే, మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసికం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం, ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం, అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే, మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట, మనం చెప్పుకున్నట్టు. మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి. సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్. సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింప చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి చెప్తున్నారు.
1: మరి అయితే ఏంటి అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే? ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము. ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే, పెద్దల ఏడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఈ విషయం మాకు చెప్పింది. ఏంటంటే అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము. మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ అసలు స్పిరిచువల్ ప్లేన్
1: స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.

మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ అసలు స్పిరిచువల్ ప్లేన్ లో ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి స్వేచ్ఛ గురించి దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్ర్యం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్ అంటే మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్ర్యం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్రం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ

0: చెప్పలేము.
1: అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు. ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువిప్పు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పి మనం ప్రిపేర్ కాకుండా,
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుంది అన్నారు.
1: సహజంగా
0: సహజంగా. సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ కష్టం సంతోషం తల్లిదండ్రుల కంటే స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగ విచ్చల విడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణమైపోతుంది. దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు.
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మంచి పబ్లిక్ స్పీకర్. సో ఆయన అడుగుతున్నాను, స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడించేవారు అంటే ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు ఎలా మాట్లాడాలి, పాయింట్స్ అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా. థర్డ్ ఐ అంటే ఏమిటో అంటే
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాందోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక తాలూక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది. తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది. విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతు మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాను అంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: అయిపోయాడు,
1: ప్రాబ్లం అని
0: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు. అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు. విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీయి, పండు తీసి దాని లోపల ఇందో చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు. చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది 2-3 సార్లు. ఫైనల్లీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే, నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు, లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షాలే వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసును అనే అహంకారంతో చెప్పాను. నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి.
0: అక్కడ చేరిపోవాలి
1: అంటే నా నేనేమీ కాదు, అందుకే మనం నమకం నమహ అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు దట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణా సార్ ఎక్స్పీరియన్స్ అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ
0: ప్రేస్
1: చేస్తారు. అయితే ఆమె కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసినా మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్క శాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వాను నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసిన ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది, అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి,
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం ఆగు అనేసి, మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నాకు దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రం ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నాను అంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వేదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయి నన్ను అంటావేంటి అని కొంతసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసినట్టు చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు అహమే అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు. కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తాను, మనం ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవ మనుష్యానం
1: కారణం బంధం
0: మోక్షయోహో అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతాము, అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని స్వేచ్ఛను పొందుతాం అన్నమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్, ఎప్పుడైతే మనం స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజ స్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద,
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ.
0: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, దేవుడి వైపు.
1: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్నీ పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్, మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాత్రులు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం,
0: వాటర్
1: మిలన్, అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం. టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి, అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అందుకు స్వామికి ఇదంటే ఇష్టం ఆ ఆలోచనతో వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు, పిలిస్తేనే మేము వెళ్ళి, స్వామి ఇగోడు స్వామి మీకోసం తెచ్చాం వాటర్ మిలియన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరపడుతున్నారు నాకు ఇష్టం అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు తెలుసుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతులు అంటే చిన్న చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు,
0: నలుగురు
1: సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివానంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
0: అడుగు వేస్తామన్నమాట,
1: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే, సోపానం అంటే మెట్లు లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి, ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట. స్టెప్స్
1: విని ఉంటావు, సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సెయింట్స్, చాలా గొప్ప మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను ఎక్కడో.
0: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడు చెప్తారు మీరు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పంచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు జడ ఉండదు. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయనకు గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ్డ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడ్డతో గట్టిగా కొడుతుంది అన్నమాట.
1: అవలి ఆమె పేరు.
0: సో ఆ చెరుకు గడ్డ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు నేను కొట్టినా సరే అంటే, ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
1: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
0: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
1: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
0: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
1: ఉండేవాడు,
0: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోనే ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
1: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది. అంటే దాని అగ్నిలింగం ఉంది,
0: అగ్నిలింగం.
1: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది. దాన్ని ఇప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు అక్కడ, చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంతా చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలా అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
0: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట. ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్ అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
1: సెలబ్రేషన్స్
0: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు లేదో మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు,
0: దేనికి ఉండదు
1: అంటే మక్క విరిగిపోవడం.
0: అవును. సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో ఇది సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకు సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్ర్యం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్ర్యం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని ఈ రెండు పాయింట్స్ లో మనం చిత్తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
1: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భగవద్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు వాడు, ఒంటితో అంటే డెజర్ట్, డెజర్ట్ అంటే మరుస్థలం, ఇది ఎడారి, ఎడారి ప్రాంతంలోని, ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోలేదు, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యామెల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థం లేదు, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
0: చింత.
1: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
0: కర్రకి
1: కట్టినట్టు
0: అభినయం
1: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడు అంటాడు. ఆయన అలాగే వెళ్లి ఒక ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
0: యాక్సిడెంట్ చేస్తాడు,
1: చేసి కూర్చుంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏం టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదు అంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసేసరికి నిజంగా ఒంటి అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాట్సారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
0: సేమ్ ప్రాసెస్
1: మళ్ళీ చేసి అంటాడు, మళ్ళీ తీసి దేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాట్సారికి ఏంటిది ఇలాగే, దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో. అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
0: నువ్వు అంతా కల్పించుకున్నావు, ఇవన్నీ
1: కల్పించుకున్నావు.
0: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
1: ఇది నా సౌభాగ్యం.
0: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి శ్రీరామనామ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే కార్యక్రమం శ్రీ నోరి నారాయణమూర్తి గారు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014వ సంవత్సరంలో జరిగిన ప్రశాంతి విద్వన్ మహాసభలో ప్రసంగించినటువంటి సుందరాకాండ అనే అంశంపై ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఓంకార స్వర మంగళాచరణ

శుభంగశోపితానందం భయార్తిలోకకల్పకం శుభంగశోపితానందం భయార్తిలోకకల్పకం.

స్మరామి సత్య సాయి నాథమీశ్వరం కృపాకరం, స్మరామి దివ్య సాయి నాథమీశ్వరం.

0: సాయికి పుట్టపర్తి కలశాం బుధిసాయికి సత్య సాయికి.
1: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతర రహితుడు, చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు, సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు, యమధర్మరాజుకు పదునైన వాడి అయిన రెండు కోరలుంటాయి, ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట కట కట ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని రెండు భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా, వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజమాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్విని నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజమాసం అని పేరు కలుగుతుంది. వర్షములన్నీ పూర్తియై పరిపూర్ణమైనటువంటి శరచంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగన మార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకలలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద, శారద. ఈ శారద నవరాత్రములలో, శరన్నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జనని, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయిబాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృదయంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజ.

0: ಸಾಗಾರತನೊಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗ ಎನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತೀ. ಅಮ್ಮ, ತೆಲ್ಲನೈನటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు నవ తొమ్మిది గనక తొమ్మిదవ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ తొమ్మిదవ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయిబాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడూ లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు, ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది తొమ్మిదవ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి
1: సురల్లల్లనాజితేజితేజితాళనిమిత్తజలాశ్యరతే కకుభంపతి వరధోంగదతాలక తాళకు

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే మహిత మహాకవమల్లిమతల్లిక విల్లిక తిల్లిక భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే భృతి భృత ఫుల్ల సముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా, నాలో ఉన్నటువంటి అసురీ గుణములు తొలగించి దైవీ గుణములు విజృంభజేసి నీ దివ్యమైనటువంటి సన్నిధికి చేర్చి అఖండ జ్ఞానసిద్ధిని, పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును, మోక్షమార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి, ఆ మరునాడు విజయదశమి, విజయదశమే ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి రాజరాజేశ్వరి సాయీశ్వరి సత్యసాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ. ఆ అమ్మే మణిద్వీప నివాసిని ప్రకాశిస్తుంది. దీదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా

ले राजा राजेश्वरी राम సహోదరీ. ప్రశాంతి ఆనందంతో ఉంటుంది అమ్మ. అలాంటి విజయదశమి నాడు పుణ్యమైనటువంటి రీతులతో అనేకమైనటువంటి వివిధ అలంకారములతో ఈ శరన్నవరాత్రములు పూర్తి చేసుకుంటారు. విజయదశమి అంటే జయం విజయం అని రెండున్నాయి. జయలక్ష్మి విజయలక్ష్మి అని ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర కూడా జయుడు విజయుడు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు. జయం పొందటం అంటే బాహ్యమైనటువంటి శత్రువులందరినీ జయించటం. ఇది హిరణ్యకశ్యపుడు ఎప్పుడో చేశాడు. సకల లోకములను గడగడలాడించాడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథుడై జయమును పొందాడు. కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడయ్యా అంటే తనలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి శత్రువులను అణచి విజయం పొందాడు. ఆ ప్రహ్లాదుడు విజయాన్ని సాధించాడాయన. అందుచేతని జయమునకు విజయమునకు విజయం లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్న శత్రువులను జయించినటువంటి వాడైతే విజయం అంతఃశత్రువులను జయించి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేది ఎవరు అంటే అమ్మయే. అందుచేతనే ఈ విజయదశమి నాడే శ్రీరామచంద్ర ప్రభు అంతటి మహానుభావుడు రావణ బ్రహ్మను జయించడానికి ముహూర్తము నిర్ణయించుకున్నాడు. విజయదశమి నాడు చేసినటువంటి ఏ పనులైనా విజయములే కలుగుతాయి. అందుచేతనే ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణి తల్లంబు నిన్ను దుర్రుసోక గమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షరామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికి. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువుంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్లేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి గృహిణే ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణా చక్కగా అలా అలంకారం చేసి చేతుల నిండా గాజులు వేసి ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు గజ్జెలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే గల్లు కల్లు నకాలి గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లు నపాద గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే.

అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతవని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మురక విశేషమేమిటి అంటే, ప్రధానమైనటువంటి విశేషమును తెలియజేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజ దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. ఏ అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే, జండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద వెపరెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే, ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామివారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించినా 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకుని జయాభిజయీభవ దిగ్విజయీభవ ఇంటింటికి వెళ్లి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక, ధరసింహాసనమై నభంబు గొడుగై దసరా పద్యం ఇది. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. తరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

தன் ராஜசம்பு நிஜமை வர்தில்லு நாராயணா. ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి సహజ పాండిత్యుడు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒక చోట రాస్తారు ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి మూడడుగుల దానము పుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది. వటుడింతయై, విష్ణుమూర్తి పెరుగుతున్నారట. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభోవీధిపైనంతై తోయదమ.

பண்ணியை விதிச்சி கொடுக்கை ஸ்ரீகங்க சத்புத்திரியை வரு சன்னி கனராஜ சம்பு நிசமை வர்தில்லு நாராயணா. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయ స్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్నీ విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకునటానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు. 80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారీ విద్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ హోం ఫట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట, వాళ్ళు అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు. వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత, అక్షకుమారుడు కూడా ఆహుతయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా ధిక్ అన్నాడు రావణాసురుడు. ఓహో ఏమది, అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివరివాడు, మహాపరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కాని మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామివారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి. ఒక నరుడు సంహరించాడు ఒక మానవుడు. దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడమేమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే, అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికీ. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి బాలబాలకులారా, పెద్దలారా. ఎన్ని నేర్చినా, ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకునలేనటువంటి వ్యక్తి, అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం. దమము అని పిలుస్తారు. శాంత, శమ, దమాది, సద్గుణ సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార, మహావీర, ఇంద్రాదులను వడలించిన శూర, వెళ్ళిరా, ఆ వానరుని దండించిరా. తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను. వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు, దృఢమైన ఆరోగ్యమునకు, వర సాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత. దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే,
జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యమంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరి అందమంతా నశించేదే.

మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో, విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అభ్యయనం చేస్తాడో, తల్లిని తండ్రిని గురువును దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో, ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారులో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపిహి. ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హరహర మహాదేవ సింహో ఓం నమ శివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. దేవతారథములోవి. దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ల కాళ్లు భూమికి ఆనవు, ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం వాళ్ళు, అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు. ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారట. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు. అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హరహర మహాదేవ సింహో. పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి నాలుగు సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ రథానికి గుర్రాలుంటాయి. జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు. ఇటువంటిదే ఉండదు. ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారట. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగా.

రథాలైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి, కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్యరథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగశక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం, ఒకవేళ లేస్తే డామని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి ఇలా పైకి వెళ్లి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగయక్ష గరుడ గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్ని అందరినీ జయించాడే దేవేంద్రుని జయించాడు కదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగయక్ష గరుడ గంధర్వులు బయలుదేరారు. రథక చతురగ పదాతి దళముల యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే, టకటకటకటకటకటకటకటకటకటక బయలుదేరుతూ ఉండగా, హరహర మహాదేవ సింహో, ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామి వారు అవలోకించారు. పునీతమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క, సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలతా లవిత్రము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు, వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో, రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు, శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది, శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు, పేరుకి శ్లోకాలే కాని ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః.

సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికి పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్నవారికి భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్నవారికి ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు, ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఘులు వెళ్లి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మితే లేదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ అనాలి.

ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే

ఇక రెండవ శ్లోకం. నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినండి. స్వామివారు అంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్టుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామివారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామివారిలా బలవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా విద్యావంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా వినయవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరి మీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి, ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకుని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నారని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు ఎలా నిలుస్తారు సార్, పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే, స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామివారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ, ఇలా ఉండాలి స్వామివారిని. ఆ స్వామివారిని ఒక బంగారపు ఆంజ స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే, శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో, అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్య తనయుడుగా. ఆయనయే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డగడ్డగా ప్రకలించుకుని తీసుకుని వెళ్లగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయస్వామి వారిని కాదు. నేను రావణ సహస్రమే, ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు. రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు, కాని ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసానమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి, సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసానమామి. మైరావణుడు, శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురులు ఉన్నారు. ఇలాంటి రావణాసురులు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామి వారి మీదకి వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు. శిలలతో, ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్లందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్లగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి, బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్, వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామివారు చూశారు, ఓహో మేఘనాథ ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించుకినా ఆ పుణ్యం కలుగుతుంది, శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమురోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది, పోని తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ ఎంత తెలివిగలవాడివి నువ్వు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా రెండు చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి, ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు, అమ్మా అంటూ నేను కిందబడినప్పుడు, బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా, చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ, మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు, చిరంజీవి ఆంజనేయ స్వామి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
బాష్పవాధిపతి పూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. చిరంజీవ చిరంజీవ. మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుట ఏ పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా, మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఇంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది. ఏమీ గింజలుగాయని కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం వినయం వినయం ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర గిరగిర గిరగిర చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామి వారు డబ్బీల కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడున్నా డామని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తందవాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు.

నమః. భూమి సురపాల వేదలోల సుగుణజాల, భూమి సురపాల వేదలోల సుగుణజాల, నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జనదయాల వాల. నమస్కరించగానే బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళ కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవా నమస్కారం, మంచి పని చేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళక కట్టారు. మామూలు తాళ్ళక కడుతున్నారని తెలుసు, వీళ్ళు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకొని వెళదామనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు, రావణాసురుని దగ్గర తీసుకుని వెళ్తారా, తీసుకొని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకొని వెళ్లి రావణ బ్రహ్మచింతకు తీసుకొని వెళ్లారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో, పుట్టపర్తి వస్తే అమ్మో, ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరచరు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఈ ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయ రత్న కిరీట శోభితుని, మణిమయ రత్న కిరీట శోభితుని,

ముడేనని. ఏమియా టీవీ, ఏమియా దర్జా, ఇరువంకల సుందరాంగరులు వింజామరలు వీస్తూ ఉండగా దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించి ఉండగా దేవేంద్రునిలా ఆసీనుడయ్యున్న ఓహో ఏమి ఈ ధైర్యం, ఓహో ఏమి ఈ సత్వం, ఓహో ఏమి ఈ బలం, ఓహో ధైర్యం, ఓహో సత్వం ఆహా అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరూ రావటల్లా. దేనికని అంతకుముందు చూశారుగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది, వాళ్ళకి తెలుసు ఆ విషయం. రావటమే ఆలస్యం. అందుకని ఎవడూ బలివ్వడానికి ఇష్టపట్టాల, వెళ్ళండి అన్నాడే గాని ఇంకా అలాగా చెబుతావు. వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన మామూలు వ్యక్తియా. అయితే ఆంజనేయ స్వామి వారే రెండు అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పించాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగడడు. అనిమా లఖిమా గరిమా, లఖిమా అంటే ఒక దూది పింజ, ఒక దూదిని ఇలా తీసి అనండి గాలిలో తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ రావణ రావణ రావణ రావణ సభ దద్దరిల్లింది. రీసౌండ్ లాగా ఎకో మైకులు ఉండవు, ఎకో మైకులు అలాగే ఆంజనేయ స్వామి వారు రావణ ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి అక్కడ ఉన్న మంత్రులకి. సీతాపహరణం జరిగింది, సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతామాత కన్నుల వెంట కారే అశ్రుధారలు, నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చెయ్యగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్లు నట్టింత ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికిరా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న, కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే. ఆమె కొడితే నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్లా కొట్టకూడదు అమ్మా, నన్ను కొట్టద్దు అని చెబుతున్నావు కదా అనాలి అంతే. అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణి అయినటువంటి సీతమ్మ కందుల వెంట కారే అశ్రుధారలు, ఈ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు, నీ కంఠర్పిత కాలపాశము. సీతామాత ఎవరనుకున్నావు, పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టుకుంటే చాలు అసలు, ఆయన యుద్ధం దాకా కర్ల. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకిని 16 సంవత్సరాల వయస్సులోనే సంహరించాడు, కరదూషణాదులను సంహరించాడు. శ్రీ

శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగల్లో నుంచోని కోదండాన్ని అలా పట్టి ఠం అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. బ్రహ్మదేవుడైనా ఇంద్రుడైనా పరమేశ్వరుడైనా రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది రాముల వారు దుఃఖిస్తే. దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్లిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది, భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్నవాడు అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవటమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ. ఠం ఠం ఠం ఠం అన్ను భీషణ ధ్వనుల విల్టనాది సాధించి వైకుంఠుండాదకు రామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం బుంభువి కూచునాడు తరమే కాపాడ ఫాలక్షుకుం శుంఠ ముండితనంభుమాని శరణంచు రాము ప్రార్థించరా. రాముని మించిన దైవమున్నాడా? బందన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరి కాడండంబుల అజాండము నిండ మత్త వేదండము నెక్కి సాటెదను రంగధరాతి భంగ ఖగరాజ తురంగ రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరం పరొత్తుంగ తమపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ మాతంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరవ్యమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి.

0: ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముడిని వర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ, ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబ వచ్చాడు. అన్నా.
1: ఏమిరా?
0: అన్నయ్యా.
1: ఏమి?
0: దూత అంటున్నాడు, వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది.
1: నోర్మల్. నువ్వా నాకు చెప్పేది ధర్మాలు?
0: దూత అయినటువంటి వ్యక్తి దూత ధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి అశోకవనము పాడు చేసినటువంటి ధ్వంసము చేసిన పాపి. పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు.
1: నోర్మల్
0: అన్నాడు రావణుడు విభీషణుని. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుంది. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు, అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టినా రాక్షస గుణములు లేనివాడు విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా, చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది? చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబడదంబ ఢంబడదమ్మ అని ఊరేగించు. పోని చుబుకువేయుట్ట, బాగా కాల్చేదైనా వాత పెట్టు. వికలాంగు చేయుట, చెయ్యో కాలో విరగొట్టు. చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ,
2: దానవ పంజన రామ సాయి శ్యామల కోమల రామ్, దానవ పంజన రామ సాయి శ్యామల.

రామ్ రామ్ రామ్ అంటూ తోక ఊగుతుంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాళ్ళము ప్రియభూషణము, కోతులకు తోకే అందం. ఆంజనేయస్వామి వారికి ఆనందం కలిగేది తోకను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాట అంటూ, తోకని ఊపుతాట అంటూ, తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చల సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారికి నమస్కారం చేస్తే ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయస్వామి వారు తోకను పట్టుకుని ఇప్పుడు ఊపుతూ ఉంటాడన్నమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో ఆంజనేయస్వామి వారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీరు మీలాగానే అందరూ కూడా వెళ్ళి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే, ఆంజనేయస్వామి వారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణార అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో, భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి.

నమస్కరించారు. ఏ మంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం, బంగారపు, మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకుని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతక వెళ్లి రెండు చేతులు జోడించాడట.

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామణిని ఇవ్వగా హృదయమునకు హత్తుకుని మాటలు రాని ఆనందాన్ని పొంది, ఆంజనేయునికి ఏ బహుమానమివ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామి వారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలవానలు కురిపించారు. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామివారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామివారే రామ రావణ యుద్ధ రామతురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చారు. వానరుల ప్రాణాన్ని, భరతుని యొక్క ప్రాణాన్ని, అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ఠ వామదేవ జాబాలి యాజ్ఞవలికాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్య జ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు విచ్చేశారు.

0: రామచంద్ర ప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకుని వచ్చారు.
1: అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్.

0: మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారపు పల్లెల్లో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకొని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేహతే అంఘ్రియుగం స్మరామి మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యం జనార్దనా పాహి మాం జగన్నాథ పాహి మాం జగద్రక్షక పాహి మాం పాహి మాం. నవరత్నములు పదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్రప్రభు రాజా రామచంద్రప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామివారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉండగా, పమమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలా నండి పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి.
1: వైదేహీ సహితం సురద్రుమతలేఖైమే మహామండపే మచే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం.
0: రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు,
1: పల్లుకే బంగార మాయేరా కోదండ పాణి పల్లుకే బంగార మాయేరా.
0: అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్ది పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రసరింపచేయటానికి
1: అవతరించే సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించే హో సత్య ధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించే హో.
0: దేశ విదేశాలతో కోట్లాది మంది భక్తులతో ఈ ప్రదేశం మరింత పుణ్యక్షేత్రమై, ఇలాంటి పుణ్యక్షేత్రంలో స్వామి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ దివ్యమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి అవకాశము లభ్యమైంది. స్వామి యొక్క భక్తులే ఒక పాట రాశారు.
1: ఏ మిత్తురా సాయి రామా నీ

వరకు మీరు శ్రీ నోరి నారాయణమూర్తి గారు 2014వ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో సుందరాకాండపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఏప్రిల్ 24వ తేదీ 2018 సత్యసాయి భగవానుని ఆరాధనా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 22, 23 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సాయి యువత తమ యువ చైతన్య పర్తియాత్రను జరుపుకోవటానికి ప్రశాంతి నిలయం విచ్చేశారు. 2 రోజుల పర్తియాత్రలో జరిగే విశేషాలు, ఈ యువ చైతన్య పర్తియాత్ర ఆవిర్భావం గురించి శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువ సమన్వయకర్తలు రేడియో సాయి బృందంతో జరిపిన ఒక చర్చను మీకు అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం తానై నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సత్యసాయి భగవానుని ఆరాధనా మహోత్సవం దగ్గర పడుతోంది. స్వామి తమ 85 ఏళ్ల సుదీర్ఘమైన అవనీ సంచారంలో ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపి, సన్మార్గంలో నడిపించి, ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రబోధించి ఉన్నత స్థాయికి చేర్చే ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, స్వామి జీవితమే తమ సందేశం. సాయి భగవానుడు అందించిన స్ఫూర్తితో ఎంతో మంది చిన్న వయసు నుండి సాయి బాటలో పయనిస్తున్నారు. స్వామి తమ అవతారోద్యమంలో యువతకు ఎంతో ప్రాధాన్యతను అందించారు. యువత కూడా స్వామి వారిపై చూపించినటువంటి అపారమైన విశేషమైన ప్రేమకు పరవశులై తమ జీవితాలను సన్మార్గంలో నడుపుకుంటూ స్వామికి కృతజ్ఞతను చూపుతున్నారు. ఏప్రిల్ 24వ తేదీ 2018 సత్యసాయి ఆరాధనా మహోత్సవ వేడుకల్లో భాగంగా సత్యసాయి భగవానుని దివ్య సన్నిధికి, ప్రశాంతి నిలయానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి 6,000 మందికి పైగా యువతీ యువకులు తమ యువ చైతన్య పర్తియాత్రను జరుపుకోవడానికి విచ్చేశారు. యువ చైతన్యంతో కళకళలాడుతున్న ప్రశాంతి నిలయాన్ని మీరందరూ చూస్తే ఎంతో ఉత్సాహాన్ని చిగురుస్తుంది మన మనసులో. ఈ పవిత్ర పర్తియాత్ర ఏప్రిల్ 22, 23వ తేదీల్లో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో రూపొందించబడింది. ఈ కార్యక్రమ వివరాలు, ఈ పర్తియాత్ర రూపకల్పనలో జరిగిన ప్రణాళికలు, స్ఫూర్తి, దానిలో అనుభూతుల గురించి మనందరితో పంచుకోవడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మన టీం వచ్చేశారు. మరి మన స్టూడియోకి వారికి సాదరంగా ఆహ్వానం పలుకుదామా. సాయిరాం సార్, సాయిరాం మేడం, ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల శ్రీ సత్యసాయి సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చలం గారు మనతో మాట్లాడతారు. సాయిరాం సార్.
2: సాయిరాం గణేష్ గారు, ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో దాదాపు 6,000 మంది యువతీ యువకులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి గత 6 నెలలుగా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ నెల 22, 23 తేదీలలో యువ చైతన్య పత్తియాత్ర ద్వారా స్వామి సన్నిధికి వస్తున్నారు. స్వాయి సంస్థలలో యువత పాత్ర చాలా ముఖ్యమైనది. జిల్లా, రాష్ట్రాల నుండి వచ్చి యువతను స్వామివారి వారితో సంభాషించుచు తగిన సూచనలు, సలహాలు ఇచ్చుచు ఉండేవారు. ఈ విధముగా ఉత్తేజపడిన స్వామి ప్రేమానురాగాలు పొందిన యువత సమితులలో, జిల్లాలలో, గ్రామ సేవల్లో పాల్గొని వివిధ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనుచు సాయి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందేవారు. ఈ తరం యువతను కూడా ఉత్తేజపరచడానికి, ప్రోత్సహించడానికి ఈ యువ చైతన్య యాత్రను నిర్వహించే సంకల్పం చేసుకున్నాము. ఇందులో పాల్గొనే యువత భగవాన్ అనుగ్రహము, ఆశీర్వాదము, సాయి సంస్థల్లో మరింత మంచి పనిముట్లుగా తయారయ్యే విధంగా వీరిని తీర్చిదిద్దాలని స్వామిని ప్రార్థిస్తున్నాము. ఈ యాత్రలోని అంశాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువ విభాగానికి చెందిన రాష్ట్ర సమన్వయకర్తలు వివరిస్తారు.
1: సరే సార్, చాలా బాగా చెప్పారు సార్. మీరు ఎన్నో ఏళ్ల నుంచి సత్యసాయి సంస్థల్లో ఉంటున్నారు, పెద్దలుగా ఇప్పుడు యువకులకి యువతులకి ఈ బేటన్ పాస్ చేయడానికి మీరంతా సన్నద్ధమయ్యారు. చాలా పాజిటివ్ మూవ్ ఇదంతా అని స్వామి వారి సంకల్పంతో ఇదంతా జరుగుతోంది. స్వామి ఒకసారి అన్నారు, మన సత్యసాయి సేవా సంస్థల్లోని ఎల్డర్స్ తాలూకా ఎక్స్పీరియన్సు యువకులు తాలూకా ఎనర్జీ రెండు మిళితమైతే అది ఎంతో ఉత్సాహాన్ని రేకెస్తుంది మన మనసుల్లోని. సో ముందుగా మనం శ్రోతలందరికీ పరిచయం చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల యువ సమన్వయకర్త శ్రీ రాంప్రసాద్ గారు, అలాగే జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ మహేష్ గారు, మహిళా సైడ్ నుంచి వి నివేదిత గారు మనతో పాటు ఉన్నారు. సాయిరామ్ అండి, మీ అందరికీ హార్దికమైన స్వాగతం. ముందుగా రాంప్రసాద్ గారు, అసలు ఈ యువ చైతన్య పర్తి యాత్ర ఆ వర్డ్ లోనే చాలా పవర్ ఉంది, మరి దానికి ఆలోచన ఎట్లా వచ్చింది, ఎలా ఆవిర్భవించింది, అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరెవరు వచ్చారు, ఆ విశేషాలు చెప్తారా మాతో?
3: సాయిరామ్ గణేష్ బ్రదర్, ఈ యువ చైతన్య పర్తి యాత్ర అనే కార్యక్రమం స్వామివారి దివ్య అనుగ్రహంతో ఖచ్చితంగా ఆలోచన రేకపెంచినలో ఎటువంటి సందేహం లేదు. కానీ సంకల్ప బలం స్వామిది ఉంటే ఆలోచన అనేది ఎలా రేకెత్తించిందన్నది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మా బ్రదర్ మహేష్ అలాగే సిస్టర్ నివేదిత మేము ముగ్గురం కలిసి కూర్చుని ప్రస్తుతం ఉన్న సత్యసాయి సేవా సంస్థల్లో సత్యసాయి యువత చేస్తున్న సేవా కార్యక్రమాలు, అక్కడక్కడ ఉన్న నిర్లిప్త, అలాగే సేవా కార్యక్రమాలని ఉధృతంగా చేస్తున్న వాళ్ళని, వీళ్ళందరినీ ఏకత్వంతో ఒకే బాటగా ఒకే బ్యాలెన్స్డ్గా నడిపించాలి అనే ఉన్న ఆలోచనతో ఫస్ట్ ఏదైనా కార్యక్రమం ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ముందు దీనికి కారణం. అలా అనుకున్న తర్వాత అదొక సేవా కార్యక్రమంగా చేద్దామా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేద్దామా, లేకపోతే ఇంకేదైనా చేద్దామా, వీటన్ని సమ్మిళితంగా చేద్దామని ఆలోచించి చివరికి ముగ్గురం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందరం కలిసి స్వామి దివ్య సన్నిధికి వెళ్లి దివ్య సన్నిధిలో స్వామి వారి ద్వారా అక్కడ వెళ్లే ముందు ఏం చేద్దాం, ఇవన్నీ కార్యక్రమాల గురించి తర్వాత మాట్లాడుకున్నాం, కానీ ముందు స్వామి
1: వెళ్ళాలి,
3: ముందు అక్కడికి వెళ్ళాలి, స్వామి దివ్య దర్శనానికి వెళ్లిన తర్వాత మనం ఏమైనా కార్యక్రమాలు మొదలెడితే బాగుంటుంది అనుకున్నాం. తర్వాత మార్పులు చేర్పులు జరిగి ముందుగానే కార్యక్రమాలు చేసుకుని ఆ కార్యక్రమాల ద్వారా వెళ్లడం అనేది ఈ యువ చైతన్య పర్తి యాత్రకి నాంది.
1: సార్ మహేష్ గారు, ఈ కార్యక్రమంలో దాదాపు ఎంతమంది పాల్గొంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి ఎంతెంత మంది వచ్చారు, ఆ వివరాలు చెప్తారా మాకు?
4: సాయిరామ్ గణేష్ గారు, సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 44 జిల్లాల నుండి దాదాపుగా 6,000 మంది యువత యువ చైతన్య కార్యక్రమంలో పాల్గొనబోతున్నారండి. స్వామివారు యువ చైతన్య కార్యక్రమంలో స్వామి దర్శనానికి ఇంతకుముందు సోదరుడు రాంప్రసాద్ అన్నప్పుడు స్వామి దర్శనమే ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది, ఆ పాద స్పర్శనమే ఎన్నో జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చింది. మనం చేసేదేం లేదు, స్వామి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడమే మనం చేయాల్సిన పని అనుకున్నాం. సో ఆ దర్శనం తీసుకునే క్రమంలో సోదరులు ఇవ మాకంటే ఎల్డర్ సోదర్ బ్రదర్స్ అందరు ఏం చెప్పారంటే, స్వామి దగ్గరికి ఊరకే దర్శనానికి వెళ్తే కంటే 4 సేవలు చేసుకుని స్వామి దగ్గరికి వెళ్తే స్వామి సంతోషపడతారు అన్నారు. సో దాన్ని ఆధారంగా చేసుకుని అందరం కలిసి ఫస్ట్ గ్రామాల్లోకి వెళ్దాం, గ్రామసేవయే రామసేవే అన్న స్వామి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకొని గ్రామ గ్రామానికి వెళ్లి అందరిలో ఒక రకమైన ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరం కలిసి ఐక్యంగా స్వామి దగ్గరికి రావాలనుకుని 6,000 మందిని పుట్టపర్తికి చేరుకోవడానికి రావడం జరిగిందండి. ఇందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జాబున్న వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు, ఆర్థికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా చాలా తక్కువ స్థితిలో ఉన్నవారు, కులము మతము ప్రాంతము ఏ తేడా లేకుండా 6,000 మంది ఒకే మాటగా ఒకే బాటగా పర్తి యాత్రకు రావడం జరుగుతుందండి.
1: చాలా బాగుంది మహేష్ గారు. అమ్మ నివేదిత, మీరు చెప్పండి, అసలు ఎంతమంది మహిళలు ఈ కార్యక్రమంలో, 6,000 మందిలో మహిళల సంఖ్య ఎంతమంది?
5: ఈ 6,000 మందిలో అండి మహిళల సంఖ్య దాదాపు 1,300 మంది మహిళా యువత వస్తున్నారు అన్ని జిల్లాల నుంచి. అయితే స్వామి దయతో మనకి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో చాలా చిన్న చిన్న జిల్లాలు అయ్యాయి. సో చాలా మంది యువత చాలా మంది మహిళా ఇన్ఛార్జీలు కొత్తగా వచ్చారు. సో స్వామి దయతో చాలా మంది ఆ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు కూడా ఎంతో చైతన్యంతో అందరినీ మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి తీసుకురావడంతో ఇరు రాష్ట్రాల నుంచి మనకి సేమ్ స్పందన వచ్చింది. సో రెండు రాష్ట్రాల నుంచి మనకి 1300 మంది మహిళా యువత పుట్టపర్తికి స్వామి దర్శనానికి వస్తున్నారు.
1: చాలా బాగుందమ్మా. రామప్రసాద్ గారు, ఇప్పుడు దీనికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, మీరు ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నారు. అంటే ఊరికనే స్వామి దగ్గరికి వచ్చేకుండా ఒక సాధన చేసుకుని స్వామి దగ్గరికి రావాలి అన్న ఒక మంచి ఆలోచన మీకు తట్టింది. దాన్ని ఎట్లా రూపకల్పన చేసుకున్నారు, అది ఎట్లాగ మీరు అమల్లో చేశారు
3: చెప్తాను గణేష్ గారు. ఇది రెండు రకాలుగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది గణేష్ గారు. ఒకటి ఏంటంటే, ఒకటి గత 8 నెలల బట్టి సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న యువత అసలు తమ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ల వాళ్ల ఏరియాస్ అనుగుణంగా లో కాస్ట్ నో కాస్ట్ అట్ ద సేమ్ టైం తక్కువ మంది ఉన్నా సరే సేవా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఒక 52 కార్యక్రమాలు ఉండేటట్టుగా ఒక యూనిటీ క్యాలెండర్ అనేది వార్షిక సేవా ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం అనేది మొదటిది. ఇది చేసిన తర్వాత ఇందులో ఉన్న కార్యక్రమాలను చేసుకుంటూ వెళుతూ దాంతో పాటు లింక్అప్ చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు యువ చైతన్య పర్తయాత్ర మేము ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ కి కనెక్ట్ చేసే విధంగా అందులో స్పెసిఫిక్ గా ఒక 3 ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుని మేము దాన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. ఆ ప్రత్యేక కార్యక్రమాలు ఏంటో మహేష్ చెప్తాడు.
4: సరేమండి. సో ఇంతకుముందు సోదరుడు రామప్రసాద్ అన్నట్టుగా సో వార్షిక సేవా ప్రణాళిక కార్యక్రమాలన్నీ ఒక దశలో జరుగుతున్న క్రమంలో యువ చైతన్య పర్తయాత్ర పేరుతో సో అందరం కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయానికి ఒకే విధమైన కార్యక్రమాన్ని తీసుకురావడంతో ఒకే ఒక స్వామి కోరుకునే యునైట్ ఏదైతే ఏకత్వం ఉందో అది వస్తుందన్న ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15వ తేదీన రక్తదానం కార్యక్రమం చేశామండి. అదేవిధంగా 18 ఉగాది పురస్కరించుకుని 90 నిమిషాల పాటు భజన కార్యక్రమం చేసుకున్నామండి. అంటే ఒకవైపు అందరికీ లిక్విడ్ లవ్ పేరిట రక్తదానం అనేది ఏ కొత్త యువకుడైనా రక్తదానానికి ఇంట్రెస్ట్ గా
1: ఉంటుంది.
4: అలా రక్తదానంతో ముందు వచ్చినటువంటి అతనికి సత్యసాయి సేవా సంస్థల యొక్క ఆధారము స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికమే కాబట్టి భజన యొక్క అన్ని చూపించడం జరిగిందండి. అదిని తర్వాత గ్రామ సేవలు అంటే గ్రామాల్లోకి వెళ్తే అంటే అందరి కనెక్టివిటీ పెరిగింది. మందిరం ఒక కేంద్రంగా ఒక కనెక్టివిటీ పెరిగింది. మందిరానికి కనెక్టివిటీ పెంచుకొని అందరం కలిసి గ్రామాల్లోకి వెళ్దామని గ్రామ సేవ కార్యక్రమాలు చేశామండి. ఆ గ్రామాలలో ఉదయమే వెళ్లి నగర సంకీర్తనలు చేసి పిల్లలకు బాల వికాస్ క్లాస్ చేసేసి వాళ్ళకి డెంటల్ క్యాంపులు, పిల్లలకు ఈ ఎండాకాలంలో చెప్పుల పంపిణీ కార్యక్రమము, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అందరూ స్పెసిఫిక్ గా ఐ స్పెషలిస్ట్ గాని అదేవిధంగా మెడికల్ మన లేడీ స్పెషలిస్టులు గాని స్పెషలైజ్డ్ ఐ డెంటల్ ఐ గైనిక్ ఇట్లాంటి సెపరేషన్ ఆఫ్ డాక్టర్స్ తోటి స్కిల్ డాక్టర్ తోటి మెడికేషన్ ఫ్రీ మెడికేషన్ తోటి చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో దేవాలయాలు గ్రామ కమ్యూనిటీ సెంటర్లు క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా మూగజీవుల సేవా కార్యక్రమం అని 2 జిల్లాలలో బ్రహ్మాండంగా వికారాబాద్ జిల్లా చెంగేశపూర్ గ్రామంలో అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట అటవీ ప్రాంతంలో మూగజీవాలకు తొట్లు కట్టించేసి అందులో వాటర్ పోయడం అనమాట. అన్ని ఆ కోతులు అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉండేటువంటి ప్రాంతంలో నీళ్లు తాగడం. సో ఇది ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరిగింది సార్. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కట్కూర్లో 110 మంది గ్రామస్తులు అక్కడ నుంచి వెళ్ళి ఆర్మీకి సెలెక్ట్ అయ్యారండి. ఒకటే గ్రామంలో
1: ఒక గ్రామంలో
4: ఆ 110 మంది సైనిక యొక్క తల్లిదండ్రులను సన్మానించుకోవడం జరిగిందండి యువ చైతన్య పర్తయాత్ర. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ద్వారా అందరికి అదేవిధంగా పిల్లలందరూ బాల వికాస్ పిల్లలందరినీ కూర్చోబెట్టి మాతృవందన కార్యక్రమం అంటే తల్లిదండ్రుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి స్వామి చెప్పినటువంటి. సో ఇట్లాంటి ఒక వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ తో గ్రామ సేవలు 8 చేసుకుని పర్తయాత్రకు బయలుదేరి వచ్చామండి.
3: గణేష్ గారు ఇంకోటి కూడా విషయం చెప్పాలండి. ఇది ఒక 3 రోజుల్లో 3 డిఫరెంట్ మంత్స్ లో ఈ 3 కార్యక్రమాలని మనం కండక్ట్ చేయడంలో ఇంకొక ఉద్దేశం కూడా సూక్ష్మంగా ఉంటుందండి. ద ఫస్ట్ థింగ్ సత్యసాయి సేవా సంస్థలకి తనకు తానుగా వాళ్ళు ఏదో ఒకటి సమర్పించుకుంటూ స్వామి పదంలోకి రావడం అనేది 1. దానికోసం రక్తదానం వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని ద్వారా వాళ్ళు ఒక పేషెంట్ ని రక్షించడం ద్వారా వాళ్ళు పొందిన సంతృప్తిని ఆనందాన్ని ఖచ్చితంగా వాళ్ళు పొందుతారు. పొందిన తర్వాత రెండవది స్వామి మనం అనుకుంటే భజన అన్నది స్వామికి బలహీనత మనకు బలం. మనం భజన చేస్తుంటే లొంగిపోయేది భగవంతుడు. సో అలాంటి బలమైన ఆయుధాన్ని మనం పట్టుకుని బలహీనుని చేసి భగవంతుని మన చేతిలో గుప్పెట్లో పెట్టుకుని స్వామిని మనం ధైర్యంగా తెచ్చుకోవడం అన్నది ఒక అది సూక్ష్మంగా ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ద్వారా స్వామి యొక్క నామ సంకీర్తన 93 నిమిషాలు చేయడం అనేది సెకండ్ ఇష్యూ. మూడోది ఏంటంటే అటు నువ్వు ఓన్ గా సాధన చేయడంతో పాటు మనందరం సమిష్టిగా చేస్తే ఉండే ఆ ఆనందం ఏంటి, ఆ గ్రామ సేవల్లో పొందే అద్భుతమైన ఆనందాలను పంచుకోవడంలో స్వామి ఆర్గనైజేషన్ లో నడిస్తే వచ్చే ఆ ఆనందాలని అందరికీ అర్థమయ్యేలా తెలియచేయడంలో ఉద్దేశం గ్రామ సేవ. అంటే 3 స్టెప్స్ ఆఫ్ డిఫరెంట్ పొజిషన్స్ ని వాళ్ళు అన్ని విధాలు అనుభవించిన తర్వాత ఖచ్చితంగా సాయి సంస్థల్లోకి వాళ్ళు వస్తారు. ఇది మా ఉద్దేశం.
1: చాలా బాగుంది నివేదిత. మీరు కొంచెం మహిళకి ఏమి స్పెసిఫిక్ కార్యక్రమాలు మీరు రూపకల్పన చేశారు, అవి ఎట్లాగా వాళ్ళకి ఈ యాక్టివిటీలోకి రావడానికి వాళ్ళకి దోహదపడిందో చెప్తారా?
5: అది మహిళలకి మనం పట్టయాత్ర వచ్చే ముందు స్వామి పాదాల దగ్గర ఒక ప్రత్యేకమైన సేవా పుష్పాన్ని సమర్పించాలి అని అందరం యువ సమన్వయకర్తలు అందరూ మీటింగ్ పెట్టుకుని అసలు మనం ఏం కార్యక్రమం చేయాలి, ఇప్పుడు అవసరమైన కార్యక్రమం ఏంటి సొసైటీలో అని అందరూ ఆలోచించుకున్నాం. సో అప్పుడు అందరి ఆలోచన యునానిమస్ గా వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు అంటే అడాలసెంట్ అమ్మాయిలు చాలా మందికి న్యూట్రిషన్ గురించి కానీ వాళ్ళ హెల్త్ అండ్ హైజీన్ గురించి కానీ తెలియక ఎన్నో డిజీజెస్ బారిన పడుతున్నారు, రోగాలు బారిన పడుతున్నారు. అదే కాకుండా వాళ్ళు సమాజంలో తిరిగేటప్పుడు వాళ్ళ భద్రతని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై వాళ్ళకి చాలా అవగాహన లేదు. సో వాళ్ళ తల్లులు వాళ్ళకి చెప్పే పరిస్థితిలో లేరు. సో సత్యసాయి మహిళా యువత ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆర్థికంగా వెనుకబడిన స్కూల్స్ అంటే జిల్లా పరిషత్ స్కూల్స్ లో ఉన్న ఆడపిల్లలకి ఈ విషయాలన్నీ చెప్పాలి. మనమే సొంత సిస్టర్స్ లాగా సోదరులలాగా వాళ్ళకి కూర్చొని ఈ విషయాలని చెప్పాలని అందరం తలపెట్టాం. అయితే ఇరు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో మనం దాదాపు 57 స్కూల్స్ 12 కాలేజెస్ కవర్ చేశాము. కవర్ చేసి 16,000 మంది పైచిలుకు విద్యార్థుల్ని మేము రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం ద్వారా న్యూట్రిషన్, హెల్త్ అండ్ హైజీన్, ఐడియల్ బిహేవియర్ అండ్ ఇండియన్ కల్చర్ ఇదొక సెషన్, ఇంకోటి టైం మేనేజ్మెంట్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్స్, ఈ 4 సెషన్స్ గా తయారు చేసి ప్రతి స్కూల్ కి వెళ్లి ఈ 4 సెషన్స్ మేము ప్రిన్సిపల్స్ తో మాట్లాడి టైం స్లాట్స్ తీసుకుని వాళ్ళకి 4 సెషన్స్ చేశాం. ఈ చేసేటప్పుడు కూడా ఏ ఆడపిల్లల్లో చాలా వాళ్ళు వీక్ గా ఉండి పౌష్టికాహార లోపం ఉంటే వాళ్ళందరికీ మేము సాయి ప్రోటీన్ ఫుడ్ తయారు చేసి ఈ పిల్లలందరికీ మళ్లీ అందజేయడం జరిగింది. సో ఈ స్కూల్స్ కి వెళ్లినప్పుడు కూడా కొన్ని మేము గమనించడం జరిగింది, వాళ్ళకి రాసుకోవడానికి ప్యాడ్స్ లేవు, చాలా మంది పిల్లలకి పెన్సిల్స్ పెన్నులు పెన్సిల్ బాక్సులు ఇవన్నీ కూడా లేవు. సో ఈ అవసరాలన్నీ గుర్తించి కూడా దాదాపు 1400 మంది పిల్లలకి ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. ఇవే కాక కొన్ని స్కూల్స్ లో మరీ వెనకబడిన స్కూల్స్ లో మరీ చిన్న చిన్న పల్లెల్లో ఉన్న ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ కూడా కొనుక్కునే పరిస్థితిలో లేరు. సో అట్లాంటి పిల్లలకి అవి కూడా పంపిణీ చేయడం జరిగింది. సో తర్వాత కృష్ణా జిల్లా వాళ్ళు చాలా వినూత్నంగా ఏం చేశారంటే, ఇదే టైంలో మనకి శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషిన్ ఒకటి, అంటే చాలా తక్కువ ధరకు 2 రూపాయలు 4 రూపాయలు ఇలా ఖర్చు పెట్టి వాళ్ళు ప్యాడ్స్ కొనుక్కునే వాళ్ళకి అందుబాటు చేయడానికి ఒక మెషిన్ కొనిచ్చారు, అలాగే డిస్ట్రాయింగ్ మెషిన్. అలా రెండు స్కూల్స్ లో వాళ్ళు ఈ మెషిన్స్ ని కొనిచ్చారు. సో దీని ద్వారా 200 మంది ఆడపిల్లలు లబ్ధి పొందుతున్నారు. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ద్వారా 16,000 మందిని రీచ్ అవడమే కాక వాళ్ళ అవసరాలని కూడా గుర్తించి ఈ చిన్న చిన్న సేవలు ఇవన్నీ మనం చేయడం జరిగింది.
1: చాలా బాగుందమ్మా. రామ్ప్రసాద్ గారు ఇప్పుడు ఫస్ట్ రక్తదానంతో మొదలుపెట్టారు, తర్వాత నామ సంకీర్తన, ఆ తర్వాత గ్రామ సేవలు. సో వ్యష్టి నుంచి సమష్టి, సమష్టి నుంచి పరమేష్టికి మీరు స్టెప్ బై స్టెప్
3: అన్నమాట.
1: సో మరి ఇది చేసిన తర్వాత ఎవరైతే స్వామి గురించి తెలీదో వాళ్ళు ఏ విధంగా మన ఆర్గనైజేషన్ లోకి వచ్చి ఒక స్పందన ఎట్లా కలిగింది వాళ్ళ మనసుల్లో, ఒకటి రెండు ఉదాహరణలు ఏమైనా ఉంటే చెప్తారా?
3: ఖచ్చితంగా చెప్తాను గణేష్ గారు. సత్యసాయి సేవా సంస్థల్లో మాత్రమే ఉన్నది, ఇంకెక్కడ లేదు ఏంటంటేనండి, ఒక మృష్టాన్న భోజనాన్ని తిన్న వాడికి ఆ రుచి ఏంటో అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైం ద సేమ్ ఫీలింగ్ కొత్తగా వస్తున్న వాళ్ళకు కూడా, అసలు ఇన్నాళ్ళు మనం ఏదో పాకెట్ మనీతో ఎక్కడ ఎంజాయ్ చేయడమో లేదా ఖర్చు పెట్టుకుని ఫ్రెండ్స్ తో చిట్చాట్ చేయడమో అదే సాటిస్ఫాక్షన్, అదే ఒక పరిధి అన్న పరిస్థితుల్లో చాలా మనకి అట్రాక్షన్స్ అనేవి డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్న ఫేస్బుక్ అవ్వచ్చు వాట్సాప్ అవ్వచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ సత్యసాయి సంస్థల్లో ఉన్న సేవల ద్వారా లేదా ఆధ్యాత్మిక విషయాలకు ఆసక్తి చూపించడం అన్నది ఈ 3 కార్యక్రమాలు చేయడం ద్వారా అది ఉపయోగపడిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకోటి కూడా ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ గా అడిగారు కాబట్టి చెప్తాను. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పార్వతీపురం అనే ఊర్లో ఒక బాల వికాస్ స్టూడెంట్, తాను బాల వికాస్ చదివి ఆ తర్వాత భజన మండలి యూత్ కోఆర్డినేటర్ అయి సమితి యూత్ కోఆర్డినేటర్ గా చేస్తున్న వ్యక్తి సతీష్ అని పేరు. రీసెంట్ గా తను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యడం జరిగింది. అంటే ఒక నిర్ణీతమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా చాలా కష్టపడితే కానీ ఒక ఆ ప్లేస్ కు వెళ్లడం అనేది జరిగిన విషయాన్ని ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి సతీష్ అనే వ్యక్తి ఎలా సాధించగలిగాడు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు విజయనగరంలో మీటింగ్ లో నేను విన్నాను. తను మాట్లాడుతుండగా తను చెప్పింది ఏంటంటే స్వామి భజనలలో ఉన్న ఒక రిధం, ఆ రిధం అన్నది మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పాటల లిరిక్స్ ఎలా అయితే మనం మర్చిపోమో అట్ ద సేమ్ టైం మనం చదువుతున్న చదువులో అర్థాన్ని దాని ఒక లాజిక్ ని ఈ ఫార్ములాస్ ని వాట్ ఎవర్ది అవన్నీ గుర్తు పెట్టుకోవడానికి ఎంత ఉపయోగపడిందని చెప్పడం నిజంగా మనం ఆలోచింపజేసింది. ఆయన అంటే ఇంకోటి కూడా మనం ఈ ఇలా కూడా కనెక్ట్ చేసి దాన్ని ఈ మనం ఏదైతే యువ చైతన్య పర్తి యాత్ర చేస్తున్నామో భగవానుడి దివ్య ఆశీస్సులతో తను వచ్చి ఇన్ని వేల మంది ముందు సాయికులూన్ సభా మండపంలో తను మాట్లాడే అదృష్టాన్ని కూడా పొందడం జరిగింది.
6: చాలా
3: దాని ఉద్దేశం కూడా ఏంటంటే ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆహా సత్యసాయి సంస్థల్లో మట్టిలో మాణిక్యాలున్నాయన్న మాట అన్నది వేల మంది తెలిసి తద్వారా ఆసక్తి చెందడానికి. రెండో విషయం స్టూడెంట్స్ కు వచ్చిన ఇంకో విషయం ఉందండి, ప్రాబ్లం ఉందండి. ఇలా చదివితే తల్లిదండ్రులు స్టూడెంట్స్ కన్నా తల్లిదండ్రులకు ఎక్కువ ఈ ఫీలింగ్, ఎక్కడ పిల్లలు ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వాటిలో తిరిగితే వాళ్ళు అకాడమిక్స్ పోతాయో తద్వారా వాళ్ళ ఫ్యూచర్. ఆయన అంటే ఇంకోటి కూడా మనం ఈ ఇలా కూడా కనెక్ట్ చేసి దాన్ని ఈ మనం ఏదైతే యువ చైతన్య పర్తి యాత్ర చేస్తున్నామో భగవానుడి దివ్య ఆశీస్సులతో తను వచ్చి ఇన్ని వేల

0: నేషన్స్ లో వాటిలో తిరిగితే వాళ్ళ అకాడమిక్స్ పోతాయో, తద్వారా వాళ్ళ ఫ్యూచర్ పోతుందో అన్న భయం చాలా పేరెంట్స్ ఎక్కువ భయపడుతున్నారు. సో అంటే వాళ్ళు బేసిక్ గా స్వామి ఫ్యామిలీ నుంచి వస్తే ఆ ప్రాబ్లం ఉండదు, కాని పక్షంలో సో అలాంటి విషయం అండి. విశాఖపట్నంలోనే అమ్ము శ్రీనివాస్ అని వాళ్ళ ఆయన భజన్ సింగర్, వాళ్ళ అబ్బాయి కూడా భజన్ సింగర్ అండి. తను ఈజ్ 19 ఇయర్స్ ఓల్డ్ బాయ్. తనంతటి తానుగా స్వామి భజన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో హార్మోనియం, ఫ్లూట్, తబలా, హిందుస్థానీ, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ హిందుస్థానీ కూడా నేర్చుకున్నాడు. ఓన్లీ తన ఇంట్రెస్ట్ ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పిన మాటే, స్వామి భజన్స్ లో ఉన్న ఆ ఆర్తి, స్వామికి చేరుకుంటున్నప్పుడు పాడుతున్నప్పుడు పొందుతున్న ఆ భావం యొక్క ఆనందం. అంటే ఇక్కడ ఇద్దరు నేను ఉదహించాను. ఒకటేంటంటే సేవల ద్వారా సత్సాయి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు తమ ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నారు, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఎలా అయ్యారు అన్నది ఒకటి. రెండో స్వామి భజన్స్ ద్వారా చెందడం వెళ్ళడం ద్వారా వాళ్ళు తను ఇప్పుడు ఎలా ఒక అకాడమిక్స్ లో రావడమే కాదు, రీసెంట్ గా వచ్చిన ఈ ఇయర్ రిజల్ట్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ 2 సంవత్సరాల రీసెంట్ టాపర్. సో ఇట్ షోస్ దట్ స్వామి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళ డిసిప్లిన్ అన్నది మన పర్సనల్ లైఫ్ ను కూడా చాలా మార్చివేస్తుందని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్ తెలంగాణ డిస్టిక్ లో కూడా మన మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మహేష్, మనకి తెలుసు కదా.
1: సరేమండి, నితీష్ అని కొమరం భీం, ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో ఉన్నాడండి. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి, తను వీరవెల్లి గ్రామం తౌటాల మండలం ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ హాస్పిటల్లో స్వామి దయ వల్ల, స్వామి అనుగ్రహ ఆశీస్సుల వల్ల అంటే ఆర్థికంగా ఏమాత్రం లేని పరిస్థితుల్లో అసలు వారి కోసమే కదా స్వామి పెట్టింది. అసలు అట్లాంటి వాళ్లను స్వామి తన కృతజ్ఞత అంటే స్వామికి గ్రాటిట్యూడ్, స్వామి నన్ను బతికించాడు, ఈ బతుకు స్వామి కోసమే బతకాలి అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ పుట్టపర్తి సేవలోకి వస్తూ ఈ సంవత్సరం మన యువ చైతన్య పత్తి యాత్రకు వచ్చి యువతందరికీ ఒక స్ఫూర్తి నింపడానికి తన నితీష్ కూడా వచ్చి కులవంతాల్లో మాట్లాడబోతున్నాడండి. అదేవిధంగా యువ చైతన్య పత్తియాత్రకు అంటే స్వామి ఎక్కడి నుంచి ఎలా రప్పించుకుంటున్నాడు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో వసంతపురం అనేటువంటి ఊరుకు 8 కిలోమీటర్లో ఒక గిరిజన గ్రామం ఉంటుందండి. ఆ గిరిజన గ్రామంలో సెల్ టవర్స్ ఉండవు. మన సోదరుడు ఆ గిరిజన గ్రామానికి 4 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక గ్రామంలో ఒక సత్యసాయి డివోటీ ఉంటే యువ చైతన్య పత్రయాత్రకు రావడం కోసం ఆహ్వాన పత్రిక అందించడం కోసం వెళ్లాడు. ఇచ్చేసి తను మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఊరతను ఈ ఊరికి వచ్చి ఈ ఆహ్వాన పత్రిక చూశాడు, స్వామి ఫోటో చూశాడు. ఏ అందరు కలిసి పత్రికి వెళ్తున్నారా, నేను వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను పత్రికి వెళ్దాం అనుకుంటున్నాను, వీలు కావట్లేదు. 9 సంవత్సరాలుగా తను పుట్టపర్తికి వెళ్దాం అనుకుంటున్నాడు, వీలు కావట్లేదు. మరి అతను నిజంగా స్వామిని ఏ విధంగా చూశాడంట అంటే, అతనికి చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, ఆ ఒక పాపకు శ్వాసకోశ వ్యాధితోటి మన వరంగల్ జిల్లాలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ హాస్పిటల్. నిజంగా చాలా డిప్రెషన్ లో ఉన్నాడు స్వామి. ఏంటి పరిస్థితి, డబ్బులు పెట్టలేని పరిస్థితి, పాప అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో తినడానికి అసలు డబ్బులు పెట్టి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే ఇవి మందులకు పనికొస్తాయన్నంత పరిస్థితిలో ఉన్నప్పుడు మన సత్యసాయి సేవాదల్ వారికి వెళ్ళి ఆ రోజు కార్యక్రమం మన వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫుడ్ ప్యాకెట్, విభూతి ప్యాకెట్, స్వామి ఫోటో, ఈ మూడు అన్ని ఆ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అందరికి పంచుతున్నారన్నమాట. ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ ఫోటోను అలానే జేబులో పెట్టేసుకున్నాడు, అమ్మా ఈ రోజు ఆకలి తీరింది అని తినేశాడు. ఆ ఫోటోను పెట్టుకుని ఎప్పుడైనా అయితేనే మాత్రం చూడాలి అనుకున్నాడు. ఇంకొక పని ఏం చేశాడంటే ఆ విభూతి ఏంటంటే ఇది పెట్టుకుని మీకు ఏ రోగాలన్నీ తగ్గిపోతాయంటే ఆ విభూతిని నీళ్ళలో కలిపేశాడు, ఆ అమ్మాయికి పోసేశాడు, ఇప్పటి వరకు మళ్ళీ శ్వాసకోశ వ్యాధి రాలేదండి. ఆ అబ్బాయి ఈ రోజు ఈ కార్డును చూసిన తర్వాత మా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ కు ఫోన్ చేసి 3 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి మా దగ్గర టవర్ లేవండి, సాయిరాం అండి అంటే కోటా నిండిందండి. లేదండి సాయిరాం, నేను ఈసారి తప్పకుండా వస్తానండి పత్తి యాత్రకు, నేను తీసుకెళ్ళానండి అతను ఈ రోజు. అంటే స్వామి నిజంగా స్వామి స్వయంగా చెప్పారు, నా అనుజ్ఞ లేనిది పత్తిలో ఎవరు అడుగు పెట్టలేరు. నిజంగా స్వామి తన అనుజ్ఞతో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో 6,000 మంది రేపు రాబోతున్నారండి. సాయిరాం
2: చాలా బాగుంది.
3: ఇలాగే మహిళా యువతలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
2: చెప్పండి.
3: రాణి అని ఒంగోలు జిల్లాకి చెందిన ఒక అమ్మాయి ఇప్పుడు మెడిసిన్ చేస్తోంది. సో అమ్మాయి హిస్టరీ ఏంటంటే, అమ్మాయి చాలా వెనుకబడిన గ్రామం నుంచి వచ్చింది, ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిన కుటుంబం. సో బాల వికాస్ కి రావడం వల్ల తనకి సంస్థలో పెద్దల వల్ల చదువు మీద చాలా ఆసక్తి పెరిగింది. సో స్కూలింగ్ అయిపోయింది ఎట్లాగో ఒకలాగా ప్రభుత్వ సహాయంతో.

0: అమ్మాయి కష్టపడి మెడిసిన్ లో సీట్ తెచ్చుకుంది. కాకపోతే మెడిసిన్ చదువుకునే ఆర్థిక స్తోమత కుటుంబానికి లేదు. సో ఒంగోలు జిల్లా సమితి వాళ్ళు తనని చదివించారు. సో అమ్మాయి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లో ఉంది. మన పర్తి యాత్ర కూడా అమ్మాయి వస్తుంది.
1: చాలా బాగుంది. చాలా.
0: సో ఇలా మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
1: అమ్మా, మీకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్. మీరు ఇన్ని హెల్త్ పరంగా అంటే సెక్యూరిటీ పరంగా ఆడవాళ్లకి ఎట్లాగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి డైరెక్షన్ ఇస్తున్నారు మీరంతా కలిసి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మార్పు, ఒక ఆనందం కలిగిన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి థ్యాంక్స్ అమ్మా ఇలా మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
0: అసలు ప్రతి స్కూల్ది ఒక కొత్త అనుభవం అండి. అసలు చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోదు 16,000 మందిని మేము రీచ్ అయినప్పుడు. సో కొన్ని ఉదాహరణలు ఏంటంటే, ఫస్ట్ టీచర్స్ ప్రిన్సిపల్స్ చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ సెషన్స్ అయ్యాక. ఇంకా ఆడపిల్లలైతే వచ్చి అసలు వదలట్లేదు. సెషన్ మనకి ఒక గంట సేపు అయితే చుట్టుముట్టేసి ఇంకొక గంట సేపు చెప్పిన వాళ్ళని వదలట్లేదు. సో వాళ్ళకి చాలా ఆప్యాయంగా ప్రేమగా ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనేది వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ప్రామిస్ తీసుకున్నారు, మీరు ఈ బ్యాచ్ కే కాదండి, ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ కి చెప్పాలి. ఎందుకంటే ఈ అదృష్టం ఈ కొంతమంది పిల్లలకి పరిమితం అవ్వకూడదు. సో ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇది కంటిన్యూస్ గా మీరు ఇది మేము కోర్స్ లో మీకు టైం ఇస్తాము. మీకు టైం కుదరకపోతే మీరు ఏ టైం వీలవుతుందో మేము ఆ టైం మీకు ఇస్తాము. కానీ మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఇవ్వాలా వద్దా అనుకున్న ప్రిన్సిపల్స్ తర్వాత ఈ సెషన్స్ విన్నాక ఖచ్చితంగా మీరు రావాలి అని అడుగుతున్నారు.
1: చాలా బాగుంది. రాంప్రసాద్ గారు, మహేష్ గారు, నివేదిత గారు,
2: చెప్పండి.
1: ఇప్పటిదాకా మనం స్పెసిఫిక్ టు యువత ఎన్నో సేవా కార్యక్రమాల గురించి చూస్తున్నాము. అదేవిధంగా ఈ చైతన్య పత్యాత్రకి స్పెసిఫిక్ గా కూడా మీరు అమలు పరిచిన కొన్ని సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. కొన్ని సేవలు ఎట్లా ఉంటాయంటే మనం చేయంగానే మన మనసుకు వెంటనే హత్తుకుండి పోతాయి, ఇంక జీవితంలో అది మర్చిపోలేం, మనలోనే ఒక మార్పును తీసుకొస్తుంది. అలాంటి సేవా కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా ఒక్కొక్కటి మీరు?
2: తప్పకుండా అండి. రీసెంట్ గా తిరుపతిలో శుభాంక్ మళ్ళీ రమణ అని అక్కడ డివైసీ జాయింట్ డివైసీలు ఉన్నారండి. వాళ్ళు చేసిన ఒక మంచి యాక్టివిటీ, మన సత్యసాయి సేవా సంస్థల్లో మాత్రమే అత్యంత భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేసే సేవ ఆర్తజన సేవ అండి. అది చెప్పిన అది రెండు విషయాలు చెప్తారండి. ఆ కార్యక్రమాన్ని యొక్క ముఖ్యంగా ఇది నేను ఖచ్చితంగా మీకు చెప్పాలి. తిరుపతిలో జరిగింది ఈ విషయం. తిరుపతిలో ఏం జరిగిందంటే, మా శుభాంగ్ జాయింట్ డివైసీ అండ్ డివైసీ రమణ వీళ్ళిద్దరూ కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆ రోడ్డు పక్కనున్న ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ పడుకుని ఉన్నాడండి. దుప్పటి అంటుకుపోయింది, ఆ వ్యక్తి శరీరానికి మొత్తం అంతా దుప్పటి అంటుకుపోయింది అనమాట. వీళ్ళు ఆ వ్యక్తిని చూసి చలించిపోయి ఆ పక్కన తడిసిపోతున్నాడు కదా, తడిసిపోతున్న వ్యక్తిని కొంచెం పక్కకు పెడదాం అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ వ్యక్తిని లిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. బాడీని లిఫ్ట్ చేయగానే కిందన పురుగులున్నాయి ఆ శరీరానికి అంటుకుని. ఒకసారి వీళ్ళు కూడా షాక్ అయ్యారు ఆ పరిస్థితిని చూసి. వెంటనే వీళ్ళు చేసిన అక్కడే నేచురల్ కాల్స్ కూడా అయిపోయాయి తనవి, విపరీతమైన దుర్వాసన. ఆ పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు మాత్రమే చేయలేమని ఒక ఇద్దరికి మళ్లీ ఫోన్ చేసి అక్కడ కావాల్సిన కొన్ని అవసరమైన వాటిని సామాన్లు, హాట్ వాటర్, డెటాల్, గ్లౌజెస్ ఇలాంటివన్నీ కూడా తెప్పించి వాళ్ళు వెంటనే ఆ బాడీని పక్కకు పెట్టి ముందు క్లీన్ చేయడం మొదలెట్టారు. క్లీన్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఒక కాల్ ఫ్రాక్చర్ కూడా అయింది. అందుకే అతను కదలలేకపోయేవాడు, ఫుడ్ లేదు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మొత్తం బాడీ అంతా క్లీన్ చేసి హైడ్రోజన్ పైఆక్సైడ్ వేసి మొత్తం క్లీన్ చేసి ఆయింట్మెంట్ పూసి వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేసి చేయించిన తర్వాత తను కళ్ళు తెరిచాడు. ఫస్ట్ అన్నం తినిపించారు. తినిపించిన తర్వాత ఒక ఇలా వీళ్ళు రెండు రోజులు ఒక నీడపట్టును కూర్చోబెట్టి చేయడం మొదలెట్టారు. వాళ్ళ మెడికల్ కోఆర్డినేటర్, ఆ తర్వాత నేను విదిన్ 2-3 డేస్ తర్వాత నేను వెళ్ళడం జరిగింది చిత్తూరు, వాళ్ళ మెడికల్ కోఆర్డినేటర్ ఇది మేము మాట్లాడుకోవడం విన్నారు ఆయన. ఎక్కడా అని అడిగారు. అడిగితే పలానా ప్లేస్ లో, పలానా బస్టాండ్ దగ్గర. సో వెంటనే ఆయన, ఒక పని చేద్దాం, నాకు తెలిసిన ఒక ఆర్ఫనేజ్ ఉంది, అక్కడ తను జాయిన్ చేద్దాం, వాళ్ళు జాయిన్ చేసుకుంటారు, ఇలాంటి స్పెషల్ ప్లేసెస్ వాళ్ళు టేకప్ చేస్తారని. బట్ వాళ్ళు ఏమి అడుగుతారంటే పోలీసు పర్మిషన్ కంపల్సరీగా ఉండాలని. వెంటనే ఎవరైతే వాళ్ళకి సర్కిల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో హిమ్సెల్ఫ్ ఆయనే ఇంట్రెస్ట్ తీసుకుని ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నా నన్ను ముందు కాంటాక్ట్ చేయండి, నన్ను జీపో నా అంబులెన్స్ పంపించేసే రెస్పాన్సిబిలిటీ నాదని గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఆర్గనైజేషన్స్ ని మార్చే స్థాయిలో అందరినీ అట్రాక్ట్ చేస్తున్న వన్ ఆఫ్ ద సచ్ ఎ గ్రేట్ సర్వీస్ యాక్టివిటీ ఆర్తజన సేవ. ఇదే యాక్టివిటీ విశాఖపట్నం వాళ్ళు అసలు ఇనిషియేట్ చేశారండి. చాలా చక్కగా చేస్తారు యాక్టివిటీ, రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర ఇలాంటి వాళ్ళు మనం చాలా మంది చూస్తుంటాం. ఇంకోటి కూడా విశాఖపట్నం జిల్లాలోనే చిటివల్స్ అనే ప్లేస్ లో జరిగిన ప్లేస్ లో ఇదే యాక్టివిటీలో ఒక వ్యక్తి తన పూర్వ విషయాలు మర్చిపోయి ఇది చేసిన తర్వాత గుర్తొస్తే మన కాకినాడ ఎవరైతే ఈస్ట్ గోదావరి యూత్ కోఆర్డినేటర్ అప్పుడు ఉన్న వ్యక్తి ఫోన్ చేసి చెప్తే ఆయన అడ్రస్ చెప్పిన అడ్రస్ కి ఇక్కడ బస్సు ఎక్కి పంపించి 40 సంవత్సరాల తర్వాత తన మళ్లీ సొంత వాళ్ళని కలుసుకునేంత గొప్ప అవకాశాన్ని కల్పించిన గొప్ప సేవ ఈ ఆర్తజన సేవ అండి.
1: చాలా బాగుంది మహేష్ గారు, మీరు వృత్తిరీత్యా టీచర్ కదా,
3: అవునండి,
1: దానికి రిలేటెడ్ గా చేసిన మీ సేవ గురించి చెప్తారా?
3: తప్పనిసరిగా గణేష్ గారు. సో కరీంనగర్, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ట్యూషన్స్, సో పిల్లలకు ట్యూషన్స్, అదేవిధంగా ఆదిలాబాద్ భూపాలపల్లిలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కరీంనగర్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకుంటున్నాను.
1: తప్పకుండా సార్.
3: అందరికీ మనం ఉచిత అనగానే ఒక రకమైన వాళ్ళకి మెంటల్ గా ఫ్రీ అవుతారు. ఫ్రీ అంటే ఇది ఫ్రీగా ఉండిపోతుంది, దీనికి ఒక కరెక్ట్ క్యాల్కులేషన్ అనేటువంటిది ఆ మెంటల్ గా ఫీల్ అవుతారు. సో మనకేమో స్వామి మన డిసిప్లిన్ మనకు మనకు తెలుసు, బట్ వాళ్ళకి తెలియదు. వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ అని చెప్పేసిన సరికి వాళ్ళ 3 నుంచి వచ్చిన తర్వాత మన యొక్క డిసిప్లిన్, మనం ప్రేమపూర్వకంగా వాళ్ళని పలకరించడము, మన కార్యక్రమాలు, మన మందిరం యొక్క అందులో స్వామి దర్శనము, ఆ మందిరము, ఇది చూసేసరికి వాళ్ళ ఆలోచన విధానం మారిపోయిన తర్వాత ఒక అబ్బాయి అన్న మాట నాకు చాలా గుండెలకు హత్తుకుందండి. తనతో ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ, అన్నయ్య నేను ఎన్నో సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను, గ్రూప్ 2 కు, గ్రూప్ 1 కి ఇట్లాంటి కోచింగ్ తింటున్నాను, కానీ అప్పుడు నా మెంటల్ కండిషన్ ఏంటంటే నాకు వచ్చిన విషయాన్ని పక్కవానికి పంచుకుంటే వాడు ఎక్కడ నాకు కాంపిటేటివ్ తయారవుతాడు అని ఉండే. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నా హోల్ హార్టెడ్ గా నీకు అర్థం కాలేదా నేను చెప్తాను ఉండు అని చెప్పి అతనికి పక్కవానికి చెప్పగలుగుతున్నాను, ఇంతలా నేను మారిపోయాను. ఇది అసలు మీరు చేసింది, మీరు అసలు జీవితం ఏ విధంగా నేర్పారో చెప్పించడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్, అంటే కార్పొరేట్ C2C అనే ప్రోగ్రామ్స్, సత్సాయి ఉజ్వల్ జీవన్ ప్రోగ్రామ్స్, సో కంప్యూటర్ సెంటర్స్, ఫ్రీ ట్యూటోరియల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇట్లాంటి ఎన్నో రకమైన కార్యక్రమాలతో యువతను ప్రతి ఒక్క జీవితం, అంటే స్వామి చెప్పారు ఒక్క తరం మారితే, ఒక్క వ్యక్తి మారితే అతని తరం మారిపోతుంది, అంటే ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబంతో తరం మారిపోతుంది. అట్లాంటి వ్యక్తులను ఎంతో మందిని ఆ మార్చే క్రమంలో స్వామి ఒక పనిముట్టుగా సాయి యువతనందని వాడుకున్నందుకు రియల్ విఆర్ బ్లెస్డ్ సార్. సాయిరామ్,
1: మహిళలకు చేసిన స్పెసిఫిక్ కార్యక్రమాల గురించి ఒక ట్రెండ్ ఏదైనా పంచుకుంటారా? దాని నుంచి లబ్ధి పొందిన వారు ఏ విధంగా స్పందించారనేది.
0: ఖమ్మం జిల్లాలో అండి, మన బ్రదర్ రామప్రసాద్ చెప్పిన ఉదాహరణ లాంటిదే, ఖమ్మం జిల్లాలో 3 వృద్ధులు ఆడవాళ్లు, సో ఇట్లాగే లేవలేని పరిస్థితులు ఉండి వాళ్ళని పట్టించి వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలేసి పట్టణాలకు వెళ్లిపోయారు. సో వాళ్ళకి ఆహారం పెట్టే పరిస్థితి కూడా లేదు, వాళ్ళు లేచి తిరిగే పరిస్థితి కూడా లేదు. సో ఇట్లాంటి వాళ్ళని 3 ని ఐడెంటిఫై చేసి మహిళా యువత వాళ్ళని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి ఒక వారానికి సరిపడే చీరలు, అంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు వాడుకునేటట్టు, అలాగే ఆ గ్రామంలో ఎవరైతే మహిళా యువత ఉన్నారో వాళ్ళకి కంటిన్యూస్ గా సహాయం చేసేటట్టు, అంటే ఒకసారి స్నానం చేయించి మనం వదిలేసి ఆహారం పెట్టి వదిలేసి తర్వాత ఎవరు జాగ్రత్త తీసుకుంటారు, సో ఒక ప్రణాళిక లాంటివి తయారు చేసుకుని, సో ఈ మహిళా యువత గ్రామంలో ఆ దగ్గరలో ఉన్న సమితి వాళ్ళు రెగ్యులర్ గా వెళ్లి వీళ్ళకి సహాయం చేసేటట్టు, ప్లస్ వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులు అవన్నీ సమకూర్చి సో ఆ 3 కి చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి అనుభవం.
1: చాలా బాగుందండి. మీ సేవా కార్యక్రమాల గురించి వింటూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. దాంతోపాటు ఒక డౌట్ కూడా నాకు వస్తుంది, ఎంతో మంది ఇప్పుడు యువత అంతా సిటీస్ కి వెళ్ళిపోతున్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఉద్యోగరీత్యా కానివ్వండి, వాళ్ళ కెరియర్స్ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించడం జరుగుతోంది. మరి ఇలాంటి సందర్భంలోని ఇన్ని సేవా కార్యక్రమాలు ఎట్లాగా వాళ్ళని ఆకర్షించి వాళ్ళని రీటైన్ చేసుకుని చేయగలుగుతున్నారు?
3: ఇంకొక విషయం గణేష్ గారు, మీరు అన్నారు ఆకర్షించుకునే విధంగా, సో స్వామి ఇచ్చే ఆలోచన ఇంకొకటి కూడా మీతో పంచుకోవాలనుకున్నా, 6,000 మంది యువత భర్తీయాత్రకు వస్తున్నప్పుడు మేమందరం ఏం చెప్పామంటే తల్లిదండ్రుల యొక్క పాద నమస్కారం తీసుకుని భగవాని ఆశీస్సులకు రండి అన్నామండి. అంటే దట్ ఇంపాక్ట్ స్వామి ఏ విధంగా అంటే ఒక్కొక్కరిని ఒక్కరిని అంటే స్వామి చెప్పారు కుటుంబం తల్లి తండ్రి కుటుంబం ఫస్ట్ ఇది ముఖ్యమని. సో అట్లాంటి ఆలోచనలు స్వామి ఇస్తూ పత్తికి వచ్చేటువంటి 6,000 మంది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాదాలను నమస్కరించుకుని స్వామి దర్శనానికి వస్తున్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలను భగవంతుడు నిజంగా ముందు నడిపిస్తున్నాడండి.
1: చాలా బాగుంది మహేష్ గారు. ఎందుకంటే స్వామి చెప్తారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. చెప్పండి రామప్రసాద్ గారు.
2: మహేష్ చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గణేష్ గారు. ఇంకొకటి కూడా అండి, సత్యసాయి సేవా సంస్థల సేవలు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడం లేకపోతే ఇలాంటివన్నీ కూడా నాకు తెలిసి ఓన్లీ మనకు మాత్రమే సంబంధించినవి కాదండి. ఇట్స్ ఎ లింక్ విత్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ లింక్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చిన్నపిల్లల నుంచి మార్పు తీసుకొచ్చే బాల వికాస్ కావచ్చు, ఒక అబ్బాయి ఒక ఇంట్లో వాళ్ళ నాన్నని బంచ్ ఆఫ్ పేపర్స్ అడిగాడు అనుకోండి, అడిగినప్పుడు సరే నీకేం అక్కర్లేదు కొన్నాను అంటే లేదా నేను కొద్దిగా రేపు పొద్దున్న తెస్తానని. ఎక్కడి నుంచి తీసుకొస్తావంటే మా ఆఫీస్లో బోల్డ్ పేపర్స్ ఉన్నాయి రేపు నీకు మొత్తం కట్టకట్ట తెచ్చి పడేస్తాను. అంటే దీని అర్థం ఏంటవుతుందంటే ఆఫీస్లో ఏ పర్పస్ అయితే ఇచ్చే పేపర్లు ఉన్నాయో నేను తెచ్చి ఇచ్చేసి వాడొచ్చని. ఇలాంటి పరిస్థితుల్లో పొల్యూట్ అవుతున్న పరిస్థితుల్లో బేస్ లెవెల్ దగ్గర నుంచి సత్యసాయి సంస్థల్లో బాల వికాస్ దగ్గర నుంచి యువత దగ్గర నుంచి ప్రతి ఇల్లు తమకు తాము శుభ్రపరచుకోవడం కాదు పరిశుద్ధపరచుకోవడం అనే ప్రక్రియ జరుగుతున్న సంస్థ ఏదైతే ఉంది అంటే అది సత్యసాయి సంస్థ. ముఖ్యంగా ప్రధానమైన పాత్ర ఇందులో యువతది. మీరు ఇందాక అన్నట్టుగా చాలా అటు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్తున్న వాళ్ళు కానీ ఉద్యోగరీత్యా విజయం అయిపోతున్న వాళ్ళు కానీ మనీ ఎర్నింగే ఫైనల్ అన్న పరిస్థితుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో మనశ్శాంతిని కోల్పోయి టెన్షన్లతోటి హైపర్ టెన్షన్లతోటి హెమరేజ్లతోటి అతి స్వల్ప ఏజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న కారణాన్ని ఉన్న ఈ రోజుల్లో మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతోంది అంటే దట్ ఈస్ ఓన్లీ సత్యసాయి సేవా సంస్థల్లో మాత్రమే.
1: ఇప్పుడు మీ ముగ్గురికి ఒక కామన్ క్వశ్చన్ ఇది. మీ ముగ్గురు సమన్వయకర్తలు ఉభయ రాష్ట్రాలకి, అందుకోసం అడుగుతున్నాను. ఎందుకంటే స్వామి ఇప్పుడు అంటారు లీడర్ అనేవాడు ముందు నుంచి నడిపించాలి, తను ప్రాక్టీస్ చేస్తూ అవతల వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలంటారు. అంటే నువ్వు చెయ్యి అని చెప్పడం వేరు, మనం ఒక రోల్ మోడల్ గా నించుని ఉండడం వేరు. సో ఈ సేవ చేస్తున్నప్పుడు మీకు పర్సనల్ గా వ్యక్తిగతంగా కలిగిన అనుభవం ఏంటి, అది మీలో ఎటువంటి పరివర్తన తీసుకొచ్చింది, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్పండి.
2: తప్పకుండా గణేష్ గారు. ముఖ్యంగా అసలు సత్యసాయి సంస్థల్లో నేను పొందుతున్న సంతృప్తి ఏంటి, ఏ కారణం చేత సత్యసాయి సంస్థల్లో విడదీయరాని బంధం భగవంతుడితో ఏర్పడిందని నేను చెప్తానండి. ఫస్ట్ థింగ్, బేసికలీ బాల వికాస్ దగ్గర నుంచి సత్యసాయి సంస్థల్లో ఉండడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. రెండో విషయం, మా నాన్నగారు ఒక డిస్ట్రిక్ట్ జడ్జిగా చేసి సర్వీస్లో ఉండగా పోయారు. తర్వాత మా మదర్ నన్ను పెంచారు. మా మదర్ నాకు చెప్పిన విషయాలు చాలా దగ్గరగా ఉన్నవి, మా మదర్కి నాకు ఒకే ట్రాక్ మీద నడిపించినవి ఏమైనా ఉన్నాయంటే అది సత్యసాయి సంస్థల ద్వారా నేర్చుకున్న విషయాలేనండి. అంటే స్వామి చెప్పేవి ఏవైతే నేను చెప్పి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానో తానుగా తానుగా అర్థం చేసుకుని నాకు అర్థమయ్యే పరిభాషలో చెప్పేవారు. మా ఇంట్లో భజనలు జరగడం కానీ ఇలా జరిగింది. నేను చాలా బాగున్నాను నా లైఫ్లో. ఇదే లైఫ్ని రేపొద్దు నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి. ఇంకా అంతే కదా, నేను ఏదో ఆనందిస్తున్నానో నేను ఏది పొందుతున్నానో ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వడమే అల్టిమేట్ గా మన యొక్క లైఫ్లో ఎయిమ్. సో ఇది బేస్ చేసుకుని మా కుటుంబ సమేతంగా పూర్తిగా మాకిద్దరు పిల్లలు మా వైఫ్ అందరం కూడా పూర్తిగా స్వామివారి దివ్య సంస్థల్లో పనిముట్లుగా పనిచేస్తూ అత్యద్భుతమైన ఆనందాన్ని సంతోషాన్ని మేము గోలుతున్నాం అని చెప్పడంలో అనుమానం లేదండి. ఈవెన్ దే ఆర్ ఆల్సో ఎంజాయ్ ది సేమ్ థింగ్. పిల్లలు కూడా సత్యసాయి సంస్థల స్కూల్లో చదువుకోవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. స్వామి దివ్య కృప వల్లే ఇవాళ ఇంత ఆనందంగా అద్భుతంగా మా లైఫ్ ని లీడ్ చేస్తున్నాం.
1: మహేష్ గారు
3: సారమండి. సో ఇంతకుముందు సోదరుడు అన్నట్టుగా బాల వికాస్ విద్యార్థిగా భగవంతుడు ఎన్నుకోవడం అనేది నిజంగా అది జన్మజన్మల అదృష్టం. సో భగవంతుడు బాల వికాస్ ద్వారా ఇచ్చినటువంటి ఇంతకుముందు మీరు అన్నారు సాధన అని, నిజంగా సాధన యొక్క అల్టిమేట్ అంటే సమత్వ స్థితి, సమత్వ స్థితిని జరి. రీసెంట్ గా శివరాత్రి రోజు మా అమ్మగారు కాలం చేశారు. యువ చేసిన ప్రతియాత్ర పనులు ఉధృతంగా జరుగుతున్నాయి ఒకవైపు, అమ్మ జరిగిపోయింది ఒకవైపు. ఒక 1 వీక్ దాకా ఎవరు డిస్టర్బ్ చేయలేదు, నేను ఫోన్ వంక చూడలేదు, డిప్రెషన్ లో వెళ్ళిపోయాను, జరిగిపోయింది. వన్ వీక్ కాగానే అటు అమ్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, ఇటు పత్తి యాత్ర కార్యక్రమాలు గుర్తుకొస్తున్నాయి. అంటే లోపల ఎంత బాధ ఉన్నా మళ్ళీ ఈ స్వామి అంటే నిజంగా ఖాళీగా ఉంటే ఇంకా ఎక్కువ బాధపడతాడేమో అనుకుని నిజంగా నా కోసం ఇది ఒక కార్యక్రమం పెట్టేసి ముందే సెట్ చేసి పెట్టేశాడు. అందులో స్వామి కళ్ళలో కనిపించి స్వామి సెడ్ మాత లేకపోతే జగన్ మాత నేనున్నాను అనే అష్యూరెన్స్ ఇచ్చారు. తర్వాత మా అమ్మగారు కళ్ళలో కనిపించి వైట్ డ్రెస్ ను చూపించారు, యు టేక్ దిస్, అంటే ఇక వైట్ డ్రెస్ వేసుకుని నువ్వు వెళ్ళిపో అంతే, ఇక నా గురించి ఆలోచించకండి. ఆ రెండు స్వామి ఇచ్చేశారు. తర్వాత 15 రోజులు కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పత్యాత్రకు మళ్ళీ అంతే ఉధృతంగా కార్యక్రమాల్లో పాల్గొనే ఆ స్థితిని ఇంతమంది స్నేహితులు అంటారు, నీకు ఎట్లా వచ్చింది ఇదంతా స్థితి, ఇంత ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఏంటి ఇది మళ్ళీ సేమ్ ఆదివారం యాజ్ యూజువల్ గా నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి? సో స్వామి ఇస్ దేర్. సో ఇదే అండి, అది భగవంతుడు ఆ సాధన ద్వారా మాత్రమే ఈ స్థితిని కలిగించారని నేను అనుకుంటున్నానండి.
1: నివేదిత గారు, మీరు స్వామి స్టూడెంట్, 94 నుంచి 99 దాకా చదువుకున్నారు స్వామి దగ్గర, ఇంకొంచెం స్పెషల్ అనే నేను చెప్పాలి యాజ్ ఎ స్వామి స్టూడెంట్.
3: ఇది
1: మరి మీకు స్వామి అందించినటువంటి ఆ స్ఫూర్తి ఎట్లాంటిది, ఆ అనుభవం చెప్పండి నాకు.
0: సో ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి సాయి ఫ్యామిలీలో పుట్టడం ఒక అదృష్టం. సో మా నాన్నగారు ఏం చెప్పారంటే, నేను పుట్టంగానే కళ్ళు తెరవంగానే స్వామి ఫోటో నా ముందు పెట్టారు. సో కళ్ళు తెరుస్తూనే నేను స్వామిని చూశాను. సో స్వామి దయతో నేను ఈ అదృష్టం కలిగింది. అయితే చిన్నప్పటి నుంచి స్వామి పుట్టపర్తి తప్ప మాకు ఇంకేమీ తెలియదు. సో స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. సో ఒక చాలా ముఖ్యమైన అనుభవం ఏంటంటే, స్వామి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చేటప్పుడు, స్వామి పాదాలకి దండం పెట్టుకునేటప్పుడు నాకు తెలియకుండా స్వామి నేను జీవితాంతం మీ సేవ చేసుకోవాలి అని నా మనసులో ఒక ప్రేయర్ వచ్చింది. సో అది అప్పటి నుంచి నాకు తెలియకుండా ఎలా అయితే వచ్చిందో అప్పటి నుంచి స్వామి దాన్ని ఇప్పటి వరకు నిలబెడుతూనే ఉన్నారు. సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అనుభవం ఏంటి అని. సో ఈసారి ఈ సంవత్సరం మా బాబు 10th క్లాస్ లో ఉన్నారు. సో నేను చెలంగారికి కూడా ఎన్నో సార్లు నేను జిల్లాలు తిరగలేనండి, మా బాబు 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇవి అవి అని చెప్తున్నాను. కానీ ఏ టైంలో అయితే యువ చైతన్య పత్తి యాత్ర అనౌన్స్ చేసి చెప్పారు అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది స్వామి ఇది చాలా పెద్ద పని. సో నేను నా బాబు ఎగ్జామ్స్ ఇవన్నీ నేను ఆలోచించుకుంటూ ఉంటే ఈ పెద్ద పనికి నేను న్యాయం చేయలేను, ఇది చాలా ముఖ్యమైన పని అని అనుకున్నాను. అయితే అలాగే నేను వదిలేసే జిల్లాలు తిరగడం కానీ ఈ సాయి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ కంటిన్యూ చేశాను. సో మా బాబు మ్యాథ్స్ అమ్మ నాకు కొంచెం కష్టం అని అనేవాడు. సో ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ అన్నిటికంటే ఈజియెస్ట్ పేపర్ మ్యాథ్స్. సో స్వామి అన్ని నా చేతిలోనే అన్ని ఉన్నాయని అంటారు కదా, సో స్వామి అన్ని మార్చేస్తూ ఉంటారు. సో వడ్డించేవాడే మనవాడు కాబట్టి సో మనకి ఏ కష్టమూ లేదు, స్వామి అన్ని మనకి సమకూరుస్తారు.
1: చాలా బాగుందండి. మరి ఈ యువ చైతన్య పత్యాత్రకి అంతా గేరపోతున్న ఈ టైంలోని మీ ముగ్గురు ఎంతో ఒక కర్టన్ రైజర్ లాగా తెర తీశారు ఈ మొత్తం ఈ ఘనంగా జరిగే ఈ కార్యక్రమాన్ని.
2: తెర తీయడానికి వెనకాతల మాకు రాష్ట్ర అధ్యక్షుల వారి సుపూరి సహకార సహకారాలు మాకు బాగా ఉన్నాయండి.
1: సో చివరిగా చలం గారు, మీరు కొన్ని మాటలు చెప్తే ఈ సంభాషణ కార్యక్రమాన్ని మనం ముగించుకోవచ్చు.
4: ఓం శ్రీ సాయిరా. ఈ యొక్క యువ చైతన్య పత్తి యాత్రలో ఈ రేడియో సాయి ఒక సంభాషణ వింటుంటే ఈ యొక్క యువ సమాయకర్తలు మరి మీరు వాళ్ళని అడిగే ఒక పద్ధతి చూస్తుంటే నాకు నా మదిలో పాత జ్ఞాపకాలను వస్తున్నాయి. నాకు ఏంటంటే 1997 ప్రపంచ యువ సమ్మేళనం జరిగింది ప్రశాంతి నిలయంలో. అప్పుడు దగ్గర దగ్గర 10,000 మంది ప్రపంచం నుండి యువత వచ్చినప్పుడు స్వామి వారిని ఎంతో ప్రేమతో వారితో పలకరించడము, వారితో మాట్లాడము, మీరే నా ఆస్తి, మీరు లేకపోతే నేను లేను అని స్వామి వారికి చెప్పడము, వారితో వారికి ఒక సూచనలు ఇవ్వడము, ముందు ఎలా ముందుకు వే ఫార్వర్డ్ ఎలాగెళ్ళాలి చెప్పడము జరిగింది. అట్లాగే అప్పటి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో 2005 వచ్చిన 9,000 మంది యువత కూడా స్వామి ఇంకా నేను మీ వాడని, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు, ఈ యొక్క ట్రస్టీస్ అక్కర్లేదు, నాకు ఈ వైస్ ఛాన్సలర్ అక్కర్లేదు, నాకు యూనివర్సిటీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను మీతోనూ వచ్చేస్తాను ఆంధ్రాకి అంతే అని స్వామి తన తన అర్పించుకున్నారు. స్వామి వాళ్ళతో గడిపిన అనుభూతులు చూస్తుంటే ప్రతి యువతకు కూడా చాలా ఆనందపడ్డారు. పెద్దవాళ్ళు కూడా ఏమనుకున్నారంటే నేను యువత అయిపోతే బాగుండిందేమో స్వామితో గడపడానికి అనే ఒక ఆలోచన అందరికి వచ్చింది కూడా. అటువంటి ప్రేమను స్వామి వారు కల్పించారు. ఆ ప్రేమ ప్రభావంలో ఈ యువత వాళ్ళ జిల్లాలకి సమితిలకి భజమండలికి వెళ్లిన తర్వాత ఇంకా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎలా జరిగేమంటే ఏ కార్యక్రమం చూసినా యువతే ముందు, ఏ ప్లాన్ చేయాలన్నా యువతే, ఎక్కడ చూసినా యువత యువత యువత. ఆ ఒక్క స్వామి ఇచ్చిన స్పందనతో ప్రేమతో ఉత్తేజంతో ప్రోత్సాహంతో అందరు కూడా ఇంకా ఈ అప్పటి కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా యువ చైతన్యమే కనబడేది. మళ్ళీ ఈ రోజు నాడు ఇది చూస్తుంటే ఈ చైతన్యత యువ చైతన్య చూస్తుంటే స్వామి మళ్ళీ వీళ్ళందరిలో మెదులుతూ వీరు అప్పుడు స్వామి ప్రశాంతి నిలయానికి వస్తే స్వామి కనబడ్డారు. కానీ ఇప్పుడు స్వామే ఆ సమితిలకి భజన మండలికి జిల్లాలకి వెళ్లి తన యువ సైన్యాన్ని మళ్ళీ రెడీ చేసుకుని నేను ఉన్నాను మీతోను రండి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడ అని చెప్పి స్వామి వాళ్ళని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది 6,000 మంది యువతను చూస్తుంటే. మరి స్వామి ఇంకొక మాట అన్నారు, సూర్య చందాదున్నంత వరకు బంగారు ఈ సాయి సంస్థలు ఉంటాయని. దానికి తాత్కారణము ఈ యొక్క సాయి యువత చైతన్య యాత్ర. ఎందుకంటే ఆనాడు 2005లో చూసాము, మళ్ళీ పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఈ యువ చైతన్య యాత్ర మళ్ళీ అదే చైతన్యంతో ముందుకు వస్తుందంటే స్వామి చెప్పింది ఎప్పుడు సత్యమే. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ని, నెక్స్ట్ వచ్చే యూత్ ని ఆయన రెడీ చేసుకుంటున్నారు ఈ సంస్థను ముందు నడపడానికని ఆనందంతో ఉన్నాము. మేము కూడా అందరూ యూత్ కి ఇప్పుడే చెప్తున్నాము, అందరు కూడాను మీరు ఎప్పుడు తీసుకుంటారు మా దగ్గర నుంచి అడుగుతున్నాము మేము అందరం కూడా, సో దట్ మాకు ఒక ఆనందంతో ఈ యొక్క వాళ్ళకి అప్పచెప్పడానికి ఎప్పుడు సంసిద్ధంగా మేము ఉన్నామని వారి ముందుకు వచ్చి ఈ సంస్థల్ని వారి ఒక బలస్కందాలపై వేసుకుని స్వామి నచ్చిన మెచ్చిన విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరూ, ఇప్పటి వరకు 2018 April 22-23 జరిగేటటువంటి యువ చైతన్య పత్తి యాత్ర, ఉభయ ఆంధ్ర రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి యువతను గురించి, ఆ కార్యక్రమాల వివరాల గురించి, దాని వెనకాల స్ఫూర్తి అనుభవాల గురించి తెలుసుకున్నాము ఈ చర్చ ద్వారా.

ఇంతవరకు మీరు April 24, 2018 సత్యసాయి భగవానుని ఆరాధనా మహోత్సవాన్ని పురస్కరించుకుని April 22, 23 తేదీలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సాయి యువత జరుపుకుంటున్న యువ చైతన్య భర్తీయాత్ర గురించి, దాని ఆవిర్భావం గురించి శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువ సమన్వయకర్తలు రేడియో సాయి బృందంతో జరిపిన చర్చా కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను listener@

శ్రీరామచంద్ర ప్రభువును గాఢభక్తితో స్మరించి తరించి ధన్యులైన మహాభక్తుల కోవకు చెందినవాడు భద్రాచల రామదాసు కూడా. భద్రాచలం పరగణకు తహసీల్దారుగా కార్యనిర్వహించడి రామదాసు సదా రామనామస్మరణతో ఆనంద పరవశుడై జీవించేవాడు.

ఒకనాడు కార్యవశమున భద్రగిరి నిర్వహించినప్పుడు ఏనాడో తమ్మల దమ్మకచ్చే నిర్మింపబడి శిథిలావస్థలో ఉన్న మందిరంలోని రామచంద్రుడు ఆయన కంటపడ్డాడు. సకలలోక పాలకునకు లతాహారంలాయని అని ఎంతో దుఃఖించాడు.

ప్రభు శ్రీరామచంద్ర, జగదీశ్వరుడైన నీకు నిత్య నైవేద్యములు కరువ. నీడ లేదా అని నీల నీరద మూర్తికై పరితపించి కొండ దిగి వచ్చి జీర్ణ దేవాలయోద్ధరణకు నడుంగట్టి ఆ సంవత్సరం వసూలు చేసిన శిస్తు పైకం 600,000 వరహాలను వెచ్చించి ఆలయం భూలోకి వైకుంఠంగా తీర్చిదిద్దినాడు. రామభజనలు చేయసాగినాడు.

ఖజానాకు చేర్చవలసిన పైకం తానిషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి వెచ్చించినాడన్నవ. వార్త విన్న తానిషా రామదాసునకు కఠిన కారాగార శిక్షలు విధించినాడు. శ్రీరామ భక్తులకు ఎవరి వల్ల భయం లేదని, రాముని నమ్మిన వారిని రాముడే రక్షిస్తాడన్న అఖండ విశ్వాసంతో ఏమాత్రము చలించక పాడుతూ పాడుతూ చెరసాల వైపు వెళ్లసాగినాడు ఆ రామదాసు.

బందీఖానలో తానిషా భటులు రామదాసును బయటకు లాగి కొరడాలకు జుళిపించి నడి వీధిన తాడులోడేగా కొట్టసాగినారు.

స్వామి, శ్రీరామ, నేను బంధి అయినందుకు నీ సన్నిధికి రాలేకపోతున్నానే. నీ దర్శన భాగ్యంబు కరువాయి కదా తండ్రి, నీవైనా నాయందు దయచూపి రారాదా. ఒక్కసారి నీ దివ్య మోహన రూపాన్ని నా కన్నులార దర్శించుకునే వరమేవయ్యా. ఎంతకాలం నాకీ శిక్ష స్వామి?

ఓ శ్రీరామ, ఈ నగలన్నీ నీ తండ్రి దశరథ మహారాజు పెట్టిన లేక నీ మామ జనక మహారాజు పంపిన, అన్ని నేనే చేయించినవే కదా. అబ్బా, నా ప్రభువుని తిట్టి తిని

ఒక రాత్రి రామ లక్ష్మణుడు జవాన్ల వలె తానిష పడక గదిని సమీపించి అత్యవసరంగా మాట్లాడాలంటూ భటులతో కబురు చేశారు. 6 లక్షల వరహాలను చెల్లించి రసీదు పుచ్చుకుని బందీకాన వైపు వెళ్లసాగినారు. అక్కడ నీరసంతో పడిపోయిన రామదాస్ ఎదురుగా తానిషా రూపంలో తటాలని ప్రత్యక్షమైనాడు ఆ భక్తవసులైన శ్రీరామచంద్రుడు. రామదాసు, నువ్వు మాకు చెల్లించవలసిన 6 లక్షల వరహాలను నీచే పంపబడిన నీ సేవకులు చెల్లించినారు, ఇక నీ స్వేచ్ఛగా నీ స్వగ్రామానికి వెళ్లిపోవచ్చు అని చెప్పి అంతర్ధానయ్యాడు. శ్రీరామచంద్రుని మహిమను గ్రహించిన రామదాసు ఆనంద బాష్పాలు జాలువారుతుండగా

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2వ తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 2వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ పునః ప్రేమపూర్వక స్వాగతం. ఇప్పుడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు ప్రసంగిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి స్వామి యొక్క ప్రేమను గత 9 సంవత్సరాలుగా పంచుతున్నటువంటి సాయి మీడియా సెంటర్ టీమ్ కి అభినందనలు. ఈరోజు ప్రస్తుతం ఈ సత్యసాయి మీడియా సెంటర్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ స్వామి యొక్క ప్రేమను, స్వామి యొక్క ఉపదేశాలను, ఆదేశాలని, స్వామిని అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే భక్తుల ఇళ్లలో స్వామి యొక్క వాణిని వినిపించడానికి తమ వంతు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగు స్ట్రీమ్ ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక టాపిక్ మీద అంతా ప్రేమమయంగా మన జీవితాన్ని మలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఒక టాపిక్ ని, టాపిక్ గురించి పైన నన్ను మాట్లాడమన్నారు. ఎప్పుడు స్వామి యొక్క ఉపన్యాసాలు మనం విన్నా స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనే ఒక మాటను వారు ఎంత ఆతృతతో ధ్వనిని పెంచి చాలా గట్టిగా చెప్తూ ఉండేవారు. అంటే వారికి మనమందరూ కూడా మన జీవితాలను ప్రేమమయంగా చేసుకోవాలనేటువంటి ఒక తపన వారు ఎప్పుడు ఆ మాట పలికినా మనకి అస్ఫురించేది. ఏ విధంగా మనం ప్రేమతో మనం దాన్ని మొదలు పెట్టుకోగలము ఒక దినచర్యని, ఫిల్ ద డే విత్ లవ్ ఆ దినాన్ని ఏ విధంగా మనం ప్రేమతో నింపుకోగలము, స్పెండ్ ద డే విత్ లవ్ ఆ దినమంతా ప్రేమతో ఏ విధంగా మనం అందరినీ ప్రేమను పంచుతూ ఏ విధంగా మనం ఆ దినాన్ని మనం కొనసాగించగలము, ఎండ్ ద డే విత్ లవ్ ఆ రోజంతా అయిన తర్వాత మనం నిద్రించే ముందు కూడా మనం ఏ విధంగా మనం ప్రేమతో ఆ రోజును మనం ముగించగలుగుతాము అనేటువంటిది స్వామి యొక్క మాటల్లోనే అనేక సార్లు మనం విన్నాము. దీనికి ఒకే ఒక మార్గం అనేది నా మనసులో ఉన్నటువంటి మాట. ఏతావాత ఏంటంటే దీనికి మనం ప్రతి అనునిత్యము ప్రేమతో మెలగాలనేటువంటి ఒక స్వామి యొక్క సూచన, స్వామి యొక్క ఆదేశము, స్వామి యొక్క ప్రబోధన మనం మనసులో పెట్టుకుంటే ఈ యొక్క స్వామి చెప్పినటువంటి ఈ పదాలకి, ఈ వాక్యాలకి నిజంగా మనము ఒక కార్యరూపాన్ని ఇచ్చిన వారం అవుతాము. మనసులో ప్రేమ ఉంటే, మదిలో ప్రేమ ఉంటే, హృదయం నిండా ప్రేమ నింపినప్పుడు, నింపుకున్నప్పుడు మనం ఆ రోజుని ప్రేమతోనే మనం మొదలు పెట్టగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే నింపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే గడపగలుగుతాం, ఆ రోజుని ప్రేమతోనే మనం ముగించగలుగుతాం. దానికి ముఖ్యంగా మనం వేరే యొక్క ఎటువంటి మార్గాలు, అన్య మార్గాలు దీనికి లేవు. కేవలం మనం మన హృదయంలో ప్రేమను నింపుకున్నప్పుడే ఆ పని చేయగలుగుతాం. ఇది ఎక్కడి నుంచో ప్రేమను తెచ్చి ఆ కొంత టయానికి ఆ చెప్పిన కలిసిన వారికి పంచడానికి కాదు. మనం మన హృదయాల్లో ఎప్పుడైతే ప్రేమను నింపుకుంటామో అప్పుడే ఆ రోజంతా కూడా ప్రేమమయంగా తయారవుతుంది. మరి ఆ హృదయంలో ప్రేమను ఎలా నింపుకోగలుగుతామంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఎవరిని అత్యంతంగా ప్రేమిస్తాం? మన అమ్మను, మన తల్లిని, మన తండ్రిని, మన సోదరుని, మన సోదరిని, మన కుటుంబ సభ్యుల్ని మనం చాలాగా ప్రేమిస్తాం, అత్యంతంగా ప్రేమిస్తుంటాం. మామూలుగా సత్యసాయి భక్తులందరూ కూడా స్వామిని అమితంగా ప్రేమిస్తారు, వాళ్ల ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. మనకు తెలియకుండానే మన సొంత వాళ్లకంటే ఎక్కువగా స్వామిని ప్రేమిస్తున్నామనేటువంటిది మనకు అప్పుడప్పుడు మనకి గోచరం అవుతుంటుంది. మరి అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించే ఆ స్వామి వారేం చెప్పారు ఆ మాటలంటే, అందరిలోనూ నేనే ఉన్నాను, ఎవరిని ప్రేమించినా నన్ను ప్రేమించినట్లే అని కూడా స్వామి మనకు ఎన్నో ఉపన్యాసాలు గాని ఎన్నోసార్లు మాట్లాడుతూ మనందరికీ చెప్పించారు. మన హృదయాల్లో ప్రేమను నింపుకునేకి అదొక్కటే మార్గం ఏమిటంటే, అందరిలోనూ స్వామిని మనం చూడగలిగినప్పుడు, ఏ స్వామినైతే మనం హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమిస్తామో ఆ స్వామి అందరిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎటువంటి ద్వేషించడానికి అవకాశం ఉండదు. ఆ స్వామి అందరిలో కనపడుతున్నప్పుడు, ఆ స్వామి అందరిలో ఉన్నాడని మనకు నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా తూలనాడము, ఎవరిని కూడా ద్వేషించడం చేయలేము. అందరిలోనూ స్వామినే చూస్తే ఆ స్వామికి అందించే ప్రేమనే మన అందరికీ కూడా అందించగలుగుతాం. అలా ఆలోచించినప్పుడే మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఒకసారి ప్రేమతో నిండితే ప్రపంచమంతా కూడా ప్రేమమయంగానే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ప్రేమమయంగానే ప్రేమతోనే గడపగలుగుతాం. దానికి కావలసిన ఒకటే ఒకటి మనం చేయగలిసింది, ప్రేమను మనం మదిలో నింపుకున్నప్పుడు, మన హృదయంలో నింపుకున్నప్పుడు. స్వామి ఎప్పుడూ అదే చెప్పేవారు, ఏ ఉపన్యాసమైనా వారు చివరిలో అందరూ ప్రేమతో ఉండండి, అందరినీ ప్రేమించండి, ఒకరికొకరు ప్రేమను పంచుకోండి, మీ హృదయాలను ప్రేమతో నింపుకోండి బంగారు అని ఎంత చెప్పేవారు. ఒకసారి ఆ ప్రేమ హృదయంలో నిండిపోయినప్పుడు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్ అనేది వేరుగా మనం చెప్పనక్కర్లేదు. ఒకసారి స్వామి యొక్క ఆదేశాల ప్రకారం, స్వామి యొక్క ప్రబోధల ప్రకారం మనం వాటిని అనుసరించి మనం ఏ స్వామినైతే ప్రేమిస్తామో ఆ స్వామిని అందరిలో చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కూడా ఆ ప్రేమ నిండుతుంది. ఆ హృదయం ఏ గుండెలో అయితే ఆ ప్రేమను నింపుకున్నామో అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎలాంటి ఒక ఆలోచనలు కానీ అక్కడ ఆస్కారం ఉండదు. కేవలం అందరినీ కూడా ప్రేమతోనే చూడగలుగుతాం. ప్రతి చేసే పనిలో మనం ప్రేమనే అనుభవిస్తాం, ప్రతి చేసే పనిలో ప్రేమనే పంచగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో పలకరించగలుగుతాం, ప్రతి వారిని ప్రేమతో చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఆరాధించే స్వామి అందరిలో ఉన్నాడనే ఒక ఆ నమ్మకాన్ని మనం కలిగినప్పుడు, నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడు. వారు ఉన్నారు, ప్రతి జీవిలోనూ వారే ఉన్నారు, బట్ మనకు అనుభవానికి రావాలి, మనం దాన్ని నమ్మాలి, మనం దాన్ని చూడగలగాలి. ఆ రోజే మన హృదయంలో మనకు ఎంతటి ప్రేమైనా మనకు నింపుకోగలుగుతాం. ఎందుకంటే మనం చూసాం స్వామి వారు ఉన్నప్పుడు కూడా ఎంతమంది వేల లక్షల కోట్లాది మందికి వారు తమ ప్రేమను పంచగలిగినారు. అంటే ప్రేమకు అపరిమితం, అది ఎంత, అది భగవత్ స్వరూపం. ప్రేమ అంటే భగవంతుడే, స్వామి ఎన్నో ఉపన్యాసంలో చెప్పారు. ఆ ప్రేమకు పరిమితులు లేవు, భగవంతుడు ప్రేమస్వరూపుడు. స్వామి కూడా మన అందరినీ కూడా ప్రేమస్వరూపులారా అనేవారు. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంది, మనం దాన్ని జాగృతం చేసుకోగలిగితే ఆ ప్రేమను పంచగలుగుతాం. ఆ ప్రేమను పంచినప్పుడే స్వామిని ఆ విధంగా మనం పూజించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. స్వామిని ఆరాధించే ఒకే ఒక మార్గము అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం. స్వామి అన్నారు కదా, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది చేసినప్పుడే, అదే మనకు సత్యసాయి భక్తులకు అదే పూజా కార్యక్రమం, అదే మనకు వ్రతము, అదే మనకు యజ్ఞము. కాబట్టి అలాంటి ఆ స్వామి నేర్పినటువంటి ఆ బాటలో మనం నడిపినప్పుడు మన హృదయం ప్రేమతో పరిపక్వమవుతుంది. పరిపక్వతతో కూడినటువంటి ఆ హృదయము ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని అసహించుకోలేదు, ఎవరిని దూరం పెట్టుకోలేదు, అందరూ తనవారిగా భావించే ఒక హృదయం మనలో ఏర్పడినప్పుడు మన జీవితం ప్రేమమయంగా తయారవుతుంది. మన చుట్టూ మనం ప్రేమనే చూస్తాం. ప్రేమ అనేటువంటిది స్వామికి ఎంత ప్రీతి పాత్రమో ఆ విధంగా మనం కూడా తయారైపోతాం. స్వామి అడుగుజాడలో నడిచినప్పుడే ఆ విధంగా మనం కూడా ప్రేమను పంచగలుగుతాం, ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం, ప్రేమను పొందగలుగుతాం. ఇది కేవలం ఇవ్వడమే కాదు, మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మనం స్వామి యొక్క ఆ ప్రబోధనలను మనం నెమరు వేసుకోవడం, వారు చెప్పినటువంటి ఆ టీచింగ్స్ లో నుంచి ముఖ్యంగా ఏ ఉపన్యాసం విన్నా వారు ప్రేమను ప్రేమ గురించి మాట్లాడకుండా ఏ ఉపన్యాసాన్ని కూడా వారు ముగించలేదు. కాబట్టి ఆ పంథాలోనే ఆ మార్గంలోనే మనం అందరూ నడుద్దాం, ప్రేమను నింపుకుందాం, ప్రేమను పంచుదాం. ప్రేమను స్వామి అడుగుజాడలో నడిచినప్పుడే ఆ విధంగా మనం కూడా ప్రేమను పంచగలుగుతాం, ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం, ప్రేమను పొందగలుగుతాం. ఇది కేవలం ఇవ్వడమే కాదు, మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ

0: ఆ మార్గంలోనే మనం అందరూ నడుద్దాం, ప్రేమను నింపుకుందాం, ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. సాయిరాం.
1: ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం విన్నారు. ఓంకార సుప్రభాత ధ్యాన నామ సంకీర్తనలతో వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ ఒక ప్రేమపూరితమైన ప్రశాంత వాతావరణంలో రోజుని ఆరంభించిన సాధకునికి రోజులో మిగతా సమయాన్ని కూడా అదే రీతిలో ప్రేమమయం చేసుకోవాలనే భావన కలుగుతుంది. గడప దాటి బయటపడే సాధకుడు ఎన్నో వైవిధ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. లౌకికంగా భిన్న స్వభావాల వ్యక్తులతో, సంఘటనలతో, సన్నివేశాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి క్లిష్టమైన సందర్భాల్లో కూడా బాహ్య ప్రభావం వల్ల తన ఆంతరంగిక స్వభావం చెదిరిపోకుండా రోజంతా ప్రేమభరితంగా గడపాలి అంటే, ప్రేమ సుగంధాన్ని వెదజల్లాలి అంటే అందుకు ఎన్నో సాధనా మార్గాలున్నాయి. సత్యసాయి సాహిత్య స్వాధ్యాయం, సమయం పట్ల సంయమనం, మృదు మధుర భాషణం, కర్మనే ఉపాసనగా మలుచుకోవటం, సేవనే భాగ్యంగా తలుచుకోవటం, అందరినీ కలుపుకోవటం, ఇవన్నీ నామస్మరణతో చెయ్యటం. ఇది ఒక్కరోజులోనే అలవడకపోవచ్చును, కానీ సాధన చేస్తే సాధ్యం కానిదేముంది? ఇదే ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ కి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నిర్దేశించిన సాధనాక్రమం. ఈ క్రమాన్ని సక్రమంగా అనుసరిస్తూ ఈ విభాగంలో ఒక్కొక్క అంశంపై వివిధ కార్యక్రమాలను విందాం.
2: ఆధ్యాత్మిక సాధనలో మరో మూడు ముఖ్యమైన అంశాలు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సాహిత్యంలోనే హితముంది. స్వామి సాహిత్యం దివ్య బోధల కల్పవృక్షం. స్వామి సాహిత్య వాహినిలో మునిగి తేలుతూనే వారి మృదుస్వరంలో వినే సౌభాగ్యం కూడా మన సొంతం. మనను మనం దిద్దుకుని స్వామి చూపిన మార్గంలో నడవడానికి ప్రతినిత్యం స్వామి బోధలు వినడం, చదువుకోవడం అత్యావశ్యకం. అదే స్వాధ్యాయం. స్వాధ్యాయం గురించి స్వామివారి దివ్యోపన్యాస ఆంగ్ల అనువాదకులుగా సుప్రసిద్ధులైన శ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారి ప్రసంగం సాహిత్యం సాలోక్యం ఇప్పుడు మీకోసం.
3: భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ప్రణామములు. ఈనాడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు జరుపుకునే వార్షికోత్సవ సందర్భంగా అందులో ఉన్న వారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కేవలం తెలుగు భాషలోనే కాక భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భాషలలో కూడా ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనసారా ఈ మీడియా సెంటర్ వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి సమాచారం దేశ విదేశాల నుండి రేడియో ప్రసంగాల ద్వారా, మీడియా సెంటర్ ప్రసారాల ద్వారా వారు స్వామి సన్నిధిని అనుభవిస్తున్నట్టుగా వారు నాకు చెప్తున్నారు. అనేకమైన విషయములు అందుతున్నాయని చెప్తున్నారు. నిజంగా ఇంతకన్నా మించినటువంటి జ్ఞాన యజ్ఞము మరొకటి ఉండదు అని నేను భావిస్తున్నాను. మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి సాహిత్యం పైన కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. స్వామి మాటల్లోనే తెలియజేస్తే బాగుంటుంది. ఇతరుల యొక్క మాటలు గాని, సుప్రసిద్ధుల యొక్క మాటలు గాని అవి అటుంచగా సాయి వాక్కులలోనే తెలుసుకుంటే వాటికి ప్రామాణికత ఉంటుంది అని నేను భావిస్తున్నాను. వారి మాటల గురించి వారే ఏమన్నారో మీకు తెలియజేస్తాను. గ్రంథములన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాకు. ఎన్ని గ్రంథాలు చూడండి, అంతా కూడా బాబాగారి మాటలు కనపడతాయి. సత్యసాయి సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి ఏ గ్రంథం చదివినా, ఎక్కడ ఏ ప్రసంగం విన్నప్పటికీ కూడా సత్యసాయి సత్యవాక్కు మనకు తప్పకుండా తెలుస్తూనే ఉంటుంది, చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది, హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

0: వేదములన్నీ వెతకి చూచినగాని సత్య సాయి పలుకు సత్యవాక్కు. ఆ వేదాల యొక్క సారము స్వామి యొక్క వాక్కులలో ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గాని, కామాధారం గాని, సూర్యప్రకాశ్ శాస్త్రి గాని, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి గాని, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి గాని, వీరంతా ఆనాడు ప్రశాంతిలయం సందర్శించి స్వామి సన్నిధిలో ఉపన్యసించి వారి అన్నమాట మీకు తెలియజేస్తున్నాను. సాయి సందేశం అంతా కూడా వేదాల సారము అని వారు చెప్పడం జరిగింది. శాస్త్రములన్నీ చదివి చూచినగాని సత్య సాయి పలుకు సత్యవాక్కు. అవంతా శాస్త్ర ప్రమాణంగా ఉంటుంది, శాస్త్రములకు విరుద్ధంగా ఉండదు. పైగా ఆ శాస్త్రములో ఉండే విషయములను స్పష్టంగా స్వామి విశదీకరించడం మనకి అనుభవమే. ఈ అర్థం కాని విషయాలన్నీ కూడా అలవోకగా స్వామి తెలియజేయడం శాస్త్రమునకే గౌరవము అని నాకు అనిపిస్తుంది. గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్య సాయి పలుకు సత్యవాక్కు. గాయత్రి మంత్రం గురించి ఎన్నో ప్రసంగాలు విన్నాం. స్వామి కూడా మా కళాశాల విద్యార్థులందరూ కూడా సామూహిక ఉపనయనం జరిపినప్పుడు వారు గాయత్రి మంత్రం గురించి చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో, అది బెంగళూరులో బృందావనంలో సామూహిక ఉపనయనాల సందర్భంలో వారు గావించిన దివ్య ఉపన్యాసం. మరొకసారి గాయత్రి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ. ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రములు ప్రతి మతమునికి ఉన్నది. బైబుల్ క్రైస్తవులకు ఉన్నది, అలాగే ఖురాన్ మహమ్మదీయులకు ఉన్నది, ధమ్మ పద ఉన్నది మనకి. అన్ని మతములకు శాస్త్రములు ఉన్నవి. కానీ స్వామి ఒక్కొక్క మతము గురించి చెప్తూ ఉంటే వారి మతముల యొక్క ప్రామాణికత తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ గారు స్వామి దర్శనానికి వచ్చారు. వారి జన్మదినోత్సవ సందర్భం అవడం వల్ల స్వామి వారికి ఆంతరంగిక సంభాషణ ఇంటర్వ్యూ అనుగ్రహించారు. వారితో పాటు బ్రెజిల్ రాణి, ఆమె కుమార్తె కూడా రావడం జరిగింది. స్వామి నన్ను కూడా పిలవడం జరిగింది, నా అదృష్టం. స్వామి బైబుల్ గురించి చెప్తూ ఉంటే ఆ బిషప్ గారు అవాక్కయ్యాడు. నేను క్రిస్టియన్ గారిలో 30 సంవత్సరాలు పనిచేశాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను, ఎంతో మంది పెద్దల ప్రసంగాలు విన్నాను, క్రైస్తవ మఠాధిపతుల ప్రసంగాలు. కానీ మన స్వామి క్రైస్తవ శాస్త్రమును, క్రైస్తవ ధర్మమును ఎంత ముచ్చటగా చెప్పారో వారు ఎవరికి తెలియదు. ఆ బిషప్ గారు అన్నాడు, ఓ స్వామి, ఐ నెవర్ హర్డ్ బిఫోర్. నేను ఎప్పుడూ వినలేదు స్వామి. ఓ వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇట్ ఈస్, ఎంత గొప్పగా చెప్పారు స్వామి అంటూ నేను చెల్లారా విన్నాను. అలాగే బుద్ధ పౌర్ణమి నాడు ధమ్మపదాన్ని గురించి, బుద్ధుని గురించి స్వామి తెలియజేస్తుంటే ఆ బౌద్ధ భిక్షువులంతా కూడా అవాక్కైపోయారు, శిలా ప్రతిమల్లాగా నిలిచిపోయారంటే బుద్ధుని గురించి అట్లా చెప్పిన వారు ఎవరూ లేరు. అందువల్లే ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా బాగా చూడండి. సత్య సాయి పలుకు సత్యవాక్కు. వారిదే సత్యవాక్కు, అంతకు మించి మరొకటి ఉండదు. సరే, మరొకటి ఉన్నది. మన అందరు కూడా మన ఇళ్లలో అందరికి ఆచారమే, లలిత స్తోత్రాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, సుందరకాండ కానివ్వండి, వాళ్ళ మత గ్రంథాలు కానివ్వండి, అంతా చదువుతూనే ఉంటారు, పారాయణం ఇళ్లలో చేస్తూనే ఉంటారు. కానీ ఈ స్తోత్రాల వెనుకున్న మంత్రార్థము చూస్తే స్వామి చెప్పినటువంటి మాటలే అవన్నీ కూడా మనం వింటున్నాం. ఇవాళ విష్ణు సహస్రనామాలు వినండి, లలితా సహస్రనామాలు వినండి, ఆ ప్రతి మంత్రార్థము కూడా దాని స్వామి ప్రత్యక్ష సాక్ష్యము, వారి వాక్కు ప్రత్యక్ష నిదర్శనముగా నిలుస్తాయని మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రములను శోధించి చూడగా. ఈ స్తోత్రాలని బాగా చూడండి. శోధించి, ఊరికే వల్లి వేయడం కాదు, అర్థాన్ని తెలుసుకుంటూ రీసెర్చ్ చేసి సత్య సాయి పలుకు సత్యవాక్కు. వారిదే సత్యవాక్కు అని తెలుస్తుంది. అందువల్ల స్వామి తన మాటల గురించి చెప్పినటువంటి విషయాలు మీ ముందు ఉంచితే ఆ ప్రామాణికత మనం ఎంతవరకు అర్థం చేసుకోగలిగాము, ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాము అనే విషయం తెలుస్తుంది అన్న భావంతో ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఎవడు భగవంతుడు అంటే ఎవరు, భగవత్ తత్వాన్ని ఎలా వివరించాలి అనే విషయాన్ని చాలా చోట్ల మనం విని ఉన్నాం. బహుశా నా వయసు వాళ్ళంతా ఎంతో మంది పౌరాణికుల్ని విని ఉండవచ్చు, అనేకమైన గ్రంథములు కూడా చదివి ఉండవచ్చు, విశేషానుభవమును కూడా కలిగి ఉండవచ్చు. మన స్వామి ఎలా చెప్పాడు చూడండి, క్రమము తప్పగమెంత ప్రతి దినంబును భానుడు ఉదయస్తమయములనందనేల. అబ్బా ఏం చెప్పావు స్వామి, ప్రతిరోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయం ఉంటున్నది, ప్రతిరోజు కరెక్ట్ గా సూర్యోదయం కరెక్ట్ గా సూర్యాస్తమయం ఎందువల్ల జరుగుతున్నది? మనమన్నా కాస బద్దకిస్తాం, మనకన్నా అప్పుడప్పుడు స్ట్రైకులు ఉంటాయి. సూర్యుడికి ఏం లేదే, వేళకి ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడు ఎందువల్ల? గగనమునకు కాంతి కైసేయుతరలు పగలు మాత్రము దాగు భంగియేల. రాత్రిపూట మెలమెల మెరిసిపోతాయి నక్షత్రాలు, మరి పగలు కనపడమే ఎక్కడ దాక్కున్నాయి, ఈ తెర ఏమన్నా వేశారా, ఎవరు దాచారు, ఎందువల్ల తెలుసుకో. క్షణమైన విశ్రాంతి గునక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివనేల. సమస్త ప్రాణికోటి కూడా ఈ ప్రాణవాయువుని ఉచ్ఛ్వాసాన్ని ఉచ్ఛ్వాసములు గ్రహించి, ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణవాయువు పైన ఆధారపడి ఉన్నది. ఈ శ్వాసక్రియ ఉండటం వల్లే మనం బ్రతికున్నట్టు లెక్క. ఇన్ని జీవరాశులకు ఎక్కడి నుంచి వచ్చింది గాలి? సాయంకాలం పూట బయట చల్లని గాలి మనం ప్రెస్ వీస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. ఎండాకాలం కాస్త సాయంకాలం చల్లబడ్డాక సముద్ర తీరంలో ఆ చల్లని గాలి మెల్లమెల్లగా నేను స్పృశిస్తే ఎంత అందంగా ఉంటుంది. ఎవడి వల్లయ్యా ఈ గాలి, ఎవరు నీకు ఫ్యాన్ తిప్పుతున్నాడు అది తెలుసుకో. అని శంభు కలకల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల. ఆహా ఏమేశావు స్వామి, ఎంత బాగుంది చూడండి. కళ్ళకళ్ళ ధ్వనుల నవ్వుచు, గంగానది ఒడ్డు దగ్గర నిలబడండి, ఆ గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఉంటుంది. కృష్ణానది చూడండి, గోదావరి నది చూడండి, సముద్ర తరంగాలు చూడండి. మనమేమో అబ్బా తరంగాలు ఏం బాగున్నాయా అంటాం, మన స్వామి అంటాంలా. అన్ని శంభు కళ్ళకళ్ళ నవ్వుచు, అది వద్ద నవ్వులాగా ఉంది ఆయనకి. ఎందువల్ల, వారి యొక్క సృష్టి ఇది, తన సృష్టి చూసి తాను నవ్వుతున్నాడు, ఆ సృష్టి సృష్టికర్తను చూసి అది నవ్వుతున్నది. ఒకరికొకరి యొక్క హాస్యము ఆ చిరునవ్వు. ప్రకృతిలోన ఎందు చూచిన భ్రమయేల. ఈ ప్రకృతిలో ఎక్కడికన్నా చూడండి భ్రమం ప్రతివాడికి, ఇది నాది నాది నేను నేను నాది. ఏమిటయ్యా భ్రమ, ఎందుకీ అహంకారం ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? భువిని ధన కుల మతి జాతి భేదమేల. అబ్బో మనకున్న జాతులు మనకున్న మతాలు మనకున్న మతులు ఇన్ని తేడలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వెరైటీ ఎక్కడదనుకుంటున్నావు? ఎవని ఆనతి ఇది ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా దీని కంట్రోలర్ ఎవరు, ఈ సృష్టిని ఇట్లా నడిపించేది ఎవరు? సూర్యుని గాని వాయుదేవుని గాని నదీ నదములు గాని వీటిని నడిపించేది ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎవని ఆనతి ఇట్లు జరుగుచుండు, ఎవరయ్యా ఎవరు దీనికి నడిపించేది అని అంటున్నారు. ఇక్కడ చమత్కారం. అతడ ఇతడని ఇతడ అతడని, అతడ ఇతడని ఇతడు అతడని, సర్వులకు అధిపతి అని కంచరయ్య. ఈ సృష్టిని నడిపించేటువంటి ఆ నియామకుడు యజమాని ఎవరున్నారో అతడే ఇతడు, ఇతడే అతడు అని తన గురించి చెప్పినట్టు అయింది. ఆ ప్రకృతికి రమణీయ అతడు వివరించినట్టు కూడా అయింది అని తమకి విన్నవిస్తున్నాను. ఎంత చెప్తాడు సంక్రాంతి చూడండి, పల్లెటూరు వాతావరణం. దినకరుడు శాంతుడై తోచే, అంత వేడిగా ఉండదు చల్లగా ఉంటుంది. దినములింక కురచలయ్యే, త్వరగా చీకటి పడుతూ ఉంటుంది. చలిగాలి చుర్రుకు హెచ్చే చల్లగా గాలిస్తుండు సంక్రాంతి టైంలో పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన ఆ పొలాల్లో ఆ వెన్నెలు చూడాలండి. నిజంగా మనం నాకు ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా లాగా పరిచయం నాకు. ఆ గోదావరి జిల్లా వెళ్తున్నప్పుడు అండి, గోదావరి బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు ఆ వెన్నెలు ఉన్నప్పుడు ఆ పొలాలు చూస్తున్నప్పుడు దాన్ని ఆ మాటలు రావండి, వారే చెప్పాలి. కుప్పలం నూర్పు కాపులు గొంతులెత్తి అంటే ఈ ధాన్యాలంతా కుప్పలు చేసి వాళ్ళు పాటలు పాడుతుంటారు పల్లెటూరు వాళ్ళు. గొంతులెత్తి పదములను పాడ తొడగిరి వాళ్ళు పాటలు పాడుతుంటారు. మనలాగా ఒక మిషన్లో లాగా ఉండరు. ఈ ఫ్యాక్టరీలు మిషన్లు పట్టణాల్లో ఉండి పల్లెటూళ్ళలో కీర్తనలు పాడుతుంటారు. ఎంత చక్కగా పడతారో చూడండి. పచ్చపూలు జనప చేలకు ముత్యాల సరులు చేర్చే ముత్యాల దండ ఎంత అందంగా ఉంటుందో, ఈ జనప చేలు కూడా అంత ముత్యాల దండలాగా ఉంటాయట. మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి ఎవరు చెప్తారండి, మిరపకాయలు ఎవరు మిరపకాయలు ఆ కుంకుమ వేశారా అన్నట్టుంటుంది. బంతి పువ్వుల మొగములు అల్లంత విప్పి, ఎందువల్ల సంక్రాంతిలో బంతి పువ్వులు బాగా పూస్తాయి, అవి అల్లంత విప్పి ఫుల్ గా ఉన్నప్పుడు ఫుల్ బ్లాసమ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, సంక్రాంతి సమయంలో ఈ ధాన్యం అంతా తీసుకొస్తారు. పల్లెటూళ్ళు గాదెలు అంటారండి, ఎత్తుగా పెద్ద ఉంటాయి, ఆ గాదెల నిండా ధాన్యాన్ని నింపుతారు. మన గృహంబుల ధాన్య సంపద నిలిపి, అయితే స్వామి సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే, సరసురాలైన పుణ్య మాసంబు వచ్చే అది సరసం అంటే ఆ సరసురాలైన ఈ ప్రకృతిని అంతా కూడా సరసురాలుగా చెప్పి వచ్చేస్తుందయ్యా పుణ్యమాసంబు వచ్చే. ఈ పుణ్యమాసంలోనే జరిగేది. పరగ నొప్పుచు సంక్రాంతి పండుగ వచ్చే, నాయనో స్వామి పద్యాన్ని నేనేం మార్చేది బాబోయ్, గుండెకు ఉపయోగపడుతుంది. చాలా మంది మీరు వీడియోలో చూసి ఉంటారు, ఎక్కడైతే నాకు చేత కాదో గజేంద్ర మోక్షంలో లాగా దండం పెట్టి స్వామి నన్ను వదిలిపెట్టుకుని ప్రార్థిస్తాను. ఎందువల్ల ఎంత ఇంగ్లీష్ గా మార్చినా ఆ అందం రాదు, ఆ చందం రాదు, ఆ హోయలు రాయు, ఆ సబగులు రావు అని చేత చెప్పు చెప్పు చెప్పు అంటాడు పాప ఆయన. ఆయన దయతో చెప్తేనే వింటమే తప్ప, లేకపోతే మనం చేసేదాన్ని శిరచ్ఛేదం చేయాలంతే, దాన్ని సగం కూడా న్యాయం చేయలేము. అంత గొప్ప భాష అయింది. ఇంకా చూడండి ఎంత బాగుందో భాగవతం. మనం పురాణం శ్రవణం చేస్తున్నాం, ఈ వీళ్ళు కూడా భాగవతం గురించి చెప్తున్నారు. మహామహా పండితులు వేదాంతులు ప్రసంగాలు విన్నాం, ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో గొప్ప వింటే భాగవతం వినాలి. ఇంకా స్వామి కృష్ణుడు గురించి చెప్తే తను తాను మర్చిపోతాడు, ఇక తను తానే మర్చిపోతాడు. ఆ కృష్ణుని చెప్తున్న భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం చెప్పిన, ఆ కుచేలో వ్యాఖ్యానం చెప్పిన మర్చిపోయేట్టెళ్తాడు తెలియదు, అంత గొప్పగా ఉంటుంది. ఎందువల్ల భాగవత కథానాయకుడే సాయి కృష్ణుడు గనక, తన చరిత్ర తాను చెప్తున్నాడు గనక అంత అందంగా ఉంది. ఈ పద్యం నుండి ఎలా చెప్తున్నాడో, నేను ఏ పౌరాణికులు చెప్పగా వెళ్ళ, గోపాల నీవు దృగ్గోచరంబవకున్న, ఓ కృష్ణ నువ్వు కనపడకపోతే గోవులు గరికైన కొరక వంట, ఆవులున్నాయే మేత మేయవయ్యా, ఆ గరికలు మేతగా తీసుకోవు, ఎందువల్ల నీ దర్శనం కాలేదు. ఎంత బాగా చెప్పాడు, నీ దర్శనము లేక నీవు చెంతను లేక గోపబాలురు కూడు కూడు కుడువరంట. గోపబాలురు ఉన్నారే స్వామి నీతో ఆడుకునేవాళ్ళు, వాడు భోంచేరు, ఎందువల్ల నీ దర్శనం కాలేదు గనక. నీవు కనిపించక సేవలును లేక గోపికల్ నీరంబు కుడువరంట. అబ్బా ఆ గోపికలు ఉన్నారే, మంచిరుడు చుక్క కూడా తాగరు నీ దర్శనం లేకపోతే. నీ కథల్ వినకుండా నీ ముచ్చటలు లేక గోపకుల్ కంటన్ కునకరంట. గోపకులు ఉన్నారు అక్కడంతా, వాళ్ళు నిద్ర పట్టదు, వాళ్ళు ఎక్కడ కూడా ఎదురు చూస్తారు, నీ దర్శనం కాలేదు. కునకరంట నిద్ర ఏముండో వాళ్ళకి, ఏమని ఎంత భక్తి ఉందో. ఆవులేమో మేత మేయవా, గోపబాలరేమో భోజనం చేయరా, ఇంక ఇతరులందరూ కూడా నిద్రపోరా, భోజనాలు చేయరా, ఏమిటి స్వామి? ఇక్కడ వినండి. నందనందన గోపిక అనన్య భక్తి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్న అనన్య భక్తి, అనన్య భక్తి అంటే ఏమిటి? నువ్వు తప్ప మరొకరు లేదయ్యా, నువ్వే మగ ఆశ్రయం, అన్యము లేదు, అనన్యము, రెండవది లేవు, నీవే అన్న భావంతో ఉన్నదే. నందనందన గోపిక అనన్య భక్తి, గోపికలు ఉన్నటువంటి అనన్య భక్తి ఉందే. విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే, విశ్వవ్యాప్తంబు దీనికి సాటి గలదే. గోపికా భక్తిని మించింది ప్రపంచంలో లేదు, ఎంతో గొప్పది. ఇంతకన్నను వెరెద్ది ఎదుక పరతు, భక్తి గురించి ఎంతో అందంగా చెప్పారు. ఇది చెప్తున్న చమత్కారం ఉంది నిజంగా స్వామి, భలే చెప్పవయ్యా అనుకుంటాను. ఇది పద్యం చెప్పి చెప్తా, ముందే నా వ్యాఖ్యానం చెప్తే చప్పగా ఉంటుంది. వారి పద్యం చెప్తాను. గుటగుట గుటగుట చనుబాలు కురులుచు, పూతన బట్టి చంపు వింతను చూడనైతి. పూతన రాక్షస అక్కడికి వస్తుంది, తన యొక్క సనద్వయము ద్వారా కృష్ణ పరమాత్మ చంటి పిల్లాడి పాలు పట్టిస్తున్నట్టుగా ఆ బిడ్డను ఎత్తుకొని పాలు పట్టిస్తున్నది. ఈ కృష్ణుడు తక్కువాడా పాలు తాగాడు, పూతను చచ్చింది అక్కడ. అంతే, ఆ విషయం ఆయన పైన పనిచేయలే. స్వామి గుట్ట గుట్ట తను బాలు క్రోలుచు, నీవు పాలు తాగుతుండగా పూతన బట్టి చంపు, పూతను చచ్చిపోయిందే, వింతను చూడనైతి. ఆ వింత నేను చూడలేదయ్యా, నేను చూడలేకపోయాను. ఎన్ని తాళ్లను కట్టినా పట్టని నీ బొజ్జను ముద్దాడనైతి. ఆ కృష్ణ పరమాత్మను రోటి కట్టేయాలని ప్రయత్నించింది యశోదమ్మ, ఆ తాడు తీసుకొచ్చి కట్టింది. అబ్బే, ఆయన వల్ల కాల, అది కూడా చూడలేదయ్యా, నేను దాన్ని కూడా చూడలేదు. ప్రసవ వేదన పడుట నావంతు, ప్రసవ వేదన పడుట నావంతు, నీదు ముచ్చటల్ పడుట యశోదవంతు. ఎంత గొప్పగా ఉందో అబ్బా. ఇక్కడంటే దేవకి గర్భాన జన్మించిన వాడు కృష్ణ పరమాత్మ. ప్రసవ వేదన పడుట నా వంతు, నువ్వు నా కన్నబిడ్డవరా, ఈ ప్రసవ వేదన నాకా, నీదు ముచ్చటల్ పడుట యశోదవంతు. యశోద పెంచింది చూసావా, నీ పెంచిన తల్లి ఆవిడకు ముచ్చట్లా, నాకేం వేదన, ఆవిడకేమో ఆనందమా అని చక్కని చమత్కారం చెప్పాడు స్వామి. పూతల సంహారాన్ని చూడలేకపోయానే, ఈ తాళ్లతో కట్టినటువంటి చూడలేకపోయానే, నేను ఇంతే నీ తల్లిగా ఉన్నానే గాని నీ యొక్క లీలలు చూడలేకపోయానే అని దేవకి బాధపడుతున్నట్టుగా స్వామి చెప్పాడు. చాలా చక్కని రూపకల్పన, పరమాద్భుతమైనటువంటి కల్పన అంటూ ఇక్కడ చూడండి మాట అదే. బిడ్డలుండియు నేనొక గుడ్డురాలనైతి, పిల్లలున్నా పిల్లలు లేని దాన్ని అయిపోయానయ్యా. ఎందువల్ల? కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు, తన దగ్గర లేడు. పిల్లలుండి నేను గుడ్డురాలనైతి, నేను గుడ్రాలు అయిపోయానయ్యా. పుత్రుని కనకుండినను, చూసావా పొలవాణ్ణి, కనకపోయినా పుత్రవతి అయ్యే. యశోదకి పిల్లాడు లేడు, కాని ఆవిడే పిల్లాడి తల్లి అయింది. నాకు పిల్లాడు పుట్టినా నేను గుడ్రాలు అయ్యాను. అయ్యే యశోద, యశోద పిల్లవాడి తల్లి, ఎంత చక్కని కల్పన అది స్వామి. అంటే చాలా గొప్పగా ఉంటుందండి. అందుకనే ఇందాక అంటున్నారే, చూస్తే స్వామిని చూడాలి, వింటే స్వామి వినాలి, పాడితే స్వామి గురించి పాడాలి అంటున్నారే. నేనంటాను చదివితే సాయి సాయి చెందాలంటాను. చదివి ఎందువల్ల? నాది మూర్ఖ భక్తి కాదు. సాయి సాహిత్యం చదివితే ఇతర సాహిత్యాలు తేలికగా అర్థమవుతాయి, అలవోకగా అర్థమవుతాయి. ఎందువల్ల? సాయి సాహిత్యం అంతా పిక్టోరియల్ గా ఉంటుంది, చిత్ర రూప దృశ్య మాలికలాగా ఉంటుంది, నీ కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది. అందులో సాహిత్యం చదవాలి. మరొకటి చెప్తున్నాను, ఇందాక ఎవరో అంటున్నారు మాట వలసిన భగవంతుణ్ణి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు, ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటాం, కాని మనకు కొన్ని కోరికలు తీరవు, కొన్ని కష్టాలు పోవు. ఏం చేయాలి చెప్పండి? అప్పుడు కడుపు మండిపోయినావు భక్తుడు, కడుపు మండిపోయి వాడి ఆక్రందన వినండి. స్వామి మాటల్లోనే కోరిక తీరని వాడు ఎట్టే విడుతాడు అని వారి మాటల్లో చెప్పాను. కరుణింప నీకంటే ఘనుడెవ్వని కదా, కరుణింప నీకంటే ఘనుడు ఎవ్వని కదా, ఎవడ నీ కదా కరుణించాలంటే నీకంటే ఎవడున్నాడయ్యా? ఆశ్రయించిది నీదు పదంబుజంబుల, నీ కాళ్ళు పట్టుకున్నాను. ఎందుకని? కరుణించాలంటే నీకే గొప్పవాడు, నువ్వే గొప్పవాడు అని పట్టుకున్నాను నేను. మొర పెట్టుకొనగా వమ్ము చేయవని కదా, నిన్ను ప్రార్థిస్తే తప్పకుండా పని అవుతుంది అనుకున్నాను నేను. ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను పెద్దగా ప్రార్థిస్తున్నాను నిన్ను. ఏది వచ్చినా నీవే ఏలేదవని కదా, ఏ కష్టం వచ్చినా నువ్వు నన్ను రక్షిస్తావని కదయ్యా. నమ్మితి నిన్ను నామనంబులోన, నా మనసులో బాగా నమ్మాను. ఏది వచ్చినా నువ్వు చూసుకుంటావు, స్వామి చూసుకుంటారు, స్వామి చూసుకుంటారు అని మేము అనుకుంటున్నాం. అర్థించినప్పుడు లేదని నేరవనే కదా, అర్థించినప్పుడు లేదన నేరవని కదా. చేతులొగ్గితి నీదు చిత్తమునకు, ఏదైనా అడిగితే లేదని నువ్వు ఎప్పుడు అనవు కదా, అందుకే రెండు చేతులు చేర్చి నమస్కారం పెట్టానయ్యా చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు కరుణిస్తావని చెప్పి నీ పాద నమస్కారం చేశాను. గట్టిగా ప్రార్థిస్తే నువ్వు తప్పకుండా వస్తావని నేను అనుకున్నాను. ఏది వచ్చినా నువ్వే చూసుకుంటావనుకున్నాను, ఏది అడిగినా నువ్వు ఇచ్చేస్తావనుకున్నాను. ఏది జరగలేదు స్వామి. ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఏమని తలుచు తలచుచుంటివి ఇప్పుడు ఇంకా, ఏమనుకున్నావు స్వామి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఉద్ధరింపగయుంట నీ ఊహ ఏమి, నన్ను కాపాడకుండా నా కోరిక తీర్చకుండా ఏంటనుకున్నావు నా గురించి? ఎంత కాలము నిన్ను ఇట్లు గొల్లుతూ, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించమంటావు, ఎన్ని నగర సంకీర్తనలు కలమంటావు, ఎన్ని భజనలు చేయమంటావు, ఏదయ్యా? ఏది వచ్చి రక్షింపు జాలము, రావయ్యా వచ్చి రక్షింపు జాలము వల్లదు వల్లదు, ఈ ఆలస్యం వింపగా త్వరగా నన్ను రక్షించమయ్యా అన్నారు. దీని నిందాస్తుతి అంటారు. ఈ నిందాస్తుతిలో స్వామి చక్కని రచనలు చేసేవి చాలా ఉన్నాయి. ఏవో కొన్ని మత్సు తునకలు మాత్రం చూపిస్తున్నాను. ఇది ఎలాంటిదంటే, అందరికి తెలుసు ఒక పెద్ద చీరల షాప్కి వెళ్ళాం, వాడేవో కొన్ని చీరలు చూపిస్తాడు మీ ముందు. సరే ఇవేనా అంటావు, లోపలు ఉన్నాయని అంటాడు. మరి చూపించమే, నీ రేంజ్ తెలుసుకొని అడుగుతాడు వాడు. లోపలున్నాయా? లోపల ఆ ట్రంక్ పెట్టి తీసుకుంటాడు. అబ్బో అక్కడ సరుకు అట్లా ఉన్నాయి. చీరల షాపు వాడు ట్రంక్ లోపల ఏ రీతిగా చీరలు భద్రపరిచి ప్రత్యేకంగా నీకు చూపిస్తాడు, షోరూమ్ లో అక్కడ వేలాడదీసినవే నీకు చూపిస్తాడు. ఇవాళ నా ప్రసంగం షోరూమ్ ప్రసంగం అని మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఉన్నాయి పెట్టెల్లో చీరలు, ఫస్ట్ క్లాస్ చీరలు ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. వారి వ్యంగ్యం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది స్వామిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు, మిమిక్రీ. స్వామిని చేయవలసింది మనం అనుకరణ చేయడం కాదు, మనం చేయవలసింది అనుసరించాలి. ఫాలో ద మాస్టర్, ఆయన అనుసరించాలి తప్ప అనుకరించడం కాదు. అనుకరించడం వేషం వేసుకున్నాం అంతే, ఎవడైనా వేషం వేసుకో తప్పే ఉంది. ఏ డ్రామా కంపెనీ వాడిని అడిగినా మనకి అబ్బాయి వేషం కావాలంటే దాని దగ్గర డ్రెస్సులు ఇస్తాడు, తప్పే ఉంది. అయితే ఆ వేషం వేసుకున్నది మాత్రం నేను అంత అయిపోతానా? ఎన్టీ రామారావు ఎంత బాగా నటించినా కృష్ణుడు అయిపోతాడా? పరమాద్భుతమైన నటన ప్రదర్శించాడు రాముని యొక్క వేషంలో, రాముడు అయిపోతాడా? వేషం వేషమే, అసలు అసలే. అది స్వామి మాటలు మీకు చెప్తాను. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకవలె పలుకునా. ఆకుపచ్చగా చాలా పక్షులు ఉంటాయి, అవి చిలకల్లా పలుకుతాయా? పలకవు. పువ్వులపై పారాడడు పురుగులు, పువ్వులపై పారాడడు పురుగులు తుమెదలవునా. ఈ పురుగులను తుమెదలవుతాడయా పిచ్చివాడ? పులి చర్మము కప్పినట్టి గాడిద పులి ఎగునా. పులితోలు కప్పావు గాడిదకి, అడ్డగాడిదకి, అంత మాత్రం పులి అవుతుందిరా? కాదు. ఏనుగంత బలిసియున్నా, ఏనుగంత దిట్టంగా ఉంది, పంది ఏనుగనవుటయ్యా, పంది ఏనుగు అవునటయ్యా. ఏనుగు అవుతుందయ్యా? కుదరదన్నాడు. అంటే మనం ఈ పైన భేషజాన్ని చూసి, పై పై తడుకులు చూసి, ఈ నకిలీల వెంట పడకుండా ఉండటానికి ఈనాడో 60ల్లో చెప్పిన పద్యం అండి. మనం ఇవాళ ఎక్కడున్నాం? ఇది 20 ఎప్పుడో చెప్పారు. అంటే మన మనసు చెలించక భ్రమించక ఉండాలని చెప్పిన విషయం అని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకో మాట అన్నాడు, ఇది చాలా గొప్పగా ఉంది. కర్రబాలము పుట్టగాని సూరత్వము కుదురునా. ఒక కత్తి తీసుకున్నానండి నేను, ఒక డ్రామా వేషానికి ఫైట్ చేస్తానా? అది ఫైట్ చేస్తే నాకే తగులుతుందేమో కూడా. కానీ కత్తి పట్టుకున్న మాత్రాన నీకు ఆ విలువ వచ్చినట్టు కాదు, ఆ శూరత్వం కలిగినట్టు కాదు. విల్లంబు బాణం పట్టుకుంటే నీకు విలువ వచ్చినట్టా కాదు, వేషం వేసుకున్నట్టే. కరవాలము పట్టగానే శూరత్వము కుదురునా. కుదరదయ్యా. ధనుర్బాణము పట్టినంత విలుకాడవగునా. ధనస్సు బాణాలు తెచ్చాను, పెద్ద విలుకాడబోతావా బాణమై? ఎక్కడెత్తావు? నీ ముందే పడుతుంది అంతే. వీణ చేత పట్టినంత నాద శుద్ధి కలుగునా. ఎలా మా కాలేజీ వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ కాలేజ్ ఉంది, ఎవడినో అడుగుతాను, రై కాస్త వీణ ఎవరా పట్టుకుంటానంట. అయ్యో మాస్టర్ గారు ఇస్తాడు. వాయిస్తానా? ఏదే మన వల్ల కాదు. పెన్ను చేపట్టినంత పాండిత్యము పొందునా. పెన్ను పట్టుకున్నాను, పెద్ద స్కాలర్ అయిపోతావా, పెద్ద రైటర్ అయిపోతావా? కుదరదురా. ఆ విషయం తెలుసుకోవాలన్నారు. అందువల్ల మన మనసు స్థిమితం కావించుకోవాలి. ఇవి 50ల 60ల్లో చెప్పిన పద్యాలు, దయచేసి గుర్తించుకోండి. అయితే ఇక్కడ చెప్పిన మరొక విషయం మీకు తెలియాలి, చాలా గొప్ప విషయం. బంగారు స్వామిని ఇక్కడ ఉండగా అటు ఇటు వెతుకుతున్నామంటే మనం ఎంత పిచ్చివాళ్ళం ఆలోచించండి. ఎదుటనున్న స్వామిని ఎరుగలేక, ఏం చెప్పావు స్వామి? ఎదుటనున్న స్వామిని ఎరుగలేక దేవుడంచు తిరుగుచుందురు వెన్న విడచి నేయి వెదకలాడినట్లు. వెన్న పెట్టుకుని నేటి కోసం బతారుగా జాట, వాడంత మూర్ఖాగ్రేసర చక్రవర్తి చూడండి. అలాగే ఇక్కడే స్వామి ఉన్నప్పుడు ఎక్కడో ఎక్కడో అనుకుంటే ఏమనుకోవాలి? ఎంత బాగా చెప్పారు స్వామి చూడండి. కామితార్థం విచ్చు కామధేనువు రాగా. కామధేను ఉన్నది, కామధేనుని ఇంట్లో పెట్టుకొని ధనమిచ్చి ఆవును కొననేల. ఏమండి కామధేవి పెట్టుకొని పాలు, డబ్బా పాలు కొనుక్కుంటావు, బయట ప్యాకెట్ పాలు కొనుక్కుంటావా? ఎంత పిచ్చివాడివి. మించడి కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారము కై వెతకనేల. చూసారా, ఇక్కడ మేరు పర్వతం అంతా బంగారమే. బజార్ కా జ్యువెలరీ షాప్కి వెళ్తావా? ఏ షాప్కి వెళ్తావు? లలిత జ్యువెలరీకి వెళ్తావా? ఏ జ్యువెలరీ షాప్కి వెళ్తావా? ఇక్కడే ఉన్నది మేరు పర్వతం, బయటికి వెళ్ళాలా? చెయ్యి పిచ్చివాడ. కామిత ఫలమిచ్చు కల్పవృక్షమయుండ. కల్పవృక్షం ఉంది, అడుగు ఏదైతే అది ఇస్తుంది. పెరటి వృక్షమునకై ప్రీతి ఏల. పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి, వాటి కోసం పోతావయ్యా? కల్పవృక్షాన్ని నిలబెట్టి పిచ్చివాడ. భక్తి ముక్తులనిచ్చు భగవంతుడు ఎందుండా. సాయిరామ్మ, ఏమన్నా స్వామి? భక్తి ముక్తులనిచ్చు భగవంతుడిందుండ. నీకు భక్తి ముక్తి, నీకు శక్తి ఆసక్తి అని ప్రసాదించేవాడు ఇక్కడ ఉండగా వాడు సంసారము కొరగనేల. సంసారం అంటే ఇక్కడ పెళ్ళాంబిడలని కాదు, సంఘంతో సంబంధ బాంధవ్యములు, చుట్టూ ఉండేటువంటి యొక్క సంఘము సమాజము, వీడితో ప్రసక్తి పెట్టుకోవడం కాదడా, భగవంతుడితో పెట్టుకో అని స్వామి చెప్పారు. కొరగనేల ఎందుకు? ఎంత చక్కగా చెప్పాడో. మరొక ఈ వ్యంగ్యంగా స్వామి చెప్పింది మీకు చెప్తాను. ప్రతి స్వామివార్ల వెంట పట్టం, కాషాయ వేషం వేసుకుంటే వాళ్ళ కాలమే పట్టం మనకు అలవాటైంది. అది తప్పులేదు, అనుసృతంగా మనకు అలవాటు ఉన్నది, అది సుదీర్ఘకాలం చూస్తున్నటువంటిది. కానీ అది పొరపాటు, మనం కూడా ఆలోచించాలి. కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన, ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, కరతలామలకంబు కాదు భక్తి. నేను వెంటనే కాషాయ వస్త్రాలు వేసుకుంటానండి, తప్పే ఉంది, నాకు భక్తి వస్తుందా? రాదు రాదు. నోటితో మంత్రంబు ఉచ్చరించిన ఎంత చేసిన పాపంబు చెదిరిపోదు, చేసిన పాపంబు చెదిరిపోదు. ఊరికే సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటావు, అక్కడే కొంపలు ముంచుతున్నావు, వాడిని ఏమన్నా నాశనం చేస్తున్నావు, ఆ పాపం పోతుందా? పోదు, తెలుసుకో. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోవు పడదు. భగవద్గీత రోజు చదువుతాడు, దాని ఉపన్యాసాలు ఇస్తాడు, అంత పుణ్యం వస్తుందా? రాదు రాదు. స్వామి చెప్పారు మీరు బానే ఉంది, కాషాయ వస్త్రాలు పనికిరాదన్నారు, మంత్రాలు కేవకము ఉచ్చరిస్తే చాలదన్నారు, గీతను పట్టుకుని కేకలిస్తే చాలదన్నారు. అయితే నన్ను ఏం చేయమంటారు స్వామి? చెప్పు మాటలకును చేయు పనులకును సామ్యముండడి వాడే సధువగును, సామ్యముండడి వాడే సధువగును. చెప్పింది చేసేవాడు, చేసింది చెప్పేవాడు, వాడే సాధువు అయ్యా. కేవలం కాషాయ బట్టలు కట్టుకోవడం, గీతలు పట్టుకోవడం కాదు అని స్వామి చెప్పారు. కనుక స్వామి, అహము పరనిందయను పాడు కుళ్ళు తీసి, మనకు సత్య కుళ్ళు పేరుకుపోయింది మనలో. ఏమిటది? అహంకారం. ఎవరిని పలకరిస్తాడే, నేను అది నేను ఇది అనుకుంటాడు. పరనింద, వాడిదేముంది వాడిదేముంది అని అందరిని తీసేస్తాడు. ఈ పాడు కుళ్ళు తీసేసాయి. సర్వ జీవులయందు సర్వేశ్వరుండు ఒక్కడే, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. అన్న భావంబు మది ఎందు నిలుపుకున్న, అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే. అన్న భావం ఈ మనసులో నిలుపుకుంటే ఆనాడే సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య, సాధు సంఘంబు అభివృద్ధిగాంచునయ్య. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసినట్టయితే అదే నిజమైనటువంటి సాధు పరిషత్ అని మనం పిలవాల్సి వస్తుంది. ఆఖరిగా ఒక మాట చెప్తాను, సత్యసాయి ప్రభు యొక్క అమూల్యమైనటువంటి బహుమానం మానవ జాతికి ఏది, వారు ప్రసాదించిన వరం ఏది మానవ జాతికి, ప్రపంచ స్థాయిలో మీకు చెప్తున్నాను. అన్ని మతములు ఒక్కటే అని చెప్పిన వాడు బాబా గారు. అన్ని మతములు ఒకటే, ఒకటి అధికము కాదు, ఒకటి అల్పము కాదు. ఎంత బాగా చెప్పారు చూడండి, చాలా బాగుంది. గుండెలోన ప్రేమ పండించుకున్న, నీ గుండె అంతా ప్రేమతో నిండిపోయింది అనుకోండి, అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే సిక్కు మతస్థుడు, అతడే క్రిస్టియన్. ఎప్పుడు? గుండెలోన ప్రేమ నింపుకున్న, ప్రేమ నిండిపోతే వాడేనయ్యా. అతడే హైందవుండు, అతడే ముస్లిం, వాడే హిందూ వాడే ముస్లిం. ఎప్పుడు? ప్రేమ నుండినప్పుడు. అతడే మానవుండు, వాడే మనిషి, అతడే గురువు, ప్రేమ కలిగిన వాడే గురువు అంటూ సర్వమత సమన్వయాన్ని మనకి చెప్పాడు స్వామి. ఈ రీతిగా మరొక చిన్న విన్నపం మీకు చేస్తాను, దయచేసి గమనించండి. మనం చేయవలసింది ఇది, సత్యసాయి సాహిత్యాన్ని శోధించాలి, పరిశోధించాలి, సాధించాలి, రీసెర్చ్ చేయాలి. సాయి సాహిత్యాన్నంతా ప్రూవ్ చేసి ఒక్కొక్క అంశము పైన మనం పూర్తిగా ఒక రకమైనటువంటి డెసర్టేషన్, ఒక రకమైన రీసెర్చ్ చేసి దాన్ని మనం ప్రజాబాహుళ్యానికి, సాయి భక్తకోటికి అందించవలసిన అవసరం ఎంతో ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో అనంతపురం కాలేజీ ప్రిన్సిపాల్ గారు హేమలత గారు స్వామి పద్యరత్నాలని సేకరించి సుబోధ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తరువాత ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అయినటువంటి ప్రొఫెసర్ రామరాజు గారు స్వామి పద్యరత్నాలు కూడా సేకరించి వారు కూడా ప్రచురించడం జరిగింది. ఆ తరువాత మన యూనివర్సిటీ పిల్లలు, హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు ఈ పద్యాలన్నీ సేకరించి తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో అనువదించి సత్యజాయి అమృతధార ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. దాన్ని మనం పర్యాప్తం చేయాలి. దాన్ని పూర్తిగా ఎంతో కృషి చేశారు. ఆ కృషిని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 1970లలో ధర్మక్షేత్ర బొంబే వారు స్వామి సత్యం గురించి చెప్పిన పుస్తకం వేశారు. ట్రూత్ ధర్మం గురించినంతా వేశారు, భారత్ గురించి అంతా వేశారు. అంతే, ఇక మళ్ళీ సాగలేదు. మనం దాన్ని కొనసాగించాలి. చివరి మాటగా చెప్తున్నాను, భగవాన్ బాబా తెలుగు భాషలో ప్రసంగించడం, తెలుగు భాషలో రచనలు గావించడం, తెలుగు వాడై ఉండడం, ఈ తెలుగు భాష అదృష్టం. ఈ తెలుగు భాష అర్థం చేసుకోవడం మన మహద్భాగ్యం. దీన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. నిజానికి తెలుగు రాని వాళ్ళు కూడా, అతనెవరో జార్జ్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్, ఆయన గ్రీస్ దేశస్థుడు, ఇక్కడ ప్రశాంత లయంలో పాటలు పాడాడు ఆయన తెలుగులో, గ్రీసు వాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంతేకాదు, స్వామి దగ్గర ప్రసంగించే మా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగలను. కన్నడ వాడు కూడా స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్తాడు, బొంబాయి వాడు స్వామి పద్యాలు బ్రహ్మాండంగా చెప్తారు. ఏ, వాడు తెలుగు వారు కాదుగా. అయినప్పటికీ స్వామి మాట్లాడిన భాష అది దైవ భాష, ఒరిజినల్. అది తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది. అందువల్ల మనం ఈ తెలుగు భాష, స్వామి పద్యాలు, సాహిత్యాన్ని చక్కగా ప్రచారం గావించడానికి ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారు, తెలుగు విభాగం ఎంతో కృషి చేస్తున్నది, అభినందిస్తూ ఇంకెంతో చేయవలసి ఉన్నది అనే కర్తవ్యం కూడా మీకు హెచ్చరిస్తూ, నాబోటి వారందరూ కూడా సదా మీ సేవలో అందుబాటులో ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: సాహిత్యం సాలోక్యం, శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, అంతేకాదు స్టడీ ద సెల్ఫ్ కూడా. ఆత్మలో ఎరుక సాధించడానికి అందరినీ ప్రేమించడాన్ని మించిన మార్గం లేదు. అదే విశ్వప్రేమ, ఇదే ప్రేమధర్మం, అదే ఆత్మధర్మం. ఆ ధర్మానికి మూలమైనది వేదం. వేదవాంగ్మయంలో విశ్వప్రేమ ప్రస్తావనపై చర్చాగోష్ఠి, వేదంలో విశ్వప్రేమ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు డాక్టర్ శ్రీనాథ్ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.
2: భారతదేశం వేదాల పట్టుకున్నా

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ సాదరమైన స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మ పునాదులైనటువంటి వేదాలపై ఆధారపడి ఉంది. మానవుడు సక్రమమైన మార్గంలో జీవితాన్ని గడపడానికి సూచనలిస్తుంది వేదం. ఏది పరమసత్యం అన్న విషయానికొస్తే, ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం, అంటే ఈ సకల చరాచర జగత్తులో ఇమిడి ఉన్నది ఆ సర్వేశ్వరుడే. ఆ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది వేదం. సర్వం జగరిదం త్వత్తో జాయతే, సర్వం జగరిదం త్వత్తస్తిష్ఠతి, సర్వం జగరిదం త్వైలయమేష్యతి. ఈ సృష్టి ఆవిర్భావం జరిగినదే భగవంతుని దివ్య సంకల్పం చేత. తనను తాను ప్రేమించుకోవడానికి, తనకు తాను ఆనందాన్ని ఇచ్చుకోవడానికి ఒక ప్రహేళికగా తయారు చేసిన ఈ సృష్టి గురించి, ఆ దివ్య శక్తితో సాగుతున్న మనుగడ గురించి, తిరిగి అదే శక్తిలో జరిగే లయాన్ని గురించి వివరిస్తున్నది వేదం. ఈనాడు ప్రతి నిత్యం ప్రేమలో అన్న ఈరోజు అంశాన్ని ఆధారం చేసుకుని మనకి ఇచ్చినటువంటి చిన్న అంశం వేదాలలో విశ్వప్రేమ. ఈ అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నో దివ్యమైనటువంటి భావాలు స్ఫురిస్తున్నాయి. సత్యాన్న ప్రమరితవ్యం, ధర్మాన్న ప్రమరితవ్యం, కుశలాన్న ప్రమరితవ్యం, జౌశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప. ఇలా మానవతా విలువలైనటువంటి సత్యం, ధర్మం, శాంతి, అహింస అనేది ఎంతో చక్కగా వివరింపబడి ఉన్నాయి వేదాల్లో. మరి వేదాలలో విశ్వప్రేమ అంటున్నాం, ప్రేమ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. ఈ విలువలన్నీ ప్రేమపైనే ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు వేదాలంతా ప్రేమమయమైపోతాయి. స్వామి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రేమ వాక్యరూపంలో వ్యక్తమైతే అది సత్యం, ప్రేమ కార్యరూపం దారిస్తే అది ధర్మం, ఆలోచనలో ప్రేమ ఉంటే అదే శాంతి, అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ అహింసగా మారుతుంది. ఈ మౌలిక విలువలను పరిపూర్ణంగా తెలిపేదే మన వేదాలు. మరి ఈనాడు ఈ అంశం గురించి చర్చించుకోవడానికి మనందరితో పాటు డాక్టర్ శ్రీనాథ్ గారు, శ్రీ కేవీఆర్కే భార్గవ్ గారు మన స్టూడియోకి వచ్చినారు. సాయిరాం. మరి ముందుగా ప్రాణం నిలవాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావాలి. మరి వేదాలు సాక్షాత్తు భగవంతుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. మరి వేదాలకి ఆధారమైనటువంటి సంస్కృత భాష ఏ విధంగా భగవంతునికి ఉచ్ఛ్వాస నిశ్వాస అయిందో ఆ అనుభవంతో మనం మొదలు పెట్టుకుందాం. భార్గవ్,
1: చాలా బాగా చెప్పావు గణేష్. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుకొస్తున్నది. ఒకసారి అధ్యాపకులు స్వామికి, ఆయనకి ఎప్పుడు అలవాటు స్వామికి చిన్న చిన్న పద్యాలు రాసి ఇవ్వడం, అయితే చిన్న కాగితంలో ఒక పద్యం రాసి స్వామికి అర్పించడానికి దర్శనంలో కూర్చున్నారు. అయితే స్వామి అప్పుడు మెల్లిగా ఆయన దగ్గరికి వచ్చి ఏమి అది అని అడిగారు. అయితే అప్పుడు ఆయన స్వామికి ఇచ్చి, స్వామి మీ మీద ఒక పద్యం రాశాను, సంస్కృతంలో రాశాను అంటారు. అంటే అప్పుడు స్వామికి ఒక చిరునవ్వు నవ్వి, ఓ సంస్కృతం రాసేవా అని తీసుకుని అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు స్వామి. స్వామి అంటారు, సంస్కృతమే నా శ్వాస. అంటే ఈ సంస్కృతం మనం చర్చిద్దాం అనుకుంటున్నాం కదా, ఆ సంస్కృతం సాక్షాత్ ఆ భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే, అందుకు దాని విషయంలో మనం చర్చించుకోవడం చాలా మహాభాగ్యం మనకి. కొంచెం ముందుకెళ్దామా
2: మహోదయ? భవంతః మత్తూరు గ్రామస్య నామం శృతవంతః వా?
0: నహి ఏతస్య గ్రామస్య కః విశేషః?
2: ఏషః గ్రామః కర్ణాటక రాష్ట్రే శివమొగా పట్టణస్య సమీపే అస్తి.
1: ఆమ్ ఆమ్ శ్రీనాథ్ మహోదయః, ఏతస్మిన్ గ్రామే సర్వే జనాః సంస్కృత భాషాయామేవ సంభాషణం కురువంతి ఖలు?
2: సత్యమార్య, అహం ఏకస్మిన్ దినే సాయం సంధ్యా సమయే మత్తూరు గ్రామం గతవాన్. తత్ర జనాః న కేవలం సంస్కృత భాషాయాం సంభాషణం కురువంతి అపి చ సాయం సమయే తుంగానదీ తీరే ఆబాల వృద్ధాః సంధ్యావందనాది దైవ కార్యాణి శ్రద్ధయా నిర్వహంతి. గృహే గృహే అగ్నిహోత్రాణి అపి కురువంతి. ప్రతినిత్యం అగ్నిహోత్రం కురువంతి.
0: ఏషః విషయః మహాద్భుతః, ధర్మో రక్షతి రక్షితః ఇతి ఆర్యోక్తి ఖలు?
2: సత్యం, మహదాశ్చర్య విషయః గణేష్ మహోదయ. తత్ర దృశ్యం దృష్ట్వా అహమపి ఆనందమనుభూయ ఏకం పండితం పృష్టవాన్, ఏతస్య కార్యస్య వా ఏతస్య సంఘటనస్య వా కిం ప్రయోజనమిది? సహ పండితః ఉక్తవాన్, తస్మిన్ గ్రామే సర్వే భావయంతి వసుధైవ కుటుంబకమితి భావయంతి. అతః సర్వలోక రక్షణార్థం విశ్వ కళ్యాణార్థం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ ఇతి దృఢ సంకల్పేన సంధ్యావందనం సూర్య నమస్కారం అగ్నిహోత్రాది దైవ కార్యాణి అను నిత్యం ప్రతిదినం కుర్వంతి ఆచరంతి. తే అధునా అపి అంతర్జాలే అంతర్జాల మాధ్యమేన ఇంటర్నెట్ కంప్యూటర్ అంతర్జాల మాధ్యమేన వేద శిక్షణం సంస్కృత శిక్షణం అపి బోధయంతి. తత్ర జనాః అహో వేద భారతం వందే భారత మాతరం. కలి
1: చాలా బాగా చెప్పారు కదా,
0: అద్భుతంగా
1: సంస్కృతంలో చెప్పారు. కానీ ఒక విషయం నాకు ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అగ్నిహోత్రం అని చెప్పారు కదా, నిత్య అగ్నిహోత్రం అందరూ చేయడం అంత అందరికీ అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు జనరల్ అంటే మానవాళ్ళందరూ వాళ్ళకి ఎలా చేయడం అవుతుంది ఎలాగా?
2: నిజమే భార్గవ్ గారు మీరు చెప్పింది, ఈ అగ్నిహోత్రం అందరికీ చేయడం ఆ పద్ధతి విధి విధానం కూడా తెలియదు,
1: సాధ్యం కాదు.
2: దీనికి మహాభారతంలో అనుశాసన పర్వంలో స్వయంగా అగ్నిహోత్రుడు దేవతలకు చెప్తున్నటువంటి అంశాన్ని భీష్ముడు ధర్మరాజుతో ప్రస్తావించినట్టుగా ఉంది. ఈ అగ్నిహోత్రం చేయటం తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉందా, చేసినటువంటి ఫలితం దక్కుతుందా అనేటువంటి అంశం ప్రస్తావిస్తూ అగ్నిహోత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతున్నటువంటి సందర్భంలో చేతిలో అక్షింతలు తీసుకుని, కాస్త నెయ్యి అక్షింతలు తీసుకుని దోసడు నీళ్లతో చంద్రుడిని చూస్తూ ఆ నీటిని మనం విడిచిపెట్టినట్టయితే అటువంటి వాళ్ళకి అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది అని చెప్పి స్వయంగా అగ్నిహోత్రుడే ప్రస్తావించినటువంటి సంఘటన ఇది. ధర్మ సూక్ష్మం, ఇది ధర్మ సూక్ష్మం అని అనుశాసన పర్వంలో చెప్పారు. నిజంగా అది తెలిసిన తర్వాత, అది చదివిన తర్వాత నాకు విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మన పుట్టపర్తి గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ నాడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. చాలా అద్భుతమైనటువంటిది ఏంటంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి రథం వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో మొత్తానికి స్వామినే దైవంగా మనం ఆరాధిస్తున్నాం కదా. వాళ్ళు చక్కగా అక్షింతలు పసుపు కుంకుమ హారతితో ప్లేట్లో తీసుకుని స్వామి వస్తున్నటువంటి రథం ముందు స్వామికి హారతి ఇచ్చి స్వామికి అలా నీటిని చక్కగా అర్పిస్తున్నారు. ఆ జలం అర్పించడం స్వయంగా వాళ్ళు తెలియకుండా అగ్నిహోత్ర విధుల్ని నిర్వర్తించినట్టే లెక్క. ఇది జరుగుతున్నది ప్రతినిత్యం. కాబట్టి అక్కడ అగ్నిహోత్ర ద్వారా విశ్వ కళ్యాణం వాళ్ళు చేస్తున్నట్టే లెక్క.
0: అంటే మనకి తెలియకుండానే స్వామి మన చేత ఈ విశ్వం అంతటికి ప్రేమని పంచుతున్నారు, మన ద్వారా ఆ ప్రేమని పెంచుతున్నారు అని అనిపిస్తుంది సార్.
1: నిజమే సార్, గణేష్ నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మళ్ళీ ఒక చిన్న ప్రశ్న తలెత్తుతున్నది, ఇప్పుడు మానవ కళ్యాణానికి లోక కళ్యాణానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాం, అంటే అగ్నిహోత్రం అనండి సంధ్యావందనం అనండి ఇప్పుడు మీరు చెప్పిన గిరి ప్రదక్షిణ అనండి. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు మనలోని రెండు అహంకారం మమకారాలు అనేవి ఉన్నంత వరకు మనం చేసే పని ఎప్పుడు అది లోక కళ్యాణానికి సహాయపడదు అని చెప్తారు. అలాంటప్పుడు మనకి మీకు ఏదైనా నిదర్శనాలు ఉన్నాయా, అవి దాని నుంచి ఎలా మనం తొలగించుకోవాలి మనం మమ్మల్ని?
2: ఇది కూడా మంచి విషయం అండి భార్గవ్ గారు. దీంట్లో దీనికి సంబంధించినటువంటిది మనం భాగవతంలో తీసుకుంటే ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. భాగవతం దశమ స్కందంలో 9వ అధ్యాయంలో యశోదాదేవి పిల్లవాడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాలకృష్ణుడికి పాలు పడుతున్నటువంటి సందర్భంలో పాలు పడుతూ పడుతూ వంటగదిలో కుంపటి మీద పాలు పొంగుతున్నటువంటి వాసన వచ్చి ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని కిందకి దించి త్వర త్వరగా ఒంటింటికి నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని దించేసి, భగవంతుణ్ణి దించేసి ఆ వాసన చూసేటప్పటికి లోపలికి వెళ్ళింది. ఈ ఒక్క సందర్భంలో ఒక విషయం మనం గ్రహించాలి, ఏంటంటే ఎన్నో యోగ సాధనల ద్వారా, యమ నియమ ఆసనాది సాధనల ద్వారా భగవంతుణ్ణి మనం ఒకసారి మనం కూడా ధ్యానానికి కూర్చుంటాం మందిరంలో కూడా భగవంతుడిని మనం సాక్షాత్తు స్వయంగా చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరుక్షణంలో ఏం జరుగుతుంది, విషయ వాసనలకి మనం డివియేట్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. అలాగే ఇక్కడ తల్లి కూడా, యశోదాదేవి కూడా అక్కడ విషయ వాసన, ఆ వాసనకి ఒళ్ళో ఉన్నటువంటి పరమాత్మని దించేసింది, విడిచిపెట్టింది. దాంతో సరే ఆవిడ వెళ్ళింది ఒంట్లోకి, ఒంటింట్లోకి వెళ్ళంగానే పరమాత్మని కాస్త అలక ఊని నన్నే దించేస్తావా అమ్మా అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి వెన్నకుండ పెరుగుకుండ పగల కొట్టేసి రోడ్డు మీద ఎక్కి నుంచున్నాడు. వెంటనే ఆ రోడ్డుకి కట్టివేసే సన్నివేశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది చాలా మందికి తెలిసిందే. ఇదే సన్నివేశాన్ని తెలుగు భాగవతంలో పోతనామాచుడు చక్కగా గోపికలందరూ వచ్చి యశోదమ్మకి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మననీయడమ్మా, పోయద మెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవా అని అంటూ అందరూ చెప్పేటప్పటికీ, అమ్మో మీ పిల్లాడు ఆగడాలు తట్టుకోలేకపోతున్నామమ్మా అంటూ, సరే ఇంతమంది చెప్తున్నారు పిల్లవాడిని మనం నిగ్రహిద్దాం కాస్త అదుపులో పెడదామని చెప్పి ఆ రోజు తల్లి చూసేటప్పటికీ, రోడ్డు మీద ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ ఇంత అల్లరి చేశాడని చెప్పి పిల్లవాడిని బంధిద్దామని చెప్పి ముందు పట్టుకుందామని కర్ర తీసుకుని వస్తుంది. ఆ కర్ర చూసేటప్పటికి పిల్లవాడు భయపడి పరిగెత్తాడు. పిల్లవాడు పరిగెత్తూ ఇంటి చుట్టూతో పరిగెత్తించాడు, తల్లిని పరిగెత్తించాడు, ఆవిడ కూడా పట్టు వదలకుండా ఈ రోజు ఎట్లాగైనా సరే కృష్ణుని పట్టుకోవాలని పరిగెడుతూనే ఉంది. చివరికి అలసటతో ఆవిడ చెమటతో అలా తడిసిపోతూ పక్కన పరిగెడుతూనే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. చివరికి కృష్ణుడు తల్లి ప్రయత్నాన్ని, ఆ ప్రయాసని చూసి చివరికి బంధించబడిపోతాడు, పట్టుకోబడతాడు. అంటే చిక్కి చిక్కనట్టే చిక్కుతాడు పరమాత్ముడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత పరమాత్ముడు ఆయన ప్రయత్నం ఆయన అందిస్తారు, ఆయన అనుగ్రహం తప్పకుండా కలిగిస్తారు. మన ప్రయత్నం ముందు మనం చేయాలి. ఆవిడ కూడా అట్లాగే చేసింది. సరే పట్టుకున్నది తల్లి, పట్టుకోగానే ఇక వీడిని విడిచిపెట్టకూడదు, వీడిని మనం నిగ్రహించాలని చెప్పి కట్టి రోటికి కట్టేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చే ఆవిడికి ఇంట్లోంచి ఒక తాడు తీసుకొచ్చింది. తర్వాత తాడుతో పిల్లవాడిని ఆ బొజ్జకి కట్టేద్దామని ప్రయత్నించింది. బొజ్జకి కట్టేస్తుంటే కేవలం రెండు అంగుళాలు ఆ తాడు సరిపోల, కట్టి ముడిపడటానికి 2 అంగుళాలు తాడు సరిపోల, అక్కడి నుంచి సరిపోలేదని చెప్పి ఇంకా వదలకుండా పట్టుదలతో ఇంకో తాడు తీసుకొచ్చింది. తాడుని మనం సంస్కృతంలో పాశము అంటామండి. ఈ పాశం అనే పదానికి ఇంకో అర్థం తర్వాత మళ్ళీ ముందు చెప్తా. 2వ తాడు తీసుకొచ్చింది, 2 తాళ్లు ముడి వేసింది, ఆ ముడితో మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ 2 అంగుళాలు ముడివేయడం జరుగుతుంది. అట్లా ఇంట్లో ఉన్నటువంటి అన్ని తాళాన్ని తీసుకొచ్చింది, అన్ని తాళాన్ని కలిపి ఒకే తాడుగా చేసింది, అయినా అప్పటికి ముడివేయడం ప్రయత్నించింది, అయినా 2 అంగుళాలు తగ్గిపోతుంది, కట్టుబడట భగవంతుడు. చివరికి ఆవిడ ప్రయాస చూసి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడు అనుగ్రహించాడు. చివరికి అనుగ్రహం ఇచ్చేటప్పటికి ఆ 2 అంగుళాలు ముడి అలా సరిపోయింది, వెంటనే తీసుకొచ్చి రోటికి కట్టేసింది ఆ తల్లి. జగన్మా ఎట్లా ఉంటుందంటే, ఒక రకంగా ఈ 2 అంగుళాలు కేవలం తగ్గటానికి కారణం, 2 అంగుళాలే తగ్గడానికి కారణం ఇందాల మీరు చెప్పిన ప్రధానమైన అంశం అదేంటంటే, ఒకటి అహంకారం మమకారం అనేటువంటి అంశాలు. అప్పటిదాకా ఆవిడలో ఉన్నటువంటి ఆ అహంకారం మమకారం అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిడ నుంచి దూరం అయిపోయిన తర్వాత భగవంతుడు చిక్కాడు అక్కడ. దీనికే ఒక అంశం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం 9వ అధ్యాయం అయితే 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య చేష్టలో యశోదాదేవికి 2 సార్లు నోటిలో విశ్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒకటేమన్నా బలరామాదులు వచ్చి అమ్మ మన్ను తింటున్నాడని చెప్పడం, ఇది అందరికీ తెలుసు. 2వది 7వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, యశోదాదేవి పిల్లవాడికి పాలు పడుతున్నప్పుడు పిల్లవాడికి పాలు సరిపోయినాయా ఎక్కువైనాయా అనే సందేహం, ఒక భావన మనసులో మెదులుతుందంటే, ఒక భావన, ఆ భావనని పరమాత్ముడు గ్రహించి ఆవలిస్తాడు. ఒకసారి నిద్ర వచ్చినట్టుగా ఒక ఆవలింత ఆవలిస్తాడు. ఆవలించగానే ఆవిడికి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లవాడికి పాలు అధికమైతేనేమన్నా అజీర్తి చేస్తుంది, తక్కువైతేనేమన్నా ఆకలి సరిపోదు. కాబట్టి ఇంకా పట్టాలా లేదా అనేటువంటి విషయం చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఆ సందేహాన్ని ఆ భావన గమనించగానే నోరు ఆవలించడం ఆ నోటిలో విశ్వమంతా ప్రదర్శించడం జరిగింది. అంటే అక్కడ యశోదాదేవి గ్రహించవలసిన విషయం ఏంటంటే, అమ్మా నువ్వు ఇస్తున్నటువంటి పాలు నేను మాత్రమే తాగట్లేదు, ఈ విశ్వానికి అందరికీ పంచుతున్నానమ్మా నీ ప్రేమామృతాన్ని అనేటువంటి భావన అక్కడ పరమాత్ముడు యశోదాదేవి తల్లికి అందించినటువంటి సంఘటన జరిగింది. అది గుర్తొచ్చింది తల్లికి. కాబట్టి ఇతడు నావాడు కాదు కదా, అందరి వాడు కదా అనేటువంటి విషయం గ్రహించి మమకారాన్ని విడిచిపెట్టింది. అహంకారం, వీడు నావాడు నేనేదైనా చేస్తానని అహంకారం వదిలిపెట్టేసింది. ఇందాక పాశం అనే విషయం చెప్పాను చూసారా, పాశములు అంటే మనకి సంసార సముద్రంలో వచ్చేటువంటి భవబంధాలు జంజాటాలు ఇవన్నీ, తండ్రి తండ్రి పిల్లలు సంతానము భార్య భర్త బంధువులు వీళ్ళ జంజాటాలే పాశాలు మనకి. ఒక్కొక్క పాశం తీసుకొచ్చింది ముడివేసింది, రెండో పాశం తీసుకొచ్చింది, అట్లా ఇంట్లో ఉన్నటువంటి పాశాలన్నీ తీసుకొచ్చి ఒకటి చేసింది, ఏకం చేసింది. ఈ ఏకమే పరమాత్మ. అంటే ఎవరిని పట్టుకుంది చివరికంటే పరమాత్మని పట్టుకునే ఆ బంధాన్ని పట్టుకుంది. అప్పుడు చిక్కి తల్లికి అందించినటువంటి సంఘటన జరిగింది. అది గుర్తొచ్చింది తల్లికి. కాబట్టి ఇతడు నావాడు కాదు కదా, అందరి వాడు కదా అనేటువంటి విషయం గ్రహించి మమకారాన్ని విడిచిపెట్టింది. అహంకారం, వీడు

0: ఆత్మని పట్టుకునే ఆ బంధాన్ని పట్టుకుంది, అప్పుడు చిక్కాడు. అంటే మమకారాన్ని విడిచిపెట్టేసి చివరికి ఏమైంది, త్వమేవ మాతా చ పితా త్వమేవ, వీళ్ళందరూ కాదయ్యా నువ్వే నాకు సర్వస్వం అనేటువంటి శరణి వేడిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ అహంకార మమకారాదుని విడిచిపెట్టాకే పరమాత్ముడు అప్పుడు వందించబడ్డాడు. తర్వాత ఆయన చేయాల్సిన లీలలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇలా ఉంది భాగవతం కూడా.
1: అద్భుతంగా స్వామి ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నా సరే మనకి చివరిగా మోక్షం రావాలి, భగవంతుణ్ణి చేరాలి, ఆ పరమ ప్రేమను మనం పొందాలి అంటే అహంకారం మమకారం రెండూ వీడాలి అని చెప్తారు స్వామి ఎంతో చక్కగా. ఇప్పుడు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అనుకోవచ్చు వేదాలలో విశ్వప్రేమ అంటున్నారు, మరి భాగవతంలోంచి అంశం ఎందుకు చెప్పారు అన్న సందేహం కలగచ్చు. సో అందుకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, వేదవ్యాసుల వారు నాలుగు వేదాలని విభజించిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగలేదట. సంతృప్తి కలగక భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరమ ప్రేమ మూర్తి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఆస్వాదించడానికి భక్తిలోకి మళ్ళాడు. సో జ్ఞానం ఎంత సమపార్జించినా సరే ఆ ప్రేమ భక్తి అనేది మనం పెంపొందించుకోకపోతే ఆ పరమ ప్రేమమూర్తిని మనం పొందలేమని చెప్తుంది వేదం. మనకిక్కడ వేదవ్యాసుల వారు హృదయం ద్రవించింది, భాగవతం ఉప్పొంగింది. నారాయణ సూక్తంలో ఎంతో చక్కగా భార్గవ్ చెప్పబడి ఉన్నది, దాని గురించి కొంచెం ప్రస్తావిస్తావా?
2: గణేష్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్వామి కూడా ఉపన్యాసంలో ఇప్పుడు చెప్తారు, హృత్ ప్లస్ దయ, అంటే ఏ హృదయంలో దయ కలిగి ఉంటుందో అది నిజమైన హృదయం అని. దీన్ని మనం ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు నారాయణ సూక్తం చూస్తే అనుకో, నారాయణ సూక్తంలో ఫస్ట్ హాఫ్ ఈ ప్రపంచం విశ్వం అంతా నారాయణుడే వ్యాపించున్నాడు, ప్రతి కణంలోని ప్రతి బ్రహ్మాండం అంతా ఆయన వ్యాపించున్నాడు అని అన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మే ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెతకలేదు, మనలోనే మనం చూసుకుంటే మనకి కనిపిస్తాడు అని చెప్తుంది. దానికి ఒక చిన్న ఒక చిన్న శ్లోకం ఒకటి వస్తుంది, ఆ మంత్రం ఏంటంటే, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర, అంటే దాని మీనింగ్ ఏంటంటే నీలి మేఘాలు ముందర ఎలాగైతే ఆ మనకి మెరుపు తీగ భాసిస్తుందో అలాగే మన హృదయంలోని ఎప్పుడైతే ఆ కరుణ అనే మేఘాలు బాగా నిండి ఉంటాయో అప్పుడు ఆ కరుణ అనే ఆ మేఘాల మధ్యన మనకి దేవుడు దర్శనిస్తాడు, కనిపిస్తాడు. అందుకు హృత్ ప్లస్ దయ అని చెప్పినట్టు అలాంటి హృదయం నుంచే అప్పుడు వేదవ్యాసుల వారికి ఈ భాగవతం వచ్చింది.
1: చాలా బాగుంది భార్గవ్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జ్ఞానం కంప్లీట్ అయ్యింది అనడానికి ఒక నిదర్శనం మన మనసులో ప్రేమ పుట్టడం. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమగా మనం వ్యవహరిస్తామో అప్పుడు ఆ జ్ఞానానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి ఎన్నో మార్లు చెప్తూ, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. స్వామి రామానుజాచార్యుల వారి కథ చెప్తూ వాళ్ల గురువు గారు అతన్ని పిలిచి, నీకు ఒక మంత్రం బోధిస్తాను, దాన్ని ఇంకెవరికైనా పంచుకుంటే నువ్వు ఆ మంత్రం యొక్క ఫలితం నీకు లభించదు అని చెప్పారన్నమాట. ఆయన గురువు గారికి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకుని వెళ్లి ఒక అక్కడే ఆ ఊర్లో ఉన్న ఒక గుట్ట మీదకు వెళ్లి గట్టిగా ఆ మంత్రాన్ని అరుస్తారనమాట. గురువు గారు రామానుజాచార్యుల వారిని పిలిచి, ఏమిటి నీకు చెప్పాను కదా ముందే ఈ మంత్రం ఏమీ ఫలించదు, నువ్వు ఇలా అందరికీ చెప్పేస్తే అంటే నాకు ఆత్మ సాక్షాత్కారం, నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ విశ్వం అంతటికీ వస్తుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటారు. సో అలాంటి హృదయం ఉండాలి మనకి. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి లీడ్ చేస్తుంది అని స్వామి చెప్తారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ, ఇందాక అహంకార మమకారాలు విడిచిపెడితేనే గాని భగవంతుడు మన చేతికి చిక్కడు అని సార్ చెప్పినట్టు స్వామి దగ్గర కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, నీకు నాకు మధ్య ఉన్నది నీ అహంకారం నీ మనసు అని అంటారనమాట. ఎప్పుడైతే అది తొలగిస్తామో భగవంతుడు నువ్వు ఒకటైపోతారనమాట.

0: ఒకసారి బృందావనంలో ఒక వేద పండితులు, ఒక విద్వంతుడు, ఆయన స్వామి దర్శనార్థం వచ్చారు. అది స్వామి ఓల్డ్ బంగ్లా ఉన్న రోజులన్నమాట. అక్కడ సేఫ్ రూమ్ అనే ఒకటి ఉండేది. చాలా తక్కువ మంది విద్యార్థులు, టీచర్స్ అక్కడికి స్వామి రానిచ్చేవారు అనమాట. అనుకోకుండా ఈయనకు కూడా స్వామి పర్మిషన్ ఇచ్చారు రావడానికి. మొదటి రోజు ఆయన రాగానే స్వామికి ఆయన ఇలా వస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర్ చెప్పి అహంబో అభివాదయే అని చెప్పి స్వామి పాదాల మీద ఒక పువ్వు పెట్టి నమస్కరించేవారు అనమాట. స్వామి చాలా సంతోషించారు. స్వామి వెళ్లి ఆ సెషన్ అయిపోయింది. తరువాత రోజు ఆయన అక్కడ నించుని, సరే స్వామి వస్తారు, నాకు పర్మిషన్ ఇచ్చారు కదా అని అనుకుంటూ మనసులో, విద్యార్థులందరినీ మీరు జరగండి, నేను ఇప్పుడు నమస్కారం చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అని కథ మొదలైంది. సో స్వామి ప్లాన్ అప్పుడు స్టార్ట్ అయింది. స్వామి వస్తూ వస్తూ రోడ్ అండర్ రిపేర్, డైవర్షన్, అతని వేపు చూడకుండా స్వామి నేరుగా సేఫ్ రూమ్ లోకి వెళ్తే ఈయనకు అర్థం కాలేదు, ఇంత బానే ఉన్నారు కదా స్వామి, ఈ రోజు ఏమైంది అని. సరే అని చెప్పి ఒక రోజు అయింది, రెండు రోజులైంది, మూడు రోజులైంది, ఆయనకేమి అంతుపట్టడం లేదు, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారని. నాలుగో రోజు ఆయనకి మనసులో స్ఫురించింది, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు, నాకేమైనా అహంకారం ఎక్కువైందా, సరే ఈ రోజు స్వామిని క్షమాపణ వేడుకుంటాను, ఇలా విద్యార్థులను పక్కకు పోయకుండా ఒక దగ్గర నించొని వెయిట్ చేసి స్వామి కోసం అప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో భగవంతుడు కరుణిస్తాడు. స్వామిలా వస్తూ వస్తూ ఆయన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతారు. నవ్విన తర్వాత ఈయనకు కూడా స్ఫురిస్తుంది, నేను తప్పు చేశాను, తప్పు రియలైజ్ అయిన తర్వాత భగవంతుడు కరుణిస్తున్నాడు.
1: ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కొంతమంది అది కూడా చేసుకోలేదు.
0: కరెక్ట్,
2: ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు.
0: అంటే స్వామి సైలెన్స్ లో ఉన్నప్పుడే మనకి ఆత్మ విచారణ మొదలవుతుంది. సో స్వామి అన్నారు చేసుకో అన్నారు, పువ్వు పెట్టారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రవర్ చెప్పారు, అహంబో అభివాదయే అన్నారు. అన్నప్పుడు స్వామి ఎంతో చమత్కారంగా విద్యార్థులందరి వైపు చూసి అహం బో అభివాదయే అన్నారంట.
2: అంటే స్వామి చెప్తారు కదా, బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ ప్రేమ, ఆ హృదయం నుంచి ప్రేమ కలిగితే అది ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ప్రశ్న మనం అడిగితే, దాంట్లో ఎప్పుడు ఒక చిన్న విషయం మనకి ఏం గమనిస్తుందంటే, జాత వేదసే అనే ఒక వర్డ్ మనకి దుర్గా సూక్తంలో స్టార్టింగ్ లో వస్తుంది. ఇప్పుడు జాత వేదసే అంటే అగ్ని అనుకుంటాం మనం, నేను జనరలీ అగ్నికి ఇంకో పేరు జాత వేద అని, కానీ దానికి ఇంకో గమ్మత్తైన మీనింగ్ ఉంది. మొన్న మేము చదివితే మాకు తెలిసింది, జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం. అంటే అంతా నాకు వచ్చును, అంటే అంత సర్వం, సర్వ ఉన్న విద్యలన్నీ తెలిసినవి. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మనకి మనకి జ్ఞానం వచ్చింది అని, అది మనకి నిదర్శనం అగ్ని నుంచి తెలుస్తుంది. అగ్ని అది పుడుతూనే చూసిన వాళ్ళకి ఆ అగ్ని పుట్టింది అని తెలిసిపోతుంది. రెండోది మనలోని జ్ఞానాగ్ని పుట్టింది అనుకోండి, పుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నదంతా మంది మనకి మనకి కనిపిస్తున్నదంతా ఎంత అనిత్యం అని తెలుస్తుంది. అందుకు దానికి మన దుర్గా సూక్తంలోని జాత వేదసే అనే స్టార్టింగ్ తోటి ఆ శ్లోకం మనకి సుసూక్తం అని గోచరిస్తుంది ఈ విషయంలోని. ఇంకోటి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ జ్ఞానం మనకి వేదాల్లో చెప్పినట్టు ఆ జ్ఞానం మనకి కలిగితే ఒక విధంగా మనకి అన్నిటి మీద సమత్వం కలుగుతుంది, అంతా ఒకటే అని మనకు తెలుస్తుంది. దానికి మనం గణేష్ మన జనరలీ మందిరంలోని ఒక అందమైన బ్యూటిఫుల్ మంత్రం ఒకటి చెప్తాం కదా, చెప్దామా, సమాన సూక్తం అని.

0: సమాన సూక్తం మన సమైక్యతని ఐకమత్యాన్ని సూచించేటువంటి వేద మంత్రం ఇది. మన ఆలోచనలు, మాటలు, మనం చేసేటువంటి కర్మలు, అంటే ఈ త్రికరణాలని శుద్ధం చేసేటువంటి వేద సూక్తం ఇది, సమాన సూక్తం అనేటువంటి. నిజంగా ప్రపంచ సౌఖ్యాన్ని అంటే విశ్వకళ్యాణాన్ని కోరుతూ అనేకమంది చాలా మంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఎటువంటి వ్యత్యాసము, తారతమ్యము, భేదభావము లేకుండా సమానమైనటువంటి రీతిలో భగవంతుడికి చేరవేసేటువంటి వేద మంత్రం ఇప్పుడు మీరు చదివినటువంటి సమాన సూక్తం. ఇది మనం మందిరంలో మనం పఠిస్తూ ఉంటాం. నిజంగా అందరికీ గమ్యం ఒకటే, విశ్వశాంతి, విశ్వకళ్యాణం అనేటువంటిది మన గమ్యం. అట్లాంటి ఒకటే గమ్యమైనటువంటి ఈ విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటువంటి విధంగా మనల్ని ప్రోత్సహించేటువంటి ఈ వేద మంత్రం సమాన సూక్తం నిజంగా నిత్యస్మరణీయమైనటువంటిది మనకి. అట్లా అగ్నిదేవుని మనం ప్రార్థిస్తూ అందరికీ సంపదలు ఇవ్వమని కోరుకుంటూ ఉంటాం. అలాగే అందరి మనసులు కూడా ఒకటిగా చేసి ఒకే గమ్యం వైపు, ఆ గమ్యం ఏంటంటే ఇందాక మనం చెప్పినటువంటి విశ్వకళ్యాణం, అటువంటి ఒకే గమ్యం వైపు నడిపించడానికి మనం భగవంతుని కోరుకునేటువంటి సూక్తం ఈ సమాన సూక్తం. సమస్త లోకాలు సుఖశాంతులతో వెలగాలని చెప్పేటువంటి ఈ సూక్తం మనకి నిత్యస్మరణీయమైనటువంటి సూక్తం ఇది. అట్లాంటి అద్భుతమైనటువంటి సూక్తం.
1: ఇంకా ఈ సూక్తంలోనే ఒక చిన్న మంత్రం తీసుకుంటే, సంగచ్ఛధ్వం సంవదధ్వం సంభోమనా ఆంసి జానతాం, అంటే మనం చేసేదంతా అందరు కలిసిమెలిసి చేయాలి. కలిసిమెలిసి మనం ఒక గమ్యానికి వెళ్ళాలి, కలిసిమెలిసి ఏమైనా చెప్పాలి, కలిసిమెలిసి మనం ఒకే ఆలోచనలో ఉండాలి. అయితే ఈ విషయంలో ఒక గమ్మత్తైన విషయం, మాకు మందిరంలో స్వామి ముందర మేము వేదపఠనం చేసినప్పుడు శ్రీ సూక్తం అని మేము చెప్పేవాళ్ళమే. అందరం కలిసి కూర్చొని సామూహికంగా శిశువుకి చెప్తాం, అద్భుతంగా ఉంటుంది. అంటే రేపు మన స్టూడెంట్స్, అంటే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి చెప్తారు కదా, ఇప్పుడు స్వామి ఆనందానికి హద్దులు ఉండవు, అంత బాగా అంత ఆనందంతో ఉంటారు.
2: అంటే శుక్రవారం పూట స్వామి వచ్చి బయట కూర్చొని శ్రీ సూక్తం చెప్పమన్నారు అంటే ఆ రోజు తప్పకుండా విద్యార్థులకి ఏదో ఒకటి సృష్టించిస్తారు స్వామి. అంటే ఆ శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు ఆ తల్లి ప్రేమ అలా ఉప్పొంగి బయటకు వస్తుంది అనమాట. అంటే మేము చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం స్వామి, ఆ ఆతృత, ఆ ప్రేమ, ఆ ఇచ్చేయాలి అన్న ఆ ఫీలింగ్ స్వామిలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేది.
0: శక్తి స్వరూపమే
2: అద్భుతం.
1: అదే కాదు, ఇప్పుడు మీరు శ్రీ సూక్తం జస్ట్ ఒక ఫస్ట్ లైన్ చెప్పాను అనుకోండి, హిరణ్యవర్ణం హరిణి, హిరణ్యవర్ణం అంటే బంగారం. సో బంగారంతో సంబంధించి కూడా మనకి మంచి అనుభవాలు ఉన్నాయి కదా ఈ విషయం
2: స్వామి. యాక్చువల్ గా విద్యార్థులకి గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చేవారు. అంటే దానికి ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకోవచ్చు, మనం ఏమాత్రం అహంకార మమకారాలు లేకుండా ఆ బంగారంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా తయారవుతామని స్వామి ఆ ఉద్దేశంతో మనకి అది ఇచ్చేవారు.
1: మరి స్వామి అంటారు కదా బంగారు అంటారు,
2: కానీ బంగారు అని స్వామి అన్నారంటే అప్పటి నుంచి స్వామి తాలూకా ప్రిపరేషన్ మొదలవుతుంది.
1: టెస్ట్ ఇస్ మై టెస్ట్
2: ఇస్ మై టెస్ట్ అంటారు స్వామి. మరి ఆ ప్రయత్నానికి ఇందాక మనం జాతవేద అని చెప్పుకున్నటువంటి విషయానికి స్వామి ఏ విధంగా వివరిస్తున్నారో మనం ఈ జాతవేద గురించి స్వామి మాటల్లో విందాం.
3: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను, జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడాను దీనికి మరొక పేరు. అనగా అగ్ని, భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజుస్ సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడా చేసింది ఈ యొక్క శృతి. భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ యజుస్థామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వభేద స్వరూపుడుగా ఉంటున్నావు. నీవు కేవలము జ్ఞాతము, జాతము, దాతము, భరతము అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రభావిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప వేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దమును, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దమును వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
2: స్వామి ఈ జాత గది గురించి మాట్లాడారు. అంటే జ్ఞానం వచ్చినప్పుడు చుట్టూ ఉన్నదంతా భస్మీ పటలం అయిపోతుంది. అంటే నువ్వు భగవంతుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు భగవంతుడు, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇదంతా ఒకటే అన్న సరిసమానమైనటువంటి ప్రేమ భావం నీలో ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ, అంటే జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అన్నదానికి చక్కని ఉదాహరణ.
1: దానికన్నా ముందు నాకు ఒక చిన్న ప్రశ్న
2: చెప్పు.
1: ఇప్పుడు మనం వేదం అన్నాం, వేద మంత్రాలన్నీ ఇన్ని పఠించాలన్నాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ ఎవరైనా ఎవరికైతే వేదం అనే అవగాహన ఉండదు అనుకో, అంటే చెప్పడం కష్టం, ఒక్కొక్కసారి కొంతమంది నోరు తిరగదు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగించాలి కదా. స్వామి ఏమైనా చెప్పారా ఇప్పుడు?
2: అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నది కాదు. ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానం అంట ప్రేమతో ఎండ్ అవుతుంది. మరి ప్రేమే పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి పట్ల ఇంకేమి అవసరం లేదు.
1: కానీ ఏమైనా నామస్మరణ చేయొచ్చా?
2: దానికి ఉపమానం అనమాట, దానికి ఒక ఉదాహరణ. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి ఒక బృందాన్ని తీసుకుని వెళ్లారు. వారిలో ప్రొఫెసర్ నంజుండయ్య గారు, కామావధాని గారు, బ్రహ్మశ్రీ కామావధాని గారు వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. స్వామికి ఒక నిత్య సేవ సలిపేవారు కామావధాని గారు. అది ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అదృష్టం కలగదు. స్వామి స్నానం చేసేటప్పుడు కామావధాని గారు నమ్మక చమకాలు అరుణు ప్రశ్నం పఠించేవారు. అద్భుతంగా. మరి అంతటి మహత్తరమైన అవకాశం ప్రతిరోజు వస్తున్నదంటే నంజుండయ్య గారు ఆయనతో పాటు ఉండేవారు అనమాట. ప్రతిరోజు చూస్తున్నారు స్వామి చక్కగా స్నానానికి వెళ్తున్నారు, ఈయనకు వచ్చినటువంటి వేదాలు పఠిస్తున్నారు, ఈయన అంత అదృష్టవంతులో, ఈ భాగ్యం నాకు కలగలేదు ఎందుకంటే నాకు వేదాలు రావు, ఒక్క ముక్క కూడా రాదు అని చాలా చింతపడుతున్నారట. స్వామి ఇందాక మనం అనుకున్నాం కదా, హృదయంలోంచి ఆ కంపాషన్ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో భగవంతుడు ఎదురొచ్చేస్తాడనమాట, పరిగెట్టుకుంటూ వస్తాడు. ఒకరోజు ఇలాగే స్నానం చేసి స్వామి బయటకు వచ్చారు. కామావధాని గారి వైపు చూస్తూ, కామావధాని భగవంతుడి అనుగ్రహం పొందాలంటే వేదాలు చదవాలనా అని అడిగారు. అంటే కామావధాని ఈ జ్ఞాని ఎలా ఆలోచిస్తాడనే చెప్తున్నారు. స్వామి వేదాలు చదవనవసరం లేదు స్వామి, ఒక్క సాయి నామం ఒక్కటి చదివితే చాలు, సాయిరామ్ అంటే చాలు అన్నారంట. అంటే అన్ని తెలుసుకున్న తర్వాత ఇదేమి కాదు అన్నది ఒక ఎత్తు అయితే, ఏమీ రాకుండా ఇది తెలుసు, ఇది తెలియనక్కర్లేదు అనుకోవడం ఇంకొక విషయం.
4: నంజుండయ్య గారికి సమాధానం అయితే
2: అప్పుడు స్వామి ఎలా ముందుకు వెళ్తూ నంజుండయ్య గారి వైపు చూసి నీకు సమాధానం దొరికిందా అన్న ఒక్క చూపు విసిరేసి అలా వెళ్ళిపోయారనమాట. అంటే నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒక్కసారి పిలిచినా సరే ఆ ప్రేమతో పిలిచినప్పుడు పోయి అని పరిగెట్టుకుంటూ వస్తారు స్వామి.
1: మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం, మనస్ఫూర్తిగా సమర్పణం చేసుకుని మనం పిలిస్తేనే ఆయన పలుకుతాడు. ఇది ముఖ్యం. దానికి ఎప్పుడు మనకి మన మహానారాయణ ఉపనిషత్తులోని దహర్ విద్య అనే అంశంలోని స్వామి ఎప్పుడు కోట్ చేస్తారు, నా కర్మణాన ప్రదయాధనేన త్యాగేనైకే అమృతత్వమానషు. అంటే నా కర్మలు ఏ కర్మలు చేసినా ప్రజ అంటే పిల్లలు, మనవలు, మనవరాలు, సంతానము, ధనేన అంటే
2: సంపత్తి,
1: ఏ సంపత్తి లొంగని వాడు ఒక్క త్యాగానికే
2: లొంగేనైకే అమృతత్వ మానసు.
1: అంటే మనకి అమృతత్వం, ఇప్పుడు మన నేను చెప్పే ప్రేమతత్వం అమృతత్వం రెండు ఒకటే. అది కలగడం ఎలాగా అంటే త్యాగం ఒక్క వల్లే మనకి కలుగుతుంది.
2: అంటే త్యాగ భావం ఎప్పుడు కలుగుతుంది అంటే మనసులో నీకు ప్రేమ జరించినప్పుడే గాని నువ్వు అవతల వాళ్ళకి ఇవ్వాలి అన్న భావన రాదు మనకి.
1: అంటే దీంట్లో మళ్ళీ ఇంకో విషయం నాకు గుర్తు వస్తున్నది, స్వామి ఎప్పుడు మనకి ఉపన్యాసంలో మనందరినీ ఎప్పుడు ధర్మస్వరూపుల్లారా, దివ్యాత్మ స్వరూపుల్లారా అని అందరినీ మన సంబోధిస్తారు అలాగే. సో దాని విషయంలో కూడా ఒక చాలా అందమైన అనుభవం ఉంది కదా.
2: యాక్చువల్లీ వేదాలు, వేదాల అంతంలో ఆ సారం అంతా ఉపనిషత్తులు చెప్తాయి. ఉపనిషత్తుల చివరిగా మనకి వేదాంతం వస్తుంది. ఆ వేదాంత సారం అంతటినీ స్వామి చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పేశారు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఇది మన స్వామి చిరకాల భక్తులైనటువంటి రమణరావు గారికి జరిగిన అనుభవము. ఆయన వచ్చినటువంటి కొత్తలో ఒక దసరా సెలబ్రేషన్ కి పూర్ణాహుతి జరిగిన తర్వాత ఆ రోజు చాలా లేట్ అయిపోయి 11-12 గంటలు అయిపోయింది ఫంక్షన్ అయ్యేసరికి. స్వామి వెనకాతల రమణరావు గారు వెళ్లేవారు. స్వామికి ఒళ్ళంతా చవట్లు పెట్టేసి చాలా జ్వరంగా కూడా ఉండిందనమాట. సరే స్వామి రిటైర్ అయ్యారు, లేట్ గా వస్తారు స్వామి, చాలా అలసిపోయి ఉంటారు అనుకుని ఈయన లేట్ గా వస్తారు 2:30 ఆ టైంకి. అప్పటికే స్వామి ఫుల్ గా ఫిట్ గా రెడీ అయిపోయి కూర్చొని దర్శనం ఇవ్వడానికి చాలా ఆత్రుతగా వేచి ఉన్నారనమాట. రమణరావు గారు చాలా ఆశ్చర్యంగా పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే స్వామికి ఒళ్ళు కాలిపోతుందంట. స్వామి ఇంత వేడిగా ఉన్నది ఒళ్ళు, ఈ జ్వరంతో మీరు ఎందుకు వెళ్తారు దర్శనం ఇవ్వడానికి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఒక్కరోజు అంటే, స్వామి అన్న మాట ప్రతి ఒక్కడి మనసుని కదిలించి వేస్తుంది. స్వామి అన్నారంట, నేను వచ్చింది మీ అందరి కోసం, ఇప్పుడు దర్శనం ఇవ్వడానికి వెళ్తుంది వాళ్ల కోసం కాదు, నేను వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తూ స్వామి అద్భుతమైన విషయం చెప్పారు. నేను ప్రేమ స్వరూపులారా దివ్యాత్మ స్వరూపులారా అని మిమ్మల్ని ఊరికినే పిలవను, నేను నన్ను నేను వాళ్లలో చూసుకుంటున్నాను, ఆ భావనతో నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పారంట.
1: అద్భుతం.
2: మరి వేదాల సారం మనం 40 నిమిషాల్లో పూర్తి చేయడం అనేది అసంభవం. అంటే ప్రేమ అని తెలుసుకోవడానికే సరిపోతుంది. మరి ఈ సారాన్ని అంతటిని, సర్వ వేదాల సారాన్ని స్వామి ఏ విధంగా ఒక చక్కని పద్యంలో ఇమిడ్చి చెప్పారో స్వామి పద్యంలో విందాం. ఆ తర్వాత ఈ సత్యాన్ని గ్రహిస్తూ మనం ఆ ఆనందంలో ఓలడానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న పాటని వినిపించుకుంటూ స్వామి ద్వారా వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
0: సాయిరాం.

శ్రోతలు ఇంతవరకు వేదంలో విశ్వ ప్రేమ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీతులు డాక్టర్ శ్రీనాథ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ಸದಾಶಿವಚಂದ್ರಶೇಖರ ನೀಲಕಂಠ ಶೂಲಧಾರಿ ಸಾಯಿ ಶಂಕರ